ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, ఇంకా డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 15వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 5వ తేదీ శుక్రవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 40 సెకండ్లు. మా శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు ఈ ఉదయం 6:10 భావనలో వర్తమానం అంశం గురించి సిరిపురపు అప్పారావు గారి ప్రసంగం, 6:15 భక్తిరంజనిలో లక్ష్మీస్తుతి, 6:35 పొలం పనుల కార్యక్రమంలో వేసవిలో వడగాలులు జాగ్రత్తలు వివరాలు, 7:00 ఈరోజు ఉదయం సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు సిహెచ్ నరహరి గారు. ఈరోజు ఉదయం 7:15 ఉదయ తరంగిణి,

కార్యక్రమంలో వేసవిలో వడగాలులు, జాగ్రత్తలు, వివరాలు. 7 గంటలకు ఈరోజు ఉదయం సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ అందిస్తారు సిహెచ్ నరహరి గారు. ఈరోజు ఉదయం 7:15 ఉదయ తరంగిణి. ఈనాటి కార్యక్రమంలో సుపదం, సామాన్యుని విజయగాథ శీర్షికన ఈనాటి కార్యక్రమంలో ఆటో డ్రైవర్ అరుణగారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. ఇంకా ఇది మన చట్టం. ఈనాటి కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్, ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి శిల్పవల్లి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వివి సుబ్రహ్మణ్యం గారి వయలిన్ వాద్యం. ఈరోజు ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ముగారు జరపబోయే రేడియో ప్రయాణం మధుర జ్ఞాపకాలు సంభాషణ. ఈరోజు ఉదయం 11:03 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని కాపాడుకుందాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి, ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ ఎస్టీసీ. ఈ కార్యక్రమం ఈరోజు ఉదయం 11:03. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0400 జత చేసి 2324-0852, అలాగే 2324-0853 ఇంకో నెంబర్, 2955-09-23 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం, 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితా లోకంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఇందులో ప్రకృతి ఒడిలో మన భవిష్యత్తు అసిస్టెంట్ ప్రొఫెసర్ మైక్రోబయాలజీ డాక్టర్ సుస్మిత గారి ప్రసంగం ఉంటుంది. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్, కింగ్ కోటి జోసెఫ్ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం. ఇక మా సాయంత్రం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో బుడిగే జంగం కథ రూపుడు రూపకాంతుడు కథ వినిపిస్తారు శ్రీ సిరిగిరి జాలయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు నాటి కార్యక్రమంలో వేరుశనగ ఉత్పత్తి రెట్టింపు ఆదాయం. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఇంకా జీవ నియంత్రణ పద్ధతులు, జీవరసాయన వాడకం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం ఉంటుంది. 7:45 వికసిత్ భారత్, పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త డాక్టర్ సాంశివరావు కండ్రాతి. రాత్రి 11:00 ఆకాశవాణి వార్తా విభాగం, న్యూస్ సర్వీసెస్ డివిజన్, కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక ధారావాహిక ఉంటుంది ఈరోజు రాత్రి 11:00. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే ఆకర్షతా సింగ్. प्रधानमंत्री नरेंद्र मोदी आज गुजरात के सूरत में सड़क, बिजली और औद्योगिक क्षेत्रों में 18,800 करोड़ रुपए से अधिक की कई विकास परियोजनाओं का शुभारंभ करेंगे. श्री मोदी हजीर

0: ఈరోజు చేసే కృషి రేపటి విజయానికి కారణమవుతుంది. వర్తమానాన్ని ఆస్వాదించడం ద్వారా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ వర్తమానం గతం నుంచి పాఠాలు నేర్పుతుంది, భవిష్యత్తును నిర్మిస్తుంది, ఘన విజయాలకు బలమైన పునాది వేస్తుంది. గతం గడిచింది, భవిష్యత్తు ఏంటో తెలియదు, వర్తమానం మన చేతిలో ఉన్న వరం. గతమును గుణపాఠంగా గ్రహింతుము నరా, భవిష్యమును బంగారు భూమిగా నిర్మింతుము. ప్రస్తుత క్షణమును సత్కార్యములు చేయుతూ సదా వర్తమానమే జీవనసారము. కాలచక్రము తిరుగుతూ క్షణముల్ బారును, కృషితోనే కలలన్నీ ఫలించును నిజమాన్. ధైర్యముతో ముందుకు సాగు సుమా. వర్తమానమే జీవనసారము, ఏమి చేసినా గతము తిరిగిరాదు. సమయమును సద్వినియోగం చేసుకున్నటయే వర్తమాన జీవనసారం. కృషి, ధర్మం, జ్ఞానం, సమయపాలన వంటివి సద్గుణాలను ఈ పద్యాలు బోధిస్తాయి. ఓ రాజుగారు తన ప్రజలను జీవితంలో అత్యంత విలువైన కాలం ఏది అని అడిగారు. కొందరు గతం అని, మరికొందరు భవిష్యత్తు అని అంటారు. ఒక జ్ఞాని మాత్రం అత్యంత విలువైనది వర్తమానం మాత్రమేనని, మిగిలిన రెండు కాలాలు మన చేతిలో లేనివి అని చెప్తారు. అప్పటి నుంచి రాజు ప్రతి క్షణం సత్కార్యాల కోసమే వర్తమానాన్ని వినియోగించుకోవటం మొదలుపెట్టారు. వర్తమానం గురించి చాలామందికి సరైన అవగాహన ఉండదు. కాలం గడిచిపోతుంది, గతం మారిపోతుంది. ఆ గతంలో గుర్తుపెట్టుకునే గొప్ప అనుభవాలు ఉండవు. భవిష్యత్తు కాలం గురించి ఏమీ తెలియదు. కలలు, ఊహలు ఎన్ని నెరవేరుతాయో తెలియవు, ఎక్కడికి తీసుకువెళతాయో తెలియదు. భూత, భవిష్యత్, వర్తమానం మూడు కాలాలు నడిచే గాడులు, దారులు. ఈ దారులు సరైన రీతిలో ఎంచుకోవాల్సి ఉంటుంది. వర్తమానాన్ని విలువలతో నింపాలి. అంకిత భావంతో మనల్ని మనం గొప్పగా తీర్చిదిద్దుకోవాలి. వర్తమానాన్ని శిల్పిలా చెక్కుకోవాలి, చక్కని విషయాలతో నింపుకోవాలి. ప్రస్తుత కాలాన్ని క్షణం వృధా చేయకుండా దివ్యంగా మార్చుకున్న పురాణ పురుషులు, దైవస్వరూపులు, సంఘ సంస్కర్తలు, రాజనీతిజ్ఞులు ఎందరో ఉన్నారు. వర్తమానాన్ని వినియోగించుకుని ఉన్నత శిఖరానికి చేరుకున్న మహానుభావులు ఎందరో ఉన్నారు. గతం గురించి వగస్తూ భవిష్యత్తు గురించి తెలియక కాలం వ్యర్థం చేసుకునేవాడు పనికిమాలిన వాడవుతారనేది ఒక శాస్త్రం. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, హనుమంతుడు కాలాతీతంగా వ్యవహరించి కాలాన్ని శాసించారు. నిత్యం వర్తమానంలో ఉంటూ సత్య ధర్మస్థాపనకు, లోక కళ్యాణం కోసం భవిష్యత్తును రూపొందించారు. వారి గతం మనకు శిరోధార్యం, పరమ పూజనీయం. వర్తమానంలో ఉండటం చక్కటి మానసిక ఆరోగ్యానికి చిహ్నం. ఆదర్శ పురుషుల లక్షణం అందరినీ వర్తమానంలో ఉంచటం మన కర్తవ్యం. వర్తమానం విలువైన బంగారు కానుక. ఆధ్యాత్మిక అధునాతన వ్యక్తిత్వ వికాస గురువులు ఎందరో వర్తమానం గురించి చెబుతూ వస్తూ ఉన్నారు. సమయాన్ని క్షణం వృధా చేయకుండా అవకాశాన్ని ఉపయోగించుకుని, అవరోధాలు తొలగించుకుని విజయం వైపు సాగిపోవటమే వర్తమానానికి మనం ఇచ్చే నీరాజనం.
1: మీరు ఇంతవరకు భావన కార్యక్రమంలో వర్తమానం అంశం గురించి సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. జ్ఞాన విజ్ఞాన సంస్కృతుల కలయిక, తరతరాల అనుబంధ సాక్ష్యమాలిక, అసంఖ్యాక శ్రోతల హృదయ నివేదిక, అదే మన ఆకాశవాణి.

ఈరోజు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో బుడిగే జంగం కథ రూపుడు రూపకాంతుడు కథని వినిపిస్తారు శ్రీ సిరిగిరి జాలయ్య బృందం వారు.

ఈరోజు ఉదయం 11:03 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని కాపాడుదాం, జీవవైవిధ్యాన్ని కాపాడుదాం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ఉంటుంది. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 0400 జత చేసి ఎస్టీ కోడ్ 2324085852, 2324085853, మరొక నెంబర్ 2955 092

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇక కార్యక్రమంలోకి
2: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు. వేసవి కాలంలో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉన్నందువలన తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతు సోదరులందరికీ, గ్రామీణ ప్రాంత పిల్లలకి, మహిళలకి అందరికీ తగినటువంటి సూచనలు అందజేస్తున్నారు. ఈ వివరాలు ఇలా ఉన్నాయి, మనం ఒక్కసారి చూద్దాం. గ్రీన్ హౌస్ వాయువులు ఉద్గారం వలన ప్రపంచ వాతావరణంలో పలు మార్పులు సంభవించి భూగోళం త్వరితగతిన వేడెక్కడం, ప్రతి ఏటా వడగాలుల తీవ్రత పెరగడం జరుగుతుంది. అయితే మన దేశంలో వేసవిలో అనగా మార్చి నుంచి జూన్ వరకు ఎక్కువగా, అదే ఉత్తర భారతదేశంలో కొన్ని సందర్భాల్లో జూలైలో కూడా వడగాలులు వీచే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ న్యూఢిల్లీ వారి నివేదికల ప్రకారం మైదాన ప్రాంతాల్లో గాలిలో వాస్తవ ఉష్ణోగ్రత కనీసం 2 రోజులు 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదై, అదేవిధంగా సాధారణం కన్నా 4.5 నుండి 6.4 డిగ్రీలు ఎక్కువగా ఉన్నట్టయితే దానిని వడగాలులుగా వర్గీకరిస్తారు. అదే గాలిలో వాస్తవ ఉష్ణోగ్రత 47 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవటం లేదా సాధారణం కన్నా 6.4 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నట్లయితే తీవ్రమైన వడగాలులుగా పరిగణించి హెచ్చరికలు జారీ చేస్తారు. మన దేశంలో ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో సంవత్సరానికి సాధారణంగా 4 నుండి 6 వడగాలుల సంఘటనలు జరుగుతుంటాయి. ఈ వడగాలులు అనేవి సుమారుగా 4-7 రోజుల వరకు వీచే అవకాశం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో 589 మండలాల్లో 582 మండలాలు వేడిగాలులకి గురయ్యే అవకాశం ఉందని, 2020 సంవత్సరంలో మన ప్రభుత్వం వేడిగాలుల కార్యప్రణాళికలో పేర్కొంది. గాలిలో పెరిగిన ఉష్ణోగ్రత తీవ్రత మనుషుల మీదనే కాక మొక్కలు, పశువులు, కోళ్లపైన ప్రభావం చూపి వాటి పనితీరు వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తుంది. అయితే ఈ వేడి ప్రభావం ఎంతవరకు చూపుతున్నదనేదే ఒక మొక్క లేదా తన విధానాన్ని మారుతున్న వాతావరణ లేదా ఉష్ణోగ్రతలను తట్టుకునే శక్తి మీద, ఆ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మరల్చుకునే స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. అయితే స్వల్పకాలంలో వాతావరణంలో ఎక్కువ మార్పులు సంభవించిన ఎడల ఏ జీవికైనా తన మనుగడను సరైన పద్ధతిలో సాగించడం అనేది పెద్ద సవాలుగా మారి పెరుగుతున్న జనాభాకి సరిపడే ఉత్పత్తి ఉత్పాదకాలపైన ప్రభావం చూపుతుంది. అయితే వేసవిలో ఉష్ణోగ్రత పెరగడం, అదేవిధంగా గాలిలో తేమ శాతం తగ్గటం, ఎక్కువసేపు ఈ వేడి గాలులకి గురి కావటం వలన మొక్కలలో నీరు తొందరగా ఆవిరై వడలిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది. కావున పెరుగుతున్న ఉష్ణోగ్రతలకి అనుగుణంగా వ్యవసాయము, దాని అనుబంధ రంగాలపైన తగిన జాగ్రత్తలు చేపట్టినట్లయితే వడగాలుల ప్రభావం తగ్గించి మంచి దిగుబడి, లాభాలు పొందవచ్చు. వేసవిలో వేసే పంటలను 15వ తారీఖు కల్లా వేసుకున్నట్లయితే ఏప్రిల్, మే నెలలో వీచే వడగాలుల నుండి పంట పుష్పించే దశను తప్పించి మంచి దిగుబడులను పొందవచ్చు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నప్పుడు పంట కీలక దశల్లో నీటి తడుల సంఖ్యను పెంచి నీటి తడుల మధ్య వ్యవధిని తగ్గించాలి. వేసవి కూరగాయలు, తోటలు, పంటల్లో వడగాలుల తీవ్రతను తగ్గించేందుకు, వడగాలుల తీవ్రతను తగ్గించుటకు నేల పొరల్లో తగినంత తేమ ఉండేలా నీరందివ్వాలి. వేసవిలో ఉదయం సాయంత్రపు వేళల్లో వాతావరణం చల్లగా ఉంటుంది గనక ఆ సమయంలో పంటలకు నీటి తడి ఇవ్వటం ద్వారా నీరు ఆవిరి అవ్వకుండా అధిక నీరు భూమిలో ఇంకి మొక్కలు ఎక్కువ నీరు పీల్చుకునే అవకాశము ఉంటుంది. నీటి వసతి తక్కువగా ఉన్నప్పుడు ప్రతి కాలువకు నీటి తడి ఇవ్వటం కంటే కాలువ వదిలి కాలువకి నీరు పారించి 2 తడులు ఇవ్వటం మంచిది. అలాగే కాలువ చివరి వరకు నీరు పెట్టడం కంటే కాలువలో 3వ వంతు వరకు మాత్రమే నీరు పారించాలి. దీని వలన సుమారు 25% నీరు ఆదా అవుతుంది. నీటి వసతి తక్కువగా ఉన్నప్పుడు బిందు సేద్య పద్ధతి ద్వారా పొదుపుగా నీటిని వాడుకోవటం లాభదాయకంగా ఉంటుంది. నీటి

వసతి తక్కువగా ఉండి పంట నీటి ఎద్దడికి గురయ్యే పరిస్థితిలో 1% పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని పిచికారీ చేయటం వలన పంట బెట్టను తట్టుకుంటుంది. పంట అవశేషాలు గడ్డి పాలిథీన్ కవర్లతో నేలని కప్పి మట్టిలో ఉండే తేమను సంరక్షించి పంటను వేడి నుంచి కాపాడుకోవచ్చు. పంటను వేడి నుంచి కాపాడుకోవాలి. వేడి గాలులకి కూరగాయ పంటలు చాలా సున్నితంగా ఉంటాయి. కనుక పొలం చుట్టూ గుబురుగా ఉండే ఎత్తైన చెట్లు పొదలు పెంచటం వలన వేడిగాలుల ప్రభావం పంటలపై తగ్గే అవకాశం ఉంటుందని మన శాస్త్రవేత్తలు ఈ వేసవి కాలంలో వడగాలులకి జాగ్రత్తగా చర్యలు చేపట్టినా చక్కటి పంటలు పండించవచ్చు. ఆ విధంగా నీటిని చక్కగా వాడుకొని ఈ విధంగా వేసవిలో వడగాలుల నుండి పంటలను కాపాడుకోవచ్చని తెలియజేస్తున్నారు.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

ఈరోజు రాత్రి 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వేరుశెనగ ఉత్పత్తి, రెట్టింపు ఆదాయం ఈ అంశం ఉంటుంది. రాత్రి 7:00 మార్కెట్ ధరలు.

ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోటముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. అలాగే జీవ నియంత్రణ పద్ధతులు, జీవరసాయన వాడకం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం ఈరోజు రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో.

0: తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఈరోజు ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో వివి సుబ్రహ్మణ్యం గారి వయలిన్ వాద్యం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార

0: అనుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాల ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈరోజు జరిగే ప్రారంభ సమావేశానికి కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, రాజీవ్ రంజన్ సింగ్, కింజరపు రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్తో పాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల విస్తరణ, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ది, అంతర్జాతీయ ప్రమాణాలు, అంకుర సంస్థలు, ఎంఎస్ఎంఈల ప్రోత్సాహం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా సముద్ర ఆహార ఎగుమతులపై జరగనున్న జాతీయ సదస్సుకు హాజరు కానున్నారు. అలాగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మొక్కను నాటనున్నారు. అనంతరం మధ్యాహ్నం విశాఖ ఆర్థిక ప్రాంతం విఈఆర్పై సమీక్ష నిర్వహిస్తారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేసి నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ జలాశయం వరకు కృష్ణా జలాలు చేరేలా చర్యలు చేపట్టాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నాగర్ కర్నూల్ జిల్లా సోమశిలలో ఉమ్మడి పాలమూరు జిల్లా నీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని, మిగిలిన పునరావాస పనులను 2 నుంచి 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల వివరాలను రాష్ట సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వెల్లడించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి వీబీజీ రామ్జీ పథకం అమలుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. తిరుపతిలోని శ్రీ సిటీలో ప్రపంచస్థాయి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేస్తూ,
1: శ్రీ సిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ పేరిట నూతన ప్రైవేట్ విశ్వవిద్యాలయాన్ని గ్రీన్ఫీల్డ్ కేటగిరీ కింద స్థాపించడానికి వీలుగా ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్ 2016 షెడ్యూల్ను సవరిస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆ యూనివర్సిటీలో చదువుకుంటూ అక్కడ ఉన్న ఏదైతే మంచి పెద్ద పెద్ద ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో దాంట్లో పనిచేయడానికి కూడా అవకాశం, అంటే వాళ్ళు చదువుకుంటూనే హై స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్కిల్స్ నేర్చుకుంటానికి కూడా ఉపయోగపడే విధంగా మరి ఆ సి సిటీ వాళ్లే ఈ యూనివర్సిటీని ప్లాన్ చేశారని చెప్పేసి మనం చేస్తాం.
0: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ప్రకృతి స్ఫూర్తితో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో ఈ ఏడాది పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రకృతిని పరిరక్షించవలసిన ఆవశ్యకత పట్ల ప్రజలలో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితి పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 5వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. అడవుల నరికివేత, వాహనాలను ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించడం, పంట భూముల్లో ఎరువుల వాడకం వంటి కారణాల వల్ల వాతావరణం కలుషితమై పర్యావరణ సమతూకం దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ చెట్లను విరివిగా పెంచి, వాహనాలను, విద్యుత్ను పరిమితంగా వినియోగించి ప్లాస్టిక్ వాడకాన్ని అరికట్టాలని, ఈ దిశగా అందరూ కృషి చేయాలని పర్యావరణవేత్తలు సూచిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ సంకల్పబద్దంగా ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈరోజు సైకిళ్లు, ఈ సైకిళ్ల వినియోగాన్ని ప్రోత్సహించాలని, ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా కోరారు. భూమి ప్రకృతి జీవనాధారమని పేర్కొన్న ముఖ్యమంత్రి పర్యావరణాన్ని రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. పచ్చదనం పెంపుతో పాటు ఇంధన వనరులను పొదుపుగా వినియోగించడం అవసరమని చెప్పారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి పర్యావరణ హిత కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏఎస్ఆర్ జిల్లా చింతూరు డివిజన్ లక్కవరం సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ జి శివకుమార్ ఐఎఫ్ఎస్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
1: వరల్డ్ ఎన్వైరన్మెంట్ డే 2026 కి థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అని యుఎన్ఈపి అని.
0: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
2: ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై నిన్న సమీక్ష జరిగింది. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్, బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యకులు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ వివరాలను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడిస్తూ,
3: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి ఏర్పడిన సందర్భంగా అభివృద్ధి మరియు సంక్షేమం రెండింటిపైన కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకి మరింత దగ్గరయ్యే విధంగా చేసిన కార్యక్రమాలు ప్రజలకి చేరే విధంగా ఒక కార్యాచరణ సిద్ధం చేయమని చెప్పడం జరిగింది. 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ జరబోయే కార్యక్రమాల్లో భాగంగా 3 బహిరంగ సభలు, 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఒక బాధ్యతతోటి పాల్గొనాలి.
2: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ఆసుపత్రుల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, నీటి సంరక్షణ, ఇంధన పొదుపు, వ్యర్థాల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని నిన్న ఒక ప్రకటనలో సూచించారు. సిబ్బంది, విద్యార్థులు, రోగులు, సందర్శకులకు మొక్కలను పంపిణీ చేయాలని కూడా సూచించారు. తెలంగాణలో రిజిస్టేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ కార్యాలయ పనులను పరిశీలించిన అనంతరం మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించేందుకు రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు చేపడుతున్నామని తెలిపారు. భూముల విలువలను శాస్త్రీయ విధానంలో సవరించామని, ప్రజలపై అదనపు భారం పడకుండా నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. భూముల విలువలపై అభ్యంతరాలు, ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబర్ 1800 599 4788, వాట్సాప్ నంబర్ 8247619983ను సంప్రదించాలని సూచించారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు తదితర జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. అలాగే రాష్టంలోని పలు ప్రాంతాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో నిన్న అత్యధికంగా 44.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని పశ్చిమ, దక్షిణ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా ఈరోజు జరిగే జాతీయ సముద్ర ఆహార ఎగుమతుల కార్యశాలలో కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి పాల్గొంటారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ప్రధాన పనులను పూర్తి చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ విమానయాన విధానం 2026కు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఈయం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకో నరేంద్రదత్త సేమవాలః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య గుజరాతస్య దమనక్షేత్రస్య భ్రమణం కరిష్యతి. సహసూరత్ నగరే రాజమార్గస్య విద్యుదుత్పాదన ప్రకల్ప

0: एतासु परियोजनासु स्वास्थ्य सेवा, नागरिक विमान यानम, पर्यटनम, अवसंरचना, संपर्कः, जनकल्याणम इत्यादीनि विविध क्षेत्राणि सम्मिलितानि सन्ति। प्रधानमंत्री नमो विमानस्थानकस्य, नमो चिकित्सालयस्य च नूतन भवन सहितं प्रायः 44.3 लाख करोड़ रुपयाणां परियोजनानां उद्घाटनं संपर्कं च अपि करिष्यति। नूतन विमानस्थानक टर्मिनल इत्यनेन क्षेत्रीय वायुसंपर्कः महत्वपूर्ण रूपेण वर्धिष्यति, अपि च अस्य प्रदेशस्य आर्थिक वृद्धि च सुकरा भविष्यति। भारतीय रिजर्व बैंक इत्येतत् द्वैमासिक्याः मौद्रिक नीत्याः घोषणां करिष्यति। आरबीआई इत्यस्य प्रमुखः संजय मल्होत्रा अद्य प्रातः मौद्रिक नीति समित्या कृतानां निर्णयानां उद्घोषणं करिष्यति। एसबीआई रिसर्च रिपोर्ट इत्यस्य अनुसारं वर्धमान मुद्रास्फीतिः, क्रूड मूल्यानि, अवमूल्यन रूप्यकाणि, संभाव्य दुर्बलं वर्षाकालम् इत्यादीनां समस्यानां निवारणार्थं रेपो इत्यस्य मितौ वृद्धि समुचितोपायः न भविष्यति। तद्विहाय आरबीआई अल्पकालिक लाभांश मिति साधनानि, द्रव्यता उपायांच उपयुज्य विपण्याः विकृति परिहर्तुं, वित्तीय स्थिरतां च समर्थयितुं शक्नोति। एसबीआई इत्यनेन संसूचितं यत् भारतं सापेक्षक रूपेण प्रबलं समष्टि आर्थिक मूल्यं निरन्तरं अनुभवति, तथा च वर्तमान मुद्रास्फीति प्रतिसन्धि बहुधा बाह्य कारणानां, विशेषतः पश्चिम एशियायाः भू राजनैतिक समस्यया अशोधित मूल्यानां वर्धनेन च प्रेरिता अस्ति। लोकसभायाः पूर्व महासचिवः, संवैधानिक विशेषज्ञः च सुभाष सी कश्यपः दीर्घकालं यावत् अस्वस्थतायाः अनन्तरं गतदिने राजधान्यां नवदिल्ल्यां निधनम् उपगतः। असौ 97 वर्षीयः आसीत्। एकं राष्ट्रम् एक निर्वाचनम् इति विधे निर्माणाय संघटितायाः उच्चस्तरीय समित्याः सदस्यः अपि आसीत् डॉ कश्यपः। अधिक पुस्तकानां लेखकः सः गतशताब्दस्य 83 तमाब्दात् 90 तमशताब्दं यावत् लोकसभायाः महासचिवरूपेण कार्यं कृतवान्। प्रवर्तन निदेशालयेन मिजोरम राज्यस्य चम्पाई क्षेत्रे नव परिसरेषु अन्वेषणं कृतम्। एतत् अन्वेषणं धनशोधन सम्बद्धस्य प्रकरणस्य सन्दर्भे वर्तते, यत्र 70.9 लाख करोड़ रुपयाणां अपराधस्य आयः सम्मिलितः अस्ति। प्रवर्तन निदेशालयेन उक्तं यत् अन्वेषणेन ज्ञातं यत् बर्मा देशस्य नागरिकाः जोखावथर चम्पाई नगरयोः माध्यमेन सीमा शुल्कं विना तीआउ नद्याः पारं भारते शुष्कवृक्षाणां तस्करणं विधाय सीमायां स्थानीय सुगमकर्ताभ्य च वस्तुवाहनानि समर्पयन्ति स्म। विदेशमंत्री डॉक्टर जयशंकरः यः नवदिल्ल्यां वेनेजुएला देशस्य कार्यवाहक राष्ट्रपतिना डेल्सी रोड्रीज इत्यनेन सह अमिलत्। द्वावेव नेतारो भारत वेनेजुएला देशयो संबंध विषये चर्चां कृतवन्तौ। ऊर्जा व्यापार निवेश स्वास्थ्य सेवा वाहन च इत्यादीनि क्षेत्राणि अधिकृत्य सहयोगं वर्धयितुं नूतनान् अवसरान् च अन्विष्यताम् इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విందాం. అందిస్తారు సిహెచ్ నరహరి గారు.
2: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. జహీరాబాద్ లో 12,000 ఎకరాల్లో నిర్మిస్తున్న నిమ్స్ జాతీయ ఉత్పాదకత మండలిలో భాగంగా ఈ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. గత బడ్జెట్ లో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం కల్పించింది. ఈ స్మార్ట్ సిటీని 3,275 ఎకరాల్లో నిర్మించి 100కు పైగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రైతు వారోత్సవాల్లో మత్స్యకారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. చెరువుల్లో కలుపు మొక్కల నివారణ, చేపలకు వచ్చే వివిధ రకాల వ్యాధుల నియంత్రణ, అధిక మత్స్య ఉత్పత్తి సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై మత్స్యకారులకు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. మత్స్యకారులకు అందిస్తున్న ప్రమాద బీమా పథకాలపై అవగాహన కల్పించారు. నిమ్స్ రాకతో సంగారెడ్డి జిల్లా భవిష్యత్తులో అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్ గా మారుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు అన్నారు. జిల్లాలోని తుగర్పల్లిలో టీజీఐఐసీ ఆధ్వర్యంలో 650 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న కేజేఎస్ ఫుడ్ ప్రాసెసింగ్

0: ఇండస్టీకి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి 2047 నాటికి జాతీయ ఉత్పత్తిలో తెలంగాణకు 10% భాగస్వామ్యం సాధించే దిశగా పారిశ్రామిక ప్రగతికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఓఆర్ఆర్ వెంట ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ఆహార శుద్దిలో తెలంగాణ అభివృద్ది చెందుతోందన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య కళాశాల నర్సింగ్ విద్యార్థులతో అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఏడిస్ ఈజిప్ట్ దోమ కుట్టడం వల్ల డెంగ్యూ వ్యాధి వస్తుందని సంగారెడ్డి జిల్లా మలేరియా అధికారి ప్రవీణ్ కుమార్ అన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా వారంలో ఒకరోజు డ్రై డే నిర్వహించాలన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా అటవీశాఖ కార్యాలయ భవనాన్ని, కంపా నిధులతో నిర్మించిన అటవీశాఖ బీట్ ఆఫీసర్స్ వసతి గృహాలను అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, టీజీఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా బొంతపల్లి సమీపంలో అమృతవనం, హరితవనం పేర్లతో 2 ఆధునిక ఎకో పార్కులను అభివృద్ది చేసినట్టు వెల్లడించారు. త్వరలోనే నారాయణ్ ఖేడ్, జహీరాబాద్ తో పాటు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ప్రకృతి వనాల ఏర్పాటుకు అనువైన స్థలాలను పరిశీలిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రకృతి సంపదను సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, పర్యావరణ పరిరక్షణ ద్వారానే భావితరాలకు భద్రమైన భవిష్యత్తు అందించగలమని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, రాష్టంలో గత ఏడాది 1000 ప్రీ ప్రైమరీ పాఠశాలలు ఏర్పాటు చేయగా అందులో సంగారెడ్డి జిల్లాలోనే సుమారు 130 పాఠశాలలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ 200 కోట్ల రూపాయల వ్యయంతో యంగ్ ఇండియా పాఠశాలలు నిర్మిస్తున్నామని వివరించారు. ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో గోద్రేజ్ అగ్రోవేట్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆయిల్ పామ్ స్టాల్ ను మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించారు. ఈ సందర్బంగా ఆయిల్ పామ్ సాగుకు సంబంధించిన వివరాలను జిల్లా ఉద్యానాధికారి పి సోమేశ్వరరావు మంత్రికి వివరించారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచేందుకు ప్రణాళికాబద్దంగా పనిచేయాలని అధికారులను, రైతాంగాన్ని మంత్రి కోరారు. మామిడి జన్యు సంరక్షణలోనూ, అధిక ఫలసాయం పొందే మామిడి మొక్కల పరిశోధనల్లోనూ సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రం విస్తృతమైన సేవలందిస్తోందని వ్యవసాయ సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి అన్నారు. సంగారెడ్డి మామిడి ఫల పరిశోధన కేంద్రంలో మామిడి రకాలు, వివిధ రకాల మొక్కలు, పండ్ల మొక్కల మేళాను నిర్వహించారు. ఈ సందర్బంగా వ్యవసాయ సహకార సంఘాల కార్యదర్శి నాగిరెడ్డి మాట్లాడుతూ, రైతు సంక్షేమమే ధ్యేయంగా సంగారెడ్డి మామిడి పళ్ల పరిశోధన కేంద్రం కృషి అభినందనీయమన్నారు. 450కి పైగా మామిడి రకాలు, వాటి జన్యు సంరక్షణ, సపోటా, జామ, అల్లనేరేడు, సీతాఫలం పండ్ల మొక్కలపై సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం విశేష కృషి చేస్తోందన్నారు. ఏఐసీఆర్పీ శాస్త్రవేత్త డాక్టర్ ప్రకాష్ పాటిల్ మాట్లాడుతూ, దేశంలో మామిడి ఫల పరిశోధనలో, సంరక్షణలో సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రం విశేష సేవలందిస్తోందన్నారు.
1: సంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 వస్తోంది. తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. యోగాసనాలు ఆరోగ్య నివారణ కోసం, ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. ఈ పోటీలకే పరిమితం కాకుండా యోగాపై

0: విస్తృత అవగాహన కల్పించడంలో సహాయపడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను ప్రధానమంత్రి కోరారు.
1: హర్ బడా స్పోర్ట్ అప్నే సాథ్ ఏక్ పూరా ఇకోసిస్టమ్ లేకర్ ఆతా జైసే జైసే యోగాసనా స్పోర్ట్స్ కా విస్తార్ హోగా వైసే వైసే ఇస్సే జుడీ నయీ సంభావనాయే భీ బడేగీ యే ఖిలాడియో కే లియే నయీ కెరియర్ ఆపర్చునిటీస్ లేకర్ ఆయేగా.
0: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. ఈవేళ నుంచి 8వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమం యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేసేందుకు ఒక మైలురాయి అని పరిగణిస్తున్నారు. యోగా ఆకర్షణ కేవలం శారీరక దృఢత్వానికి పరిమితం కాదని, అది ముందస్తు ఆరోగ్య రక్షణకు ఒక ఆచరణాత్మక విధానమని మోదీ అన్నారు. ఈ ఛాంపియన్షిప్ కేవలం ఒక క్రీడా పోటీగా మాత్రమే చూడకుండా యోగా విస్తృత సందేశాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయడానికి గొప్ప అవకాశంగా భావించాలని కూడా ప్రధానమంత్రి చెప్పారు. భారత్లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా యోగా విస్తరించడం లక్ష్యంగా ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ ముందంజలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా యోగాసనాలను ప్రోత్సహిస్తున్న క్రీడా అధికారులు, నిర్వాహక సంస్థలతో పాటు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్కు పూర్తి మద్దతు లభించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీగా ఊతమిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు దేశాన్ని అంకితం చేస్తారు. గుజరాత్, మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని ఈ ఎక్స్ప్రెస్ వే గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానాన్ని ప్రకటిస్తుంది. మానిటరీ పాలసీ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఈ ఉదయం వెల్లడిస్తారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరలు, రూపాయి విలువ తగ్గడం, బలహీనమైన ఋతుపవనాల వంటి సవాళ్లు ఎదుర్కోవడానికి రెపో రేటు పెంచడం సరికాదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ నివేదిక తెలియజేసింది. మార్కెట్ అస్థిరతను సరిచేసేందుకు ఆర్థిక స్థిరత్వానికి మద్దతుగా ఆర్బీఐ స్వల్పకాలిక వడ్డీ రేటు సాధనాలను లిక్విడిటీ చర్యలకు ఉపయోగించవచ్చునని నివేదికలో సూచించారు. భారత్ ఇప్పటికే ఇతర దేశాలతో పోలిస్తే బలమైన స్థూల ఆర్థిక పునాదులు కలిగి ఉందని, ప్రస్తుతం ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రధానంగా అంతర్జాతీయ కారణాల వల్ల, ప్రత్యేకించి పశ్చిమాసియాలో రాజకీయ ఉధృతకరణ వల్ల, పెరుగుతున్న ముడి చమురు ధరల వల్ల సంభవిస్తోందని స్టేట్ బ్యాంక్ తన రీసెర్చ్ నివేదికలో పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మన విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ యూకే విదేశాంగ మంత్రి వైవిట్ కూపర్తో నిన్న న్యూఢిల్లీలో ఇండియా యూకే విజన్ 2035 పురోగతిని సమీక్షించేందుకు మొదటి వార్షిక సమావేశాన్ని నిర్వహించారు. అభివృద్ది, సాంకేతిక ఆవిష్కరణలు, రక్షణ, భద్రత, వాతావరణం, స్వచ్ఛమైన ఇంధనం, విద్యతో సహా ఇండియా యూకే విజన్ 2035లోని మొత్తం 5 మూల స్తంభాల కింద సాధించిన ప్రగతిని ఇద్దరు మంత్రులు సమీక్షించారు. సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం ద్వారా లభించే అవకాశాలను కూడా మంత్రులు స్వాగతిస్తూ ఇది త్వరలోనే అమల్లోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
2: Our relationship has moved from being a historical and perhaps cultural connection, forward-looking highway of shared economic ambitions and high technology, to the India-UK Vision 2035 and all the 5 pillars of growth, technology and innovation, defense and security, climate and clean energy, as well as education.
0: కృత్రిమ మేధస్సు, క్రిటికల్ మినరల్స్ రంగాలతో సహా ఇండియా యుకే టెక్నాలజీ సెక్యూరిటీ నిషన్.

ఇనిషియేటివ్ పరిధిలోని వివిధ కార్యక్రమాల్లో సాధించిన ప్రగతి పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సలహాదారుగా 1987 బ్యాచ్కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి తరుణ్ కపూర్ పదవీ కాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ప్రధానమంత్రి కార్యాలయంలో తరుణ్ కపూర్ పొడిగించిన పదవీ కాలం ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని, ఇది 1 సంవత్సరం పాటు కొనసాగుతుందని తెలియజేసింది. అలాగే వాషింగ్టన్ డీసీలో ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నీలకంఠ మిశ్రాను 3 ఏళ్ల కాల పరిమితికి నియమిస్తూ కూడా కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలియజేసింది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవాన్ని రక్షించేందుకు అవగాహన పెంచే లక్ష్యంతో యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమం యుఎన్ఈపీలో భాగంగా 1973 నుంచి ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. ప్రకృతిని, భూగ్రహాన్ని రక్షించడానికి సానుకూల పర్యావరణ చర్యలు చేపట్టేలాగా అంతర్జాతీయంగా అవగాహన పెంపొందించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంలో భాగంగా దేశ రాజధానిలోని మైదాన్గఢ్లో ఉన్న నమో ఆక్సిజన్ పార్క్లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్, సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట స్థాయిలో జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాల్లో పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణుడు సుభాష్ సి కశ్యప్ నిన్న న్యూఢిల్లీలో కన్నుమూశారు. ఆయన వయసు 97 సంవత్సరాలు. దేశంలో జమిలీ ఎన్నికలపైన చట్టపరమైన ముసాదాను రూపొందించేందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీలో డాక్టర్ కశ్యప్ సభ్యుడిగా ఉన్నారు. 100కు పైగా పుస్తకాలు రచించిన డాక్టర్ సుభాష్ కశ్యప్ 1983 నుండి 1990 వరకు లోక్సభ సెక్రటరీ జనరల్గా సేవలందించారు. డాక్టర్ సుభాష్ కశ్యప్ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళను తాకాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఈవేళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. రాబోయే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, కొంకణ్, గోవా, లక్షద్వీప్, మధ్య మహారాష్ట, సిక్కిం, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జపాన్లో ఈరోజు జరగనున్న పురుషుల అండర్18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. విశేషాలు మరొకసారి. యోగాసనాలు ఆరోగ్య సమస్యల నివారణకు ఆచరణాత్మకమైన పరిష్కారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి ఋతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. అనేక ఇతర ప్రాంతాల్లో కూడా దేశంలో వర్షాలు కురుస్తాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఉదయ తరంగిణి.

శ్రోతలకి నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా సుపథం, సామాన్యుని విజయగాథ శీర్షికన ఈనాటి కార్యక్రమంలో ఆటో డ్రైవర్ అరుణ్ గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: సుపథం
1: ఆకాశవాణి సుపథం సామాన్యుని విజయ

0: గాథ శీర్షికన ఆటో డ్రైవర్ శ్రీమతి అరుణ గారితో కార్యవర్ది సంభాషణ.
1: నమస్కారం అమ్మ అరుణ గారు.
2: నమస్తే సార్.
1: చెప్పండి అమ్మా, మీరు ముందుగా ఆటో ఎందుకు నడపాల్సి వచ్చింది?
2: మా ఆయన నేర్పించారు సార్. ఒకవేళ మీద ఆధారపడకుండా బతకడం ఎలా అనేది నేర్పించారు.
1: మీ ఆయన ఆటో డ్రైవర్ గా ఉండే, మరి మీరు ఎప్పటి నుంచి ఆటో డ్రైవర్?
2: ఆయనకు ఫస్ట్ హార్ట్ అటాక్ ఉంది సార్, 5 ఇయర్స్ 6 ఇయర్స్ బ్యాక్ ఉండే. అయితే ఆయన అనుకున్నాడు, మా ఆయన చనిపోక ముందు నేర్పించాను.
1: మీ ఆయన చనిపోక ముందు మీకు ఆటో నడపడం నేర్పించారు? ఎప్పటి నుంచి నడుపుతున్నారు మీరు?
2: ఇప్పుడు 1.5 ఇయర్ అయింది సార్. ఆడపిల్ల ఎలా ఉండాలో ఆడపులి లెక్క పెంచిండు. అంటే అన్ని వచ్చి ఉండాలి ఆడపిల్ల అయినా అని, బతకనీకి ఇబ్బంది పడవద్దు, నాకు హార్ట్ అటాక్ ఉంది, నాకైనా నా పిల్లల్ని నడుపుకోగలుగుతుందని ఒక ఆలోచనతో నేర్పించింది. కదా ఆయన చనిపోతాడు అనుకోలేదు, సడన్లీ అయ్యింది.
1: ఆడపిల్ల ఆడపిల్లలా కాదు ఆడపులిలా ఉండాలి అని, ఎవరి మీద ఆధారపడొద్దని మీకు ఆటో డ్రైవింగ్ కూడా ఆయన నేర్పించారు.
2: ఆర్టీసీ కండక్టర్ కూడా చేసిన, ప్రైవేట్ కండక్టర్ లెక్క. ఆయన ప్రోత్సాహం ఎంత, మార్నింగ్ లేచి 4కి ఇంట్లో పనిచేసి మళ్ళీ 5 కల్లా డ్యూటీకి వచ్చి ఒక 15 డేస్ చేసినా అదో ఆయన నాకు తోడుండి నాకు సపోర్ట్ చేసి, వందల మంది మొగల మధ్యలో నేను చేసిన అంటే అది మా ఆయన సపోర్టింగే. ఆయన పోయినా ఆయన ఆశయం నా వల్ల నెరవేరాలని, నా వల్ల 10 మంది నేర్చుకోవాలి ధైర్యంగా ఉండడం.

0: మీరు ఎవరి మీద ఆధారపడొద్దని మీకు ఆటో నేర్పించి ఆటో లైసెన్స్ ఇప్పించి మిమ్మల్ని ఆటో డ్రైవర్గా సెటిల్
1: చనిపోక ముందే లైసెన్స్ కూడా ఇప్పించి నాకు ఫస్టే. అంటే లోపల ఏమనుకోండో ఏమో మళ్ళీ తెలియదు, హెల్త్ చాలా ఉంది.
0: మీరు అన్నట్టు మొదటిసారి హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆయన మీకు ఇవన్నీ నేర్పించారు.
1: సెకండ్ పెయిన్ వచ్చినప్పుడు నేనే డ్రైవ్ చేసి తీసుకుపోయాను ఫస్ట్ టైం ఆటో స్టార్ట్ చేయడం
0: అంటే. ఆయన రెండోసారి వచ్చినప్పుడు మీరే డ్రైవ్ చేసుకున్నారు?
1: జొమాటో డెలివరీ అయిపోయి ఇంటికి రావడం జరిగింది. పెయిన్ వస్తుంది నాకు, అర్జెంటే తీసుకురా హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నాకు పెయిన్ వస్తుంది అంటే అప్పటికప్పుడు బండి మీద ఆడి పోయి బండి ఆడి ఇంటికాడ పెట్టేసి ఇక ఆటో స్టార్ట్ చేయి అన్నాడు. నాకేం తెలీదు ఏం నేర్పించిండు, కాకపోతే రన్నింగ్
0: తీయలేదు
1: నడపలే. అట్లాంటిది నన్ను తీసుకోవో నడువు, నా ప్రాణం పోతుంది, నీకు గుండె నొప్పి బాగా వస్తుంది, తట్టుకోలేకపోతున్నా, నువ్వు నడపగలుగుతావు నడుపు నడుపు అని ప్రోత్సహించిండు మస్తు. దాని ధైర్యం వల్ల నేను ఉండకుండా నా భర్త నాకు ముఖ్యం అని చెప్పి నేను
0: తీసుకెళ్ళాను. అదే ఫస్ట్ మీద ఏం చదువుకున్నారు?
1: ఎస్ఎస్సి పాస్.
0: ఎక్కడ మీ స్వగ్రామం? ఎక్కడ?
1: మాది గుమ్మడిదాల. అయితే మేము మిర్చల్లో ఉండే, మిర్చల్లో స్టడీ అయ్యింది. అప్పుడు చదువుకోమన్నారు కానీ నాకు చదువు మీద అంత ఇంట్రెస్ట్ లేకుండా.
0: పెళ్లి ఎప్పుడు అయింది?
1: 2009లో అయింది.
0: 2009 నుంచి ఇక్కడే ఉంటున్నారా? అంత ముందు నుంచి ఇక్కడ ఉన్నారు?
1: ఇక్కడనే. మా అత్తయ్య వాళ్ళు ఇక్కడనే ఉంటున్నారు రాణిగంజ్. మేము కూడా రాణిగంజలో ఉన్న పని.
0: పిల్లలు ఎంతమంది మీకు?
1: ఒక పాప ఒక బాబు.
0: సో మీరు అటు ఆటో నడుపుకుంటూ ఇటు కుటుంబాన్ని పోషిస్తూ
1: ఇల్లు చూసుకుంటూ
0: ఇల్లు చూసుకుంటున్నారు. మీ కుటుంబంలో ఇంకెవరైనా ఉన్నారా మీకు సపోర్ట్?
1: మా మరిది, మా ఇంట్లో అందరు సపోర్టింగ్ చేస్తారు నాకు. మా ఆయన సపోర్టింగ్ వల్ల అందరిగా నాకు సపోర్టింగ్, మెయిన్ భర్త సాయంతో ఎదిగినందుకు వాళ్ళు కూడా సాయం చేయగలుగుతున్నారు. ఇప్పుడు ఎవరు ఉంటున్నారు సార్ భర్త చనిపోయినాక బయట ఎవరి మీద ఆధారపడాలి? ఎవరు చూడట్లేదు, ఎవరి ఫ్యామిలీ వాళ్ళకే ఉంది. నా ఫ్యామిలీ అని ఎవరన్నా చూస్తారు? ఎవరు చూడరు. ఒక రూపాయి పెడతారేమో తర్వాత ఎనకకు అంటారు కదా, అది మా ఆయన ఆలోచన పెట్టుకొని
0: ఏ రకంగా ఆధారపడుతూ ఎవరి మీద అన్నట్టుగా తన తల కాల మీద తన నిర్మాణాన్ని నేర్పించారు.

0: ప్రారంభించిన మొదటి రోజులు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా చెప్పండి.
1: మొదట్లో కొద్ది ఇబ్బంది అయింది సార్ ట్రాఫిక్ లో. ఏంటంటే ఇది మెయిన్ సిటీ, ఇందులోనే ట్రాఫిక్ సిగ్నల్ వల్ల చాలా ట్రాఫిక్ అయింది, కానీ తర్వాత ఇక రాంగ రాంగ అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఎంత ఎంత ఉండని ట్రాఫిక్ వెళ్ళిపోతూనే ఉంటాం, అలవాటు అయిపోయింది కాబట్టి. ఆ ముంగడ బస్సు వస్తున్న భయం అనేది ఉండదు మన లోపల, అయిపోయింది అలవాటు అయిపోయింది. అప్పుడు బస్సు వస్తుంది అంటే గజ గజ కాలేతలు అనుకుతుండే, ఇప్పుడు అట్లా కాదు. మనమే బస్సుని అంటే అది వస్తున్నా సరే మనం పోవాలి, మాదే పక్కకి వెళ్ళి వెళ్ళిపోవాల్సింది, అట్లా పోతాం అనమాట ధైర్యం అనేది.
0: సో మరి మీ పిల్లలు మీరు ఆటో నడుపుతున్నందుకు మా అమ్మ ఆటో డ్రైవర్ నడుపుతుందని, సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు?
1: చెప్తాను, కాకపోతే వాళ్ళకి ఉంటది అంటే మా మమ్మీ ఆటో నడిపిస్తాను, 10 మందికి గర్వంగా చెప్పుకుంటది.
0: సో మీరు ఇప్పుడు సమాజంలో ఆటో డ్రైవర్గా ఆటో నడుపుకుంటూ ఇటు కుటుంబాన్ని మేనేజ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు, ఏంటి మీ లక్ష్యం, ఏంటి ఏం సాధించాలని పయనిస్తున్నారు మీరు?
1: పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని, మా ఆయన పేరు నిలబెట్టాలని. ఆయన అనుకున్న దానికన్నా 10 రెట్లు అందరు జ్ఞానేశ్వర్ భార్య అంటే ఎట్లున్నది అని పేరు తెచ్చుకోవాలని.
0: బాగుంది, మంచి మాట. మీ భర్త పేరు జ్ఞానేశ్వర్, జ్ఞానేశ్వర్ గారి పేరు నిలబెట్టాలి, ఆయన అనుకున్న దానికన్నా 10 ఇంతలు ఇంకా మంచిగా బతకాలని ఆశిస్తున్నారు. బాగుంది.

0: సమాజంలో ఎంతోమంది ఆడవాళ్ళు వచ్చే చిన్న చిన్న కష్టానికే కుంగిపోయి వాళ్ళని వాళ్ళు తక్కువగా ఊహించుకొని తక్కువగా అనుకొని బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు?
1: ఆడదంటే ఆడపులి అంతే, ఒంటిళ్ళు కుందేలు కాదు, బయటకు వస్తే మనం ఏదైనా చేయగలుగుతామని నిరూపించాలి ఆడవాళ్ళు.
0: రోజు మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు నడిపిస్తారు ఆటో?
1: మార్నింగ్ 11-12 అవుతుంది సార్, ఎందుకంటే కొద్దిగా కూర్చొని బ్యాక్ పెయిన్ వస్తుంది కదా, ఇంట్లో రెస్ట్ తీసుకొని అన్ని పనులు చేసుకొని
0: స్టార్ట్ చేస్తారు. ఎప్పటి వరకు నడిపిస్తారు? రాత్రి
1: నైట్ 10 టార్గెట్ పెట్టుకుంటా, 1000-1500 వచ్చినా అని నడుపుతా, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ దంపేసిన తప్పు లేదు. ఆటో కిరాయి కదా సార్, 300.
0: సొంత ఆటో కాదు మీది, ఆటో కిరాయి ఎంత ఇవ్వాలి?
1: 300.
0: సో డైలీ 300 ఇవ్వాలి, రోజు 300 మీకు వచ్చిన దాంట్లో ఆటో కిరాయికి ఇస్తూ ఆటోలో ఫ్యూయల్ పోసుకుంటూ మిగతాది మీకు ఇంటికి వస్తుంది. మరి సరిపోతుందా?
1: మనం ఎవరి దగ్గర అడగకుండా మన సంపాదనలే ఇంకొవ్వరిని నేను అప్పాడుగా, ఇంకోళ్ళకి ఇచ్చే పొజిషన్లు ఉంటాగా, తీసుకున్న పొజిషన్లో నేను ఇంతవరకు లేను, అట్లనే ఉండాలని కోరుకుంటున్నాను అంతే. దేవుడు
0: మంచి మాట.

0: ఇప్పుడు మీరు సమాజంలో మహిళలు పడుతున్న కష్టాలు చూస్తూ వస్తున్నారు కదా, ఆటో డ్రైవర్గా ఎవరైనా మహిళలు ముందుకు రావాలనుకుంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు?
1: నేను
0: సెటిల్
1: టూ
0: అవ్వడం
1: వీలర్ కూడా నేర్పిస్తాను సార్ లేడీస్ కి.
0: అచ్చా, మీరు టూ వీలర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు?
1: ట్రైనింగ్ కూడా ఇస్తాను.
0: ఎక్కడ ఉంటారమ్మా మీరు?
1: నేను
0: లేడీస్
1: రాణిగంజ్.
0: రాణిగంజ్లో ఉంటున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారు?
1: పాప 8th క్లాస్, బాబు 6th క్లాస్.
0: ఏం చదివించాలనుకుంటున్నారు వాళ్ళంటే మీరు అన్నారు కదా
1: వాళ్ళని ఏది
0: వాళ్ళు?
1: నచ్చితే అది చదివించాలనుకుంటున్నాను సార్. మనం ఫోర్స్ చేయొద్దు, వాళ్ళకి నచ్చినప్పుడు ఏది చదవాలనుకుంటే అది చదివించాలనుకుంటున్నాను.
0: బాగుంది. మీ ఆయన చనిపోయిన తర్వాత ఆటో డ్రైవర్గా కొత్త జీవితాన్ని ప్రారంభించి మీరు ఆటో డ్రైవర్గా చేసుకుంటూ ఇటు కుటుంబాన్ని పోషిస్తూ మీరే ఇంటి పనులు చూసుకుంటూ చేసుకుంటున్నారు. ఇలా ఇంకెవరైనా మీకు తారసపడ్డారా మీలాగే ఆటో నడిపే మహిళ కానీ?
1: చాలా మంది అడిగారు నాకు నేర్పిమని, నేర్పిస్తా అని చెప్పిన. ధైర్యంగా ఎవరైనా వస్తే నేర్పి, ఒక 10 మందికి నేర్పించి నిలబెట్టి చూపించాలి,
0: కరెక్ట్.
1: అలా రావాలి.
0: ఆటో నడుపుతున్నప్పుడు మీరు ట్రాఫిక్ పరంగా సరే ట్రాఫిక్ అలవాటు అయిపోయింది, బస్సుకి ఎదురుగా వెళ్తున్నాను, ధైర్యం వచ్చేసింది అన్నారు, ఇంకేమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అంటే ఒక మహిళ ఆటో డ్రైవర్గా ఉండడం వల్ల వచ్చే కష్టాలు కానీ, అంటే ఉదాహరణకి మీరు ఏదైనా బరువైన సామాన్ ఎత్తాల్సి ఉంటుంది, ఆటోలో వేసుకోవాల్సి ఉంటుంది, సో అన్నిసార్లు అన్ని మనం అనుకున్నట్టుగా ఉండవు, మరి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు ఆటో డ్రైవర్గా మీరు నడుపుతూ?
1: అన్ని బరువులు ఎత్తాలంటే ఎత్తవాళ్ళకి ఎత్తుతాం, ఎవరైనా జెంట్స్ సాయం చేస్తారు కాబట్టి ఓకే. లేడీస్ మీద ఎవరు వదిలిపెట్టారు, ఒకళ్ళు గ్యాస్ అయిపోయినా కానీ జెంట్స్ ఎవరైనా సరే హెల్ప్ చేస్తారు. ఎవరో ఒకరు ఉంటారు కోతి ముక్కలు అంటారు, అనేటోళ్ళు అంటారు కానీ మనం పడం కదా, వాళ్ళు అంటే వాళ్ళకి రిటర్న్ మనం మనీ చూపిస్తాం కదా, తగ్గేదే లేదు ఇంట్లో.
0: మీరు అనుకుంటున్నట్టు మీ భర్త జ్ఞానేశ్వర్ గారి కలని నెరవేరుస్తూ ఆయన అనుకున్న దానికి ఆయన కోరుకున్న దానికి 10 రెట్లు మంచిగా బతికి మీ లక్ష్యం మీ పిల్లల్ని వాళ్ళకి నచ్చిన చదువు వాళ్ళకి నచ్చిన కెరీర్లో వాళ్ళు సెటిల్ అయ్యి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మిమ్మల్ని చూసి మరింత మంది ప్రోత్సాహం పొందాలని కోరుకుందాం. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలమ్మా. నమస్కారం.
1: నమస్తే సార్.

0: మీరింతవరకు సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన ఈనాటి కార్యక్రమంలో ఆటో డ్రైవర్ అరుణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి. శ్రోతలు ఉదయ తరగని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
3: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చు.

0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఇది మన చట్టం. ఈనాటి కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్, ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి శిల్పవల్లి గారితో పరిచయం విందాం. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈనాటి కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ అంశం గురించి ఖైరతాబాద్ డీసీపీ శ్రీమతి కె శిల్పవల్లి ఐపీఎస్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శిల్పవల్లి గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: పెరుగుతున్న డిజిటల్ అరెస్ట్, డీప్ ఫేక్ ఫ్రాడ్స్ ని దృష్టిలో ఉంచుకుని మహిళలైనా సగటు భారతీయులు ఎవరైనా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు?
1: ఈ రోజుల్లో మీరు చూస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఆర్ సోషల్ స్టేటస్, అందరి చేతుల్లోనూ మొబైల్ ఫోన్ ఉంటుంది. నెట్ అనేది, ఇంటర్నెట్ యూసేజ్ అనేది చాలా కామన్ అయిపోయింది. అయితే దాన్ని ఎట్లా వాడాలి? సైబర్ హైజీన్ అంటాము, పాస్వర్డ్స్ కానీ,
0: క్లీన్ యూసేజ్,
1: ఎస్, సేఫ్టీ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి అనేవి తెలియకుండానే మనం టెక్నాలజీని వాడుతున్నాము. సో మొదటగా ఒక టెక్నాలజీ యూజ్ చేసే ముందు దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలియాలి. సరే, ఇంతమంది మీద, ఇంత పాపులేషన్తో, లేకపోతే ఇంత కామన్గా విరివిగా ఉపయోగంలోకి వచ్చేసినటువంటి టెక్నాలజీ, విచ్ ఇస్ మొబైల్ టెక్నాలజీతో, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్, వీటితో అందరికీ అది చేరకపోవచ్చు. కానీ అది మన డ్యూటీ. బిఫోర్ యూజింగ్ సమ్ టెక్నాలజీ, ఇట్ ఇస్ అవర్ డ్యూటీ టు నో. ఒక సోషల్ మీడియా పేజ్, ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నాము అంటే దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. మైనర్ ఉండకూడదు, లేకపోతే దానికి ఒక ఫోటో దాన్ని డీపీగా పెట్టుకోవాలనుకున్నప్పుడు దాన్ని సెక్యూర్గా ఎట్లా చేసుకోవాలి, 2-step ఆథెంటికేషన్, ఇట్లాంటి ఫ్యాక్టర్స్ అన్ని బిల్ట్ ఇన్ ఉంటున్నాయి. అట్లానే మనం స్వతహాగా తీసుకోవాల్సిన ప్రికాషన్స్ కూడా ఉంటున్నాయి. దానిని మనం తెలుసుకొని మీరు వివిధ ప్లాట్ఫామ్స్ ద్వారా, గవర్నమెంట్, మన సైబర్ దోస్త్ అని కానీ, ఐఫోర్సీ వాళ్ళు కానీ, మన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాళ్ళు, దెన్ బ్యాంక్స్, తర్వాత పోలీస్ వాళ్ళు, వీళ్ళందరూ ఎన్నో రకాలైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాయి. పేపర్లో న్యూస్ చూస్తున్నాము, టీవీల్లో న్యూస్ చూస్తున్నాము, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఒక క్రైమ్ అవుతోంది, సైబర్ క్రైమ్ అవుతోంది అనేది, ఇటువంటివన్నీ చూస్తూ వదిలేయకుండా ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అనేది. అంటే చాలా మందికి ఎట్లా ఉంటుందంటే మన వరకు వచ్చేంత వరకు కానీ ఆ నొప్పి తెలీదు అంటారు. సో ఇది నాకు అవ్వదులే, నేను అలర్ట్గా ఉంటానులే, ఆ మాత్రం తెలీదా నాకు, ఇటువంటి ఒక కైండ్ ఆఫ్ నెగ్లిజెన్స్. మనం అవతలాలనుకుంటే ఆ మాత్రం తెలీదా నీకు, ఎట్లా ఎట్లా మోసపోయేవో
0: అంటాం,
1: పోతామేమో. సో అది మనం ఆలోచించుకొని, దిస్ టెక్నాలజీ ఇస్ సో యూనివర్సల్, ఇస్ సో అంబివలెంట్ దాట్ ఎవరికి ఎక్కడన్నా ఏమన్నా జరగవచ్చు. ఈవెన్ పోలీస్ ఆఫీసర్కి కూడా హ్యాక్ అవ్వచ్చు, వాడికి ఏం అవతల ఉన్నది ఎవరో తెలియదు కదా, తెలిసి కూడా చేయొచ్చు. సో మనం, మన చేతిలో ఉన్న ప్రికాషనరీ ఆర్ సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి అనేది, రైట్ ఫ్రమ్ డౌన్లోడింగ్ ది యాప్ ఆర్ ఈవెన్ మొబైల్కి సంబంధించిన పాస్కోడ్, సెక్యూరిటీ, ఇవన్నీ కూడాను ఎట్లా మనం సెక్యూర్ చేసుకుంటున్నాం అనేది తెలుసుకొని, త్రూ వే ఎక్కడ తెలుసుకుంటామంటే ఉంటున్నాయి, ఫోన్లో ఉంటున్నాయి, బుక్లెట్స్లో ఉంటున్నాయి, డౌన్లోడ్స్ అప్పుడు ఉంటున్నాయి, నెట్లోకి వెళ్తే చెప్తారు, ఇవన్నీ చూసుకొని అమలు పరుచుకుంటే దోస్ ఆర్ ఆల్ ఇనఫ్ కైండ్ సైబర్ హైజీన్ థింగ్స్ దట్ వీ టేక్.
0: జాగ్రత్తగా ఉన్న తొందరపాటు వల్ల, ఆవేశం వల్ల అందులో ఇరుక్కుపోయారు, బీట్ డిజిటల్ అరెస్ట్ ఆర్ డీప్ ఫేక్ ఫ్రాడ్ అనుకోండి. ఎంత ఎర్లీగా రిపోర్ట్ చేయాలి అంటారు కదా, ద ఎర్లీ యూ రిపోర్ట్ ద బెటర్ యూ గెట్ బెనిఫిట్స్ అనేది. ఆ రిపోర్టింగ్ పరంగా సగటు భారతీయులు చేస్తున్న తప్పులు కావచ్చు, రిపోర్టింగ్ ఎలా చేస్తే మంచిది అంటారు?
1: ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఎప్పుడైతే సైబర్ క్రైమ్లో అయిందో, ఎంత క్విక్గా అది రియలైజ్ అయ్యి రిపోర్ట్ చేస్తే అంత బెటర్ మనకి. ఎలా అయితే మనం రోడ్ యాక్సిడెంట్స్లో గోల్డెన్ అవర్ అంటామో, ప్రాణం

0: ప్రాణం
1: పెట్టడానికి.
0: కరెక్ట్.
1: సిమిలర్లీ సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అయినప్పుడు ఎంత క్విక్ గా 1930 అనే నంబర్ కి కాల్ చేయడము, లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో రిపోర్ట్ చేస్తే కనుక, ఏదైతే అమౌంట్ మన అకౌంట్స్ నుంచి ఫ్రాడ్స్టర్ అకౌంట్స్ కి ట్రాన్స్ఫర్ అవుతుందో, ఈ ప్రాసెస్ లో ఉండగానే
0: చైన్ బ్రేక్
1: దాన్ని
0: చేయగలుగుతాం.
1: హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు
0: ఓకే,
1: చూస్తారు ఫస్ట్ లెవెల్లోనా సెకండ్ లెవెల్లో ఎక్కడుందో చూసి దాన్ని ఇమీడియట్ గా హోల్డ్ చేస్తారు. సో దాట్ వే మనకి అట్లీస్ట్ అమౌంట్ ఫ్రాడ్స్టర్ చేతుల్లోకి వెళ్లకుండా హోల్డ్ అవుతుంది, దాన్ని మనము త్రూ కోర్ట్ దాన్ని తిరిగి
0: పొందే అవకాశం ఉంది.
1: ఎస్
0: సో మీరు అన్నట్టు ఫినాన్షియల్ ఫ్రాడ్, ఫినాన్షియల్ డిజిటల్ హెరాస్ అయితే ఒక రకం. ఇదే టెక్నాలజీలో ఆన్లైన్ హెరాస్మెంట్స్, సైబర్ బుల్లింగ్, ఎస్పెషల్లీ అగేనెస్ట్ ఉమెన్ జరుగుతున్న తరుణాల్లో, ఇటు ఫ్యామిలీ పరంగా ఒక గర్ల్ బీట్ మైనర్ ఆర్ మేజర్ ఫ్యామిలీ ప్రెషర్ వల్ల రిపోర్ట్ చేయడానికి భయపడచ్చు.
1: దీస్ డేస్ మనం ఏది చేసినా ఆర్ లైఫ్ అండ్ ఆల్ ఆర్ యాక్టివిటీస్ ఆర్ ఆల్ పబ్లిక్, మనమే పెట్టుకుంటున్నాం అన్ని పబ్లిక్ ఆర్ సైబర్ స్పేస్లో. సో ఏం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాము, ఎటువంటి మన పిక్చర్స్ ఆర్ వీడియోస్ షేర్ చేస్తున్నాము, షేర్ చేయకపోయినా దే ఆర్ ఆల్ స్టోర్డ్ ఇన్ సంబడీస్ మెమరీస్.
0: మెమరీ
1: ఎస్, సో అటువంటి స్కోప్ ఇప్పుడు మీరు చూస్తే షీటీన్స్కి వచ్చే చాలా మటుకు వస్తున్న కంప్లైంట్స్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్తో క్లోజ్గా ఉన్నప్పుడు, ఫ్రెండ్ ఇన్ అ సెన్స్ మేబీ దే ఆర్ ఇన్ అ రిలేషన్, వెన్ ఆల్ ద టర్మ్స్ వర్ గుడ్, ఆ టైంలో కలిసి ఉన్నప్పుడు తీసుకున్న ఇంటిమేట్ ఇమేజెస్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, ఇమేజెస్, వీడియోస్, మెసేజెస్ ఇవన్నీ కూడాను, ఇప్పుడు ఏదైనా ఇఫ్ షీ వాంట్స్ టు టేక్ అ స్టెప్ బ్యాక్ ఇన్ దట్ రిలేషన్, ఇప్పుడు వాళ్ళు అవన్నీ
0: యూజింగ్ అగైనెస్ట్ హర్,
1: చూపెట్టి ఆమెను బెదిరించడము, సోషల్ మీడియాలో పెడతామని చెప్పడము, అలానే వాళ్ళ కాంటాక్ట్స్ అందరికీ పంపించడము, వాటిని మార్ఫ్ చేసి
0: చేసి
1: మళ్ళీ పంపించడము, లేకపోతే సోషల్ మీడియాలో పెట్టడము, దట్ ఈస్ అ ఇమెన్స్ ట్రామా ఫర్ ఎనీ గర్ల్
0: గర్ల్,
1: అండ్ దేర్ ఫ్యామిలీ
0: కరెక్ట్
1: ఆల్సో.
0: కరెక్ట్.
1: సో మనము ముఖ్యంగా అమ్మాయిలు వెన్ దే ఆర్ షేరింగ్ దేర్ ఇమేజెస్ ఆర్ రికార్డింగ్ దేర్ యాక్ట్స్, ఎక్కడ స్టోర్ అవుతున్నాయి అవి, ఎవరి దగ్గర ఉంటున్నాయి అవి, ఎట్లాంటివి షేర్ చేస్తున్నామనే అవేర్నెస్ తో లేకపోతే కనుక, దే విల్ డెఫినెట్లీ ఎండ్ అప్ సమ్ డే
0: కరెక్ట్,
1: ఇన్
0: ఇన్
1: రాంగ్
0: ట్రబుల్.
1: హ్యాండ్స్. మోర్ ఓవర్ మీకు ఎంత నమ్మకం ఉన్న మనిషి అయినా, ఇట్ ఈస్ ఆల్ స్టోర్డ్ సమ్వేర్ ఎల్స్, ఈవెన్ ఇఫ్ నాట్ దిస్ సేమ్ పర్సన్ సంబడి ఎల్స్ ఆల్సో కెన్ యూజ్ దెమ్. అదర్వైజ్ ఈవెన్ అ నార్మల్ డీసెంట్ పిక్చర్ పుట్ ఆన్ సోషల్ మీడియా కెన్
0: కెన్ బి
1: ఆల్సో బి
0: మార్ఫ్డ్,
1: యూజ్డ్ అండ్ మార్ఫ్డ్ అండ్ ఆల్. అట్లానే పెట్టడమే మానేయాలా అంటే అని కాదు, ఇట్ ఈస్ అప్ టు యూ, యు ఆర్ టేకింగ్ ద రిస్క్.
0: కరెక్ట్.
1: నువ్వు సెక్యూరిటీ మెజర్స్ అన్ని వాడుతున్నావా, నీ ప్రైవేట్ అకౌంట్ పెట్టుకున్నావా, షేర్ చేసేవి సెక్యూర్ మోడ్లో పెట్టుకున్నావా, ఇవన్నీ చూసుకుంటే సరే, అయినా కూడా అవి ఏం అవసరం లేదు. నేను పబ్లిక్గా పెట్టుకుంటున్నాను సోషల్ మీడియాలో ఫర్ లైక్స్ ఆర్ వాట్ ఎవర్ షేర్స్, ఇటువంటి వాటి కోసం పెట్టుకుంటున్నాను అంటే యూ ఆల్సో హ్యావ్ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. అట్లా అని చెప్పి తప్పదా మేము కాన్సిక్వెన్సెస్ పెడుతున్నారు కాబట్టి వాళ్ళు చేయొచ్చా అనేది కూడా కాదు, జస్ట్ బికాస్ దే ఆర్ ఓపెనింగ్ అప్ అండ్ ఇట్ ఈస్ దేర్ రైట్ టు
0: రైట్
1: ఎక్స్ప్రెస్,
0: టు ఎక్స్ప్రెస్,
1: వాళ్ళు షేర్ చేయాలనుకుంటున్నారు చేస్తున్నారు, బట్ దాన్ని ఎంతవరకు హౌ దే ఆర్ ది అదర్ పర్సన్ ది ఫ్రాడ్స్టర్ ఆర్ ది ఆన్లైన్ స్టాకర్స్ వీళ్ళందరూ ఉంటారు, హౌ దే ఆర్ యూజింగ్ అనేది దానికి సంబంధించి చట్టం ఉంది మనకి ఐటీ యాక్ట్ ప్రకారము, వీ కెన్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ ఆన్ దెమ్. ఒక్కోసారి ఒక నార్మల్ ఫోటోకి సంబంధించి కూడా, ఇప్పుడు ఏదైనా డ్రెస్సింగ్ అనో లేకపోతే సమ్ ఎట్లా ఉన్నప్పుడు పెట్టిన ఫొటోస్కే కాదు, నార్మల్ వాటికి కూడా
0: బుల్లింగ్ జరుగుతుంది.
1: బుల్లింగ్ జరుగుతుంది, మీరు నల్లగా ఉన్నారు, లావుగా ఉన్నారు అని ఇటువంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. సో దెర్ ఈస్ నో ఎండ్ టు ఇట్, ఇట్ ఈస్ నాట్ దట్ వీళ్ళు చేయకూడదు అని వీళ్ళు పెట్టకూడదు అనేది మనం ఆపడానికి లేదు, ఇట్ ఈస్ దేర్ రైట్ టు ఎక్స్ప్రెస్, బట్ వాట్ ఈస్ ది హౌ వీఆర్ డీలింగ్ విత్ దోస్ హు ఆర్ యూజింగ్ దీస్ అనేది ఇంపార్టెంట్. సో వీ హ్యావ్ ది ఐటీ యాక్ట్, వీ ఆల్సో హ్యావ్ నాన్ కన్సెన్షువల్ ఇంటిమేట్ ఇమేజ్ అనేది ఒకటి ఆర్గనైజేషన్ ఉంది,
0: ఓకే,
1: దానిలో కనుక మనము ఈ మన ఇమేజ్ అప్లోడ్ చేస్తే యూ గెట్ అ హ్యాష్ వాల్యూ జనరేటెడ్ ఫర్ దాట్.
0: ఓకే.
1: సో అది హ్యాష్ వాల్యూ జనరేట్ చేసి మనము ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు సర్చ్ త్రూ అవుట్ ది ప్లాట్ఫామ్స్ టు విచ్ దోస్ ప్లాట్ఫామ్స్ ఓన్లీ ఎక్కడెక్కడ షేర్ అయ్యాయని తెలిసి అవి డిలీట్ చేస్తుంది. సో దాట్ అది మనకి బయట కంట్రీస్లో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు, ఇట్ ఈస్ కాల్డ్ స్టాప్ NCII.
0: టెక్నాలజీతో పాటు బ్రతకాల్సిందే, టెక్నాలజీతో తీసుకెళ్తూ ముందుకెళ్లాల్సిందే. అయితే ఇటు పేరెంట్స్ కూడా ఈ మధ్య ఇదొక డిలమా టైప్ సిచ్యువేషన్ అయిపోయింది సమాజంలో. పూర్తిగా టెక్నాలజీని దూరం చేస్తూ పిల్లల్ని పెంచలేము, అలా అని చెప్పి టెక్నాలజీలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ముందుకెళ్ళమలేము, కన్సిడరింగ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. సో వాట్ ఈస్ యువర్ థాట్ ఆన్ పేరెంట్స్ రోల్, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు రేజింగ్ ఎ గర్ల్ చైల్డ్?
1: విచ్ ఎవర్ చైల్డ్, ఐ ఫీల్ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ రేజింగ్ దెమ్ అప్. ద సేమ్ వాల్యూస్, సేమ్ స్ట్రెంగ్స్, సేమ్ సెన్సిటివిటీస్ ఆర్ సెన్సిబిలిటీస్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ టు బోత్ జెండర్స్. మేబీ విల్ హ్యావ్ టు టీచ్ బిట్ డిఫరెంట్లీ ఫర్ బాయ్స్ అండ్ డిఫరెంట్లీ ఫర్ గర్ల్స్.

0: రెస్పెక్ట్ టు టెక్నాలజీ, ముందు మనము మనుషులుగా ఎట్లా ఉండాలో నేర్పిన తర్వాత టెక్నాలజీ ఎట్లా వాడాలో నేర్పిస్తే బాగుంటుంది. హౌ వీ రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్, హౌ వీ షేర్ విత్ అదర్స్, హౌ డు వీ కేర్ అబౌట్ అదర్ బీయింగ్స్, రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయడము, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడము, ఇటువంటి ఇమోషనల్ స్ట్రెంగ్స్, మోరల్ వాల్యూస్, ఫ్యామిలీ వాల్యూస్, కల్చర్, మన భారతదేశం, మన చరిత్ర అవ్వచ్చు, ఇటువంటివన్నీ నేర్పిన తర్వాత టెక్నాలజీ అంటే అఫ్కోర్స్ వెనకబడిపోతారు కదా. రోబోటిక్స్ ఇప్పట్లో 2-3 ఏళ్ళు వాళ్ళే చేస్తున్నారు, ఏఐ చేస్తున్నారు, వెనకబడిపోతారు కదా అంటే నో, యూ ఐ ఫీల్ దేర్ షుడ్ బి ఫస్ట్ హ్యూమన్ ఇంటెలిజెన్స్, దెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఎంతవరకు వాడచ్చు టెక్నాలజీ అనేది ఇట్ ఈస్ అప్ టు ది ఇండివిజువల్స్. కాబట్టి ఐ ఫీల్ ఇప్పుడు కర్ణాటకలో ఏపీలో పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేశారన్నారు. మన దగ్గర కూడా అట్లా చేస్తే బాగుండని అనుకునే వాళ్ళు మొదటి రివర్స్లో ఉంటాను నేను, బికాజ్ వాళ్ళకి ఆ ఏజ్కి అవసరం లేదు. అండ్ ది ఇంపాక్ట్ ఇట్ క్రియేట్స్ ఆన్ ది డెవలప్మెంట్ ఆఫ్ అ బ్రెయిన్ ఆఫ్ చిల్డ్రన్, ఇట్ ఈస్ వీ కాంట్ ఇమాజిన్ ది డ్యామేజ్ దట్ ఇట్ విల్ డూ.
1: మేడం, హైదరాబాద్ సిటీ పోలీస్ విషయానికి వస్తే మార్గదర్శక్ ద్వారా సీమిత్ర యాప్ కానీ, హాక్ ఐ కానీ, హైదరాబాద్ స్టార్ట్ చేసిన సంఘమిత్ర ద్వారా కానీ చాలా మంది వాలంటీర్స్ పనిచేస్తున్నారు. ఎస్పెషల్లీ కమింగ్ టు ద క్రైమ్ అగేనెస్ట్ ఉమెన్ కానీ, ఇలాంటి సైబర్ క్రైమ్స్ విషయంలో సంఘమిత్ర రోల్ గురించి వివరిస్తారా?
0: సైబరాబాద్ పోలీస్ అండ్ ఎస్సీఎస్సీ వాళ్ళు కలిసి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అది సంఘమిత్ర అని చెప్పి. మార్గదర్శక్ ఎట్లా అయితే ఆర్గనైజేషన్స్ లో వాలంటీర్స్ గా ముందుకొస్తారో, కమ్యూనిటీలో విక్టిమ్స్ కి పోలీస్ కి మధ్య వారధిగా ఉండడానికి సంఘమిత్ర అనేది స్టార్ట్ చేశారన్నమాట అక్కడ. సో మనకి సంఘమిత్రలో భాగంగా మన కమ్యూనిటీలో ఉండే పెద్దవాళ్ళు లేదా హౌస్ వైఫ్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ బట్ దే స్టిల్ నాట్ వర్కింగ్ బట్ దే వాంట్ టు హెల్ప్ అదర్స్, లేదా ఎనీబడి దెర్ ఇస్ నో క్వాలిఫికేషన్ ఫర్ దాట్, హూ ఎవర్ ఇస్ ఇంట్రెస్టెడ్ టు హెల్ప్ అనదర్ ఉమెన్
1: వాలంటీర్స్ గా
0: వచ్చి వాళ్ళు, బికాస్ వాళ్ళకి యాక్సెస్ ఇప్పుడు పోలీస్ కి రిపోర్ట్ అయినంత వరకు తెలియదు విషయం, అన్లెస్ వాళ్ళు వెళ్ళి ఫుట్ పాట్రోలింగ్ చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా వెళ్ళి ఇంటరాక్ట్ అయినప్పుడు తప్ప తెలియదు మనకి. బట్ ఈ సంఘమిత్రాలకి మార్గదర్శకులకి ఏంటంటే ఆన్ డైలీ బేసిస్ ఎవరన్నా దే కెన్ అబ్జర్వ్ బిహేవియరల్ ప్యాటర్న్స్ గానీ, వాళ్ళు ఏదన్నా సడన్ గా యాక్టివ్ గా ఉండే వాళ్ళు డల్ అయిపోయారు లేకపోతే రావడం మానేశారు లేకపోతే సమ్ దెబ్బలు గమనించారు, ఇటువంటివి డైలీ ఉండే వాళ్ళే కదా చూసేది మన చుట్టుపక్కల వాళ్ళే కదా. సో అట్లా సంఘమిత్ర లాంటి వాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి లేడీస్ సంబంధించి కొంత రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి ఇంటరాక్ట్ అవుతూ ఎవరికన్నా ఏదైనా ఇబ్బంది వస్తే ఇది ఇట్లా ఉంది, దీనికి సంబంధించి చట్టపరంగా ఇటువంటి వెసులుబాటు ఆర్ సొల్యూషన్ ఉంది కాబట్టి వీళ్ళని అప్రోచ్ అవుదాము పోలీస్ని అని వాళ్ళకి కాస్త ధైర్యం చెప్పి పోలీస్ వరకు తీసుకుని రావడం వాళ్ళ పని.
1: బాగుంది మేడం. చివరగా శ్రోతలకి సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఉండడానికి మీ సందేశం?
0: ఫర్ ఎనీ వన్ అవేర్నెస్ ఇస్ ద కీ. మీరు పలానా ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయొద్దు అని ఇంత అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతున్నా కూడా, ఇప్పుడు మేము ఏదైనా సైబర్ క్రైమ్ ఫ్రాడ్ రిపోర్ట్ అయినప్పుడు నేను మా వాళ్ళని అడుగుతాను మీరు ఈ పర్టికులర్ కాలనీలో అవేర్నెస్ కార్యక్రమం చేశారా అంటే చేశాము అంటారు, లేదా మీ పర్టికులర్ అపార్ట్మెంట్ లో చేశారా అంటే చేశాము, ఆయన వచ్చారంట కూడా, అయినా కూడా ఏది వచ్చినప్పుడు ఏదో ఆలోచించు అట్లా ఆలోచించుకుంటూ అట్లా అయిపోయింది డౌన్లోడ్ చేసేసారు, ఒకవేళ నిజమేనేమో అనుకుని డౌన్లోడ్ చేశారు. ఏపీలో అనుకుంటా ఒక సీనియర్ సిటిజన్, ఆయనకి డిజిటల్ అరెస్ట్ కి గురయ్యారు. ఒకసారి గురైనప్పుడు ఆయన బ్యాంక్ కు వెళ్లి ఒక 40-50 lakhs విత్డ్రా చేయడానికి కంగారు పడుతూ వెళ్ళినప్పుడు అక్కడ బ్యాంక్ మేనేజర్ గమనించి కూర్చోపెట్టి ఇట్లా అవుతుందండి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని అవాయిడ్ చేయగలిగారు. రెండోసారి మళ్ళీ వచ్చింది ఆయనకి కాల్ ఒక వారం రోజుల తర్వాతకే, వస్తే మళ్ళీ ఆయన సేమ్ అదే ఎంఓ ఉంది అట్లనే డిమాండ్ చేస్తున్నారు అనేసరికి ఈసారి బ్యాంకుకు వెళ్ళి అడిగితే మళ్ళీ నన్ను పే చేయనివ్వరు అని చెప్పి ఆయన వేరే మార్గాల ద్వారా మళ్ళీ మొత్తం అమౌంట్ పే చేశాడు
1: సెకండ్ టైం.
0: సో వాట్ ఈస్ ద లెర్నింగ్ దట్ వీఆర్ టేకింగ్ డిస్పైట్ ది అవేర్నెస్ డిస్పైట్ బీయింగ్ కాషన్డ్? సో ఇట్ ఈస్ ఆల్ దే ఆర్ ప్లేయింగ్ విత్ ది సైకాలజీ, భయంలో పెట్టి ఒక కంగారులో పెట్టి చేస్తారు అన్నమాట. సో సరే అవేర్నెస్ అన్నా ఇస్తున్నాము, దాన్నన్నా తెలుసుకొని ఓకే ఇది ఇట్లా జరిగినప్పుడు ఇట్లా ఉండాలి అనేది తెలియాలి. అటువంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు అరే నాకు ఇట్లా అప్పుడు చెప్పారు కదా, సో ఇది మనము దీని భార్యను పడకూడదు, ఇది క్లిక్ చేయకూడదు, ఇది డౌన్లోడ్ చేయకూడదు, ఇది అప్లోడ్ చేయకూడదు అనేది అలర్ట్నెస్ అన్నమాట. సో ఈ అవేర్నెస్ అలర్ట్నెస్ లేకపోతే యూనో పోలీస్ కాన్ బి విత్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ అండ్ కీప్ ఆన్ ప్రొటెక్టింగ్ దెమ్. ఎవ్రీ వన్ హ్యాస్ టు ఈవెన్ ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్.
1: సైబర్ క్రైమ్స్ విషయాల్లో కానీ డిజిటల్ అరెస్ట్ ఆర్ డీప్ ఫేక్ ఫ్రాడ్స్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి శిల్పవల్లి గారు చెప్పినట్టు అవేర్నెస్ అండ్ అలర్ట్నెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మేడం, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా శ్రోతలకు చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.

0: మీరు ఇంతవరకు ఇది మన చట్టం ఈనాటి కార్యక్రమంలో సైబర్ క్రైమ్స్ అంశం గురించి ఖైరతాబాద్ జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీమతి శిల్పవల్లి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ కార్యవర్తి గోపిశెట్టి. శ్రోతలు ఉదయ తిరిగి వింటున్నారు. ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విన్నారు. శ్రోతలు సినీ గీతాలు విందాం. కార్యక్రమంలో ముందుగా స్వాతికిరణం చిత్రం కోసం వాణిజీరం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. కేవీ మహాదేవన్ సంగీత సారథ్యం, శ్రీవెన్నెల రచన.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు రుద్రమైన చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపిస్తున్న గీతాన్ని విందాం. శ్రీ విన్నెల రచన.

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: నేను డాక్టర్ పి విజయ్ కుమార్ అండి, ఫిజియోథెరపిస్ట్ అండ్ యోగా థెరపిస్ట్ గా వర్క్ చేస్తాను. ఈ మధ్య కాలంలో తరచుగా ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళల్లో ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళు ఎక్కువ నడుము నొప్పి మెడ నొప్పి వస్తుందంటున్నారు. దానికి ఎట్లా మనము ప్రివెంట్ చేసుకోవాలి, అవాయిడ్ చేయాలి అనే దాని గురించి చెప్తున్నానండి. మీరు ఎక్కువసేపు కూర్చునేది కొద్దిగా అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ ఒక 1 అవర్కి ఒకసారి కుదిరితే, పాసిబుల్ అయితే లేచి 2 నిమిషాలు వాక్ చేయాలండి. ఎప్పుడైతే మీరు 1 అవర్కి ఒకసారి లేచి 2 నిమిషాలు వాక్ చేస్తారో, ఆ మజిల్ పైన, ఆ వర్టిబ్రా పైన, ఆ జాయింట్స్ పైన పడే ప్రెషర్ తగ్గుతుందండి. సో ఎప్పుడైతే ఆ నరం పైన, మజిల్ పైన, కండల పైన ఒత్తిడి తగ్గుతుందో మీకు ఆటోమేటిక్గా పెయిన్ అనేది తగ్గుతుందండి. సో దీనికి మీరు అట్లీస్ట్ ఒక 1/2 అవర్కి ఒకసారి లేదా 1 అవర్కి ఒకసారి 2 నిమిషాలు లేవడానికి కూర్చోడు వీలు కాకపోతే, జస్ట్ అప్పర్ అటు ఇటు మూమెంట్స్ చేసుకోండి. సింపుల్గా చేతులు ఆడించడము, కాళ్ళు చాపడము ఇవి చేస్తే తగ్గిపోతుందండి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు కాస్తుంది. కొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

గౌళీపంతు రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. ఇప్పుడు వినండి తాయే త్రిపుర సుందరి, శుద్ధ సావేరి రాగం, ఖండచాపు తాళం, పెరియసామి తూరన్ రచన.

శుద్ధ సావేరి రాగంలో పెరియసామి తూరన్ రచన విన్నారు. ఇప్పుడు వినండి ఓ రంగశాయి, కాంభోజి రాగం, ఆదితాళం, త్యాగరాజస్వామి కృతి.

0: కాంబోజి రాగంలో త్యాగరాజస్వామి కృతి విన్నారు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ వివి సుబ్రహ్మణ్యం వయలిన్ వాద్య కచేరీ విన్నారు.
1: ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. భూమిపై జీవ పర్యావరణ వ్యవస్థలు కాపాడడంపై అవగాహన కల్పించేందుకు యునైటెడ్ నేషన్స్ పర్యావరణ కార్యక్రమంలో భాగంగా 1973 నుంచి ప్రతి ఏటా జూన్ 5వ తేదీన పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తున్నారు. మక్తల్ నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా 100 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో భూసేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. భూసేకరణ పూర్తి చేసే విషయంలో సంబంధిత జిల్లాల కలెక్టర్లు, స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకోవాలన్నారు. వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాఖ జిల్లాల వారీగా పంటల ప్రణాళిక సిద్దం చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలియజేశారు. దీని ప్రకారం రైతులకు తక్కువ నీటితో సాగు చేయగల, వర్షాభావాన్ని తట్టుకునే పంటలు, ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై గ్రామ సభల ద్వారా విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రపంచస్థాయి అత్యాధునిక వసతులతో అభివృద్ది చేసిన చర్లపల్లి టెర్మినల్ నేడు నిత్యం వేలాది మంది ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందిస్తోందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రజలకు పారదర్శకమైన, అవినీతిరహిత సేవలందించేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సమయం ఆదా అవుతుందన్నారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తుంది. జపాన్లోని కకామెగాహార హాకీ స్టేడియంలో ఈవేళ జరిగే పురుషుల అండర్18 ఏషియా కప్ హాకీ టోర్నమెంట్ సెమీఫైనల్లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో తలపడుతుంది. మహిళల అండర్18 ఏషియా కప్లో గ్రూప్ దశలో అజయంగా నిలిచిన భారత జట్టు సెమీఫైనల్కి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందిన పోచంపల్లి ఇక్కత్ వస్త్ర ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు ఈవేళ నుంచి 7వ తేదీ వరకు హైటెక్స్లో ప్రత్యేక వస్త్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. మనం ప్రతిరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు, పండుగలు ఇలా ఎన్నో జరుపుకుంటూ ఉంటాం. కానీ వీటన్నిటికీ వేదికై మనకు ప్రాణవాయువును, నీటిని, ఆహారాన్ని ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న

0: శ్రోతలు, చిత్రసీమ సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా మీరు విన్న ఆ పాట ఆ చిత్రం కోసం అభయ్ జోధ్పుర్కర్, అంజనా సౌమ్య, సాయి శివాని చిత్రాలపించిన గీతం. అది రామజోగే శాస్త్రి రచన, మికి జమియర్ సంగీత సారథ్యం.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ

0: అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో ఇప్పుడు ఓయ్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. వనమాలి రచన, యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యం.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతలు స్నేహితాలు వింటున్నారు కార్యక్రమంలో. ఇప్పుడు ఆవారా చిత్రం కోసం హరిచరణ్ తన్వి ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చంద్రబోస్ రచనా

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: కార్యక్రమంలో ఇప్పుడు ఒకరికి ఒకరు చిత్రం కోసం కార్తీక్ గంగా ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చంద్రబోస్ రచన, ఎంఎం కిరవాణి సంగీత సారథ్యం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శ్రోతలు సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు రంగస్థలం చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చంద్రబోస్ రచన.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
5: కార్యక్రమంలో ఇప్పుడు ఖడ్గం చిత్రం కోసం చిత్ర రాఖ్యూ వాళ్ళ విస్తున్న గీతాన్ని విందాం. శుద్ధాల అశోక్ తేజ రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీత సారథ్యం.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: గోపిసుందర్ సంగీత సారథ్యానికి రామజోగయ్య శాస్త్రి రచించగా, కార్తీక్ చిన్మయ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. చిత్రం నిన్ను కోరి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: శ్రోతల సినీగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సిరివెన్నెల రచనకు కమలాకర్ సంగీతం అందించగా కార్తీక్ ఆలపిస్తున్న గీతం చిత్రం వానా.

0: రాజ్యపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా, వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: వింటున్న పాట కంచె చిత్రం కోసం అభయజోత్ ప్రకాష్ శ్రేయా ఘోషల్ ఆలపిస్తున్న గీతం.

0: థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: కార్యక్రమంలో ఇప్పుడు డియర్ కామ్రేడ్ చిత్రం కోసం గౌతమ్ భరద్వాజ్, జస్టిన్ ప్రభ ఆలపిస్తున్న గీతాన్ని విందాం. రెహమాన్ రచనా.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10

0: శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపికా.

సిగరెట్స్ వేపింగ్ వల్ల కూడా డెఫినెట్గా డ్యామేజ్ జరగడానికి ఆస్కారం ఉంది. ఈ సిగరెట్స్ వేపింగ్లో ఏ సబ్స్టెన్సెస్ యూజ్ చేస్తారో తెలియదండి. కొన్ని కొన్నిసార్లు హెవీ మెటల్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల పీల్చుకున్నప్పుడు లంగ్లో డిఫరెంట్ మెకానిజమ్స్, కెమికల్ రియాక్షన్స్ జరగడం వల్ల లంగ్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. 100లో 1 జరిగినా కానీ అది చాలా సివియర్ డ్యామేజ్ జరుగుతుంది. అండ్ కొన్ని కొన్నిసార్లు వెంటిలేటర్కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వ్యాలీ అని దాన్ని ఆల్రెడీ ప్రూవెన్ డిసీజ్ ఉందండి, మీరు కూడా తెలుసుకోవచ్చు. సో బెటర్ ఈ సిగరెట్స్ కానీ, వేపింగ్ కానీ, ఆ ప్రోడక్ట్స్ కానీ స్మోక్ చేయకపోవటం మంచిది.

0: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడం పట్ల ఉన్న నిబద్ధతను ఈరోజు పునరుద్ఘాటిస్తుందని సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చే లక్ష్యాలతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వితీయ సర్సంఘ్ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన సైద్ధాంతిక పునాదిని ఆయన అందించారని, దేశ నిర్మాణంలో సేవను అత్యంత ప్రతిష్టాత్మకమైన శక్తిగా స్థాపించారని అమిత్ షా తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచిందని రెవెన్యూ మంత్రి విమర్శించారు. ప్రజలపై భారం పడకుండా వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్ధతిలో భూముల విలువలను సవరించామని మంత్రి చెప్పారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులను ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకు టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు సరుకులు అందిస్తామని మహిళా శిశు సంక్షేమ విభాగం తెలియజేసింది. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళం తాకాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ్ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ముగారు జరపబోయే రేడియో ప్రయాణం మధుర జ్ఞాపకాలు సంభాషణ విందాం.
2: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 90 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాలని అంబరాన్ని అంటించడానికి ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. పరిచయం అవసరలేని పేరు వారిది. వారి పేరు చెప్పగానే శ్రోతల హృదయాల్లో కోటి వీణలు మోగుతాయనే చెప్పొచ్చు. అంతటి అనుబంధం పెనవేసుకున్నారు ప్రోగ్రామ్స్తో గానీ, శ్రోతలతో గానీ. ఆవిడ ప్రోగ్రాంలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ మరెవ్వరూ చేయలేదు అని అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ముఖ్యంగా మేడంతో నేను వివిధ భారతిలో వర్క్ చేసినప్పుడు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు మేడం తెరతీశారు. అందరికీ గుర్తుండే ఉంటుంది, శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి సినీ దర్శకరత్నాలు గాని మాట పాట, సరిగమల సరాగాలు, బళారే చిత్రం, పాటల పల్లకి, బృందావనం, భావగీతం, ఇలా అనేక కార్యక్రమాలు. ఇంకా పోలిపూర్ణం అనే చక్కటి హిలేరియస్ డ్రామా గాని, నవ్వులు అమ్మబడునని గాని, ఇలా

0: అనేక ఇంకా ఇంటర్వ్యూస్ అయితే చెప్పవసరం లేదు. మేడం చేసిన ప్రోగ్రామ్స్ మేడం మాటల్లోనే విందాం. మనతో ఉన్నారు డాక్టర్ కే విజయ, విశ్రాంత సహాయ సంచాలకులు. వారి మాటల్లోనే మనం ఇప్పుడు ఆకాశవాణి అంటే ఏంటి అని విందాం. మేడం నమస్కారం, ఆకాశవాణికి స్వాగతం.
1: స్వాగతం అమ్మ. 1936 నుంచి 2026 దాకా 90 వసంతాల ఆకాశవాణి ప్రయాణం. ఆకాశవాణి సిబ్బందికి, మన ప్రియాతి ప్రియమైన శ్రోతలందరికీ ముందుగా శుభాభివందనాలు తెలియజేసుకుందాం. మనల్ని ఆదరిస్తున్న ప్రతి శ్రోతకి కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకుని మన కార్యక్రమానికి వెళ్దాం. అసలు ఆకాశవాణి అని అన్నావు కదా, మైక్రో సెకండ్ల వ్యవధిలో ప్రపంచంలోని ప్రజానీకానికి సమాచారాన్ని ఒక గొంతుకతో వినిపించదగిన సాధనం రేడియో అని మనం చెప్పుకోవచ్చు. అయితే మన పనులు మనం చేసుకుంటూ విద్య, విజ్ఞానం, సమాచారం, వినోదం అన్నీ కూడా ఆకాశవాణి శ్రోతలకి అందిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇటలీ శాస్త్రవేత్త గుగులియో మార్కోని ఆవిష్కరణ మూలంగా జరుగుతోంది. మనం తప్పకుండా ముందుగా వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం, మార్కోని గారిని. అలాగే మన ఆకాశవాణి నినాదం చూసినట్టయితే బహుజన హితాయ బహుజన సుఖాయ, ఈ నినాదంతో మనం వివిధ వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ప్రసారం చేయడం జరుగుతోంది. చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల దాకా రకరకాల కార్యక్రమాల్ని ప్రసారం చేస్తున్నాం. విద్య అందించడంలో కానివ్వండి, వాళ్ళకి విజ్ఞానం ఇవ్వటంలో కానివ్వండి, వినోదాన్ని పంచటంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడంలో కానీ రేడియో పాత్ర ఎనలేని సేవగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం గమనించినట్టయితే దాదాపు 23 ప్రధాన భాషల్లో మన రేడియో ప్రసారాలు శ్రోతలకు అందుతున్నాయి. 277 కేంద్రాల ద్వారా ప్రసారాలు అందుతున్నాయి. 92% విస్తీర్ణంలో గల 99.19% ప్రజానీకానికి మనం అందుబాటులో ఉన్నాం రేడియో ద్వారా. ఎంత గ్రేట్ కదా. అలాగా వివిధ మాధ్యమాలలో మనకి ఆ మధ్య అంతా కూడా ఇన్ని మాధ్యమాలు వచ్చాయి, రేడియో పడిపోతోందండి, రేడియో ఎవరు వింటారు అనేది ఒక మాట వినపడింది. కానీ ఎఫ్ఎంతో మన స్థానం పదిలంగా ఉంది, ఉంటుంది కూడా.
0: మొదటిసారి ఆకాశవాణితో మీ అనుబంధం ఎప్పుడు మొదలైంది మేడం?
1: ఆకాశవాణితో మొదటిగా నా అనుబంధం అంటే, నేను 6-7 ఏళ్ల వయసు చిన్నపిల్ల ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద టీవీ సైజ్ అంత రేడియో ఉండేది, ఇంత పెద్ద నాబులు తిప్పడానికి. అది మా ఇంట్లో ఎప్పుడు ఆన్ చేసి ఉంచేవారు మా నాన్నగారు. హాల్లో ఉండేది, ఒక బల్ల మీద సెట్ ఉండేదన్నమాట. చిన్నపిల్ల కదా, తెలియదు ఎవరైనా ఇంటికి వస్తున్నా వెళ్తున్నా దాంతో సంబంధం లేదు. అందులో ఏదైనా పాటలు వస్తుంటే నేను ఇంకా డ్యాన్సులు గంతులు వేయడమే అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో వెళ్లి చూసేదాన్ని, ఎవరు మాట్లాడుతున్నారు లోపల నుంచి అన్నట్టుగా చూసేదాన్ని, అటు ఇటు చూసి. ఎవరు కనిపించేవాళ్ళు కాదు, కానీ మ్యూజిక్ అయితే వస్తుందని బాగా గంతులు వేసేదాన్ని అనమాట. ఆ ఆసక్తిని కనిపెట్టి మా నాన్న నన్ను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు. ఓహో, దీనికి ఏదో బాగా డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా. అట్లా ఆకాశవాణి నాకు ఏమి అని తెలియకముందే నన్ను ఒక నాట్యం నేర్పించడానికి ఒక అడుగు వేయించింది. అలాగ నేను చదివింది అగ్రికల్చర్ బీఎస్సీ, ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ చేయాలని నాన్న దాంట్లో జాయిన్ చేశారు. అయితే నా పోస్టింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక కృషి విజ్ఞాన కేంద్రం అనంతపూర్లో పోస్ట్ చేసినప్పుడు కడప స్టేషన్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చిందనమాట. ప్రయోగశాలల నుండి పంట పొలాలకు అనే టాపిక్ మీద ప్రసంగం ఇవ్వడానికి ఇన్వైట్ చేశారు. టీఏడిఏ కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇన్వైట్ చేశారనమాట. అంతవరకు అసలు రేడియో తెలీదు. సరే వెళ్ళాను కడప స్టేషన్ కి. మా చుట్టాలు ఉండేవారు కడపలో అప్పుడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు తీసుకెళ్లారనమాట. చూడలేదు అని అంటే పాపం వాళ్ళు నాతో పాటు వచ్చి తీసుకెళ్లారు. ఈఎల్ నారాయణ గారని ఫామ్ రేడియో ఆఫీసర్. అప్పట్లో అగ్రికల్చర్ చూసే వాళ్ళని ఫామ్ రేడియో ఆఫీసర్స్ అని, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని, విమెన్ అండ్ చైల్డ్ ప్రోగ్రామ్స్ చూసే వాళ్ళకి ప్రొడ్యూసర్, తర్వాత వాళ్ళకి అసిస్టెంట్ చేసే వాళ్ళందరూ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ అని అనేవాళ్ళు. ట్రెక్సల్ వేరే ఉండేవారు. ఆ ప్రోగ్రామ్ అటాచ్డ్ డ్రామా అటాచ్డ్ అయిన ప్రొడక్షన్ అసిస్టెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి ప్రొడక్షన్ అసిస్టెంట్, అట్లా ఉండేవారు అనమాట. అప్పుడు ఆ కార్యక్రమం ప్రసంగం రాసుకెళ్లి చక్కగా స్క్రిప్ట్ రాసుకుని, ఫస్ట్ ప్రోగ్రామ్ కదా ఎలా మాట్లాడాలో తెలీదు. సరే ఆయన పాపం బాగా ప్రోత్సహించారు నారాయణ గారు. అక్కడ రేడియో ప్రోగ్రామ్ ఇచ్చాను. మళ్ళీ రేడియోలో నా గొంతు వింటే నాకు ఎంతో ఆనందం అనిపించింది అనమాట. అది నా ఫస్ట్ రేడియోలో అడుగు పెట్టడం. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను మళ్ళీ రేడియోలోనే జాబ్ చేస్తానని అసలు కలలో కూడా అనుకోలేదు. జాబ్ అయిపోయిన తర్వాత మా వారికి ఢిల్లీలో వేరే పోస్టింగ్ వస్తే, ఇద్దరం అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నా వదిలేసామన్నమాట, జాబ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళాము. సరే అక్కడ ఖాళీగా ఉండడం ఎందుకని పిహెచ్

ఇడికి జాయిన్ అయ్యాను. అప్పుడు యూపీఎస్సీ వాళ్ళది పడింది అనమాట ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో. పడితే సరే పోస్టింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫార్మ్ అండ్ హోమ్ అని ఇచ్చాడనమాట. బీఎస్సీ ఏజీ చాలు క్వాలిఫికేషన్. సరే మా వారు ఇదేదో బానే ఉంది, అగ్రికల్చర్ గురించి అడుగుతున్నారు కదా, అప్లై చేస్తావానని ఊరికే క్యాజువల్ గా అప్లై చేసి ఒక అప్లికేషన్ పడేశామన్నమాట. దాదాపు 2 ఏళ్ళు అయిందేమో. అప్పుడు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాం ఢిల్లీలోనే. మా పాప అప్పుడు 9 మంత్స్ 10 మంత్స్ బేబీన పెద్దమ్మాయి. ఇంకా దాన్ని తీసుకుని మా వారు నేను అది మొత్తం దానికి బిస్కెట్లు పాల సీసాలు అన్ని పట్టుకుని యూపీఎస్సీ లాన్ లో కూర్చొని మా వారు పిల్లని ఆడించుకుంటూ ఉంటే నేను వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చాను. వాళ్ళు అప్పటికి నేను పిహెచ్డి కూడా ఇంకా జాయిన్ అయ్యాను కదా, వాళ్ళు ఇంకా నా ఎంఎస్సీ థీసిస్ గురించి ఇవన్నీ చాలా ప్రశ్నలు అడిగారమ్మా. దాదాపు 1.5 అవర్స్ ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళు సరే నీకు పోస్టింగ్ ఇస్తే నువ్వు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి హైదరాబాద్ లో ఇస్తారు, మరి మీ వారు ఢిల్లీలో ఉద్యోగం అంటున్నావు ఎలా చేస్తావు అని అడిగారనమాట లాస్ట్ లో. ఇంకోటి గమ్మత్తు అయిన ప్రశ్న ఏంటంటే, ఒక తెలుగు ఆయన ఉన్నాడు ఇంటర్వ్యూ దీంట్లో, ఆయన లాస్ట్ లో ఏమ్మా నువ్వు ఏదైనా ఒక పాట పాడతావా అని అడిగారు. అయ్యా బాబా ఈయన పాట పాడమంటున్నాడు, మనకు ఏం పాట రాదు కదా అని అనుకుంటే, పర్వాలేదు పాడమ్మా చూద్దాం వాయిస్ అని అన్నారనమాట. అప్పుడేదో పేట్రియాటిక్ సాంగ్ స్కూల్లో నేర్చుకున్నది ఏదో 1-2 లైన్లు పాడితే ఓకే అన్నారు. ఇంకా అట్లా అయింది. తర్వాత చాలా రోజులకి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి లావణ్య, వచ్చాయి. పోస్టింగ్ హైదరాబాద్ లో వేశారు. సరే ఇంకా మళ్ళీ హైదరాబాద్ లో 1989 నుంచి 2019 30 సంవత్సరాలు నిరంతరంగా ఒక 4 ఆకాశవాణి కేంద్రాలలో సేవలందించే భాగ్యం నాకు ఆకాశవాణి ఇచ్చింది. కానీ ఎన్నో మరవలేని జ్ఞాపకాలు అనమాట. ఫార్మ్ అండ్ హోమ్ సెక్షన్ కి పోస్టింగ్ ఇచ్చినప్పటికీ నేను జాయిన్ అయినట్టు సార్ సేమ్ ఇదే ఈఎల్ నారాయణ గారు మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి ఉన్నారు అప్పుడు. అందుకని నాకు 2 ఇయర్స్ ఫార్మ్ అండ్ హోమ్ సెక్షన్ ఇవ్వలేదు. రేడియో స్టేషన్ లో వచ్చి జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు గణేషన్ గారని ఆయన ఉండేవారు స్టేషన్ డైరెక్టర్, ఆయన ఉండి అమ్మ ఫార్మ్ అండ్ హోమ్ కి నీకు ఆర్డర్స్ వచ్చాయి బట్ అదే సెక్షన్ ఇస్తారనేం లేదు, యూ హ్యావ్ టు డూ అదర్ సెక్షన్స్ ఆల్సో. ఆయన చెప్పాల్సిన రూల్స్ విధానంగా ఆయన చెప్పారు. అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా శాస్త్రి గారు అని ఉన్నారు, ఆయన నేను అందరినీ పరిచయం చేస్తానని తీసుకెళ్లి మొత్తం స్టూడియోలు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అన్ని మొత్తం అందరినీ పరిచయం చేశారు. షీఈస్ న్యూ పెక్స్ అని చెప్పి అందరికి పరిచయం చేశారు. కంట్రోల్ రూమ్ చూసి కొంచెం భయపడ్డాను, అమ్మ ఇవేవో ఫేడర్లు అవి ఉన్నాయి, మనం మనకి ఏమి ఇది సూట్ కాదు, మనం ఈ ఉద్యోగం చేయలేము అని చాలా భయపడ్డాను. ఇప్పుడు అనుకుంటే బల సరదాగా అనిపిస్తుంది. ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ చేయమని ఇచ్చారు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అజయ్ కల్లాం గారితో, ఆయన అప్పుడు డైరెక్టర్ సివిల్ సప్లైస్, దాని మీద ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ప్రతిరోజు ప్రోగ్రామ్ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ మీటింగ్ లో డిస్కస్ చేసేవాళ్ళు ముందు రోజు ప్రోగ్రామ్స్ ఏమి వెళ్ళాయి, దానికి మార్కింగ్స్ ఇచ్చేవాళ్ళు ప్రోగ్రామ్ ఎలా ఉంది అనేది, ఏ గ్రేడ్ బి గ్రేడ్ బి ప్లస్ అట్లా. అప్పుడు శాస్త్రి గారు అమ్మాయి నువ్వు లాభం లేదు ఇవాళ కాఫీ ఇప్పించాల్సిందే అని చెప్పి మీటింగ్ లో అనడము చాలా సరదాగా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో ఎన్ని సిరీస్ స్టార్ట్ చేశానో తెలియదు నాకే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఒక సిరీస్, పళ్ళు పోషక విలువలను ఒక సిరీస్, పోషకాహారం గురించి ఒక సిరీస్, రకరకాలుగా అన్ని, మళ్ళీ దానికి తగినట్టుగా పాటలు కూడా సెలెక్ట్ చేసుకుని లైబ్రరీలో ఎంతో కష్టపడి పాటలు కూడా సేకరించుకొని పెట్టి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. అప్పట్లో ఈ సిరీస్లే కాకుండా ఫ్యామిలీ సీరియల్ ఒకటి చేశాం, సుధామ గారు నేను ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ శ్యామలాదేవి గారు అని డ్రామాలో ఉండేవారు, మేము ముగ్గురం కలిసి ఒక ఫ్యామిలీ సీరియల్ లాగా చేశామన్నమాట. అది బాగా క్లిక్ అయింది ప్రోగ్రాము. యాక్చువల్ గా సుధామ గారు నాకు అసలు స్క్రిప్ట్ చదవటము అంత తెలిసేది కాదు, ఆయన ఒక గురువు గారు అని చెప్పొచ్చు. బాగా నాకు స్క్రిప్ట్ చదవడం ఇలా ఎక్కడ పాజ్ ఇవ్వాలి ఎక్కడ చదవాలి అట్లా అవన్నీ బాగా చెప్పించేవారు. అది ఎప్పుడూ మర్చిపోలేను అనమాట. ఆ ఫ్యామిలీ సీరియల్ కూడా బాగా క్లిక్ అయిందమ్మా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుంచి. ఎవరెవరు ప్రొడ్యూసర్స్ రిటైర్ అవుతున్నారో ఆ సెక్షన్లన్నీ నాకు ఇచ్చేవాళ్ళు. భీమయ్య గారని ఇండస్ట్రియల్ వర్కర్స్ ప్రోగ్రామ్ చూసేవారు, ఆయన రిటైర్ అయిపోతే కార్మికుల కార్యక్రమం ఆ సెక్షన్. దాంట్లో అప్పట్లో ఎన్విరాన్మెంట్ మీద ప్రోగ్రామ్స్ చేయమని మనకి చాలా డైరెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, చక్కగా పాటలు రాయించి ఎన్నో పాటలు ప్రొడ్యూస్ చేశాం. మేయల్ కుమార్ గారు నాకు అసిస్టెంట్ గా ఉండేవారు అప్పుడు. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కి సుధామ గారు

0: కళాకృష్ణ గారు ప్రొడక్షన్ అసిస్టెంట్, డ్రామాకి ఆయన ఉదయ్ తరంగిణి కూడా అసిస్టెంట్గా ఉండేవారు. అట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందమ్మా. ఇంకా మళ్ళీ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని అరుణాచలం గారు ఉండేవారు. మన కామేశ్వరి గారు ఉన్నారు కదా ప్రోగ్రామింగ్స్, వాళ్ళ ఫాదర్ అనమాట. ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ తరుణంలో. అలాగే ఉమెన్ అండ్ చిల్డ్రన్ జానకిరాణి గారు రిటైర్ అయిపోతే అప్పుడు దాన్ని ఇచ్చారనమాట ఆ సెక్షన్. శారద అని ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉండేది, మన యాంకర్ ఝాన్సీ అని ఉంది కదా వాళ్ళ మదర్ అనమాట. తను నేను కలిసి కూడా చక్కగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. అట్లా దాదాపు 2 సంవత్సరాలు ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటే అప్పుడు వీళ్ళు ఫామ్ రేడియో ఆఫీసర్లు రిటైర్ అయ్యి నాకు మళ్ళీ నేను సెలెక్ట్ అయిన వ్యవసాయదారుల కార్యక్రమంలోకి వచ్చానన్నమాట.
1: అసలు మీరు అనుకున్న జాయిన్ అయిన
0: పోస్ట్కి అప్పుడు వచ్చాను.
1: ఓకే, ఆకాశవాణి కార్యక్రమాల ప్రసారాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో ఎంతవరకు సఫలమైందంటారు?
0: సమాచారాన్ని చేరవేయడంలో సఫలం అంటే, నేను మనం ఇందాకే అనుకున్నాం కదా, అన్ని వయసుల వారికి అన్ని వర్గాల వారికి అనుగుణంగా మనం కార్యక్రమాలు రూపొందించేవాళ్ళమని. ముఖ్యంగా వ్యవసాయదారుల కార్యక్రమం తీసుకుంటే అప్పట్లో పర్ డే 1.5 అవర్ ప్రోగ్రామ్ ఉండేది వ్యవసాయదారులకి. పొద్దున్నే పొలం పనులు, మధ్యాహ్నం పాడి పంట, తర్వాత వ్యవసాయ సూచనలు, మళ్లీ ఇల్లు వాకిలి. ఇవి కాకుండా గ్రామీణ మహిళలకు సంబంధించి 1/2 అవర్ ఒక వారానికి, అలాగే గ్రామీణ బాలబాలికలకు సెపరేట్ ప్రోగ్రామ్ ఉండేది బాల విహార్ అని. ఇవన్నీ కన్సర్న్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫామ్ అండ్ హోమే చూసేవాళ్ళు అనమాట. అట్లా వ్యవసాయదారుల కార్యక్రమంలో దాదాపు 10 సంవత్సరాలు నిరంతరంగా చేశానమాట అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్. అప్పట్లో నిర్మలా వసంత్ అని ఒక ఆవిడ అనౌన్సర్, ఈ పాడి పంట ప్రోగ్రామ్ లో చిన్నమ్మ పాత్ర చేసేది అనమాట. ఆవిడ రిటైర్ అయిన తర్వాత శాస్త్రి గారు పిలిచి, అప్పుడు ఆయన స్టేషన్ డైరెక్టర్ అయ్యారు, ఏమై నువ్వు చేస్తావా క్యారెక్టర్ నువ్వే చెయ్యాలి ఇంకా, ఎందుకంటే ఆవిడ బాగా పాపులర్ అప్పట్లో. నేను న్యాయం చేయగలను లేదో అని కొంచెం భయపడ్డాను. కొంచెం ఆవిడ మాట్లాడుతున్న విధంగానే యాస మాట్లాడడం అట్లా నేర్చుకుని మొత్తానికి ఆ ప్రోగ్రామ్ లో స్టాక్ క్యారెక్టర్ గా ఒక 15 సంవత్సరాలు పాడి పంటలో చిన్నమ్మగా చేసి కొంచెం ప్రజల్లోకి వెళ్లగలిగాను. అది నాకు ఎంతో ఆత్మతృప్తినిచ్చిన కార్యక్రమంగా నేను చెప్పుకుంటాను.
1: గుర్తు చేసుకుంటారు,
0: కనెక్ట్ అవుతారు. పెద్దయ్యలు మారారు మళ్ళీ. పెద్దయ్యలు విజయ్ కుమార్ తో చాలా ఏళ్లు చేశాను నేను, విజయ్ కుమారు, తర్వాత గోపిచందు, మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు. పెద్దయ్యలు మారారు గాని చిన్నమ్మగా నేనే చాలా వీళ్ళ అందరితో కూడా కలిసి చేశాను. ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ లో నేను జాయిన్ అయినప్పుడు ఫామ్ రేడియో రిపోర్టర్స్ అనే క్యాడర్ లో పనిచేసేవాళ్ళు గోపిచంద్, విజయ్ కుమార్, తర్వాత పెక్సల్ అయ్యారు. వాళ్ళిద్దరూ పాపం మంచి సహకారం అనమాట. ఒక టీమ్ గా ఎక్కువగా స్టూడియో కన్నా ఓబీ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఒక్కసారి ఓబీకి వెళ్తే 20-25 ప్రోగ్రామ్స్ పట్టుకొచ్చేవాళ్ళం అనమాట. మళ్ళీ అవన్నీ కూర్చొని ఎడిటింగ్ చేసుకుని, అప్పట్లో మెల్ట్రాన్ రికార్డర్లు ఇవి లేవు, మెల్ట్రాన్ రికార్డర్, ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేవాళ్ళు పెద్ద సూట్ కేసులో, పెద్ద ఏదో ఊరు ప్రయాణం లాగా వెళ్లేవాళ్ళం అనమాట ఓబీకి వెళ్ళడం అంటే. అంత సరంజామ ఉండేది. ఇద్దరు ఇంజనీర్స్ అందరం కలిసి వెళ్లాము. ప్రాక్టికల్ గా చెప్పాలంటే నేను రైతుల నుంచి చాలా నేర్చుకున్నానమ్మా. ఆ రైతు మహిళల్లోని ఆత్మస్థైర్యం నేను మర్చిపోలేను. వాళ్ళు అంత బల్లగుద్ది మాట్లాడటం గాని, అప్పట్లో డ్వాక్రా సంఘాలు చాలా పాపులర్. సిఎస్ రామలక్ష్మి గారు అని ఆవిడ కమిషనర్ డ్వాక్రా గ్రూప్స్, ఆవిడ కూడా మన స్టేడియోకి వచ్చి మనల్ని చాలా గ్రూప్స్ ను పరిచయం చేయడానికి తీసుకెళ్లే వాళ్ళు. ఆవిడతో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాము. పల్లెకు పోదాం ప్రగతిని చూద్దాం అని ఒకటి ప్రోగ్రాము, ఒక విలేజ్ కి వెళ్లి ఇక్కడ ఆఫీషియల్స్ తో కనెక్ట్ చేస్తూ ఒక లైవ్ ప్రోగ్రామ్ చేశామన్నమాట. చలపతిరావు గారు అని ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉండేవారు, ఆయనతో కలిసి వెళ్లి ఒక విలేజ్ నుంచి అది ఫస్ట్ ప్రాక్టికల్ గా ఒక ప్రోగ్రామ్ చేయగలిగామన్నమాట.
1: ఎక్స్పెరిమెంట్ మీరు పెట్టింది పేరు మేడం,
0: పల్లెకు పోదాం ప్రగతిని చూద్దామని. అట్లా అవన్నీ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశాం లావణ్య, మంచి జ్ఞాపకాలు అనమాట. వ్యవసాయదారుల కార్యక్రమాల్లో మనకి ఇక్కడ హైదరాబాద్ లో చాలా ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అందరు శాస్త్రవేత్తలతోనూ మన దగ్గరకు వచ్చేవాళ్ళు, మనం అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఆల్మోస్ట్ మన పరిధిలో అన్ని జిల్లాలు కవర్ చేయడం జరిగిందమ్మా. మహబూబ్ నగర్, కరీంనగర్, ఈ జిల్లాలన్నిటికీ వెళ్లి అభ్యుదయ రైతుల అనుభవాలని, సేంద్రియ వ్యవసాయం రైతుల అనుభవాలని, గ్రామీణ మహిళల అనుభవాలని, పాడి పరిశ్రమ అని, అన్ని రకాలుగా రైతులు, నిజామాబాద్ రైతులని, రైతులతో కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేశాము. మళ్ళీ మన స్టూడియో కూడా రైతులను ఆహ్వానించేవాళ్ళం అనమాట. రైతులు కూడా వచ్చేవాళ్ళు స్టూడియోకి. వాళ్ళకు కూడా స్టూడియోకి వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు ప్రసారం చేసి మిగతా కేంద్రాలు కూడా రిలే తీసుకునేటట్టుగా కూడా చేశాము. వ్యవసాయ పాఠశాల అని ఒకటి ఉండేది.

0: ఒక టాపిక్ మీద ఒక లెసన్ లాగా చెప్తారు వాళ్ళు హాఫ్ అన్ అవర్, తర్వాత మళ్ళీ దాంట్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ లాగా అనమాట. మళ్ళీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ మీద ఎవ్రీ 3 మంత్స్ కి ఒక మీటింగ్ జరిగేది, రూరల్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అని. శాస్త్రవేత్తలు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు, ప్రోగ్రామ్స్ లో ఏమైనా చేంజెస్ అవి ఇవి చేయాలనని. అవన్నీ దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ తయారు చేసేవాళ్ళము, దాన్ని ఫాలో అయ్యి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం అనమాట. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమంలో చెప్పాలంటే ఇంకా టైం సరిపోదు, అన్ని అనుభవాలు ఉన్నాయి. ఫార్మర్స్ తో గానీ సైంటిస్ట్ తో గానీ ఉండేది వ్యవసాయదారుల కార్యక్రమ ప్రయాణం చాలా దిగ్విజయంగా సాగిందమ్మా.
1: నిజంగానే ఏజీబీఎస్సి చదువుకుని ఆ ప్యాషన్ తో వచ్చినందుకు చదువును పూర్తిగా వినియోగించి ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంటుంది.
0: చాలా మంది ఏమండి పిహెచ్డి చేశారు, మీరు ఎక్కడన్నా యూనివర్సిటీలోనే ఉండొచ్చు కదా, అక్కడ మంచి స్కేల్స్ యూజీసీ స్కేల్స్ ఉంటాయి కదా, మీరు రేడియోలోకి ఎందుకు వచ్చారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు కదా అనని చాలా మంది మన వాళ్ళు అడిగేవారు, అంత చదువుకొని మీరు ఇక్కడికి వచ్చారు ఎందుకండి అని. నా దృష్టిలో లావణ్య ఒక మంచి క్రియేటివ్ మీడియా అమ్మ రేడియో అయితే, నువ్వు ఎంత చెయ్యాలనుకుంటే అంత మనం చెయ్యొచ్చు. నా అదృష్టం ఏంటంటే ఉన్న డైరెక్టర్లు అందరూ ఎస్ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ నన్ను ఎంకరేజ్ చేశారు. అదే విధంగా నేను దూసుకుపోయి ప్రతి సెక్షన్ లో గాని సబ్జెక్ట్ పక్కన పెట్టైనా సరే ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా చెయ్యాలన్న ఒక క్యూరియాసిటీ ఉండేది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా అలా ఉండేది. అట్లయి ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయగలిగాం అనమాట.
1: ఇది చెప్పడానికి ఈజీగానే ఉంది, చేయడానికి మాత్రం ఒక గొప్ప సంకల్పం ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, ఆకాశవాణితో ఒక అనుబంధం ఉండాలి, దాన్ని మనం ఓన్ చేసుకోగలగాలి, అప్పుడు గానీ ఇంత వర్క్ చేయగలం.
0: ఎట్లా చేస్తే ప్రోగ్రామ్ శ్రోతలు రిసీవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ టేస్ట్ ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేయగలిగితే ఎప్పుడైనా మంచి ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఉంది.
1: చాలా సర్వీస్ అందించారు మేడం ఫామ్ అండ్ హోమ్ కి మీరైతే, మరి దాని ఒక్కదానితోనే మీరు ఆగిపోలేదు, మీ క్రియేటివిటీ గాని మీ డెడికేషన్ గాని మిగతా సెక్షన్స్ కూడా వెళ్లారు. దానిలో చెప్పుకుంటే మనం ఉమెన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, చిల్డ్రన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, దాంతో మీ అనుబంధం పంచుకోవచ్చు.
0: ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా చాలా ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్స్ ఇక్కడే, మా ఉమెన్స్ డే జరిగితే కమిషనర్ గారిని వాళ్ళందరినీ పిలిచి మన స్టూడియోలోనే గ్రామీణ మహిళలను కూడా పిలిపించి ఇక్కడ స్టూడియోలో అందరి ముందు ఒక మంచి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ లాగా చేయటము. అప్పట్లో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కి ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ ఉండేది, నవంబర్ 14 వస్తే రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్, డాన్స్ కూడా నేర్పించి పిల్లలకి. శైలజారావు అని ఒక పెక్స్ ఉండేది, తను నేను ఇద్దరం కలిసి డాన్స్ నేర్పించి వాళ్ళతో మంచి డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి, అలాగే మళ్ళీ చిన్న నాటికలు అన్ని చేసి జవహర్ లాల్ నెహ్రూ మీద మంచి ప్రోగ్రామ్ ఒకటి చేసి తెల్లటి పావురాన్ని ఒకటి తీసుకొచ్చి ఒకసారి ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ లో అది పావురాన్ని వదిలిపెట్టినట్టు అనమాట. ఇంకా అది అలా గాలిలో ఆడిటోరియం అంతా ఎగురుతూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి పిల్లల గెంతులు కేకల ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ లో. ఫామ్ అండ్ హోమ్ చేసేటప్పుడు కూడా ఈ చిన్నమ్మ స్టార్ క్యారెక్టర్ పెద్దయ్య చేసినట్టు ఒకసారి ఊళ్ళ నుంచి వచ్చారు మమ్మల్ని చూడటానికి. అలాగే ఒకసారి ఒక ఏపీ సీడ్స్ కంపెనీ వాళ్ళు నన్ను విజయ్ కుమార్ ని తీసుకెళ్లి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ అంతా మా ఇద్దరిని కాంపేరింగ్, మేము పెద్దయ్య చిన్నయ్య మాట్లాడుకున్నట్టు అక్కడ చేయమని మాతో ప్రోగ్రామ్ చేయించారనమాట. అదొక పెద్ద అనుభవం. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ బెనిఫిషియరీస్ తో ప్రోగ్రామ్స్ చేయమనడానికి డప్పులు కొడుతూ మాకు హారాలేసి ఊళ్ళోకి ఆహ్వానించి తీసుకెళ్లటం అనమాట. ఒకసారి గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ అని ఒకటి ఉంది, గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడానికి వెళ్తే ఆకాశవాణికి స్వాగతం అని పూలతో నేల అంతా రాసి అసలు ఎంత భారీ ఎత్తున రిసీవ్ చేసుకుని ఆ అమ్మాయిలందరూ వచ్చి చుట్టుముట్టుకుని, ఇంకా అసలు ఆ అనుభవాలు మర్చిపోలేము, అంత మంచి జ్ఞాపకాలు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మామూలుగా సభలకు వెళ్లినప్పుడు సుధామ గారితో ఆ పాడి పంట చిన్నమ్మను ఒకసారి చూడాలని ఉందయ్యా అని చాలా సార్లు అనేవారట. ఏమండి నారాయణ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతున్నారు చాలా సార్లునని, సుధామ గారు అంటే ఊరుకుండండి సార్ జోక్ చేస్తారని అన్నా నేను. లేదండి నిజంగా నేను అని అన్నారు సుధామ గారు. ఒకసారి ఆయన రికార్డింగ్కి వచ్చారు మన స్టూడియోకి, రికార్డింగ్ అయిన తర్వాత ఒకసారి వాళ్ళని పిలిపిస్తారానని నన్ను, గోపి చిన్నప్పుడు పెద్దయ్య, నేను చిన్నమ్మ క్యారెక్టర్స్ చేసేవాళ్ళము స్టూడియోకి పిలిపించి నేను ఎలా మాట్లాడతానో అలానే మాట్లాడి, ఆ అబ్బాయి ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడి, ఇలానైనా నువ్వు మాట్లాడేది రాయలసీమ యాస బాగా పండిస్తున్నావు, నేను నీ గొప్ప ఫ్యాన్ నీకు తెలుసా అని అన్నారు. ఒక్కసారి నాకు ఆశ్చర్యం ఆనందం, ఏం మాట్లాడాలో తెలియలేదన్నమాట.
1: మేడం మీ సర్వీస్ లో చాలా మంది స్టాల్వర్డ్స్ తో మీరు ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, వాళ్ళు చాలా గొప్పగా ఆకాశవాణి గురించి చెప్పుంటారు, అందులో గుర్తున్న కొన్ని

0: స్మృతులు మాతో పంచుకుని.
1: శాంతా సిన్హా అని ఆవిడ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనమాట. ఆవిడకి రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. వస్తే దుర్గా భాస్కర్ గారు స్టేషన్ డైరెక్టర్ అప్పట్లో, విజయ మనం వెళ్లి మేడం రికార్డ్ చేసుకోవద్దని రాని వాళ్ళ ఆఫీస్ కు వెళ్లి మేడం నాతో ఇంటర్వ్యూ చేయించారు. రామన్ మెగసెసే అవార్డు ఫస్ట్ ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను. మన స్టూడియోకి కూడా మళ్ళీ ఆవిడ చాలా సార్లు రావడం జరిగింది. అదొకటి మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది అనమాట. తర్వాత 60 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం కూడా చేయడానికి అప్పట్లో ఏం చేశారంటే, కొంత కొంతమంది పెక్స్లకి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ డివైడ్ చేసి ఇచ్చారు, ఇవి మీరు చేయాలి, ఇవి మీరు చేయాలి అని. జస్టిస్ ఆవుల సాంబశివరావు అని ఆయన మనకి చీఫ్ జస్టిస్గా ఉండేవారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో ఒక 3 బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేశాను. అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంవీ రావు గారితో కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 అవర్స్ బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. తర్వాత మన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన రమాదేవి గారు గవర్నర్ అయ్యారు హిమాచల్ ప్రదేశ్కి. 60 వసంతాల ఆకాశవాణిలో ఆవిడని పిలిచి ఆవిడతో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు మేడం అప్పుడు. తర్వాత శారదా శ్రీనివాసన్ గారి పేరు వినని వాళ్ళు ఉండరు నాటకాల్లో విభాగంలో, ఆవిడతో లైవ్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇదంతా నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. తర్వాత హైదరాబాద్ మెట్రో, ఈరోజు మెట్రో ఎంతో మందికి ఉపయోగపడుతోంది కదా, ఆ మెట్రో డైరెక్టర్తో ఇంటర్వ్యూ తీసుకుందామని ఆయన ఆఫీస్కి వెళ్ళి, అలాగే పద్మశ్రీ అవార్డు అందుకున్న ఇద్దరు ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ లో చెప్పాలంటే మట్టి మనిషి చింతల వెంకటరెడ్డి గారితోనూ పద్మశ్రీ అందుకున్నప్పుడు ఆయనతో ప్రోగ్రాము, రైతు నేస్తం, ప్రకృతి నేస్తం, పశు నేస్తం అని మ్యాగజైన్స్ నడుపుతున్నారు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి, ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఆయనతో ప్రోగ్రాం చేయడం, చాలా ఉన్నాయమ్మా అసలు చెప్పాలంటే. మన రేడియోనైతే ఎవ్వరూ మర్చిపోలేదు, ఎందుకంటే ముందు పాదాలు మోపిన సంస్థ ఇది, ఒక కళా నిలయం. 64 కళలు మనకుంటే, సంగీతం, సాహిత్యం, నాటకం ప్రధానంగా చెప్పుకుంటే, జానపదం కానివ్వండి, శాస్త్రీయ సంగీతం కానివ్వండి, జానపద కళా రూపాలు, యక్షగానం, బుర్రకథ, హరికథ, ఇవన్నీ ఈ కళలు పోషించటంలో, ఈ కళాకారులను ప్రోత్సహించటంలో రేడియో పాత్ర ఎప్పటికీ మర్చిపోదు. అట్లా ఉన్నవాళ్ళు కళాకారులు మనకి దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రతి రాష్ట్రంలోనూ రేడియో కేంద్రాలు ఉన్నాయి, అక్కడున్న కళాకారులు ఉన్నారు, ఎవరు కూడా రేడియోని ఎప్పటికీ మర్చిపోలేదు.
0: మేడం మీకు గుర్తుందా కోట శ్రీనివాసరావు గారు వచ్చారు ఈ వారం అతిథి, ఆయన అంత మంచి మాట అన్నారంటే, అమ్మ 9 ఏళ్లు నిండిన నిండు గర్భిణి, పుట్టింటికి వెళ్లి అమ్మని కౌగిలించుకుంటే ఎంత ఆనందం ఉంటుందో, ఆకాశవాణికి వస్తే నాకు అలా ఉందమ్మా.
1: నాకు ఎందుకంటే మన రేడియో నుంచి వెళ్లిన వాళ్లే
0: మాకు అక్షరం నేర్పింది ఆకాశవాణి అని
1: నేర్పింది, అక్షరం నేర్పింది ఆకాశవాణి. నేపథ్య సినీ గాయకులైన వాళ్ళు ఉన్నారు, సినీ నటులైన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చెప్పినట్టు శ్రీనివాసరావు గారు వాళ్ళు.
0: అంటే రేడియో అంటే అందరికి ఎంత ప్యాషన్ ఉంటదంటే అన్నట్టుగా,
1: ఇప్పుడు ఆ తరం వాళ్ళనే కాదు, ఇప్పుడు ఈ తరం వాళ్ళని తీసుకుంటే వివిధ భారతిలో చేస్తున్నప్పుడు ఐఏఎస్ టాపర్ గా మన తెలుగు అబ్బాయి వచ్చాడు అనుదీప్ దురిశెట్టి, చాలా భయపడుతూ వచ్చాడు అనమాట పెద్ద వర్షం, నాకు ఇంకా గుర్తుంది కిటికీలన్నీ పగిలిపోతున్నాయి, అబ్బాయి లేచి కిటికీలు కూడా వేశాడు వివిధ భారతి రూమ్ లో కూర్చున్నప్పుడు, ఆ అబ్బాయి ఏమండి ఇక్కడ కూర్చోవచ్చా అని అడగటం, తర్వాత ఈ ఎంబ్లెమ్ తో ఫోటో తీసుకోవచ్చా మేడం అని అడగడం, చిన్న కుర్రవాడు
0: ఈ మోనోగ్రాఫ్ ఫోటో దిగాలన్న
1: కోరిక ఉంది, అది నాకు ఇప్పుడు ఇవాళ తీరింది అసలు అని. అది అబ్బాయి మెమరీస్ అవి చెప్తుంటే నిజంగా చాలా మంచి జ్ఞాపకాలు. అంటే ఈ తరం కాదు ఆ తరం కాదు ఎవరికి కూడా రేడియోతో కొంచెం ఏదో చిన్నపాటి అనుభవం ఉన్నా కూడా మర్చిపోలేరు. అది మనం ఏ కళాకారులను కదిలిచ్చినా కూడా అది తప్పకుండా మనతో పంచుకుంటారు.
0: మరి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాస్ మీడియాలో ఎటువంటి మర్చిపోలేని ముద్ర వేసిందంటారు మేడం రేడియో?
1: రేడియో నేను చెప్తున్నాను కదా మన మోటో, బహుజన హితాయ బహుజన సుఖాయ, ఆ మోటోతో మనకి ఆది భాష అనుకోవచ్చు లేకపోతే తొలి భాష సంస్కృత పాఠాలు నేర్పింది, రాజభాష హిందీ పాఠాలు నేర్పింది, తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్ ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్స్ అని ప్రోగ్రామ్స్ ఇప్పటికీ కూడా దాన్ని ఫాలో అయ్యి చదువుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కరెంట్ అఫైర్స్, స్పాట్ లైట్ ఈ ప్రోగ్రామ్స్ విని మేము ప్రిలిమ్స్ కి రాశామండి, కంపల్సరీగా వింటామని చెప్పేవాళ్ళు. అట్లా విద్య అందించడంలో గానీ పాఠశాల విద్యార్థుల కోసం ప్రోగ్రామ్స్, తర్వాత అందరికీ చదువు అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, దాంట్లో ఎన్ని చక్కని నాటకాలు చేశాము చదువు గురించి, చదువుకోవాలి అని ఒక ఇన్స్పిరేషన్ ప్రజల్లో తీసుకురావటానికి. తర్వాత టీనేజర్స్ కోసం గోపాలకృష్ణ గారు స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అడగండి చెబుతామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, అది టీనేజర్స్ వి, వాళ్ళకున్న డౌట్స్ కెరియర్ సెలక్షన్ లో కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కానివ్వండి, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఎలా వెళ్లాలని కానివ్వండి,

0: రకరకాల డౌట్స్ ఉంటాయి, ఇవన్నీ క్లారిఫికేషన్ కోసం ఒక ఓన్లీ టీనేజర్స్ కోసం అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అట్లా ప్రతి ఏజ్ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ లో వాళ్ళేంటి, నేను ఎప్పుడో చిన్నతనంలో రేడియోలో పాట పాడానండి, ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు అవి చెప్పుకున్న వాళ్ళు ఉంటారు. ఆ చిన్న బాలానందం ఇప్పుడు ఉందా అండి, బాలా వినోదం ఉందా అండి, ఆ రారండో అనగానే ఇప్పటికీ రేడియో ముందుకు వెళ్ళిపోతామండి అని చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
1: మొన్న సురేఖమూర్తి గారు, విజయలక్ష్మి గారు వచ్చి బాలానందం గురించి ప్రోగ్రామ్ చేశారు. చిన్నప్పుడు చేసాము బాలానందం,
0: రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అని అప్పుడు వాళ్ళ రాఘవరావు గారు వాళ్ళ మిస్సెస్ గురించి మేము జాయిన్ అయినప్పుడు చెప్పేవాళ్ళు, మనం చూడలేదు వాళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు. అట్లా ఆ చిన్నపిల్లలతనం నుంచి ఎన్నో కార్యక్రమాలు, బాబాయ్ బూచి అని ఒక సైన్స్ ఫిక్షన్ చేశాము, మంచి మంచి కార్యక్రమాలు, చిన్నపిల్లలకు కూడా మంచి నాటక రూపంలో వాళ్ళ పద్యాలు పాడేవాళ్ళు. కానీ తర్వాత పద్యాలంటే గుర్తొచ్చింది, మన రేడియోకే సొంతం పద్యం అంటే ఒక కళా రూపం, దాన్ని ఎంకరేజ్ చేయడంలో కూడా రేడియో చాలా పాత్ర పోషించిందమ్మా. అట్లా ప్రతి కళని ఇంప్రూవ్ చేస్తూ ప్రతి వయసు వాళ్ళకి తగినట్టుగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు అందిస్తూ రేడియో ముందుకు వెళ్తూ ఉంది.
1: మేడం, మరి ఈ సందర్భంగా మనం చివరి పిచ్చి గురించి కూడా మాట్లాడుకోవాలి.
0: చివరి పిచ్చికి ఏంటంటే, యాక్చువల్ ఫామ్ అండ్ హోమ్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీచర్స్ కూడా ఇచ్చారు నాకు ఫామ్ అండ్ హోమ్ తో పాటు. మేడం మీకు ఒక మంచి కథ ఇస్తాను, మీరు దాన్ని చదివారంటే ఫీచర్ చేసేస్తారండి అని మా ప్రోగ్రామ్ సెక్రటరీ ప్రసన్న తీసుకొచ్చి ఇచ్చింది అనమాట బుక్. చదివితే నిజంగానే ప్రసన్న, దీన్ని చూస్తే నిజంగానే నాకు చదివితే ప్రోగ్రామ్ చేయాలనిపిస్తా ఉంది అని. సత్యనారాయణ అని అప్పుడు క్యాజువల్ ఉండేవాడు, ఆ అబ్బాయి నాకు అసిస్టెంట్ చేశాడు. డ్రామా ఆర్టిస్టులు కావాలండి, సరోజ నిర్మల మేడం డ్రామా ప్రొడ్యూసర్ గా ఉండేవారు. ఏమండి పిచ్చుకల వేషానికి ఎట్లా మగ గొంతులు పెడితే బాగుండదు, పిచ్చుకలు చిన్న మైల్యూట్ వయసులో మాట్లాడతాయి కదా అట్లానని, సరే ఆడపిల్లల గొంతులే తీసుకున్నామండి అని. ఆవిడ శిల్ప అని టీవీలోనూ ఆర్టిస్ట్ గా ఉండేది, డబ్బింగ్ సినిమాల్లో కూడా. తర్వాత వసంత, తను బ్యాంక్ లో వర్క్ చేసేది, మనకు రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్ట్. సరే వాళ్ళిద్దరు వాయిసులు బాగుంటాయనని వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ఇంకా తర్వాత మిగతా క్యారెక్టర్స్ అన్ని మన వాళ్ళే, ఇక్కడ అక్కడక్కడ వాళ్ళని తీసుకుని అది నిజంగా ఒక చాలా మైల్ స్టోన్ లాగా చేశాము ప్రోగ్రాము. దానికి ఒక్క చిన్న ఇంటర్లూడ్ కూడా ఒక వారం రోజులు, అంత టఫ్ గా చేశాం అనమాట ప్రోగ్రాము. చాలా బాగా వచ్చింది ఆ ప్రోగ్రాము. సరే అవార్డ్స్ కి పంపిద్దామని ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాం. ఫామ్ అండ్ హోమ్ హైదరాబాద్ స్టేషన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అవార్డు అది. అది నేను చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను. చాలా ఎప్పుడు బ్రాడ్కాస్ట్ చేసినా, ఏ స్టేషన్ లో బ్రాడ్కాస్ట్ చేసినా వాళ్ళందరూ ఏమండి అది విని చాలా, నేనైతే బాగా ఏడ్చేశాను మేడం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మనం ఎందుకు అట్లా వాటి ఎక్స్టెన్షన్ కి ఇట్లా మనం దోహదపడిపోతున్నాము, మనలో ఎట్లా మార్పు రావాలి, ఒక మెసేజ్ అనమాట.
1: ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే ఒక సందేశం.
0: పర్యావరణ పరిరక్షణలో మన భాగస్వామ్యం ఎంతుంది, అంతరించిపోతున్న పిచ్చుకల సంపదను ఎట్లా కాపాడుకోవాలి. త్రివేంద్రం లో జరిగింది అవార్డ్స్ ఫంక్షన్, అక్కడికి వెళ్లి అవార్డు తీసుకుని వచ్చాను. అది లైఫ్ లో చాలా గొప్ప మెమరీ. తర్వాత అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఫోటో తీసుకొని వస్తే ఇప్పుడున్న ప్రోగ్రామ్ హెడ్ రమేష్ సుంకసారి, అప్పుడు ట్రెక్స్ మేడం, నేను దానికి ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఇస్తాను మేడం, మీకు ఎప్పుడు జ్ఞాపకం, లేకపోతే నలిగిపోతుంది మేడం అని పాప అబ్బాయి తీసుకెళ్లి దానికి ఒక ఫ్రేమ్ కట్టి తీసుకొచ్చి ఇచ్చాడు నాకు రమేష్. ఎప్పుడు మర్చిపోలేను నేను, అది మంచి జ్ఞాపకము. అట్లా అగ్రికల్చర్ లో కూడా ఒక సేంద్రియ వ్యవసాయం గురించి గానీ, సస్యరక్షణ గురించి చిన్న చిన్న ఫీచర్స్, అవి బాగా ప్రజల్లోకి వెళ్లేవన్నమాట, రైతులు అవి బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. తర్వాత పాటలు కూడా, పాటలు కూడా ఎన్నో స్క్రిప్ట్లు రాయించి పాటలు కూడా ప్రొడ్యూస్ చేసి సస్యరక్షణ గురించి
1: పాటలు
0: లేదు, మామూలు పల్లెల్లో పాడుకునే పాటలు కాకుండా అగ్రికల్చర్ సబ్జెక్ట్ మీద పాటలు, అట్లా చాలా చేశాం. బాగా క్లిక్ అయినాయి మా ప్రోగ్రామ్స్ అన్ని కూడా.
1: మేడం, ఈ సందర్భంగా నాకు చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ కి మీరు చేసిన వర్క్ గురించి మనం మాట్లాడాలి, అలాగే కాప్ 11 గురించి కూడా మనం మాట్లాడుకోవాలి.
0: చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ యాక్చువల్ గా చాలా మరువలేని జ్ఞాపకం చెప్పాలంటే, ఎందుకంటే స్టేట్ హుకప్ లో ఇవ్వాలి, ఆ రోజు వెళ్లి సినిమాలు చూసి కొంతమంది మనకి అసిస్టెంట్స్ ని ఇచ్చారు, వాళ్ళు కూడా వెళ్లి సినిమాలు రిపోర్ట్ తీసుకొని వస్తారు. వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దానికి మళ్ళీ మనం కంపేరింగ్ రాసుకుని ఒక్కొక్క సినిమాది గురించి. అయితే అద్భుతమైన పిల్లల మీద సినిమాలు, ఇరాన్ దేశస్థు వాళ్ళ సినిమాలు, ఎన్ని మంచి సినిమాలు చూసే అవకాశం వచ్చిందండి, నిజంగా చెప్పొద్దు. అక్కడ పెద్ద మెసేజ్ లేకపోయినా మంచి హార్ట్ టచింగ్ అనమాట. అబ్బా ఇట్లా ఉంటుంది, పిల్లల్ని మనం ఇట్లా పెంచాలి, వాళ్ళని ఈ యాంగిల్లో వాళ్ళని తీసుకురావాలి, అగ్రెసివ్నెస్ ఉన్న పిల్లల్ని కూడా ఎట్లా మంచి దారిలోకి తీసుకురావాలి, అట్లా మంచి మెసేజ్ ఉన్న సినిమాలు.

0: చూడడం, అది చేసి ఎంత టైం తీసుకునేదంటే, ముందేమో ఇద్దరు ముగ్గురు పెక్సల్తో చేయమని ఇచ్చేవాళ్ళు. ఒకసారి ఏమో నన్ను సరోజ నిర్మల్ గారు చేశారు, ఆవిడ పాపం సడన్ గా సిక్ అయ్యారు, ఇంకెవరు లేరండి మీరే చేయాలండి. నేను ఒక్కదాన్నే మొత్తం రాత్రి 9 వస్తే తెల్లవారుజాము 4 ఇంటికి వెళ్లేదాన్ని. పొద్దున 7:30 బ్రాడ్కాస్ట్, రాత్రంతా స్టూడియోలోనే రిపోర్టర్స్ రికార్డ్ చేయాలి వాళ్ళ వాయిస్లో, మధ్యలో క్యాంపెయిరింగ్ చేయాలి, మధ్యలో ఆ సినిమా బిట్ వేయాలి, ఒక మ్యూజిక్ బిట్ లేకపోతే ఒక చిన్న డైలాగో పట్టుకెళ్లేవాళ్ళం. పట్టుకెళ్లి సినిమా హాల్లోనే రికార్డ్ చేసి అందరికి అవి ఇచ్చేవాళ్ళు అనమాట రికార్డర్స్. అవి తీసుకొస్తే దానికి అనుగుణంగా అవి పెట్టి స్ట్రేట్ హుక్అప్ లో ప్రోగ్రామ్స్ అనమాట అన్ని. అట్లా 3 చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ప్రోగ్రామ్స్ చేశాను. అది మాత్రం చాలా మెమొరబుల్ ప్రోగ్రామ్ అని అనిపించింది. తర్వాత ఈ కాప్ 11 అని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది మనకి హైదరాబాద్ లో. ఎన్నో 22 దేశాల నుంచి వచ్చారు వాళ్ళందరూ కూడా, ఎన్విరాన్మెంట్ గురించి, దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ గురించి చాలా వర్క్షాప్స్, కాన్ఫరెన్సులు, మీటింగ్స్ రకరకాలుగా జరిగాయి అనమాట. డిఫరెంట్ వెన్యూస్ లో జరిగాయి. రాంబాబు నేను ఇద్దరం అనమాట. తను ఒక వెన్యూకి వెళ్తే నేను ఒక వెన్యూకి వెళ్ళటం. ఒక్కొక్కసారి మన లక్ష్మీ న్యూస్ నుంచి కూడా వచ్చేది, అమ్మాయి న్యూస్ పెట్టి తీసుకుని వెళ్ళిపోయేది. ఇంకా అవి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడతారు కదా, డిఫరెంట్ లాంగ్వేజెస్, దాన్ని మళ్ళీ మనం తెలుగులో రాసుకుని ట్రాన్స్లేషన్ వాళ్ళ వాయిస్ వేస్తూ, ఆ వాయిస్ ఓవర్ మీద మళ్ళీ తెలుగులో వేస్తూ, మళ్ళీ అక్కడ జరిగినవన్నీ ఏ రోజు ఆ రోజు ఆ అబ్బాయి కొన్ని తీసుకొస్తే, నేను కొన్ని తీసుకొస్తే, ఆ అబ్బాయి ఒక స్టూడియోలో కూర్చొని గబగబగబ స్క్రిప్ట్ ఇది రాస్తే, ఒకరు బిట్ అయిపోగానే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుంటూ రాత్రి 11 అట్లా అయ్యేదన్నమాట. అమ్మా ఇక్కడ 89 నుంచి 99 10 సర్వీస్ ఇక్కడే హైదరాబాద్ లోనే అయింది. తర్వాత ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ వరంగల్. పిల్లలు ఇద్దరు అమ్మాయిలు చదువుకుంటున్నారు, మా వారికి ఏమో ఎక్కువ క్యాంప్స్ ఉన్న జాబ్ అనమాట. అమ్మాయిలను వదిలిపెట్టి వెళ్లలేను. పొద్దున్న 4 వాళ్ళకి అన్ని ఫుడ్ అన్ని చేసి పెట్టేసి బాక్సెస్ సర్దిచ్చేసి ట్రైన్ పొద్దున్నే 6:30 నాంపల్లి స్టేషన్ లో ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కిస్తే ఆ ట్రైన్ కి వెళ్లి మళ్లీ సాయంత్రం ఏపీ ఎక్స్ప్రెస్ కో లేకపోతే కృష్ణా ఎక్స్ప్రెస్ కో ఎంత అర్ధరాత్రి అయినా వచ్చి ఇల్లు చేరిపోయి, ఎందుకంటే అమ్మాయిలకి మళ్ళీ వాళ్ళు కాలేజీకి వెళ్లాలి పిల్లలు కదా అని. అట్లా 2 టఫ్ గా వరంగల్ లో చేశాను. అక్కడ వన సంరక్షణ సమితి లేనని వాళ్లతో ఒక రఘువీర్ గారు అని ఒక ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్ ఉండేవారు, ఆయన తీసుకెళ్లి ఫీల్డ్స్ లో బాగా ఓబీ రికార్డింగ్స్ కూడా చేయించారు. అక్కడ మాకు తెలియకుండానే ఇంటీరియర్ విలేజెస్ కి వెళ్లి దారిలో వెళ్తూ ఉంటేనే 2-3 మర్డర్స్ అయినాయి. అయినా కూడా అలా దూసుకెళ్లిపోయి లోపల ఇంటీరియర్ విలేజ్ కి వెళ్లిపోయి వాళ్ళతో ప్రోగ్రామ్స్ అన్ని చేసుకొస్తే మీకు ఎంత గుండె ధైర్యం అండి, వాళ్ళందరూ నక్సలైట్లు, మీరు అసలు ఉండాలని ఇంట్లో చెప్పొచ్చారా అని అడిగారు అనమాట. తర్వాత మాకు అసలు ఏం తెలియలేదు, చక్కగా వాళ్ళు కూర్చున్నారు, మాతో పాటు హాయిగా ఇంటర్వ్యూలు చేసాం, అన్ని చేసేసాం, వచ్చాం, బ్రహ్మాండంగా మాట్లాడారు, చక్కగా రిసీవ్ చేసుకుని మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మాకు ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉంటే బాగుండని చెప్పడం అవన్నీ కూడా మనం
1: చేస్తాం.
0: తర్వాత పిల్లలతో ఒక మంచి ప్రోగ్రామ్, రైల్వే స్టేషన్ మీద ఒక ప్రోగ్రామ్ చేసాం అనమాట వరంగల్ లో. అప్పుడు మన ఇక్కడ ఉన్న లైబ్రేరియన్ శ్రీహరి ఉన్నాడు అక్కడ వరంగల్ లో. తర్వాత ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారు అని చెప్పాలి, ఆయన గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయనతో ఒక ప్రోగ్రామ్, 3 ఇంటర్వ్యూ. బాగా ఏజ్ అయిపోయింది, అప్పటికే మంచం మీద పడుకునే ఉండేవారు. 2 వాళ్ళ ఇంటికి వెళ్లి 2 నేను 10 తిరిగాను. ఒక్కోసారి పాపం అక్కడికి వెళ్లిన తర్వాత నాకు ఇవాళ ఓపిక లేదు, నేనేం మాట్లాడలేనంటే మళ్ళీ బ్యాక్ రావటం, మళ్లీ వెళ్లటం, అట్లా వెళ్లి ఆయనతో 3 ఇప్పుడు మన దగ్గర ఆర్కైవ్స్ లో ఉంది అనమాట ప్రోగ్రామ్. ఒక మంచి జ్ఞాపకం ఉంది, ఎంవి రావు గారిది, కాళోజీ నారాయణరావు గారిది, ఈ జస్టిస్ సాంబశివరావు గారిది, వీళ్ళవన్నీ ఆర్కైవ్స్ లో పెట్టారు ఆ ప్రోగ్రామ్స్ అన్ని కూడాను. అది చాలా మరోలేని జ్ఞాపకం అమ్మా. తర్వాత యాదగిరిగుట్ట కళ్యాణోత్సవం కూడా ఫస్ట్ కవరేజ్ నేనే వెళ్ళాను ఇక్కడ నుంచి. తర్వాత సమ్మక్క సారలమ్మ జాతర ఫస్ట్ టైం లైవ్ మనమే అక్కడ స్టార్ట్ చేసింది. అక్కడ సమ్మక్క సారలమ్మ జాతర ఉన్న 2 కవర్ చేశాం అప్పుడు. అది కూడా మంచి జ్ఞాపకం అనమాట.
1: ఇంటీరియర్
0: ఇప్పుడు మనకి అది స్టేట్ ఫెస్టివల్ కూడా అయింది. అక్కడ 2 అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ హైదరాబాద్ కు వచ్చాను. ఇక్కడ మళ్ళీ ఒక 2 అయిన తర్వాత మళ్ళీ కర్నూలు. అది కర్నూలులో ఒక ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ గా ఉండేది అనమాట. అక్కడ మార్కెటింగ్ ఏమీ లేదండి, మార్కెటింగ్ బాగా చేయాలి అని అంటే వెళ్లిన 1 కి 1 lakh అమౌంట్ మార్కెటింగ్ చేసాం. మీ కోఆర్డినేషన్ మీటింగ్ కు వస్తే అసలు 1 lakh అమౌంట్ ను ఒక నెల ఎలా తీసుకొచ్చావు అనని డీడీజీ అడిగారు అనమాట మీటింగ్ లో. అన్ని ప్రోమోస్, ప్రతి ప్రోగ్రామ్ కి ఒక డ్వామా స్కీమ్ ప్రోమో,

0: చేయమంటే వెంటనే తీసి కలెక్టర్ ఆఫీస్ గా ప్రోమో పెట్టాడు. అబ్బా అద్భుతంగా చేశారమ్మా దానకిషోర్. అప్పుడు అక్కడ కలెక్టర్ కర్నూలు డిస్ట్రిక్ట్, ఆయన ఎంత ఎంకరేజ్ చేశారు. ఒకసారి ఫ్లడ్స్ వచ్చాయి కర్నూలులో, ఓవర్ నైట్ ఉండి ఎప్పటికప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా రక్షించాం మన రేడియో నైట్. వాళ్ళకి ఒక హెల్ప్ లైన్ పెట్టి ఇంజనీర్స్ అందరం కలిసి, సుధాకర్ రెడ్డి అందరం, అప్పుడు ఆగస్ట్ 15 కి పిలిచి సన్మానం కూడా చేశారు డిస్ట్రిక్ట్ కలెక్టర్. అంత రేడియో సర్వీస్ చేసింది అని. తర్వాత శ్రీశైలం శివరాత్రి ఉత్సవాలు కవరేజ్ గర్భగుడిలో 3 సంవత్సరాలు భగవంతుడు ఈశ్వరుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఇంకా అసలు ఎప్పటికీ టిల్ మై లాస్ట్ బ్రీత్ నేను మర్చిపోలేను అనమాట, అది శ్రీశైలం కవరేజ్. దాని తర్వాత తిరుపతికి వచ్చాను. తిరుపతికి రావడం అంటే నేను ఆల్ నేర్చుకున్న ఊరు, ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కి ప్రోగ్రామ్ హెడ్ గా ఆ ఊరికి వెళ్లటం, మా అమ్మా నాన్న అక్కడ ఉండటం, అది నాకు మర్చిపోలేని జ్ఞాపకం అనమాట. అక్కడ అద్భుతమైన ప్రోగ్రాములు చేయగలిగాను లావణ్య. ఎంత మంది పెద్ద డాక్టర్ మేడసాన్ అష్టావధానులు, తర్వాత సముద్రాల లక్ష్మణయ్య, ఆయన పెద్ద మంచి తిరుపతి ధర్మ ప్రచార పరిషత్ కి ఆయన ఆఫీసర్ గా ఉండేవారు, ద్రావిడ్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అరుణాచలం గారు, రాస్ అని ఒక స్వచ్ఛంద సంస్థ మొత్తం స్టేట్ అంతా ఉంది. ఆయన ఒక చిన్న సామాన్యమైన వ్యక్తి, ఇప్పుడు అది నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్గనైజేషన్ లెవెల్ కి వెదిగిందనమాట, రాయలసీమ సేవా సమితి అని. ఆయనతో ఆయన అనుభవాలు రికార్డ్ చేశాను అనమాట. అప్పట్లోనే ఆయన 80 ఆల్మోస్ట్ 90 ఇయర్స్ కి వచ్చి ఉంటారేమో. ఆయన స్టూడియోకి తీసుకొచ్చి ఆయనతో ఆ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. కర్నూలు కేంద్రంలో పనిచేసేటప్పుడు 2 ప్రత్యేకమైన అవార్డులు కూడా తీసుకోవడం జరిగిందమ్మా, సుధాకర్ రెడ్డి గారు, నేను, ఆయన అగ్రికల్చరు నేను అగ్రికల్చరు, పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు అని మహాత్మా గాంధీ పేరు మీద ప్రతి సంవత్సరము అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. నవంబర్ 12 ఆయన ఒకానొక్కసారి మన బ్రాడ్కాస్టింగ్ హౌస్ ఢిల్లీకి వచ్చారట శరణార్థుల గురించి ఉద్దేశించి మాట్లాడడానికి. ఆ రోజు జ్ఞాపకంగా మంచి పబ్లిక్ సర్వీస్ చేసిన ప్రోగ్రామ్ ని గుర్తించి అవార్డు ఇచ్చేవాళ్ళు అనమాట. అది కొత్తగా స్టార్ట్ చేశారు. చింత తీర్చిన చింత, చింత పులుపు ఆ చింతను ఎట్లా తీర్చింది అనే దాని మీద యానిమల్ హస్బెండరీ సబ్జెక్ట్, దాని మీద ఒక డాక్యుమెంటరీ చేసి పంపించాము. ఫస్ట్ ప్రైజ్ పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అవార్డు, అది ఒక మంచి జ్ఞాపకం. అంతవరకు అసలు ఎప్పుడు కర్నూలు స్టేషన్ లో అవార్డు అనేది లేదు, అక్కడ ఇక్కడ ఫామ్ అండ్ హోమ్ లో అవార్డు అనేది లేదు, ఇక్కడ తీసుకోవడం ఎంత చివరి పిచ్చిక అయిందో అక్కడ అవార్డు అట్లా
1: అయింది.
0: అక్కడ కర్నూలులో ఇంకోటి ఏంటంటే కర్నూలు మెడికల్ కాలేజ్ చాలా ఓల్డ్ మెడికల్ కాలేజ్, దానికి గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ నేనున్న టర్మ్ లో జరిగింది. ఏపీజే అబ్దుల్ కలాం గారు మన ప్రెసిడెంట్ గారు అప్పుడు దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అంతవరకు ఎప్పుడూ అసలు లేదు కర్నూలు మెడికల్ కాలేజ్ మీద, ఆ మెడికల్ కాలేజ్ లో ఉన్న వింగ్స్ మీద డాక్యుమెంటరీస్ చేశానమ్మా, నెంబర్ ఆఫ్ డాక్యుమెంటరీస్. ఆ డాక్టర్స్ నుంచి ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పద్దు అసలు. ఇంతవరకు ఎవరు చేయలేదు మేడం, మీరు మెడికల్ కాలేజ్ మీద చేశారు, ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్ అటెంప్ట్ అని చెప్పి అందరు డాక్టర్స్ అప్రిషియేట్ చేశారనమాట. అది ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. తర్వాత హైదరాబాద్ కి మళ్ళీ నేను మధ్యలో ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పుడు జీవ వైవిధ్యం మీద ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఈ జీవ వైవిధ్య మొక్కలు వాటిని పాపులరైజ్ చేయాలి, ఎందుకంటే మనకి డీజిల్ అవసరం కోసం ఆ మొక్కల్ని పెంచాలి అనేది అప్పుడు మనకు గవర్నమెంట్ దాన్ని చాలా ఒక పెద్ద ఎత్తున దాన్ని ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఆ కాన్ఫరెన్స్ ఒకటి అటెండ్ అవ్వడానికి చీఫ్ గెస్ట్ గా డాక్టర్ కలాం గారిని పిలిచారనమాట. ఆ ప్రోగ్రామ్ కవరేజ్ కి నేను వెళ్ళాను, నేను ఒక ఇంజనీరింగ్ ఆయన వెళ్ళాము. ఆయన వచ్చి అందరినీ ఒక్కొక్కరిని పలకరించుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్క సైంటిస్ట్ ని మీరు ఎక్కడ ఎక్కడ అని. అట్లా మేము రేడియో వాళ్ళు కూర్చున్నాము, యూఆర్ ఫ్రమ్ మేడం అని అన్నారు వచ్చి నా దగ్గరికి. నేను గబుక్కన లేదు సార్, ఐఎమ్ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో, ఐ కేమ్ టు కవర్ ది ప్రోగ్రామ్. ఓ యూఆర్ వెరీ గుడ్ పీపుల్ అని అన్నారు.
1: గ్రేట్
0: అని అంటే అప్పుడు వీఆర్ ఆల్సో డూయింగ్ సో మెనీ ప్రోగ్రామ్స్ ఆన్ బయోడీజల్ ప్లాంట్స్ సార్ అన్నాను. ఓ వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అమ్మా అని అన్నారు. ఒక ప్రెసిడెంట్ తో కూడా మాట్లాడే అవకాశం నాకు రేడియో
1: ఇచ్చింది.
0: అదే కాకుండా ఇంకొకసారి అగ్రికల్చర్ లోనే బోర్లాగ్ అవార్డు అనేది చాలా గ్రేటెస్ట్ అవార్డు, నార్మన్ బోర్లాగ్ అని ఆయన వచ్చారు. ఒకసారి ఒక పెద్ద రీసెర్చ్ వర్క్ షాప్ జరిగింది, ఇంటర్నేషనల్ వర్క్ షాప్, ఆయన్ని ఇంటర్వ్యూ తీసుకుందామని చెప్పి మన శాస్త్రి గారు స్టేషన్ డైరెక్టర్, వెళ్ళమ్మాయి నువ్వు ఇంక మర్చిపోలేవు ఎప్పుడు జీవితంలో ప్రోగ్రామ్ కవర్ చేసి అంటూ వెళ్తే వైస్ ఛాన్సలర్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళిద్దరిది రికార్డ్ చేసుకొచ్చి మన రేడియోలో బ్రాడ్కాస్ట్ చేశాము. ఆయనతో ఆటోగ్రాఫ్ తీసుకున్నాను.

0: రేడియో అండ్ ఎన్విరాన్మెంట్ అనే దాని మీద ఒక 2 డేస్
1: వర్క్ షాప్
0: వర్క్షాప్ జైపూర్ రాజస్థాన్ లో జరిగింది. అక్కడ వర్క్ షాప్ లో మంచి పేపర్ ప్రెజెంట్ చేశాను నేను, మంచి అప్రిసియేషన్ వచ్చింది అనమాట. మనం చేస్తున్న పర్యావరణం మీద ప్రోగ్రామ్స్ చేస్తే అవి అక్కడ వినిపిస్తే వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. వేరే స్టేషన్స్ వాళ్ళు అక్కడికి వచ్చిన స్పీకర్స్ కూడా బాగా అప్రిషియేట్ చేశారనమాట. అది కూడా మంచి జ్ఞాపకము. అలాగే ఒరిస్సా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒకటి రూరల్ డెవలప్మెంట్ మీద ఒక వర్క్షాప్కి వెళ్ళాను ట్రైనింగ్కి. అక్కడ కూడా దాని మీద ఒక పేపర్ ముకుంద శర్మ వీళ్ళందరూ వచ్చారనమాట. అప్పుడు అక్కడ కూడా ఒక మంచి ఓవరాల్గా పేపర్ ప్రజెంటేషన్ చేస్తే వాళ్ళు కూడా చాలా అప్రిసియేట్ చేశారు. కొత్త ప్రోగ్రామ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఎప్పుడు ఉండేదే. ఏదైనా కొత్త వార్త ఒకటి పేపర్లో చదివినా కూడా దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని కార్యక్రమాలు చేయాలనేది కూడా ఉండేది. అప్పుడప్పుడు లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు తిరిగేయటం, పేపర్లు తిరిగేయటం కూడా జరిగేది. ఒకసారి మనకి దేవుని ఎరవల్లి అనే ఒక విలేజ్ చేవెళ్ల దగ్గర, ఆ గ్రామంలో మొత్తం గ్రామం నేత్రదానం చేశారు. అది ఎంత గొప్ప వార్త! ఒక్కసారి ఆ వార్త చదవంగానే ఒళ్ళు పులకరించిందనమాట. వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా ఆఫీస్కి రాగానే ఎస్డి గారికి ఎవరికో చెప్పేసేసి క్యాజువల్ సత్యనారాయణ అన్న అబ్బాయి ఉన్నాడు, రికార్డర్ తీసుకుని వెళ్ళిపోయాం. సర్పంచ్ గారిని కలిసి, ఏమండి మేము ఇట్లా ప్రోగ్రామ్ చేయాలనుకున్నామంటే పాపం ఆయన ఎంతో ఆనందంగా రిసీవ్ చేసుకుని, ఎంటైర్ గ్రామం గర్భిణిగా ఉన్న స్త్రీ కూడా నా పుట్టబోయే బిడ్డ కూడా నేను కంటి దానం చేస్తాము అని చెప్పిన సందర్భం అనమాట. అది దాని మీద ఒక డాక్యుమెంటరీ చేశాం, అదిగో హరివిల్లు అని ఒక టైటిల్ పెట్టి దానికి కొంచెం క్యారెక్టర్స్ పెట్టి దాన్ని రూపకంలాగా తీర్చిదిద్దారనమాట. అవార్డ్స్కి పంపిద్దామని అంటే ఇక్కడ మనకి ముందు ఇక్కడ ఒక స్క్రీనింగ్ ఉంటుంది కదా, వాళ్ళు విని కూడా మంచి ఐడియాతో చేసావు ఈ ప్రోగ్రాము అని. దాని మీద చేసిన ప్రోగ్రామ్ కి మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది. తర్వాత రావూరు భరద్వాజ్ గారు, ఆయన వచ్చి ఇక్కడ బక్క పలసగా ఒక ఆవిడ ఉంటుందండి చిన్నమ్మ అని, ఈవిడ ఎక్కడండి కూర్చునేది ఇక్కడేనా అని నన్నే వచ్చి అడిగేవారు అనమాట. జ్ఞానపీఠ అవార్డు వచ్చింది. అప్పుడు నేనే ప్రోగ్రామ్ హెడ్ గా ఉన్నాను. నేను రాంబాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆయనతో వాయిస్ రికార్డ్ తీసుకుని వచ్చి వెంటనే న్యూస్ కి ఇచ్చాం. అది మాత్రం చాలా మెమరీ. దాని తర్వాత తిరుపతి కేంద్రంలో సుప్రభాతాన్ని లైవ్ తీసుకురావటం అనమాట. అది ఎలా అయింది, ఒకప్పట్లో ఉండేది మధ్యలో డిస్కంటిన్యూ అయిపోయింది. నా అదృష్టం బాగుండి 25 వసంతాల ప్రోగ్రామ్ జరిగింది తిరుపతి స్టేషన్ కి. ఆ ఉన్న 2 ఏళ్ల సర్వీస్ లో అప్పుడే వచ్చింది అనమాట. అది రకరకాలుగా బ్లైండ్ వాళ్లతో ఒక మంచి మ్యూజికల్ ప్రోగ్రామ్ పెట్టించాను అమ్మా, ఎంత అప్రిసియేషన్ వచ్చిందో చెప్పొద్దు. అంత మంచి స్టేజ్ ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ చేసి టిటిడి ఎగ్జిక్యూటివ్ యూఎన్ కూడా ఒక చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశాం. హోలీ సిటీలో తిరుపతిలో ఉన్నాము, సుప్రభాతాన్ని కూడా రేడియో ఆడియన్స్ కి చేరువు చేయాలనేది మా ఆకాంక్ష సార్ అని అక్కడే స్టేజ్ మీదనే అడగటము, ఆయన వెంటనే ఓకే అనడము, అది పబ్లిక్ అందరి కరతాళ ధ్వనుల మధ్య ఆ ప్రోగ్రామ్ అప్రూవ్ అయిపోవడం అనమాట. తర్వాత నిరాటంకంగా దాని మీద ఆ ప్రోగ్రామ్ సుప్రభాతం ఎట్లా చేయాలి, ఒక్కొక్క సేవ గురించి ఆయన మీరు చేసి తీసుకురండి అంటే ఆయన చాలా బాగా చేశారమ్మా ఇదే విధంగా కంటిన్యూ చేయండి అని. ఒక 2 ఇయర్స్ లైవ్ సుప్రభాతం వెళ్ళింది, పెద్దవాళ్ళందరూ వినేవాళ్ళు. నేను మా పేరెంట్స్ కి ఎస్పెషలీగా ఆ ఏజ్ లో ఉన్న వాళ్ళకి నేను ఒక గిఫ్ట్ గా ఇచ్చాను. అది మాత్రం చాలా మెమరీ. కానీ దురదృష్టవశాత్తు మధ్యలో అది అయిపోయిందని విని చాలా బాధపడ్డాను. మీరు ఉంటే దాన్ని కంటిన్యూ చేసేవాళ్ళు మేడం అని మన వాళ్ళు కూడా చాలా మంది ఇంజనీర్స్ కూడా పాపం బాధపడ్డారు. అప్పుడు అట్లా అయింది. అది కాకుండా తిరుపతిలో ఉన్నప్పుడు ఇంకో జరిగింది ఏంటంటే, మన ఢిల్లీ ఆఫీస్ నుంచి మనకి సంస్కార్ గీత్ అని ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయమని వచ్చింది ఆర్డర్స్. అదేంటంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు వివిధ సందర్భాలలో ఆయా ప్రాంతాలలో పాడుకునే పాటలు, అవి రికార్డ్ చేసి మొత్తం ఆర్కైవ్స్ లో పెట్టాలి అని. అవి ఊళ్ళలోకి వెళ్లి కడుపులో బిడ్డ పడినప్పుడు ఎట్లా పాడుకుంటారు, తర్వాత శ్రీమంతం ఉయ్యల్లో వేయటం, మళ్ళీ అన్నప్రాసలు, ఇవి చనిపోయినప్పుడు కూడా పాడే పాటలు ఉంటాయా అని మనకు తెలీదు. బాడీని పెట్టుకుని పాటలు పాడతారా అనేది కూడా తెలీదు. అట్లాంటివి కూడా రికార్డ్ చేశామన్నమాట. అవన్నీ మళ్ళీ మనం ఇంగ్లీష్ లో ట్రాన్స్లేషన్ చేసి ఆ కామెంటరీ పెట్టి పాటలు పెట్టి మనం ఢిల్లీకి వెంటనే పంపించాలి. అది చాలా టఫ్ జాబ్. దాని తర్వాత ట్రాన్స్ఫర్ హైదరాబాద్ కి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవాలన్నప్పుడు ఇంకా పోస్టింగ్ సిబిఎస్ లో ఇచ్చారు. సిబిఎస్ లో మనం చేయలేము, మార్కెటింగ్ అవన్నీ మనకు తెలియదు, లెక్కలు జామాలు అవన్నీను అని చాలా భయపడ్డాను. మీరు అన్ని ప్రోగ్రామ్స్ చేశారు కదా, చేయగలుగుతారు, ఏడీజీ గారు అందరూ ఎంకరేజ్ చేయడము, వెంకటేశ్వర్ గారు అందరూ, సినిమాల గురించి పెద్ద అవగాహన లేదు,

0: ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా ప్రయాణం వేరేగా అయిపోయింది అనమాట.
1: అగ్రికల్చర్
0: పక్కకి వెళ్ళిపోయింది, ఇంకో కార్యక్రమాలు పక్కకి వెళ్ళిపోయాయి, ఇక్కడ సినిమాలు, సినిమా పాటలు, యుగళ గీతాలు, తర్వాత డైరెక్టర్లు, లిరిక్ రైటర్లు, రకరకాలుగా.
1: అలా 2016లో మళ్ళీ హైదరాబాద్కి వచ్చారు. దట్టు వాణిజ్య ప్రసార విభాగాలకి వివిధ భారతితో కనెక్ట్ అయ్యారు. మేడం, అక్కడి నుంచి మేము మీతో వర్క్ చేసాం, మీతో మా కనెక్షన్ అక్కడి నుంచి. అసలు ఏమని చెప్పాలి, నాదస్వరం ఊదితే మేము ఊగినట్టుగా మీ వెనకాల మేము కూడా అలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. అసలు మేము గోల్డెన్ ఎరా చూసాము అంటే అది మీతో వర్క్ చేసినప్పుడే అని చెప్పాలి మేడం. ఎన్ని వినూత్నమైన కార్యక్రమాలు, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్. అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంతా ఇది కాదు, మీరు ఇప్పుడు చెప్తుంటే మీ మాటల్లో వింటున్నాను. అసలు మీరు కంప్లీట్ గా మీ జానర్ వేరు, మీరు వర్క్ చేసింది వేరు. మీరు చెప్పినట్లుగా మీకు సినీ రంగం అనేది చాలా కొత్త.
0: సరే, రోజు సినిమా పాటలే బ్రాడ్కాస్ట్ చేస్తాం, రోజు సినిమా పాటలు వాళ్ళు లెటర్లు రాస్తారు, మనం ఆ పాటలు వేస్తాం. ఇంతవరకే కాకుండా దీన్ని ఏదన్నా ఒక ట్విస్ట్ తిప్పాలి ఎక్కడో చోట. ఈ పాటల ప్రోగ్రామ్ ని ఇంక కొంచెం ఏదన్నా రకరకాలుగా మలిస్తే ఎట్లా ఉంటుంది?
1: ట్విస్ట్ కాదు, చాలా పెద్ద ట్విస్టే చెప్పారు మేడం. మీరు డైరెక్టర్ స్పెషల్ చేసేవారు, సినీ దర్శక రత్నాలని, ఏ డైరెక్టర్ ఏమేమి మూవీస్ చేసేవారు అది చేసేవాళ్ళం. తర్వాత లిరిక్ రైటర్ గురించే స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం. తర్వాత బళారే చిత్రం అని, అది ఎంత గొప్పది,
0: డ్యూయట్స్ మీద ఒక ప్రోగ్రామ్,
1: డ్యూయట్స్ చేసేవాళ్ళు, ఒక మూవీనే చూపించేసేవారు ఒక అరగంటలో మొత్తం, దాని గురించి మంచిగా రాసేవారు.
0: బళారే చిత్రం అని పాలకోడేటి సత్యనారాయణ గారని, ఆయన ఈటీవీకి కూడా కొన్ని స్క్రిప్ట్స్ ఇట్లా రాశానమ్మా అని ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చారు ఒకసారి. మన రేడియోలో కూడా చేస్తే బాగుంటుందేమో, ఒకసారి చూడండి అని. సరే, దీన్ని ఎలా చేయాలి, ఎలా చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించి, సరే చేద్దాం సార్ అని, మీరు ఒక స్క్రిప్ట్ రాసుకురండి అంటే, మీరు టీవీకి ప్రొడక్షన్ కి రాసుకొచ్చారు అది వేరు, మాకు రేడియోకి తగినట్టుగా రాసుకురండి అని అని అంటే పాపం ఆయన రాసుకొచ్చారు అనమాట. దాంట్లో మనము ప్రొడక్షన్ లో మీరందరూ పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ బిట్ తీసి వేయటం, ఆ పాట
1: దానికోసం మూవీ చూసేవాళ్ళం మేడం, ప్రొడక్షన్ నేనే చేసేదాన్ని. ఆ బిట్ చూసి ఆ డైలాగ్ దగ్గర ఆ బిట్
0: వేయడం, పాట
1: దాన్ని ఆడియో విజువల్ ఉండదు, దానికి శ్రోతకు వినసొంపుగా దృశ్య కావ్యంగా మనం మలచాలి.
0: మన రేడియో గొప్పతనమే అదే లావణ్య. ఇప్పుడు మన గొంతుకులే వినిపిస్తాయి, మనుషులు చూడరు, కానీ ఒక నాటకం ప్రసారం అయిందంటే
1: స్క్రీన్ మీద మనకి అంత
0: స్క్రీన్ మీద మొత్తం దృశ్యం, వింటున్న లిజనరు మొత్తం ఊహాచిత్రం అనమాట. ఆవిడ ఇలా వస్తుంది పోతుంది అన్ని ఇంకా సినిమా రీల్ లాగా ఊహించుకోవడానికి ఒక మంచి
1: మాధ్యమం
0: అనమాట రేడియో. అట్లా మనం
1: సరిగమలు సరాగాలని, అసలు ఎంత మ్యూజికల్ ఫీచర్
0: చాలా సరిగా,
1: డివి మోహన్ కృష్ణ గారితో
0: హిందుస్థానీ మ్యూజిక్ లో ఎలా చేయొచ్చు, శాస్త్రీయ సంగీతంలో పాటలు ఏంటి, లలిత గీతాలుగా ఉన్న పాటలు ఏంటి, అట్లా రకరకాల
1: సాంగ్స్
0: ఏ రాగంలో ఏ పాటలు అవి ఏ సినిమాల్లో ఉన్నాయి, అవి ఓన్లీ ఓల్డ్ సాంగ్స్ కాదు, మళ్ళీ
1: సరికొత్త
0: పాటలు, పాత పాటలు, మధ్యలో వచ్చిన 80ల దశకంలో వచ్చిన పాటలు అన్ని మేళవింపుగా చేసావు కదా చక్కగా,
1: చాలా రీచ్ అయింది. అలాగే ప్రోమోస్ అంటే మేడం డాక్టర్ కే విజయ్ గారు,
0: ప్రతి ప్రోగ్రామ్ కి ఇప్పుడు ప్రోగ్రామ్ ఒకటి చేస్తున్నాం అనగానే అప్పుడే ప్రోమో తయారైపోవాలి, దాన్ని ఇంకా పొద్దు నుంచి సాయంత్రం వరకు 4 సార్లు 10 సార్లు వేసేయాలి. ఏదో కొత్త ప్రోగ్రామ్ చేస్తున్నట్టున్నారు కదండి అని మళ్ళీ మనకి లిజనర్స్ ఫోన్ చేయాలి.
1: మేడం, మీరు ఉన్నప్పుడు ఏ ప్రొడక్షన్ వింగ్ ఖాళీ ఉండేది కాదు, ఏ స్టూడియో ఖాళీ ఉండేది కాదు, అన్ని మన రికార్డింగ్స్ జరుగుతుండేవి. ప్రొడక్షన్ అడిగేవాళ్ళు, ఇంకా అంత వివిధ భారతిలో ఉంటారా, ప్రొడక్షన్ వేరే వాళ్ళకి ఇవ్వరా, ఖాళీ లేదు సిస్టమ్,
0: గొడవలు వచ్చేవాడు
1: అంత డెడికేటెడ్ మేడం, చాలా ఇష్టంగా చాలా హార్ట్ఫుల్ గా చేసేవాళ్ళం మేడం.
0: చాలా పాపం, మీరు కూడా చిన్నపిల్లల తల్లులు అందరూ, మేమంటే అప్పటికి ఇంకా ఏదో లైఫ్ లో సెటిల్ అయిన వాళ్ళం, మీరు ఇంకా చిన్నపిల్లలు ఉన్నా కూడా పాపం మీకు లేట్ అవుతుందేమంటే పర్వాలేదు మేడం, ఇది కంప్లీట్ చేసి వెళ్తామండి,
1: మీరు వినాలి, విని బాగుందని చెప్పాలి అని మేము ఎంత తపన పడి
0: ప్రోమో రాసుకొచ్చేసి ఇలా చేద్దామా మేడం, అలా చేద్దామా మేడం, దాన్ని ఇలా మారుద్దాం, దానికి ఈ మ్యూజిక్ బిట్ వేస్తామా, ఇట్లా రకరకాలుగా మనకి అప్పుడు క్యాజువల్ గా ఉన్న రాజ్యలక్ష్మి, తర్వాత లైబ్రేరియన్ గా ఉన్న ఆదిలక్ష్మి గారు, అందరూ లక్ష్మీదేవులు అందరూ అంత సహకరించారు, అందరూ అంత సహకరించారు అనమాట ప్రతి ప్రోగ్రామ్ చేయడానికి.
1: శాంతి వెంకటేశ్వర,
0: శాంతి ఇంకా అసలు అతుకుపోయి పాపం ఉండేది ఎప్పుడు,
1: మేము పంపించేవాళ్ళం మేడం బలవంతంగా, ఇంకా వెళ్ళిపోదాం ఇంటికి, ఈవినింగ్ వరకు కూడా ఉండి చేసేవాళ్ళం మేడం,
0: చేసేవాళ్ళు.
1: ఆదిలక్ష్మి మేడం సాటర్డే హాలిడే అయినా సరే లైబ్రేరియన్ వచ్చి వర్క్ చేసేవాళ్ళు.
0: నాటకాలు కూడా చేశాం కదా,
1: నాటకాలు అసలు మీ వాయిస్ పోలిపూర్ణం అసలు మర్చిపోగలము మేడం, ఎంత నవ్వుకునేవాళ్ళం మా ప్రొడక్షన్ అప్పుడు, నవ్వుకునేవాళ్ళం రేడియోలో విన్నప్పుడు, నవ్వుకునేవాళ్ళం, ఎంత మంచి మంచి ప్రోగ్రామ్స్, ఎన్ని ఎక్స్పెరిమెంట్స్ చేశారు మేడం మీరు. మళ్ళీ ఇందులో మనం గుర్తు చేసుకోవాలంటే భావగీతం రోజు ఒక 5 నిమిషాలు,
0: ఎంతమంది మంచి డైరెక్టర్లు వచ్చారు, సినిమా యాక్టర్లు,
1: అవును,
0: రోజారమణి.

0: గారు వచ్చారు.
1: పాత వాళ్ళ తరం
0: గీతాంజలి
1: నుంచి
0: గారు,
1: మాన
0: కోటా శ్రీనివాసరావు గారు, శేఖర్ కమ్ముల గారు,
1: అవును
0: శ్రీమణి లిరిక్ రైటర్,
1: మహానటి మూవీ డైరెక్టర్ నాగశ్విన్,
0: నాగశ్విన్ వచ్చారు. మా మదర్ కూడా రేడియోలో చేస్తారండి. ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను నేను, ఇమేజ్ హాస్పిటల్స్ తరపున ఆవిడ హలో డాక్టర్ ప్రోగ్రామ్ కి ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అప్పుడు మా అబ్బాయి ఇట్లా నాగశ్విన్ అండి ఆవిడ చెప్పే వరకు తెలియదు మనకి.
1: ఘంటసాల సావిత్రి గారితో కూడా పెళ్లి చేశారు కదా మేడం.
0: సావిత్రమ్మ గారి ఇంటికి వెళ్లి పాపం ఆయన మన సోదరి గారని మా సీనియర్ ప్రొడ్యూసర్ ఇక్కడ, ఆయన ఏమండి ఆవిడ ఊర్లోకి వచ్చారు, ఏమ్మా నువ్వు వివిధ భారతిలో ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా చొరవ ఉంది మాట్లాడడానికి అని వచ్చాను అడుగుతున్నాను, వచ్చి చేస్తారా ప్రోగ్రామ్ అంటే, అయ్యో ఎందుకు రాము సార్, మేము అలాంటి వాటి కోసం అలా వేచి చూస్తూ ఉంటామండి అంటే, పాపం ఆయన వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ ప్రోగ్రామ్ చేస్తే, అది కూడా పాపం 2 ఎపిసోడ్స్ 2 1 అవర్ ప్రోగ్రామ్స్ చేశాము.
1: మన అనౌన్సర్స్ రాజుబాబు సార్, బాలకృష్ణ గారిని కూడా గుర్తు చేసుకోవాలి, ఎన్ని చక్కటి చర్చా కార్యక్రమాలు కూడా
0: అన్ని ప్రోగ్రామ్స్ లో. రామారావు గారు రిటైర్ అయినా కూడా ఆయన వచ్చి మన దగ్గర ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ కి ఒక లైవ్, స్త్రీల కార్యక్రమానికి ఒక లైవ్, వేరే వాళ్ళు ఎవరు చేయకూడదు సుమా అని మళ్ళీ వాళ్ళకి హింట్లు ఇచ్చేవాళ్ళం.
1: ఎంత సంతోష పడిపోయేవారో మేడం.
0: పెద్దవాళ్ళు పాపం వాళ్ళ బాధలు చెప్పేవాళ్ళు. రాజుబాబు గారు వాళ్ళకి సముదాయిస్తూ ఆయన కాంపేరింగ్ చేయడం, ప్రోగ్రామ్ అంత కనెక్టివిటీ అయిపోయింది అనమాట ఆ ప్రోగ్రామ్ లో. వాళ్ళకి ఇష్టమైన పాటలు, ఆ పెద్దవాళ్ళు పాపం ఎక్కువ రేడియోనే వింటారు కదా, టీవీ ముందు అస్తమానం కూర్చోలేరు, వాళ్ళకి టీవీ ఛాన్స్ దొరకదు. పిల్లలుంటే వాళ్ళు క్రికెట్ కామెంటరీ అంటారు, ఇంకోటి అంటారు, వీళ్ళకి రేడియో అయితే అస్తమానం వీళ్ళతో ఉంటుంది. అవి మర్చిపోలేమండి అని పాపం వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. వాళ్ళు ఉత్తరాలు రాసేవాళ్ళు వయోవృద్ధులు, ఆ ప్రోగ్రామ్ మా కోసం పెట్టారు, చాలా బాగుంది, ప్రోగ్రామ్ మాత్రం ఆపకండే కంటిన్యూ చేయండి అనేవాళ్ళు. తర్వాత ఏమో యోగా డే కూడా, ప్రైమ్ మినిస్టర్ అంతా అయినా వెళ్లి అక్కడ యోగా చేసి అన్ని సెలబ్రేషన్స్ చేస్తున్నారు కదా, మనం కూడా ఒక యూనిట్ కి హెడ్ గా ఉన్నాం, మనం కూడా ఎందుకు యోగా డే చేయకూడదని యోగా మాస్టర్ ని ఎవరిని పిలిపించి, మన జగ్గి వాసుదేవ్ గారి శిష్యులు వాళ్ళని పిలిపించి మ్యూజిక్ స్టూడియోలో మనతో పాటు అప్పుడు సివిల్ వింగ్ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. చక్కగా యోగా డే సెలబ్రేషన్,
1: స్పెషల్ డేని వదిలిపెట్టలేదు, దాన్ని సెలబ్రేట్ చేస్తూనే ఉన్నారు. అసలు
0: అదే ఏ ఇంపార్టెన్స్ ఉన్నది, ఇప్పటికి కూడా శ్రోతలు అడుగుతారు మేడం మీరు అప్పుడు చక్కగా ఈ రోజు యోగా డే అంటే దాని గురించి చెప్పేవాళ్ళు అండి, ఈ రోజు వెంగమాంబ జయంతి అంటే ఆవిడ గురించి చెప్పేవాళ్ళు అండి, అట్లా మాకు ఓహో ఈ రోజు ఇదాని మాకు అన్ని తెలిసేవి, తర్వాత ఎవరు చేయలేదు మేడం అలాగో అనేవాళ్ళు అనమాట. అవి ఏదో ఒక ప్యాషన్ అనమాట. వివిధ భారతి అంటే ఆల్మోస్ట్ నేను ఫ్లాగ్ ఎండ్ ఆఫ్ ది సర్వీస్ కి వచ్చాను, అప్పుడు కూడా నాకు చేయాల్సిన అవసరం లేదు.
1: అప్పుడు కూడా మీరు కొత్తగా సర్వీస్ లో జాయిన్ అయినట్టే వర్క్ చేసేవాళ్ళు మేడం, అందుకని మీ వెనక మేము కూడా వర్క్ చేసుకుంటూ చాలా నేర్చుకున్నాం మీతో పాటు.
0: అట్లా మంచి మంచి జ్ఞాపకాలతో ఈ 90 వసంతాల ప్రయాణం రేడియోలో ఇప్పుడు జరుపుకుంటున్న ఈ సందర్భాల్లో ఇవన్నీ ఒకసారి సినిమా రీల్ తిప్పినట్టుగా.
1: కానీ 2019 వచ్చేసింది, మీ రిటైర్మెంట్ కూడా వచ్చేసింది మేడం, కానీ అది ఇప్పటికే మాకు జ్ఞాపకమే, మధుర జ్ఞాపకం. 5 రోజులు మనం చేసుకున్నాం మీ రిటైర్మెంట్ సెలబ్రేషన్.
0: అవును, శ్రోతలు వచ్చారు,
1: శ్రోతలు వచ్చారు,
0: శ్రోతలు వచ్చి వాళ్ళందరూ మాట్లాడటం ఎంత గొప్పగా అనిపించింది, సన్మానం చేయటం.
1: ఒక ఆఫీసులో కాకుండా ఒక కుటుంబంలో కలుపుకుని వెళ్ళిపోయేవారు మేడం, ఆ ప్రేమను మేము ఇప్పటికీ మర్చిపోలేము.
0: అట్లా అంటే వాళ్ళ యాంగిల్ లో ఆలోచించి వాళ్ళకి ఏది చేస్తే బాగుంటుంది ఇట్లా ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ ప్రోగ్రామ్స్ పెంచుకుంటూ వచ్చేసాం. ఏమిటండి మీరు ఇష్టం వచ్చినట్టు ప్రోగ్రామ్ రోజు కోటి పెట్టేస్తున్నారు అని ఒక్కోసారి అనౌన్సర్ నా మీద కోపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
1: అవును,
0: మీరు ఇలా తక్కువ మనం మార్చేస్తే ఎలాగండి అని.
1: అండ్ ఇంకొకటి కూడా, మన రిటైర్మెంట్ ఫంక్షన్ నాకు బాగా గుర్తు, మన కొలీగ్స్ అన్నారు ఎవరైనా రిటైర్ అయితే వివిధ భారతిలో రిటైర్ అవ్వాలి, ఇంత ప్రేమ అనురాగంతో ఆవిడని మీరు ఇంత ప్రేమగా పంపిస్తున్నారు అనే మధుర జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి మేడం మీతో. మరి చివరిగా మన ఈ 90 వసంతాలు మనం జరుపుకోవడం సందర్భంగా చివరిగా శ్రోతలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు?
0: శ్రోతలు, ఇప్పుడు ఈ 90 వసంతాల ఆకాశవాణి సంబరాల ఉత్తేజంతో మరిన్ని మంచి మంచి కార్యక్రమాలతో మీరందరూ కూడా ఇప్పుడున్న యంగ్స్టర్స్, నూతనంగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్స్ గా అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి మరింత చేరువు కావాలి, వాళ్ళ నాడిని తెలుసుకుని వాళ్ళకు అనుగుణంగా మీరు కార్యక్రమాలు రూపొందించి ఆ ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవటం కాదు, అభ్యర్థిస్తున్నాను. ఒక విధంగా చెప్పాలంటే ఈ కళలని పోషించే సంస్థ మనది, కళలని ప్రోత్సహించే సంస్థ మనది, ఇవి నిరంతరం ఈ కళలన్నీ కూడా అంతరించిపోకుండా తరతరాలకి, అప్పటి తరం వాళ్ళకి మనం ఇప్పుడు వింటున్నాం, ఇప్పటి తరం వాళ్ళు మన పిల్లలు మన జనరేషన్స్ తరతరాలకి నిరంతరంగా అందించే సాధనంగా ఆకాశవాణి ఎప్పుడూ ఉంటుంది, ఉండాలి కూడా. అలాగే శతమానం భవతి అంటారు 100 సంవత్సరాలు అయితే, ఆ సంవత్సర ఆశీర్వాదం కోసం మనం

అందుకునే రాబోయే తరుణాల్లో మనం అందుకోబోతున్నాం. ఈ నూతన కార్యక్రమాల నిర్వాహకులందరూ కూడా ఒకరి మీద ఒకరు పోటీతో, ఎందుకంటే కాంపిటీషన్ అనేది ఉంటే గాని హెల్తీ కాంపిటీషన్, అలాగని గొడవలతో కాకుండా పోటీపడి చక్కచక్కటి ఆలోచనలు మంచి వినూత్నంగా సరికొత్తగా కార్యక్రమాలను రూపొందించే దిశగా మీరందరూ ముందుకొస్తారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చి నా అనుభవాలు పంచుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి 90 వసంతాల ఆకాశవాణికి

0: ధన్యవాదాలు.
1: నమస్కారం.
2: మీరు ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందించిన ప్రత్యేక కార్యక్రమంలో మీరు ఇంతవరకు ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ్ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము గారు జరిపిన రేడియో ప్రయాణం మధుర జ్ఞాపకాలు సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 11 గంటలు. ఇప్పుడు వార్తా ముఖ్యాంశాలు.
3: నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, సుస్థిర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్లడం పట్ల ఉన్న నిబద్ధతను ఈ రోజు పునరుద్ఘాటిస్తుందని సోషల్ మీడియా పోస్టులో తెలియజేశారు. కాలుష్య ఉద్గారాలను తగ్గించేందుకు విద్యుత్ వాహన వినియోగం, గ్రీన్ ఎనర్జీ దిశగా సౌర విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించడం, అర్బన్ పార్కులు, చెరువుల పునరుద్ధరణతో హైదరాబాద్ నగరాన్ని నెట్ జీరో సిటీగా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ద్వితీయ సర్సంఘ్ చాలక్ మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. సాంస్కృతిక జాతీయవాదానికి బలమైన సైద్ధాంతిక పునాదిని అందించారని, దేశ నిర్మాణంలో సేవను అత్యంత ప్రతిష్టాత్మకమైన శక్తిగా స్థాపించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఛార్జీలను 6% నుంచి 7.5% పెంచగా, ప్రజలపై భారం పడకుండా వాస్తవానికి దగ్గరగా శాస్త్రీయ పద్దతిలో భూముల విలువలను సవరించామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతికత, ఇంజనీరింగ్, జీవ విజ్ఞానాల ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ శాఖ మంత్రి దొత్తుల శ్రీధర్బాబు అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు సెలవులను ఈ నెల 13వ తేదీ వరకు రాష్ట ప్రభుత్వం పొడిగించింది. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళం తాకాయి. రాబోయే 2 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ ఆకాంక్షలైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజలను తీవ్రంగా వంచాయని బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని కాపాడుదాం, జీవవైవిధ్యాన్ని కాపాడుదాం. ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, ఇంకా శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి, ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్, ఎస్టీసీ. ఈ కార్యక్రమ అనుసంధానం శ్రీమతి కె నీలిమగారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0400 జత చేసి 2324 0852, 2324 0853, మరొక నెంబర్ 2955 0923. మీ ఫోన్ కాల్స్కు ఇదే మా స్వాగతం.
1: శ్రోతలందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. మనిషి మనుగడకు ఆధారం ప్రకృతి. మనం పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం, నివసించే నేల, ఇవన్నీ కూడా మనకు ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరాలు. అయితే నేటి ఆధునిక జీవనశైలిలో పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పులు, ప్లాస్టిక్ వినియోగం వంటి అనేక కారణాలతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రతి సంవత్సరం జూన్5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రకృతి లేకపోతే జీవితం లేదు. చెట్లు లేకపోతే ప్రాణవాయువు లేదు. నీరు లేకపోతే జీవజాలం లేదు. అందుకే పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతిని కాపాడుకోవాలనే మన బాధ్యతను గుర్తుచేసే ఒక మహత్తర ఉద్యమంగా భావిస్తూ నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రపంచమంతా జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో,

0: మనందరం చూస్తున్నాం. అందుకే పర్యావరణ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సంవత్సరం యుఎన్ఓ నౌ ఫర్ క్లైమేట్ అనే థీమ్నిచ్చింది. వాతావరణ పరిరక్షణ కోసం ఇప్పుడే చర్య తీసుకుందాం అనే నినాదాన్నిచ్చింది. మరి ఈ సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశంతో ప్రత్యక్ష ఫోనిన్ ద్వారా మీ సందేహాలకు సమాధానాలివ్వడానికి ప్రిన్సిపల్ సిప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ గారు ఆకాశవాణి స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్.
1: నమస్తే నిర్మల గారు.
0: మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324-0852, 2324-0853, 2324-0852, 2955-09-00923 ఈ నెంబర్లకు కాల్ చేసి నేరుగా మీరు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారితో నేరుగా మాట్లాడవచ్చు. సార్, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క ఆవశ్యకత అలాగే ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు ఎందుకు మనం ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాం?
1: ఫస్ట్ ఆఫ్ ఆల్, మన తెలంగాణ శ్రోతలకి అందరికీ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే నా శుభాకాంక్షలు. ఇప్పుడు మీరు అడిగారు చాలా కరెక్ట్ క్వశ్చన్ మేడం. అది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అంటే మన ప్రపంచంలో ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ ద్వారానే టెంపరేచర్ పెరుగుతుంది, అడవి చాలా నాశనం అవుతుంది, వైల్డ్ లైఫ్ మన వాటర్ సోర్సెస్ డ్రై అవుతున్నాయి. ఇది మొత్తం కాపాడాలంటే మేము ఒకరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు మన మొత్తం రీడెడికేట్ చేయాలా ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. అలాగే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేలో తెలంగాణలో కూడా మేము అడవి శాఖ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుదాం, నేచర్ అవేర్నెస్ క్యాంప్స్ కార్యక్రమాలు, కాలేజ్ స్కూల్ విద్యార్థులకు నేచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, అర్బన్ ఫారెస్ట్ పార్క్స్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఈరోజు ఒక ప్లెజ్ లాగా తీసుకోవాలంటే ఒక మొక్క నాటి దాన్ని కాపాడి మేము మన పర్యావరణానికి కాపాడాలంటే, మేము ఫ్యూచర్ సెక్యూర్ చేయాలంటే అది మేము ఈరోజు ప్లెజ్ తీసుకోవాలా, దేని గురించి మేము ఎన్విరాన్మెంట్ డే సెలబ్రేట్ చేస్తున్నాము.
0: సార్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు సార్, మాట్లాడదాము. హలో హలో
2: హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్.
0: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ అండి.
2: గుడ్ మార్నింగ్ అక్క, బబ్లు నుంచి బబ్లు అంటే వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే.
2: సో అసలు మనకి పర్యావరణం అనగానే మనకి ఇవన్నీ అసలు పర్యావరణంలో మనం వాయి మనం మన కొన్ని విద్యుత్ పరికరాలు వాడతాం కదా, దాంట్లో నుంచి ఫ్లోరో ఫ్లోరో కార్బన్స్ అంటారు కదా, అవి వీటి వల్ల ఎలాంటి హాని జరుగుతుంది అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను.
0: ఓకే.
2: వాడే ఫ్లోర్ అంటే రెఫ్రిజరేటర్స్, ఎయిర్ కూలర్స్, వీటి నుండి వచ్చే వేడి
0: సార్. ఓకే అండి, మీకు అడవులకి సంబంధించిన ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి. సార్, వినయ్ కుమార్ గారు ఐఎఫ్ఎస్ గారు, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ అండి. సో ఇవాళ చెట్ల గురించి, అడవుల గురించి, వీటి గురించి ఏమైనా క్వశ్చన్ ఉంటే అడగండి.
2: నాకు డౌట్ ఏంటంటే, చెట్లు మనం పెంచుతున్నాం కదా, మరి చెట్ల వల్ల కొంచెం చెట్లు పెరిగించే మంచిది, కానీ మరి కొన్నిసార్లు ఎందుకు డిఫారెస్టేషన్ జరుగుతుంది, ఎందుకు భవనాలు కట్టడానికి ఎందుకు చెట్లు నరికి వేస్తున్నారు, ఎందుకు అది గవర్నమెంట్ ప్రకారం మంచి పద్ధతి కాదు కదా, అది దీనికి ఎందుకు చేస్తున్నారు, మరి అది కట్ట అట్లా మరి భవన కట్టాలంటే చెట్లు నరకడం వల్ల ఎంత హాని జరుగుతుంది కదా, మరి ఇట్లా హాని కలగకుండా ఉండాలంటే ఏం చేయాలి, అది నా డౌట్.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి. సార్, క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారండి.
1: బబ్లు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ క్వశ్చన్. ఇప్పుడు చూడండి, డెవలప్మెంట్ అండ్ కన్జర్వేషన్ ఇది చాలా

0: డెలికేట్ రిలేషన్లో ఉన్నాయి. డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా మేము వి హ్యావ్ టు సాక్రిఫైస్ అట్ ది కాస్ట్ ఆఫ్ నేచర్. కానీ మేము పాలసీ లెవెల్లో కూడా చెట్లు తప్పనిసరిగా కట్టాలంటే సపోజ్ ఫెల్లింగ్ కెనాట్ బి అవాయిడెడ్ దీనివల్ల మేము ఎన్ని చెట్లు నరికిస్తామో దీనికి పాలసీ ప్రకారం మేము దీనికంటే మోర్ దెన్ డబుల్ చెట్లు మేము నాటాలంటే అది కంపల్సరీ పెట్టాము. సో నాటిన చెట్టుని కాపాడాలని కూడా మేము యూజర్ ఏజెన్సీ వాళ్ళని కూడా ఇది బాధ్యత పెడుతున్నాము. కొన్ని ప్రాజెక్ట్స్ లాగా సిమెంట్ ప్లాంట్స్ కానీ ఎనర్జీ ప్లాంట్స్ కానీ దీనిలో కొన్ని చెట్లు మధ్యలో ఫెల్లింగ్ కంపల్సరీ చేయాలంటే మేము వాళ్ళకి డబ్బులు కట్టి ఎంత ఏరియా రీప్లాంట్ చేయాలో కంపల్సరీగా పెట్టాము. సో ఇది బ్యాలెన్స్ జరుగుతుంది.
1: థ్యాంక్స్ అండి. సో సార్ ఏమంటున్నారంటే చెట్లను నరికేసి బిల్డింగ్లు కట్టేటప్పుడు ఆ బిల్డింగ్ వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తున్నారు, ఎన్ని చెట్లు అయితే కొట్టివేస్తున్నారో దానికి డబల్ చెట్లు వాళ్ళు ఎక్కడైనా రీప్లాంట్ చేయాలని ఒక కండిషన్ మీద అక్కడ చెట్లు నరకడానికి పర్మిషన్ ఇస్తున్నారు. సో అది నడుస్తుంది, ఇంకా నడవాలి, ఇంకా ఉధృతంగా అది చేస్తామని సార్ చెప్తున్నారండి. హలో,
2: గుడ్ మార్నింగ్. సార్
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చెప్పండి.
2: హలో సార్, గుడ్ మార్నింగ్. సార్
0: గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పండి.
2: సార్ ఒకటి సార్, చెట్లు పడగొట్టి అడవులు కూడా తీసేసి ఊర్లు కడుతున్నారు, అది ఎంత ప్రమాదం సార్? దానికోసం వర్షాలు తగ్గిపోతాయి, జంతు జీవం తగ్గిపోతుంది, అది కాకుండా కంప్లీట్ గా చూసుకోవాలి సార్. ఇంకోటి సార్, ప్రతి ఇల్లు కట్టేటప్పుడు ఎంసీహెచ్ వాళ్ళు 2-3 చెట్లు పెడితేనే పర్మిషన్ ఇవ్వాలి. అపార్ట్మెంట్ కూడా అట్లనే ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటాను సార్. కంపల్సరీ అపార్ట్మెంట్ ఉన్నప్పుడు కూడా కొన్ని చెట్లు పెడితేనే మీకు పర్మిషన్ ఇస్తామని అనుకుండాలి. ఇంపుడు కింద కూడా కంపల్సరీగా పెట్టాలని నేను చెప్తాను సార్.
0: ధన్యవాదాలు. ఇప్పుడు మన హైదరాబాద్ ప్రాంతంలో మన ఒక ట్రీ ఫెల్లింగ్ కమిటీ కట్టాము. ట్రీ ఫెల్లింగ్ కమిటీలో మన గవర్నమెంట్ ఆఫీసర్తో పాటు ఎన్జిఓస్ తర్వాత ఎన్వైరన్మెంటలిస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎనీ ట్రీ ఫెల్లింగ్ పర్మిషన్కి ఎవరు అడిగితే మేము ఆ కమిటీకి రెఫర్ చేస్తాము. ఆ కమిటీ మీరు చెప్పినట్లు ఎన్ని చెట్లు దీంట్లో నరకాలంటే ఎన్ని నాటాలి. కొన్ని చోట్ల మేము ట్రీ ఫెల్లింగ్కి పర్మిషన్ లేకుండా మేము ట్రాన్స్లొకేషన్ కంపల్సరీ పెట్టాము. సో దీని ద్వారా మేము చాలా వరకు ట్రీస్ని ప్రొటెక్ట్ చేయగలము.
1: హలో సార్, ఇప్పుడు చెట్లను నాటడం వల్ల, చెట్లను పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి సార్? క్వశ్చన్ అడిగే ముందు హలో.
3: నమస్తే మేడం.
1: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: కొత్తగూడెం మేడం. కట్ల సతీష్ నా పేరు.
1: చెప్పండి.
3: మంచిది, పర్యావరణ పరిరక్షణ దినోత్సవ శుభాకాంక్షలు మేడం.
1: థ్యాంక్స్ అండి. మీకు కూడా పర్యావరణ దినోత్సవం. మాట్లాడండి.
3: మాది వ్యవసాయ కుటుంబం అయినా గానీ కాకపోతే ఇక్కడ రైతులు ఏం చేస్తున్నారంటే చాలా వరకు ఈ పంట వ్యర్థాలు, ఇప్పుడు గడ్డి గానీ మొక్కజొన్న సొప్ప ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు దున్నుకోకుండా కాల పెడుతున్నారు. మొన్న ఈ మధ్యలోనే ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి ఈఓ గారు, ఎఫ్ఓ వీళ్ళందరూ వచ్చేసి అవేర్నెస్ తీసుకొచ్చారు. చాలా వరకు కూడా కొంతమంది మోటివేట్ అవుతున్నారు. కొంతమంది అంటే ఈ చెత్త అంతా అసలు కుళ్ళుతుందా, ఎందుకు కుళ్ళదు కదా, దీన్ని మనం కాల పెడితేనే మనకు తొందరగా క్లియర్ అవుతుంది, పంట నెక్స్ట్ పంట వేసుకోవడానికి సిద్ధంగా ఉంటుందని కొంతమంది రైతులు ఇట్లా అపోహలతోటే చాలా వరకు పంట పండే పొలాన్ని కూడా సైతం ఏంటంటే కాల పెట్టడం వల్ల దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోయి మంచి బ్యాక్టీరియా కూడా పోయి ఎంతో చాలా మంది లాస్ అవుతున్నారు. అట్లా చాలా ఎంతమంది దీని ఈ మధ్య కాలంలో కూడా ఒక చట్టం కూడా వచ్చేట్టుంది, పంట వ్యర్థాలు ఎవరైతే కాల పెడతారో వాళ్ళకి ఫైన్లు వేయడం కూడా జరుగుతుంది. ఆ విధంగా ఏంటంటే కొన్ని కట్టుదిట్టమైన చర్యలు చేస్తేనే అధికారులు బాగుంటారు, ఎందుకంటే మన చేతిలోనే ఉంది పర్యావరణాన్ని పరిరక్షించుకునేది. ఇప్పుడు చూడండి, చెత్త కాల పెట్టడం వల్ల ఎంత పొగ వస్తుంది. ఇప్పుడు చాలా మంది కూడా, ఎంతో మంది ప్రజలు కూడా ఈ ఏది మన వాళ్ళు ఏమవుతారు, ఉబ్బసం, ఆయాసం, ఇలాంటి జబ్బులకు మూల కారణం ఈ పొగ అని నేను అనుకుంటున్నాను. అదే సార్ కూడా ఏమైనా చెప్తారు ఏమనని.
1: ఓకే,
0: ఇప్పుడు మీరు చాలా చక్కగా అది అడిగారు, ఫారెస్ట్ ఫైర్ మేము అంటాము దీన్ని. సో చట్ట ప్రకారంగా కూడా మన విలేజర్స్ ఉన్నారు మన అడవి పక్కన, వాళ్ళకి యాజ్ పర్ రూల్ కూడా వాళ్ళు

0: ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇది వెంటనే సమాచారం ఇవ్వాలి. మూమెంట్ దే సీ ఫారెస్ట్ ఫైర్ వెంటనే వాళ్ళు సమాచారం ఇవ్వాలి. అడవిలో మంటలు వెలికిచ్చేందుకు ఫైర్ లైన్స్ నిర్మాణంలో కూడా వాళ్ళు ఫైర్ కంట్రోల్ ఆపరేషన్లో కూడా వాళ్ళు అసిస్టెన్స్ ఇవ్వాలి. సో మేము కూడా క్యూక్ రెస్పాన్స్ టీమ్ అక్కడక్కడ ఫారెస్ట్ ఫైర్స్ అవుతున్నాయి ఇది మేము అక్కడ పెట్టాము. సో ఫారెస్ట్ ఫైర్ ఎందుకు అవుతున్నాయంటే 99% మేము మ్యాన్ మేడ్ ఫైర్స్ అంటాము. అంటే అడవిలో కొంత జనాలు గడ్డి తీయడం కానీ బీడి ఆకులు తీయడానికి పోతారు, క్యాంప్ ఫైర్స్ పెడతారు. సో దీనివల్ల 99% ఫైర్స్ అవుతున్నాయి. సో దీని గురించి మేము అవగాహన సదస్సు కూడా పెట్టాము. తర్వాత క్విక్ రెస్పాన్స్ టీమ్ ద్వారా కూడా వెంటనే మేము ఇది లోకల్ లెవెల్లో అటెండ్ చేస్తున్నాము. ఇంకొకటి అగ్ని ప్రమాదంకి మేము టెక్నాలజీ లైక్ సాటిలైట్ బేస్డ్ ఫైర్ అలర్ట్స్, డ్రోన్స్, జిఐఎస్ మ్యాప్స్ ఇది అన్నీ మేము యూజ్ చేస్తున్నాము.
1: హలో, నమస్తే అండి.
2: నమస్తే అమ్మా.
1: మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను షాద్నగర్ నుంచి అండి, సాయంత్రం మాట్లాడుతున్నాను.
1: ఓకే, అడగండి మీ క్వశ్చన్.
2: సార్ నమస్తే. సార్
0: నమస్తే, చెప్పండి.
2: ఇప్పుడు గ్రామాలలో ఏముందంటే ఉపాధి హామీ పథకం ఉన్న కొన్ని చెట్లు మంచిగా నాటుతుంది సార్, బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఇంతకుముందు కరెంటు లైన్ కింద పెట్టి కొన్ని చెట్లు నరుకుతున్నారు, కానీ ఇప్పుడు పెట్టబోయే చెట్లు కూడా ఆ పరిస్థితి గురి కాకుండా పెట్టి గవర్నమెంట్ దృష్టి తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే లైన్ ఉంటుంది కదా సార్ రోడ్ల మీద, ఆ లైన్ కింద పెట్టి మళ్ళీ లైన్ తరుగుతుందని కొట్టేయడం అలాంటివి జరుగుతున్నాయి. ఇప్పుడు ముక్క పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.
0: ఇప్పుడు హై టెన్షన్ వైర్ కింద పెట్టిన మొక్కలు ఒకవేళ విపరీతంగా పెరిగితే అది హై టెన్షన్ లైన్కి టచ్ అవుతాయి. టచ్ అయ్యి ఏమవుతుందంటే కొన్ని ఇన్సిడెంట్ జరిగినాయి. ఎందుకు ఇన్స్ట్రక్షన్ పరంగా హై టెన్షన్ వైర్ కింద కొంత ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ మాత్రమే మేము పర్మిషన్ ఇస్తాము. పూర్తిగా అది చెట్టు నరకాలంటే అది తప్పు. అది ఇక్కడ స్పెసిఫిక్ కేసు ఉంటే మాకు రిపోర్ట్ చేయండి, మన వాళ్ళు ఇక్కడ వెళ్ళి ఇక్కడ కేసు బుక్ చేస్తారు.
1: ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ చేయొచ్చా సార్?
0: అవును, లోకల్ ఫారెస్ట్ ఆఫీసర్కి చేయండి. డిఎఫ్ఓ కానీ రేంజ్ ఆఫీసర్ ఉంటారు ఫీల్డ్లో, సో వాళ్ళు పోయి అక్కడ కేసు బుక్ చేస్తారు.
1: ఓకే సార్. హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: సార్ మేడం నమస్తే, నేను నాగేశ్వరరావు. ఎందుకంటే అండి, అయితే నేను ఈ వాతావరణానికి ప్రకృతి వైపరీత్యాలకి కారణం ఏంటంటే పర్యావరణం అని నేను అనుకుంటున్నాను మేడం. ఈ పర్యావరణంలో వచ్చే మార్పులు తగ్గించాలి అంటే మానవ తద్భుత్వంతో కూడా మన చేతుల్లో కూడా కొంత ఉందండి.
1: అవునండి.
3: ఇప్పుడు చెట్లు నాటాలి, ప్రతి ఒక్కరి ఇంట్లో ఆ రోజుల్లో వేప చెట్లు ఉండేవి, నాటుకునేవాడు. పెరడు ఉండేది, పెరటి దొడ్డి ఉండేది, ఆ దొడ్లో చెట్లు
1: ఉండేవి.
3: ఇప్పుడు ఆ పెరడు లేదు, దొడ్లు లేవు, ఏమైనా ఇల్లు ఉంటే తాళంటారు. ఇల్లు పందిరనే వాళ్ళు ఇల్లు పందిర్లు పోయినాయండి. ఇప్పుడు ఓన్లీ ఒక అపార్ట్మెంట్ లో ఒక ప్లాట్ ఉంటే చాలు, అదే పరమ సంతోషంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ ఇప్పుడు యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో అరణ్యాలు ఎంత అందంగా ఉంటాయంటే అక్కడ ఉన్న వాతావరణం ఎక్కడ ఉండదండి, అక్కడ కాలుష్యం తక్కువ. వాతావరణం అలా ఉండాలి ఉన్నా కూడా ఆ మీరు హైదరాబాద్ లో ఆ రూట్ లోకి వస్తే నీళ్ళండి, నీళ్లు కూడా చాలా పైన ఉంటాయండి అంబర్పేట అటు సైడ్ లో. అందుకని ఉస్మానియా యూనివర్సిటీ కాంప్లెక్స్ ఎంత దూరం ఉన్నా అంతవరకు చెట్లు ఉంటాయి, అభయారణ్యం లాగా ఉంటది, చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంటదండి. ఆ ప్రదేశంలో మట్టుకి ఎక్కడ హైదరాబాద్ ఏ ప్రదేశాలు లేని వాటర్ మట్టుకి బాగుంటది అక్కడ.
1: సార్ కూడా మాట్లాడేటప్పుడు చెప్పారు ఇవాళ ప్రతి ఒక్కరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మొక్క నాటాలని ఒక ప్లెడ్జ్ తీసుకుంటున్నారట ఇవాళ. సో ఆ ప్లెడ్జ్ ని మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాలని మనం కోరుకుందాము. మీరు కూడా ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కాబట్టి మీ ఫ్యామిలీలు ఎంతమంది ఉన్నారో అంతమంది కలిపి అన్ని మొక్కలు ఎక్కడన్నా నాటే ప్రయత్నం చేయండి. మీ ఇంటి పక్కల ప్లేస్

0: అంటే మీరు అన్నారు యూనివర్సిటీస్లో చాలా బాగుంటున్నాయని, అలాంటి యూనివర్సిటీ దగ్గరికే తీసుకెళ్ళి ఒక నాలుగు మొక్కలు, మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే అన్ని మొక్కలు నాటండి, బాగుంటుంది. మీరు ఈ సంవత్సరం నుండి ఈ ప్లెడ్జ్ తీసుకొని ప్రతి సంవత్సరం మనం ఫాలో అవుదాం, ఇంక కొంతమందికి చెప్దామండి.
1: తప్పనిసరిగా మేడం. ఇవాళ నా మనవడు పుట్టినరోజు, వాడు లాస్ట్ ఇయర్ ఒక తమలపాకు చెట్టు నాటాడండి.
0: ఓకే అండి.
1: ఆడ చెట్టు ఈ రోజు వరకు చూడండి ఎన్ని ఆకులు వేసిందో, పరిమితమైన తీగలాగా బాకీ ఆకులు. ఆ ఆకుని రోజు వాడు తీసుకెళ్ళేసి దేవుడి దగ్గర పెడతాడు. అంటే వాడి వయసు వచ్చి ఇప్పుడు మా 10వ సంవత్సరం.
0: ఓకే అండి. సార్తో ఏమైనా మాట్లాడతారండి వినయ్ కుమార్ గారితో?
2: ఇంకా ఒక మాట నేను ఐల్ జస్ట్ అండి. ఇప్పుడు మీరు రేజ్ చేసిన క్వశ్చన్ చాలా చాలా ఇది ఇంపార్టెంట్. ఒక మాట నేను అందరికీ ఏం చెప్తున్నా అంటే, ప్రజలో ప్రజా భాగస్వామ్యం లేక మేము అడవి సంరక్షణ సాధ్యం కాదు. అంటే ప్రజలు మా పబ్లిక్ కార్పొరేషన్ మాకు ఖచ్చితంగా కావాలి. గ్రామస్థలలో అడవులు నిజం వాళ్ళు రక్షణ చేయాలి. నేను చెప్పినట్లు చట్టప్రకారం కూడా మన అందరి బాధ్యత ఫారెస్ట్ కన్జర్వ్ చేయాలి, వైల్డ్ లైఫ్. సో అందరు సహకారం చేస్తేనే ఇది సాధ్యమవుతుంది. సో మీలాగా ఉన్న ఎడ్యుకేటెడ్ యూత్ కానీ పిల్లలు వాళ్ళు అందరూ అది అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసేసి అది సహాయం మాకు ఖచ్చితంగా కావాలి. అది ఈరోజు మేము అది ప్లెజ్ తీసుకుంటే ఇది దేనికి, ఇది ఎన్వైరన్మెంట్ డే మేము సెలబ్రేట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ
1: సార్. ఇంకొక విషయం చెప్పనా సార్?
2: చెప్పండి.
1: ఈ అడవులు అంతరించిపోవటానికి కారణం కూడా మనమే అనుకుంటున్నాం. నేనైతే ఒకప్పుడు వంట చెరుకుగా అడవులన్నీ నరికేవాళ్ళు, ఇప్పుడు గ్యాస్ వచ్చింది కాబట్టి, వంట గ్యాస్ ఇస్తున్నారు కాబట్టి అడవులు నరకటం తగ్గించారు. కానీ పోడు ఉడుపు ఉపయోగిస్తున్నారు అడవులన్నీ, అది ఒకటి. అడవుల్లో ఉండే జంతుజాలం, ఈ కోతులు అయితే వెండి కొన్ని, ఇది వాతావరణంకి అవి తట్టుకోలేని పరిస్థితిలో వాటికి ఆహారం కొరకు ఎటుకులాటకి ప్రతి ఊరు చూడండి, ప్రతి ఊర్లో కోతి లేని ఊరు అంటూ లేదు.
2: ఇప్పుడు మన ఏమైంది అంటే, మన ఒకటే ప్లానెట్, మనకి ల్యాండ్ రిసోర్సెస్ చాలా లిమిటెడ్ ఉన్నాయి, కానీ పాపులేషన్ పెరిగింది, మన డిమాండ్స్ పెరిగినాయి. సో దీనికి మేము ఒక సస్టైనబుల్గా బతకాలంటే మేము మన డిమాండ్స్ని ఉన్న రిసోర్సెస్లోనే లిమిట్ చేసేసి మేము బతకవాలి. సో దీనికి ఇప్పుడు ఏమంటున్నారు అంటే 2026 ఉంది ఇప్పుడు, 2050 దాకా ఇదే రకాల మేము బిల్డింగ్స్ అది వరల్డ్ వైడ్ డిస్ట్రక్షన్ అయితే మన వేరే ప్లానెట్ మీద చూడాలి. ఈ ప్లానెట్ సరిపోదు మనకి. సో ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చింది ఇప్పుడు. సో మీరు చెప్పినట్లు ఎస్, మన ఇది కాపాడాలి, మేమే దీని బాధ్యత తీసుకోవాలి.
0: హలో.
3: హలో,
0: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: నేను నరసింహారావు, నాంపల్లి, హైదరాబాద్ నుంచి అండి.
0: చెప్పండి సార్.
3: నమస్కారం. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
3: సార్, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు మనకు అంటే అడవులు ఒకటి, పరిసరాల్లో నాటు చెట్లు అండి, రెండు విభాగాల్లో. రెండో విభాగం అయిన పరిసరాల్లో మనం చెట్లు నాటే విషయం గురించి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మన ఇంటి చుట్టూ చెట్లు నాటేటప్పుడు డీప్ రూటెడ్ ట్రీస్ ఉంటున్నాయండి, దీనివల్ల ఏంటంటే పైప్ లైన్స్ కానీ వాటర్ లైన్స్ కానీ డ్యామేజ్ అవుతున్నాయి. అలానే మెడీరియన్స్ మధ్యలో నాటే చెట్ల వల్ల రోడ్లు కూడా డ్యామేజ్ అవుతున్నాయి. ఇంకోటి ఏంటంటే కొన్ని తెలుసుగా ఉండే చెట్లు నాటడం వల్ల చిన్న చిన్న గాలులకు కొమ్మలు విరిగిపడి ఆస్తులకి నష్టం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో ప్రత్యేకంగా ఏవైనా మార్గదర్శకాలు మున్సిపాలిటీలకు కానీ పౌరులకు కానీ చట్టపరిధిలో ఏమైనా ఉన్నాయా? ఈ విషయంలో పౌరులుగా ఏం చేయాలి? ఈ పంచాయతీలు కానీ నగరపాలక సంస్థలు కానీ ఏ విధంగా వీటిని ఎదుర్కోవాలనే దాంట్లో ఏమైనా గైడ్ లైన్స్ ఉంటే కొంచెం చెప్తారు సార్?
2: ఇప్పుడు మేము ఇది అవెన్యూ ప్లాంటేషన్, రోడ్ సైడ్ చేసే ప్లాంటేషన్కి అంటాము అవెన్యూ ప్లాంటేషన్. దీనికి ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్ కెనోపీ ప్రకారంగా స్పీషీస్ ఉన్నాయి. ఏ స్పీషీస్ కింద రావాలి, పైన రావాలి, ఇది పైన, తర్వాత దీని మీద గైడ్ లైన్స్ ఉన్నాయి. మన వెబ్సైట్లో కూడా మీకు దొరుకుతాయి, లేకపోతే మీరు నియరెస్ట్ ఫారెస్ట్ ఆఫీసర్కి విజిట్ చేసేసి వాళ్ళు మీకు ఇస్తారు. సిమిలర్లీ మీడియన్ ప్లాంటేషన్కి, తర్వాత ఫారెస్ట్ లోపల ప్లాంటేషన్స్కి, రెవెన్యూ ల్యాండ్ ప్లాంటేషన్కి మేము ఐడెంటిఫై చేసిన స్పీషీస్ నాటితే ఇది మీరు చెప్పిన ఈ సమస్య ఇది రాదు. ఇప్పుడు సపోజ్ మీడియంలో అది ప్లాంటేషన్ని

0: నీరియం ఒక చెట్టు, నీరియం చాలా షాలో రూటెడ్, దీనికి ఏం అది ఉండదు. తర్వాత బోగన్విలియా చాలా కామన్ ట్రీ ఉంటుంది. ఎటువంటి చెట్టులు మేము మీడియంలో రికమెండ్ చేస్తున్నాము. ప్రతి సైట్కి ప్రతి అవసరమై మేము ఏ స్పీషీస్ నాటాలి మేము గైడ్లైన్స్ ఇచ్చాము. కావాలంటే మీ వెబ్సైట్లో మళ్ళా పెడతాము, అది మీరు అక్కడ చూడవచ్చు.
1: సార్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, మీరు గైడ్లైన్స్ ఇస్తున్నారండి, అవి ఫాలో అవుతున్నారా లేదా? అవి ఫాలో అవ్వకపోతే మున్సిపాలిటీలు కానీ చట్టపరంగా కానీ ఈ నగరపాలక సంస్థలు కానీ ఏమైనా చర్యలు తీసుకుంటాయా? పౌరులుగా ఏం చెయ్యాలి ఇవన్నీ జరగకుండా ఉండాలంటే? మీ గైడ్లైన్స్ ఫాలో అవ్వడం అనేది అవ్వచ్చు అవ్వకపోవచ్చు కదా, ఇలాంటి విషయాల్లో పౌరులు ఎలా రియాక్ట్ అవ్వాలంటారు?
0: ఇప్పుడు హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ప్రతి దీంట్లో ఒక ఫారెస్ట్ వింగ్ ఉంటుంది. హెచ్ఎండిలో కూడా మన ఫారెస్ట్ ఆఫీసర్సే అక్కడ డెప్యుటేషన్లో వెళ్ళి పని చేస్తున్నాము. సో మీరు అక్కడ వెళ్ళి వాళ్ళకి అది కంప్లైంట్ ఇచ్చి అక్కడక్కడ ఇట్లా జరుగుతుంది, వాళ్ళు సమాధానం చెప్తారు.
2: మీరు వింటున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫోర్స్ ఫారెస్ట్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు మనతో స్టూడియోలో ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మీరు వినయ్ కుమార్ గారితో నేరుగా మాట్లాడొచ్చు. సార్, ఇప్పుడు చెట్లను నాటడం వల్ల, చెట్లను పెంచడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎలా ఉపయోగపడతాయి సార్? చెట్లు వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి?
0: ఇప్పుడు నిల్మ గారు, మన స్టేట్ లెవెల్, మన తెలంగాణ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా స్కీమ్స్ నడుపుతున్నాయి. చెట్లు ఎఫారెస్టేషన్ అంటాము, ఎఫారెస్టేషన్ గురించి ముఖ్యంగా ఇప్పుడు వన మహోత్సవ్ మేము ప్రతి సంవత్సరం సెలబ్రేట్ చేస్తున్నాము. ఈ లాస్ట్ 3 ఇయర్స్లో మేము ఒక 3.5 crore సీడ్లింగ్స్ ఆల్రెడీ నాటాము. గ్రీన్ ఇండియా మిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ కూడా, ఇది ఎఫారెస్టేషన్ గురించి వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు. క్యాంపా స్కీమ్, మన తర్వాత ఎన్ఆర్ఈజిఎస్, దీనిలో కూడా ప్లాంటేషన్ యాక్టివిటీకి చాలా బడ్జెట్ ఏర్పాటు అయింది. సో చాలా స్కీమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెట్లు నాటి ట్రీస్తో మేము ఆక్సిజన్, మనకి ఇప్పుడు డైలీ ఆక్సిజన్ కావాలంటే చెట్లు పోతే ఆక్సిజన్ రాదు. కార్బన్ డైఆక్సైడ్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్కి మేము చెట్లు చాలా ముఖ్యం. బర్డ్స్ వైల్డ్ లైఫ్కి ఇది చెట్లు, ఇట్ ఈస్ దేర్ హోమ్, కాబట్టి చెట్లు చాలా, మన నేచర్ ఉండాలంటే చెట్లు ఉండాలి. సో ఈ స్కీమ్స్ని మేము చాలా బడ్జెట్ ఏర్పాటు చేశాము. ఇంకా కొన్ని ఎక్స్టర్నలైజ్డ్ ప్రాజెక్ట్స్లో కూడా ఎఫారెస్టేషన్ ఫండ్స్ మాకు వస్తూనే ఉన్నాయి. సో జిల్లా లెవెల్లో మేము స్కీమ్ తయారు చేసి జిల్లా లెవెల్లో మేము డబ్బులు, టార్గెటెడ్ డబ్బులు మేము పంపిస్తాము. అక్కడ ప్లాంటేషన్ యాక్టివిటీస్ చాలా వరకు జరుగుతున్నాయి.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: మేడం, నా పేరు ప్రశాంత్ కుమార్ మేడం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మీకు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు మేడం. సార్,
2: ధన్యవాదాలండి. మీకు కూడా అండి.
3: సార్, ఇప్పుడు ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అగ్రికల్చర్ ల్యాండ్స్ లో, మనకు విశాలమైన అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి.
0: అవును.
3: ఎవ్రీ 500 meters కానీ, లేకుంటే 200 meters కానీ, 100 meters కానీ వేప చెట్లు, రావి చెట్లు, అదేమైనా అవకాశం ఉందా సార్ మిషన్ బేసిస్ మీద?
0: ఇప్పుడు మీరు ఐ థింక్ మీరు ఇది అగ్రోఫారెస్ట్రీ, అగ్రికల్చర్ ల్యాండ్తో ఫారెస్ట్రీ స్పీషీస్ నాటాలని అగ్రోఫారెస్ట్రీ అంటాము. దీనిలో చాలా మోడల్స్ ఉన్నాయి. అగ్రోఫారెస్ట్రీకి నోడల్ ఏజెన్సీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. వాళ్ళ దగ్గర ఏమేమి చెట్లు, ఏ మీ అగ్రికల్చర్ ల్యాండ్ మీద మీరు పెట్టచ్చు, వాళ్ళు దగ్గర

0: ఆర్డర్స్ ప్రకారంగా వాళ్ళు వచ్చి మీకు సజెస్ట్ చేస్తారు.
1: అంటే మనకి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ల్యాండ్స్ అన్ని ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి కదా సార్, దాంట్లో ఆల్మోస్ట్ ప్లాంటేషన్ చాలా తక్కువ ఉంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సువోమోటో వాలంటరీగా ఎవ్రీ 100 మీటర్స్ కు 200 మీటర్స్ కు మీరు ఏ ప్లాంట్స్ అయితే సూటబుల్ అంటే వాళ్ళ కల్టివేషన్ కు ఇంపాక్ట్ కాకుండా మిషన్ బేసిస్ మీద చేసే అవకాశం ఉందా?
0: ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ ముందుకు వస్తే మన లోకల్ ఫారెస్ట్ స్టాఫ్కి ఒక అప్లికేషన్ పెట్టండి, మన వాళ్ళు అక్కడ వచ్చి ఇన్స్పెక్ట్ చేసేసి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం.
1: అంటే ఇప్పుడు ల్యాండ్ ఓనర్స్ నార్మల్గా గవర్నమెంట్ ఒక మ్యాండేట్ కింద ఇన్సిస్ట్ చేసింది అనుకోండి, ల్యాండ్ ఓనర్స్ నో అనే అవకాశం లేకపోవచ్చు కదా సార్?
0: ఇప్పుడు ల్యాండ్ ఓనర్ అంటే ప్రైవేట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అది కన్సెంట్ ఉండాలి, వాళ్ళది కన్సెంట్ ఉండాలి.
1: సపోజ్
0: గవర్నమెంట్ ల్యాండ్ అయితే, రెవెన్యూ ల్యాండ్ అయితే అక్కడ వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు గవర్నమెంట్ మన లెవెల్లో మేము చేయడానికి వీలు ఉంటుంది. కానీ ప్రైవేట్ ల్యాండ్స్కి ఓనర్స్ కన్సెంట్ కావాలి.
1: అంటే ఎన్వైరన్మెంటల్ ఆస్పెక్ట్ లో గవర్నమెంట్ ఒక లెజిస్లేషన్ కానీ ఏదైనా
0: ఇదే
1: గవర్నమెంట్
0: లెజిస్లేషన్
1: పాలసీ?
0: అగ్రోఫారెస్ట్రీలో మేము కనీసం చాలా చోట్ల ఇది చెప్తున్నాము, 40% ల్యాండ్ ట్రీ క్రాప్స్ మీరు పెట్టండి. కానీ అది కొద్దిగా ఇంకా ఇంకా టైం పడుతుంది దీనికి, ఎందుకంటే
2: ప్రాసెస్లో ఉంది సార్
0: ప్రాసెస్లో.
2: అది. ఓకే
1: ఓకే సార్, ఒక మిషన్ మోడ్గా ఇది తీసుకునే అవకాశం ఉంటే చూడండి సార్.
0: థ్యాంక్ యూ. ఎస్ ఎస్ థ్యాంక్ యూ.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే నమస్తే మేడం గారు, ఖమ్మం నుంచి మేడం దేవేందర్ నా పేరు.
2: ఓకే,
3: ఈ ఇంతకుముందు ఈ రోడ్ల పక్కన ప్రోనోకార్పస్ చెట్ చేస్తున్నారు మేడం, అవి మంచిదేనా మేడం అనేది సార్ అండి.
0: కోనోకార్పస్ మీద చాలా అది డిస్ప్యూట్స్ ఉన్నాయి, కానీ ఎటువంటి స్టడీస్ కానీ ఇంకా కన్ఫర్మ్డ్ స్టడీస్ లేవు. బట్ ఆపోజిషన్ ఇస్ దేర్ ఇన్ ది పబ్లిక్, చాలా చోట్ల నుంచి ఇది వస్తూనే ఉంది. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే వీ హ్యావ్ టోటలీ డిస్కంటిన్యూడ్ దిస్ స్పీషీస్ ఫ్రమ్ అవెన్యూ ప్లాంటేషన్స్. కానీ ఇంకా కన్ఫర్మ్ రిపోర్ట్స్ లేవు, కానీ కాంట్రోవర్షియల్ ఉంది. ఓకే
2: సార్, ఇప్పుడు తెలంగాణలో అటవీ విస్తీర్ణం ఎంత ఉంది సార్? అంటే దేశ సగటుతో పోలిస్తే తెలంగాణ స్టేట్లో ఈ అటవీ విస్తీర్ణం ఎలా ఉంది సార్?
0: ఇప్పుడు నిల్మ గారు, మన యాజ్ పర్ రూల్ చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్, హిల్లీ ఏరియా అయితే 60% ఫారెస్ట్ ఉండాలి, ప్లెయిన్ ఏరియాస్ అయితే 33% ఉండాలి. మన తెలంగాణలో ఇప్పుడు ఉన్న అడవి 24%, సో 24-33% పెరగాలి, అది మన టార్గెట్.
2: అంటే ఇప్పుడు ఎలా చేస్తున్నారు సార్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మీరు అన్నట్టు 60% ఇది ఈ పర్సెంట్ ఉండాలని చెప్తున్నారు కదా, సో ఆ అటవీ విస్తీర్ణాన్ని పెంచడానికి ప్రభుత్వం నుంచి అలాగే మీ అటవీ శాఖ నుంచి ఏ విధంగా పనిచేస్తున్నారు?
0: ఇదే నేను చెప్పినట్టు ఎఫారెస్టేషన్ ప్రోగ్రామ్స్, వాటర్ షెడ్ యాక్టివిటీస్, సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్, ఇది అన్ని స్కీమ్తో ట్యాగ్ ఆన్ చేసేసి మేము వీఆర్ ట్రయింగ్ టు అది డిగ్రేడెడ్ ఫారెస్ట్ ఏరియాస్ని ప్లాంటేషన్ చేసేసి ఇంకా గ్రీనరీ మేము పెంచాలంటే మేము చూస్తున్నాము. ఇది ఆన్గోయింగ్ ఎక్సైజ్. నాట్ల చెట్టుని బతకాలంటే ఇది ఇంకా ఒక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అదర్వైజ్ మేము చెట్టు నాటితే మళ్ళీ అది చచ్చిపోతే మళ్ళీ వీఆర్ ఆన్ స్క్వేర్ వన్ ఓన్లీ. సో ఎఫారెస్టేషన్ అన్ని స్కీమ్స్ మేము ఇందాక చెప్పినట్టు ఒక ఆల్మోస్ట్ 10 స్కీమ్స్లో మేము చెట్లు నాటుతున్నాము. సో దీంట్లో మా గ్రీనరీ పెరగాలి అంటే మేము చూస్తున్నాము.
2: హలో, నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నమస్తే మేడం, నా పేరు శ్రీ కళ్యాణ్ అండి, నేను భువనపల్లి నుంచి మాట్లాడుతున్నాను. మేడం నాది సార్ ఒక ఇది క్వశ్చన్ అడగాలి మేడం.
2: వింటున్నారు సార్, అడగండి
0: అడగండి అడగండి.
4: ఇప్పుడు ఇది మన మియావాకి ఇది ఉంది కదా సార్, ఇది వ్యవసాయంలో దీని చెట్లకి, దాని గురించి మనకు ట్రైనింగ్ కానీ లేకుంటే ప్రభుత్వం నుంచి సహాయం కానీ ఏమైనా దొరకగలుగుతుందా? ఒకళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పెట్టాలనుకుంటే.
0: మీరు ఏ జిల్లా అండి?
4: నాది హైదరాబాద్ అండి, నాకు

0: ఇక్కడ మన దగ్గరలో భువన్పల్లి దగ్గర, భువన్పల్లి కాదు సారీ, మన కీసర దగ్గర అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంది.
1: ఓకే.
0: సో ఇప్పుడు మనకు ఇట్లా మియావాకిది చాలా మంది ప్రైవేట్ వాటిలో చాలా అంటే వీడియోస్ వస్తున్నాయి చూస్తున్నారు, కానీ బట్ ఈ మెథడాలజీ యూజ్ చేసి మనం కనుక చెట్లు పెంచడం అట్లాంటివి చేస్తే ఫారెస్టేషన్ చిన్న ఏరియాలో ఎక్కువ చెట్లు పెంచడము, అట్ ద సేమ్ టైం ఫ్రూట్ఫుల్ ఉండేటివి పండ్ల చెట్లు, తర్వాత నీడనిచ్చే చెట్లు ఇట్లాంటివన్నీ చేయొచ్చని కొంచెం చదవండి వాటి గురించి, అట్లాంటివి ఏమైనా సజెస్ట్ చేయగలుగుతారా మీరు?
1: ఇప్పుడు మియావాకి అంటే హై డెన్సిటీ ప్లాంటేషన్. మేము నార్మల్ ప్లాంటేషన్ కంటే మియావాకి యూనిట్ కాస్ట్ చాలా ఎక్కువ. సో దీనికి ఏమేమి ఆపరేషన్ చేయాలి, ఏమేమి చెట్లు నాటాలి, ఇది మన మీరు మన డిఎఫ్ హైదరాబాద్కి ఒకసారి కలిస్తే ఆయన ఆఫీస్లో, ఐల్ టెల్ హిమ్, వాళ్ళు మీకు మొత్తం ఎట్లా ఇది మియావాకి ప్లాంటేషన్ నాటాలి వాళ్ళు మీకు చెప్తారు.
0: రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ.
2: మీరు వింటున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం వింటున్నారు. తెలంగాణ స్టేట్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ వినయ్ కుమార్ గారు, ఐఎఫ్ఎస్ గారు, మన స్టూడియోలో శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్కు కాల్ చేసి పర్యావరణ పరిరక్షణ కోసం మీరు వినయ్ కుమార్ గారిని నేరుగా సంప్రదించవచ్చు. సార్, ఇప్పుడు జీవ వైవిధ్యం అంటే మనకి గుర్తొచ్చేది మెయిన్ అడవి, అటవీ ప్రాంతం. అటవీ ప్రాంతంలోనే బయోడైవర్సిటీకి ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో తెలంగాణ అడవుల్లో కనిపించే ముఖ్యమైన జీవజాతులు ఏంటి సార్?
1: ఇప్పుడు నిల్మ గారు, మన తెలంగాణ వైల్డ్ లైఫ్ ఆస్పత్రిలో చూస్తే చాలా ఇంపార్టెంట్ స్టేట్. మన దగ్గర 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్, 2 ప్రొజెక్ట్ టైగర్ రిజర్వ్, కవాల్ టైగర్ రిజర్వ్, తర్వాత అమరాబాద్ టైగర్ రిజర్వ్. సో టైగర్స్ ముఖ్యంగా మన దగ్గర ఉన్నాయి. ప్రజెంట్ సెన్సస్ ప్రకారం చూస్తే అమరాబాద్లో దాదాపు 40-50 టైగర్స్ ఉన్నాయి. తర్వాత దీంతోపాటు లెపర్డ్స్, డియర్స్, బైసన్స్, అన్ని రకాలు యానిమల్స్ మన దగ్గర ఉన్నాయి. మన స్టేట్ యానిమల్ ఇస్ ఇప్పుడు డియర్, స్పాటెడ్ డియర్, పాలపిట్ట బర్డ్, అది ఇండియన్ రూరల్ అంటాము, అది మన స్టేట్ బర్డ్. సో మన దగ్గర దాదాపు 350 యానిమల్ స్పీషీస్, బర్డ్ స్పీషీస్ ఉన్నాయి. ఒక 3000 ప్లాంట్ స్పీషీస్ ఉన్నాయి, దీంట్లో మెడిసినల్ ప్లాంట్స్ కూడా కౌంట్ చేసుకోవచ్చు. సో చాలా వరకు తెలంగాణలో చాలా మంచి బయోడైవర్సిటీ ఉంటుంది ఓవరాల్గా చూస్తే.
2: హలో
3: సార్, నమస్కార్.
2: నమస్తే అండి.
3: మేడం, కుంటా గంగారెడ్డి, ఆదిలాబాద్ నుండి.
2: ఓకే అండి.
3: ఆదిలాబాద్ లో వన్య ప్రాణుల స్ట్రెంగ్త్ చాలా తగ్గిపోతుంది మేడం. అయితే ఈ సంఖ్య పెంచడానికి నేను అన్ని విధాలుగా సహకరిస్తాను. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఇనిషియేషన్ తీసుకోవాలని నా కోరిక.
1: ఖచ్చితంగా అండి, మేము కూడా మీలాగా ఉన్న ఇండివిజువల్స్ కానీ ఇన్స్టిట్యూట్స్ కానీ మేము చాలా మనకి ఆశ్రమే. సో మీరు లోకల్ ఫారెస్ట్ ఆఫీస్కి ఒకసారి అప్రోచ్ అయ్యి మీకు ఒకసారి డిస్కస్ చేయండి, అక్కడక్కడ ఏం చేయగలుగుతారు, మేము కలిసి ఏం చేయగలుగుతాము, అది చాలా మంచిది.
3: సహకరించండి సార్, నేను ఈరోజే కలుస్తాను ఫారెస్ట్ ఆఫీసర్కు.
1: ఓకే,
3: స్ట్రెంత్ పెంచడానికి సహకరించండి సార్ మీరు.
1: సరే అండి.
3: ఓకే, థ్యాంక్ యూ సార్.
1: థ్యాంక్ యూ.
2: హలో.
4: హలో,
2: నమస్తే అండి. మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: వి శ్రీనివాస్ అండి నా పేరు.
2: సార్ వింటున్నారు, మాట్లాడండి.
1: చెప్పండి చెప్పండి శ్రీనివాస్ గారు.
4: సార్, నేను రిటైర్డ్ ఎంప్లాయీని, సీనియర్ సిటిజన్.
1: ఓకే.
4: నా చిన్నప్పుడు మా కాలనీలో ప్లాంటేషన్, అదే రోడ్ సైడ్ ప్లాంట్ ట్రీస్ లేవు. అయితే నేను ఒక గుల్మార్గ్ చెట్టు

0: మా ఇంటి ముందు నాటాను సార్ ఫుట్పాత్ మీద.
1: ఓకే.
0: ఇప్పుడు అదే శాపం అయిపోయింది. అది షెడ్డింగ్ ఇయర్లీ 2 టైమ్స్ అవుతుంది.
1: చెప్పండి.
0: మా ఇంటి టెర్రస్ పైన అంతా పడి డ్రైన్ బ్లాక్ చేస్తున్నాయి సార్. దాన్ని ట్రీ కటింగ్ పర్మిషన్ ఇస్తారా సార్ నాకు?
1: మీది డిస్ట్రిక్ట్ డిఎఫ్ఓ హైదరాబాద్ కింద వస్తుంది మీ జ్యూరిడిక్షన్. మీరు అప్లికేషన్ పెట్టండి, అప్లికేషన్ పెట్టండి. అది మేము ఆన్లైన్ చేసాము, ఈవెన్ ట్రీ ఫెల్లింగ్ కూడా. మీరు అప్లికేషన్ పెడితే మన వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. అది వీలైతే
0: ట్రీ ఫెల్లింగ్ కాకుండా
1: ప్రూనింగ్కి కూడా
0: కట్ చేస్తారా సార్ వాళ్ళు?
1: చేస్తారు చేస్తారు. మా ప్రాముఖ్యంగా మేము ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రూనింగే. విల్ గివ్ పర్మిషన్.
0: అంటే ఎవ్రీ టైం వాళ్ళు వస్తున్నారు వినాయక చవితి అప్పుడు వస్తున్నారు, కానీ మేము చెప్పినా కూడా వినడం లేదు వాళ్ళు.
1: మీరు డిఎఫ్ఓకి అప్రోచ్ అయ్యండి. ఓకే యా.
0: ఓకే సార్, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ.
2: హలో సార్, ఇందాక ఒక లిజనర్ అన్నారు ఇక్కడ కొన్ని జంతువులు జీవజాలాలు తగ్గిపోతున్నాయి, వాటి ప్రొటెక్షన్కి నేను కూడా పాలు పంచుకుంటానని. ప్రజెంట్ మన దగ్గర పులులు చిరుతలు వంటి అరుదైన కాదు ఇలాంటి అటవీ జంతువుల సంరక్షణలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్?
1: ఇప్పుడు నిల్మ గారు, నేను ఒక మాట ఏం చెప్తున్నా అంటే, మన ప్రపంచంలో మనుషులు అండ్ హ్యూమన్ బీయింగ్స్ మేము ఎక్స్టింగ్విష్ అయ్యి జీరో అయిపోతే ఫారెస్ట్ ట్రీస్ అండ్ యానిమల్స్ మంచిగా పెరుగుతారు. కానీ ఆపోజిట్ అయితే ట్రీస్ అండ్ యానిమల్స్ జీరో అయిపోయి మేము బతకలేము. సో దీనివల్ల మా ఏమర్థం అవుతుందంటే, దిస్ అర్త్ ఇట్ బిలాంగ్స్ టు యానిమల్స్ అండ్ ప్లాంట్స్. మేమే బయట నుంచి వచ్చి వాళ్ళకి వాళ్ళ ఏరియాలో మేము వచ్చేసాం. సో ఎందుకే ఇప్పుడు యానిమల్స్ పాపులేషన్ గ్రోత్ మళ్ళీ మన ఫారెస్ట్ తగ్గుతాయి. సో యానిమల్స్ అక్కడ వాళ్ళు ఉన్న స్థానంలో బిల్డింగ్స్ వచ్చాయి. సో ఎందుకే ఇది యానిమల్స్ బయటికి పోతున్నాము. ఫ్రమ్ అవర్ సైడ్ మేము నేను చెప్పినట్టు ప్రొటెక్టెడ్ ఏరియాస్, శాంక్చురీస్, టైగర్ రిజర్వ్స్, ఎటువంటి ప్రొటెక్టెడ్ ఏరియాస్ మేము కడుతున్నాము. అవుట్ సైడ్ ఫారెస్ట్ ఏరియాస్ కూడా 70% వైల్డ్ లైఫ్ ఈజ్ అవుట్ సైడ్ దీస్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. సో అందుకే మేము మన లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు కన్జర్వ్ ది అవైలబుల్ వైల్డ్ లైఫ్ విత్ దీస్ ఫారెస్ట్ రిసోర్సెస్. అండ్ ఆల్సో మేము అవుట్ సైడ్ ఫారెస్ట్ మన రెస్క్యూ సెంటర్స్ ఉన్నాయి. రెస్క్యూ సెంటర్స్లో కూడా మేము ఈ యానిమల్స్ని, ఒక ఇంజర్డ్ అయ్యేది యానిమల్స్ అక్కడ పెట్టాలా కొంతసేపు, కొన్ని 2-3 మంత్స్ మళ్ళీ అడవిలో మేము రిలీజ్ చేస్తున్నాము.
2: హలో నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నా పేరు వెంకటేశ్వర శర్మ అండి, మంగళపరచి మెదక్ జిల్లా మాది.
1: చెప్పండి.
3: సార్ నమస్కారం. సార్
1: నమస్కారం.
3: నేను టీచర్ గా పనిచేస్తాను, మా పిల్లలకు కూడా ఇలాంటి కార్యక్రమాల గురించి చెప్తూ ఉంటాం సార్ మేము.
1: ఓకే.
3: అయితే ఇక్కడ ఏంటంటే, మా ఊర్లో కూడా మొత్తం ఇటు నర్సాపూర్ నుండి మన గుమ్మడికల వరకు చాలా అరణ్య ప్రాంతం ఉంది, మీకు ఐడియా ఉంటది.
1: అవును.
3: అలాగే అక్కడ ఇప్పుడు ఈ మధ్యలో కోతులు బాగా వచ్చేస్తున్నాయి. అక్కడ వీళ్ళందరూ కూడా రోడ్ల పైన కోతులకు ఆహారం ఇవ్వడం వల్ల అవన్నీ వచ్చి రోడ్లకు కూడా మన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. అట్లాగే వారికి ఆహారం లేకపోవడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. అలాగే మా ఊర్ల ప్రాంతంలో కూడా అడవి ఉంది, మా మంగళపర్తి ప్రాంతంలో. ఇది మన కౌడిపల్లి మండలం, మంగళపర్తి వెల్దుర్తి మండలం మధ్యలో అడవి ఉంటుంది. అక్కడ కూడా చెట్లు చాలా నాశనం అయిపోయినాయి ఇప్పటికే. అలా కాకుండా నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ కోతులకు అటువంటి వాటికి ఆహారం కొరకు ప్రత్యేకంగా కొంత ఒక వనంలాగా ఏర్పాటు చేసి వాటికి చుట్టూ కూడా ప్రహరీ ఏర్పాటు చేసుకొని ఈ కోతులన్నీ కూడా దాంట్లోనే ఉండే విధంగా ఏదైనా ఏర్పాటు చేసే అవకాశం ఉంటుందా ప్రభుత్వం నుండి? చేసేటప్పుడు ఈ కోతుల బాధపోతుంది, అట్లాగే రోడ్ల పైన కూడా ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. నేను చాలా సార్లు కోతుల నుండి ఇబ్బందులు ఎదుర్కొన్నాను సార్. నేను కూడా ప్రయాణం చేస్తూ ఉంటాను బైక్ పైన. అట్లాగే ఈ ప్లాస్టిక్ విషయంలో కూడా మనం ఈ గ్లాసులు అటువంటి విస్తర్లు అటువంటివి కూడా తగ్గించడానికి ప్రయత్నం చేయాలి. స్కూల్లో కూడా వాటర్ బాటిల్స్ కానీ వాళ్ళు కాకుండా స్వయంగా అందరు కూడా టీ గ్లాసులు వాడుకోవడం, ప్లేట్స్ వాడుకోవడం, ఇలా అందరినీ మన లోపల మార్పు వస్తాయి. పర్యావరణ పరంగా మనం ఎంతో కాలుష్యం తగ్గించిన వాళ్ళం అయితేమేమో అని నా యొక్క అభిప్రాయం సార్ ఇది.
1: ఓకే. ఇప్పుడు కోతుల గురించి మీరు చెప్పారు.

0: ట్రీస్ అంటే యాక్చువల్లీ ఇది వైల్డ్ లైఫ్లో రాదు. వైల్డ్ లైఫ్ యాజ్ పర్ రూల్ మేము ఇది రెసెస్ మంకీ అంటాము అది స్పీషీస్ని. ఎందుకంటే మేము మంకీస్ అక్కడక్కడ ఉందో లోకల్ మున్సిపాలిటీస్ అర్బన్ బాడీస్కి మేము చెప్పాము, వాళ్ళు కంట్రోల్ చేయాలి, క్యాచింగ్ చేయాలి. నిర్మల్లో మేము ఒకటి మంకీ రిహాబిలిటేషన్ సెంటర్ కట్టాము. అక్కడ మేము క్యాస్డ్ మంకీస్ని కాస్ట్రేషన్ చేసేసి మళ్ళా అడవిలో మేము రిలీజ్ చేస్తున్నాము. కానీ మంకీస్ వాళ్ళని ఫీడ్ చేయాలా ఒకటి ఇది మన చాలామంది చూసాము బయట వాళ్ళకి ఇది బనానాస్ అది వేయడం అది తప్పు, ఇది ఎట్లా చేయకూడదు. మేము చాలా ఇది అది మెసేజ్ కూడా పెట్టాము రోడ్ సైడ్, మేము అది బ్యానర్స్ కూడా పెట్టాము. దీనివల్ల ఏమవుతుందంటే మంకీస్ అది వాళ్ళకి అలవాటు అయిపోతుంది, ఇది అలవాటు అయిపోతుంది. కానీ ఇన్సైడ్ ఫారెస్ట్ మేము ఫారెస్ట్ ట్రీ స్పీషీస్ నేచురల్ వైల్డ్ ఫ్రూట్ స్పీషీస్ మేము చాలా వరకు నాటుతున్నాము. కొన్ని చోట్ల చాలా ఎఫెక్టివ్ అయింది, కొన్ని చోట్ల ఇంకా అది ప్రాబ్లం నడుస్తుంది. సో ఇది రిగార్డింగ్ మంకీస్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మేము ఇది ఫస్ట్ టు 12th మేము ఒకటి క్యాంపెయిన్ లాగా ఇప్పుడు స్టేట్ వైడ్ ఎన్వైరన్మెంటల్ ఫార్ట్ నైట్ లాగా మేము సెలబ్రేట్ చేస్తున్నాము. ఫస్ట్ సెకండ్ థర్డ్ రోజు ఐదర్ ఆఫ్ దీస్ డేస్ స్టేట్ వైడ్ మేము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ డిస్కార్డ్ చేయాలంటే ఇది క్యాంపెయిన్ కూడా రన్ చేసాము. ప్రొటెక్టెడ్ ఏరియాస్లో టైగర్ రిజర్వ్ ఏరియాలో మేము ఖచ్చితంగా అది సింగిల్ యూజ్ ప్లాస్టిక్కి మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాము. బయట కూడా నా మనవి ఏమంటే బయట కూడా మన లోకల్ స్కూల్స్ ఎన్జిఓస్ కూడా ఇది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దే షుడ్ బ్యాన్. ఇది ఇది చాలా చాలా ఇది యాంటీ ఎన్వైరన్మెంట్ ఎంటిటీ అది. సో యువర్ కన్సర్న్ ఈజ్ వెల్ టేకన్ అండి.
1: సార్ ఇప్పుడు తెలంగాణలో ఏకో టూరిజంకి చాలా అవకాశాలు ఉన్నాయి, ముఖ్యంగా ఇక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో పర్యాటక కేంద్రాలు కానీ ప్రకృతి ఆధారిత పర్యాటక ప్రాంతాలు కానీ చాలా ఉన్నాయి. సో ఈ ఎకో టూరిజంని ఎలా డెవలప్ చేస్తున్నారు మీరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి?
0: ఇప్పుడు నిల్మ గారు మన తెలంగాణలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయి టీ ఎకో టూరిజం. అమరాబాద్ టైగర్ రిజర్వ్ కానీ, కవాల్, బోగతా ఫాల్స్, మలుల తీర్థం, ఎటువంటి పకాల్ సాంక్చురీ, పోచారం సాంక్చురీ ఏరియాస్లో అది ఒకటి. రెండోది ఏమంటే మేము అర్బన్ పార్క్స్ కట్టాము. హైదరాబాద్లో అర్బన్ పార్క్స్ ఉన్నాయి, స్టేట్ వైడ్ 130+ అర్బన్ పార్క్స్. కొన్ని పబ్లిక్కి ఓపెన్ చేసాము, కొన్ని ఇంకా అండర్ ప్రోగ్రెస్ ఉన్నాయి. దీనివల్ల మా ఈకో టూరిజం యాక్టివిటీ చాలా వరకు మేము అవకాశం ఇచ్చాము. ఈకో టూరిజం వల్ల ఇంకా ముఖ్యంగా ఏమవుతుందంటే ఉపాధి, లోకల్ యూత్కి ఎంప్లాయ్మెంట్, లైక్ గైడ్ సర్వీసెస్, హోమ్స్టేస్, హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళు చేసేసి అమ్ముతున్నారు. కొంత ఫుడ్ సర్వీసెస్ ద్వారా కూడా వాళ్ళకి ఆదాయం దొరుకుతుంది. సో ఈకో టూరిజం పొటెన్షియల్ చాలా ఉంది, ఇంకా మేము పెంచడానికి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాము.
1: మీరు వింటున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి ఆకాశవాణి స్టూడియోస్లో సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 యాడ్ చేసి 2324 0852, 2324 0853, 2955 0923 ఈ నెంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం, పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు వీటి గురించి మీరు నేరుగా వినయ్ కుమార్ గారితో సంభాషించవచ్చు. సార్ ముఖ్యంగా ఏకో టూరిజం ద్వారా ప్రజలకు అంటే చాలామంది ఇప్పుడు అర్బన్ ప్లేసెస్లో కానీ సిటీస్లో ఉన్న వాళ్ళు వాళ్ళ కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం ఈ ఏకో టూరిజం ద్వారా అడవుల్లోకి వెళ్ళి కాస్త రిలీఫ్ అవ్వాలనుకుంటున్నారు. సో వాళ్ళు అలాంటి వాళ్లకు మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళు అక్కడ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడంలో కానీ, మొక్కల యొక్క ప్రాధాన్యత తెలవడం కానీ, అడవుల యొక్క ప్రాధాన్యత తెలియజేయడంలో కానీ వాళ్ళకి మీరు ఏమన్నా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారా ఎకో టూరిజం ద్వారా?
0: అవును నిల్మ గారు.

0: ఇప్పుడు నేను చెప్పినట్టు ఈకో టూరిజం ద్వారా మేము అక్కడక్కడ మన ఫెసిలిటీస్ ఉన్నాయి, లైక్ మన్నూర్ తర్వాత ఇది పోచారం, ఎటువంటి హైదరాబాద్ కేవీఆర్లో కూడా ఇంటర్ప్రిటేషన్ సెంటర్స్ కట్టాము. నేచర్ గైడ్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాము విజిటర్స్కి, సైనేజెస్ ఉన్నాయి, డాక్యుమెంటరీస్ రన్ చేస్తున్నాము ఆన్ ఈకో టూరిజం. అక్కడక్కడ వాళ్ళు పోవచ్చు, హౌ ఈకో టూరిజం ఇది బెనిఫిషియల్, మరియు నేచర్ ట్రైల్స్ ద్వారా కూడా మేము అవగాహన కల్పిస్తున్నాము పబ్లిక్కి.
1: సార్, ఇప్పుడు ముఖ్యంగా మనం ఈ డిజిటల్ యుగంలో ఉన్నాం. సో ప్రతి దానికి కూడా డిజిటల్ టెక్నాలజీ మీద మనం డిపెండ్ అవుతున్నాం. సో డిజిటల్ టెక్నాలజీ ద్వారా అటవీ శాఖ పనులు కానీ, అటవీ సంరక్షణ పర్యవేక్షణ కానీ, ఈ డిజిటల్ టెక్నాలజీని మీరు ఎలా వాడుతున్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు సార్ డిజిటల్ టెక్నాలజీని?
0: ఇప్పుడు టెక్నికల్లీ మేము అన్ని డిపార్ట్మెంట్స్ లాగా జీఐఎస్ ద్వారా, డ్రోన్స్ ద్వారా, కెమెరా ట్రాప్స్ ద్వారా, ఇది వైల్డ్ లైఫ్ సెన్సెస్ కానీ, హ్యాబిటేట్ మానిటరింగ్ కానీ, ఫారెస్ట్ ప్రొటెక్షన్, ఎన్క్రోచ్మెంట్ డిటెక్షన్, ఫారెస్ట్ ఫైర్స్ సర్విలెన్స్, ఇది అన్నీ మేము హైటెక్ టెక్నాలజీ ద్వారా చేస్తున్నాము. రియల్ టైమ్ అలర్ట్స్ మనకి వస్తే మేము ఇమీడియట్గా ఫీల్డ్ స్టాఫ్కి పంపించి వాళ్ళు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటున్నారు. డ్రోన్ ద్వారా మేము మానిటరింగ్ తదా ప్లాంటేషన్ సర్వైవల్ అసెస్మెంట్, ఫైర్ డిటెక్షన్, ఇల్లీగల్ యాక్టివిటీస్ అడవిలో, హంటింగ్ అని, పోచింగ్ అని, అది అన్నీ మేము మానిటర్ చేస్తున్నామండి.
1: అంటే సార్, ఇప్పుడు ఈ డిజిటల్ టెక్నాలజీని యూజ్ చేసి ఇప్పుడు ఫారెస్ట్లో అగ్ని ప్రమాదాలు, ఫారెస్ట్ ఫైర్స్ వీటిని ఏదన్నా గుర్తించడానికి డిజిటల్ టెక్నాలజీని మీరు యూజ్ చేస్తున్నారా సార్?
0: అవునండి, అగ్ని ప్రమాదం ముందుగా తెలియాలంటే మేము సాటిలైట్ అలర్ట్స్, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా మా ఒక సెంట్రల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ దేహ్రాదూన్లో, అక్కడ నుంచి మాకు రియల్ టైమ్ అలర్ట్స్ ఆల్ ఓవర్ ది ఇండియా, వీ గెట్ ది అలర్ట్స్. ఇమీడియట్ అలర్ట్ మన కింద స్థాయి అధికారి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్లో ఉన్న వాళ్ళకి పోతుంది. వాళ్ళు డ్రోన్, జీఐఎస్ మానిటరింగ్ మరియు ఫీల్డ్ స్టాఫ్ సర్వలెన్స్ ద్వారా అగ్ని ప్రమాదం అనేది వెంటనే మేము మాకు తెలిస్తే మేము అటెండ్ చేస్తున్నామండి.
1: సార్, ఇప్పుడు డిజిటల్ గవర్నెన్స్, ఈ గవర్నెన్స్ అని మీరు అటవీ శాఖల్లో ప్రవేశపెట్టారు. సో ఇది ఎలా అమలు అవుతుంది సార్ అటవీ శాఖలో, డిజిటల్ గవర్నెన్స్ కానీ, ఈ గవర్నెన్స్ కానీ?
0: ఇప్పుడు మేము చాలా పబ్లిక్ ఇంటర్ఫేస్లో ఉన్న కార్యక్రమాలు లైక్ ట్రీ ఫెల్లింగ్ పర్మిషన్స్, పర్మిట్స్, టింబర్ పర్మిట్స్, ఇది మేము ఆన్లైన్ చేసాము. తర్వాత హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్, కొంత వైల్డ్ లైఫ్తో హ్యూమన్ కిల్ అయితే, లేకపోతే లైఫ్ స్టాక్ కిల్ అయితే వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి కూడా మేము ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు. మన వెబ్సైట్లో అన్నీ అవి లింక్స్ ఉన్నాయి. వెబ్సైట్ ద్వారా వాళ్ళు ఇంకా ఎవరికి ఎంత క్లారిఫికేషన్ కావాలా అంటే, లేకపోతే నియరెస్ట్ ఫారెస్ట్ ఆఫీస్కి వెళ్ళి మన రేంజ్ ఆఫీసర్లు, డిఎఫ్ఓ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో చాలా సర్వీసెస్ మేము ఆల్రెడీ ఆన్లైన్ చేసామండి.
1: ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు సార్. హలో,
2: నమస్తే మేడం, శ్రీనివాస్ మాట్లాడుతున్నా హైదరాబాద్.
1: చెప్పండి సార్.
2: నేను ఒక చిన్న సజెషన్ చెప్దాం అనుకుంటున్నాను
1: ఓకే
2: సార్. అది అవెన్యూ ప్లాంటేషన్ని ఏవో చెట్లు పెడుతున్నారు
0: అవునండి.
2: సార్, అవి కాకుండా కొంచెం వేప చెట్లు ఎక్కువ పెట్టేలాగా చూడండి సార్. ఎందుకంటే అవి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లస్ కొంచెం యూరియాలో కూడా వాడతారు కదా, నిమ్ కోటెడ్ యూరియా అని. కొంచెం అది ఎక్కువ పర్సంటేజ్ అవి ఎక్కువ ఉంటే బాగుంటుందని నా సజెషన్ సార్.
0: మీ సుజెషన్ ఇస్ గుడ్. ఇంకా ఏమైందంటే, కొన్ని మన చెట్టులు మేము ఏం చెట్టు నాటాలంటే డిపెండ్స్ ఆన్ ది సైట్, సైట్ కండిషన్. సో కొన్ని చోట్ల ఇది సైట్ కండిషన్ బట్టి నీమ్ చెట్టు అయితే మేము ఖచ్చితంగా నాటుతాము, నాటుతున్నాము కూడా ఉన్నాము, కానీ కొన్ని చోట్ల సైట్
2: కనపడడం లేదు సార్ నాకు ఎక్కువ, ఇవి గుల్మోహరును ఇంకా వేరే కనబడుతున్నాయి.
0: ఎక్కడ మీ ఏ జిల్లా అండి? హైదరాబాదా?
2: హైదరాబాద్
0: హైదరాబాద్. మీ లోకల్ అక్కడ హెచ్ఎండి కానీ జిహెచ్ఎంసీలో మన ఫారెస్ట్ స్టాఫ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఒకసారి రిప్రజెంట్

0: చేయండి, నేను చెప్తాను అక్కడ. ఓకే, థ్యాంక్ యూ.
1: మీరు వింటున్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమం వింటున్నారు. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారు మన స్టూడియోలో మీ సందేహాలకు సమాధానాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, 2955-09239 ఈ నెంబర్లకు కాల్ చేసి నేరుగా వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ గారి నుంచి సమాధానాలు పొందవచ్చు. సార్, ఇప్పుడు స్కూల్ స్టూడెంట్స్కి అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి నేచర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ కోసం అటవీ శాఖ నుంచి మీరు ఎలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ వాళ్ళకి కల్పిస్తున్నారు సార్, పెడుతున్నారు?
0: ఇప్పుడు నిల్మ గారు, మేము ఎన్వైరన్మెంట్ డే కాకుండా వేరే రోజుల్లో కూడా విద్యార్థులకు నేచర్ ఎడ్యుకేషన్ కోసం మేము నేచర్ క్యాంప్స్, బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్స్, ఈకో క్లబ్స్, ఫారెస్ట్ విజిట్స్ మరియు ఎన్వైరన్మెంటల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తున్నాము. గవర్నమెంట్ స్కూల్ అయితే నేచర్ ఫారెస్ట్ వాక్స్, ఫారెస్ట్ విజిట్స్ 100% మేము ఫ్రీ చేశాము. ప్రైవేట్ స్కూల్తో కొంత మినిమం ఫీజ్ మేము కలెక్ట్ చేస్తున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వాళ్ళు ప్రిన్సిపల్స్, టీచర్స్ కానీ లోకల్ ఫారెస్ట్ ఆఫీసర్తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఏర్పాటు చేస్తారు.
1: సార్, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా అర్బనైజేషన్ పెరిగిపోతుంది, పట్టణీకరణలు పెరుగుతున్నాయి, నగరాలు పెరుగుతున్నాయి. సో ఇలాంటి సందర్భాల్లో సిటీస్ ఎక్స్పాండ్ అవుతున్న అప్పుడు కొన్ని చెట్లను కూడా కొట్టేయాల్సి వస్తుంది, తీసేస్తున్నారు. సో మీరు అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ ఈ తెలంగాణలో ఎన్ని నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు, ఎలా డెవలప్ చేస్తున్నారు సార్, అందులో ఎలాంటి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు?
0: ఇప్పుడు తెలంగాణలో 130 పైన అర్బన్ పార్క్స్ ఉన్నాయి. ఈ అర్బన్ పార్క్స్లో నగర ప్రజల వనం మేము అది అంటున్నాము. దీంట్లో బర్డ్స్ కానీ, చిన్న జంతువులు మరియు రకరకాలు అది బటర్ఫ్లైస్, ఎటువంటి పార్క్స్ కూడా మేము పెట్టాము. సో అర్బన్ ఏరియాలో వేరే వారు మన ఫారెస్ట్ ఏరియా ఉంటే అక్కడ అర్బన్ పార్క్స్తో పాటు ఇంకా మేము కన్జర్వేషన్ రిజర్వ్స్ కూడా పెట్టాము. సో దట్ బయోటిక్ ఇంటర్ఫరెన్స్ తగ్గించి ఇది వైల్డ్ లైఫ్ కానీ ఉన్న బర్డ్స్ స్పీషీస్ని మేము ప్రొటెక్ట్ చేయగలుగుతాం.
1: హలో.
2: హలో,
1: నమస్తే అండి, మీ పేరండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి, నేను జీరాబాద్ నుంచి మల్లేష్ మాట్లాడుతున్నా, రిటైర్డ్ టీచర్. ఇప్పుడు నేను ఏమంటున్నా మేడం, పర్యావరణం కాపాడడం అనేది అసలు గ్రామీణ స్థాయి నుంచే మొదలు కావాలి. అంతా రైతులు ఏం చేస్తున్నారంటే పంట వ్యర్థాలన్నీ తగిలేస్తున్నారు. తగలబడి మొన్న కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, వాళ్ళు కూడా కాలిపోయి చనిపోతున్నారు. ఇది మంచిది కాదు. కాబట్టి దీని గురించి మరి రైతులకు అవగాహన కల్పించడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేపడుతున్నా అనేది ఒకటి. రెండోది, పట్టణాలలో కూడా చెత్తనికి చెత్త వేయకుండా కాలుస్తున్నారు. ఇది చట్ట విరుద్ధమని చెప్తే కూడా వాళ్ళు వినట్లేదు. అట్లాంటి వాళ్ళ విషయం సిటీలో కూడా ఏ రకమైన అవగాహన చేస్తున్నారో కొంచెం తెలపాలని నేను రేడియోలో వింటున్నాను.
0: ఇప్పుడు గ్రామ స్థాయిలో మేము చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. మీకు స్పెసిఫిక్గా అక్కడ ఇది వాళ్ళు కాలుస్తున్నారు అది చెట్టులు, ఆ ఏరియా గురించి మాకు నియరెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్లో మీరు ఒకసారి కంప్లైంట్ ఇవ్వండి, మన వాళ్ళు పోయి అక్కడ చూస్తారు అక్కడ ఇట్లా జరుగుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ మేము అది ఆల్రెడీ మేము కేసు బుక్ చేసాము, చాలామంది ఇది ఆల్రెడీ అవగాహన వచ్చింది. అది చెట్లు నరకాలి అంటే అది కొద్దిగా అది అఫెన్స్ లాగా కేసు బుక్ అయితే అంటే వాళ్ళు స్టాప్ చేశారు. మీ దగ్గర అక్కడ ప్రాబ్లం అవుతుంది మీరు చెప్పండి ఒకసారి.
1: సార్, మా స్టూడియోకి వచ్చి చాలా మంచి విషయాలు చెప్పారు సార్ ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా. మా లిజనర్స్ అడిగే క్వశ్చన్స్కి అలాగే మా క్వశ్చన్స్కి చాలా చక్కగా ఆన్సర్ చేశారు. మీరు అన్నట్టు ఈరోజు ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్క నాటాలని ఒక ప్లెడ్జ్ తీసుకొని ఎవ్రీ ఇయర్ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటి, మొక్క నాటడమే కాకుండా ఆ మొక్క ప్రాపర్గా పెరిగేటట్టు ఆ సంరక్షణ కూడా

0: వాళ్ళే తీసుకోవాలని మనం ఆకాశవాణి తరపున అందరినీ కోరుకుందాం సార్. ధన్యవాదాలు సార్, మీకు నమస్కారం.
1: నమస్కారం అండి, అండ్ అన్ని శ్రోతలు కూడా మళ్ళీ ఒకసారి ఎన్వైరన్మెంట్ డే నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడదాం ఈ అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం స్టూడియోలో సమయం 12:37. మీడియం వేవ్ 738 కిలోహెర్ట్జ్, 6.5 మీటర్స్ డిఆర్ఎం రిసీవర్ మరియు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ కావ్యశ్రీ. ఈరోజు మన మాటల్లోకి వెళ్ళిపోతే, భారతదేశ ప్రజల జీవితాలతో దశాబ్దాలుగా అనుబంధం ఏర్పరచుకున్న ఒక గొప్ప వేదిక. భాషలు వేరైనా, ప్రాంతాలు వేరైనా, మనుషుల మనసుల్ని ఒకే స్వరంతో కలిపిన ఒక మహత్తర వ్యవస్థ, అదే ఆకాశవాణి. 9 దశాబ్దాల ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం. మన ఆకాశవాణి ఇప్పుడు తన 90 సంవత్సరాల అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. 90 సంవత్సరాలు వినడానికి చిన్న సంఖ్యలో అనిపించవచ్చు, కానీ ఒకసారి ఆలోచించండి, ఒక మనిషి జీవితకాలం కంటే ఎక్కువ. ఎన్నో తరాలు మారిపోయాయి, ప్రభుత్వాలు మారాయి, సాంకేతిక ప్రపంచం పూర్తిగా మారిపోయింది, కానీ ప్రజలతో తన అనుబంధాన్ని మాత్రం ఆకాశవాణి ఎప్పుడూ కోల్పోలేదు. ఒకప్పుడు ఇంట్లో రేడియో ఉండడం అంటే కుటుంబ సభ్యుడే ఉన్నట్టుగా భావించేవారు. ఉదయం లేవగానే వార్తలు వినడం, సాయంత్రం సంగీత కార్యక్రమాలు వినడం, రైతుల వ్యవసాయ కార్యక్రమాలు వినడం, విద్యార్థులేమో విజ్ఞాన కార్యక్రమాలు, ఇలా ప్రతి ఇంట్లో ఆకాశవాణి ఒక భాగంగా ఉండేది. ఇప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చాయి, సోషల్ మీడియా వచ్చింది, ప్రపంచం మొత్తం మన చేతిలోకి వచ్చేసింది. కానీ ఈరోజు కూడా విశ్వసనీయ సమాచారం అంటే చాలామందికి గుర్తొచ్చేది ఆకాశవాణి. ఎందుకంటే ఇక్కడ వినిపించేది కేవలం ఒక స్వరం కాదు, బాధ్యతతో కూడిన స్వరం. అందించేది కేవలం మామూలు సమాచారం కాదు, సమాజానికి ఉపయోగపడే సమాచారం. అందుకే 90 సంవత్సరాల ఈ మహత్తర ప్రయాణంలో భాగమైన ప్రతి శ్రోతకి, ఉద్యోగికి, కళాకారునికి, ప్రతి కార్యక్రమ రూపకర్తకి హృదయపూర్వక అభినందనలు. మరెన్నో సంవత్సరాలు ఇదే ఉత్సాహంతో, ఇదే ప్రజాసేవ భావంతో ముందుకు సాగాలని కోరుకుంటాం. ఆకాశవాణి గురించి మాట్లాడుతున్నప్పుడు దాన్ని ప్రత్యేకతను గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే కేవలం ఒక ప్రసార సంస్థగానే కాదు, దేశ చరిత్రలో ఎన్నో ముఖ్యమైన ఘట్టాలకు సాక్షిగా నిలిచింది. దేశంలో జరిగిన ఎన్నో చారిత్రాత్మక సంఘటనలు, సామాజిక మార్పులు, సాంస్కృతిక విశేషాలు ప్రజలకు పంపించడంలో ఆకాశవాణి కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే లక్షలాది మందికి సమాచారం, విజ్ఞానం, వినోదం అన్నిటికీ వేదికగా నిలిచింది. ఒకప్పుడు టెలివిజన్ కూడా అందుబాటు లేని రోజుల్లో ప్రజలకు ప్రపంచాన్ని పరిచయం చేసిన కిటికి ఆకాశవాణి. అలానే ఆకాశవాణి అనగానే మనకు గుర్తొచ్చేది కేవలం వార్తలు లేదా కార్యక్రమాలు కాదు, మన సంస్కృతి మరియు మన భాష పట్ల గౌరవం కూడా. భారతదేశం లాంటి వైవిధ్యభరితమైన దేశంలో ప్రాంతీయ భాషలకు, స్థానిక కళలకు, జానపద సంప్రదాయాలకు ప్రాధాన్యత ఇస్తూ వాటిని భావి తరాలకు చేరవేయడంలో ఆకాశవాణి విశేష కృషి చేసింది. ఎంతోమంది కళాకారులకు గుర్తింపు తీసుకొచ్చింది, ఎన్నో గొప్ప స్వరాలను శ్రోతలకు పరిచయం చేసింది. అందుకే ఆకాశవాణి ప్రయాణం కేవలం ఒక సంస్థ యొక్క ప్రయాణం కాదు, మన దేశ సామాజిక సాంస్కృతిక ప్రయాణంలో ఒక ముఖ్యమైన అధ్యాయం అని చెప్పొచ్చు. ఈరోజు మనం యువతరంగం లాంటి కార్యక్రమం ద్వారా కూడా ఎంతోమంది యువతలో ఎన్నో విషయాలు నేర్పిస్తున్నాం, వారి ఆలోచనలను, ఆశయాలను, సమాజం పట్ల వారి బాధ్యతని చర్చిస్తున్నాం. ఇది కూడా ఆకాశవాణి నిరంతర ప్రయాణంలో భాగమే. కాలం మారుతున్న కొద్దీ విషయాలు మారవచ్చు, సాంకేతికత మారవచ్చు, వినే విధానాలు మారవచ్చు, కానీ ప్రజలతో అనుబంధాన్ని కొనసాగించాలనే ఆకాశవాణి లక్ష్యం మాత్రం మారదు. అదే ఈ సంస్థ యొక్క గొప్పదనం. అందుకే 90 సంవత్సరాల ఈ అద్భుత ప్రయాణాన్ని మనమందరం గర్వంగా జరుపుకుంటూ ఉన్నాం.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఈరోజు జూన్ 5, అంటే ప్రపంచ

పర్యావరణ దినోత్సవం. పర్యావరణం అనే పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం, కానీ నిజంగా పర్యావరణం అంటే ఏంటి అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? చాలామంది చెట్లు అని చెప్తారు, కొందరు గాలి అంటారు, ఇంకొంతమంది నీళ్ళు అంటారు, కానీ ఇవన్నీ కలిస్తేనే పర్యావరణం. మన చుట్టూ ఉన్న ప్రతి సహజ వనరు, ప్రతి జీవి, ప్రతి చెట్టు, ప్రతి నీటి వనరు, పక్షి, జంతువులు అన్నీ కలిపితేనే మన పర్యావరణం. ఒకసారి మన చిన్ననాటి రోజులు గుర్తు చేసుకుంటే ఉదయం ఇంటి నుంచి బయటకు వస్తే ఎలా ఉండేది? చల్లని గాలి వచ్చేది, పక్షులు కిలకిలా అని అరిసేవి, వేసవి కాలంలో కూడా పెద్ద పెద్ద చెట్లు నీడలో కూర్చుంటే హాయిగా ఉండేది. సాయంత్రం బయట ఆడుకునేందుకు వెళ్తే వేడి కూడా అనిపించేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి అలానే ఉందా? చాలామందికి ప్రశ్నకి సమాధానం తెలుసు, లేదు అని. ఈరోజు మనం ఉంటున్న ఈ ప్రపంచం చాలా వేగంగా మారిపోతుంది, అభివృద్ధి జరుగుతుంది, కొత్త రోడ్లు వస్తున్నాయి, కొత్త భవనాలు వస్తున్నాయి, కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, ఇవన్నీ అవసరమే. కానీ ఈ అభివృద్ధికి మనం ప్రకృతి కోసం చెల్లిస్తున్న ధర ఎంత? ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆలోచిస్తున్న ప్రశ్న ఇదే. గత కొన్ని సంవత్సరాలుగా వేడి తీవ్రత మార్చి నెల నుంచే మొదలైపోతుంది. బయటకు వస్తే 5 నిమిషాలు వెళ్ళాలన్నా కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు మధ్యాహ్నం కూడా బయటకు వెళ్ళగలిగే వాళ్ళం, కానీ ఇప్పుడు ఉదయం 10 గంటల తర్వాత బయటకు వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈ మార్పు ఎందుకు వచ్చింది? ప్రకృతిలో ఉన్న ఆ స్టెబిలిటీ దెబ్బతినడం వల్లే కదా. మనలో చాలామంది ఒక విషయం గమనించుంటారు, చిన్నప్పుడు వేసవి సెలవులు అంటే ఆనందం గుర్తొచ్చేది, మామిడి పండ్లు, ఆటలు, సాయంత్రం బయట తిరగడం ఇవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడు మొదటి గుర్తొచ్చేది వేడి, నీటి కొరత, కరెంట్ వినియోగం, ఎండల హెచ్చరికలు. ప్రకృతి మనకిస్తున్న సంకేతాలు ఇవే, జాగ్రత్తగా ఉండండి, మీ జీవన విధానాన్ని మార్చుకోండి అని. మనం చెట్లను నరికేస్తే చెట్లు మనతో వాదించం, నదులను కలుషితం చేస్తే నదులు వచ్చి ఫిర్యాదు చేయవు, గాలిని కలుషితం చేస్తే గాలి వచ్చి ప్రశ్నించదు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇదే ప్రకృతి మనకి సమాధానం చెప్తుంది. అధిక ఉష్ణోగ్రతల రూపంలో కావచ్చు, నీటి కొరత రూపంలో కావచ్చు, వరదల రూపంలో అయినా సరే, కరువు రూపంలో కూడా. కానీ మనం చేస్తున్న ప్రతి పనికి ప్రకృతిలో ఒక ప్రతిస్పందన ఉంటుంది. నిజానికి ప్రకృతి మన శత్రువు కాదు, మనకి అతి పెద్ద మిత్రు. మనం పుట్టినప్పటి నుంచి చివరి శ్వాస వరకు మనకి అవసరమైన ప్రతిదీ ప్రకృతి అందిస్తుంది. మనం కొనుక్కోగలిగేది ఇల్లు కావచ్చు, కారు కావచ్చు, ఫోన్ అయినా అవ్వచ్చు, కానీ డబ్బులిచ్చి స్వచ్ఛమైన గాలిని తొందరగా కొనలేం, డబ్బులిచ్చి ఒక నదిని సృష్టించలేం, మన డబ్బులిచ్చి ఒక అడవిని ఒక రోజులో నిర్మించలేం. ప్రకృతిని అర్థం చేసుకోవాలంటే ఈ ఒక విషయం చాలు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది ఒక వేడుక కాదు, కేవలం మొక్కలు నాటే రోజు కాదు, ఇది ఒక గుర్తు, మనం ఎటు వెళ్తున్నామో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకునే రోజు, మనం చేస్తున్న తప్పులను గుర్తించే రోజు, ఇంకా సమయం ఉన్నప్పుడే మార్పు తీసుకురావాలని గుర్తు చేసే రోజు. కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను ఒక్కరిని మారితే ఏమవుతుంది అని, కానీ ప్రపంచంలోని అతిపెద్ద మార్పు కూడా ఒక వ్యక్తితోనే మొదలవుతుంది. ఒక చెట్టు నాటడం చిన్న విషయమే కావచ్చు, కానీ ఆ చెట్టు 10 సంవత్సరాల తర్వాత 100 మందికి నీడనివ్వచ్చు. ఒక నీటి చుక్క ఆదా చేయడం చిన్న విషయం కావచ్చు, కానీ 100,000 మంది వస్తే అదే పెద్ద విషయం అవుతుంది. మరిన్ని విషయాల గురించి మాట్లాడుకునే ముందు ఒక పాట వినేసి మళ్ళీ వచ్చేద్దాం.

0: ఈ ఒక్క పాటతో అర్థమై ఉంటుంది. ప్రకృతి అంటే ఏంటి, ప్రకృతిని మనం ఎంత గౌరవించాలి, ఎంత ప్రేమించాలి అని. అందుకే ఈరోజు మనం పర్యావరణం గురించి కేవలం మాట్లాడుకోవడం మాత్రమే కాదు, మన బాధ్యత గురించి కూడా మాట్లాడుకుందాం, మన భవిష్యత్తు గురించి మాట్లాడుకుందాం, తన తర్వాత మన తర్వాత వచ్చే తరాల గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ప్రకృతిని ఎలా చూసుకుంటాం, రేపటి ప్రపంచం కూడా అలానే ఉంటుంది. మనం ప్రకృతి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న కొన్ని పెద్ద విషయాల గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, ఇప్పుడు అది అవసరం, బాధ్యత, అత్యవసర కర్తవ్యం కూడా. మనం రోజు వార్తల్లో చూస్తున్న అనేక సమస్యలకి పర్యావరణానికి సంబంధించిన కారణాలు దాగి ఉంటాయి. ముందుగా చెప్పుకోవాల్సింది ప్లాస్టిక్ కాలుష్యం గురించి. మన జీవితంలో ప్లాస్టిక్ ఎంత భాగమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఉపయోగించే ఎన్నో వస్తువులు ప్లాస్టిక్తోనే తయారవుతున్నాయి. నీటి బాటిళ్ళు, కవర్లు, సంచులు, ప్యాకేజింగ్ చేసే వస్తువులు, ఇలా ఎన్నో ఉపయోగించేటప్పుడు చాలా సౌకర్యంగానే అనిపిస్తాయి, కానీ వాటిని పారేసిన తర్వాతే అసలు సమస్య మొదలవుతుంది. మనం కొన్ని నిమిషాలు మాత్రమే ఉపయోగించిన ప్లాస్టిక్ వస్తువు భూమిపైన కొన్ని వందల సంవత్సరాలు అలాగే ఉండిపోతుంది. ఒక్కసారి మనం రోడ్డు పక్కన పడేసిన అదే ఖాళీ స్థలాలని గమనిస్తే అన్ని ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తాయి. వర్షం పడినప్పుడు అవి కాలువల్లోకి వెళ్తాయి, అక్కడి నుంచి చెరువుల్లోకి, నదుల్లోకి, చివరికి సముద్రాలను కూడా కలుషితం చేస్తున్నాయి. ప్రకృతిలో ఏది వృధా కాదు, కానీ ప్లాస్టిక్ మాత్రం ప్రకృతి ఒక పెద్ద భారంగా మారింది. మనం ఉపయోగించి పారేసే ప్రతి ప్లాస్టిక్ వస్తువు ఏదో ఒక చోట పర్యావరణం పైన ప్రభావం చూపుతూనే ఉంది.
1: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: మరో ముఖ్యమైన అంశం నీటి సంరక్షణ. నీళ్లు ఉంటేనే జీవితం ఉంటుంది అని మనం చిన్నప్పటి నుంచి వింటున్నాం, కానీ నీటి విలువని నిజంగా అర్థం చేసుకుంటున్నామా? ఒకప్పుడు ప్రతి

0: ఊర్లో చెరువులు ఉండేవి, బావులు ఉండేవి, వర్షపు నీరు నీళ్ళలోకి ఇంకేది. కానీ ఇప్పుడు చాలా ప్రాంతాల్లో చెరువులు కనుమరుగవుతున్నాయి, భవనాలు పెరుగుతున్నాయి, భూమి కాంక్రీట్తో కప్పేస్తున్నాం, వర్షపు నీళ్లు భూమిలోకి వెళ్ళే అవకాశం తగ్గిపోతుంది. మనలో చాలామందికి ట్యాప్ దిప్తే నీళ్లు వస్తున్నాయి, అందుకే నీటి సమస్య అంతగా అనిపించకపోవచ్చు. కానీ దేశంలోని ఎన్నో ప్రాంతాల ప్రజలు ఇప్పటికీ తాగునీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తుంది. వేసవి కాలం వచ్చిందంటే నీటి ట్యాంకర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితి భవిష్యత్తులో మరీ తీవ్రం అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఇంట్లో అవసరం లేని సమయంలో ట్యాప్లు కట్టేయాలి, వర్షం నీటిని సేకరించాలి, వాటిని వృధా చేయకుండా ఉపయోగించడం. ఇవన్నీ చిన్న చిన్న అలవాట్లే, కానీ ఇవే పెద్ద మార్పుకు దారితీస్తాయి. కొన్నిసార్లు నేను ఆదా చేసిన ఒక బకెట్ నీటితో ఏమవుతుంది అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది అదే ఆలోచన చేస్తే ఎంతో పెద్ద మార్పు వస్తుంది. ఇప్పుడు మనం గాలి గురించి కూడా మాట్లాడుకోవాలి. మనం ఆహారం లేకుండా కొన్ని రోజులు ఉండగలం, నీళ్ళు లేకపోతే కొంచెం సమయం ఉండగలం, కానీ గాలి లేకపోతే ఒక నిమిషం కూడా కరెక్ట్గా ఉండలేం. అంత ముఖ్యమైన గాలి కూడా ఈరోజు కాలుష్యానికి గురవుతుంది. వాహనాల నుంచి వచ్చే పొగ, పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలు, ఈ ఇంధనాలు అధికంగా వాడటం, ఇవన్నీ గాలి యొక్క క్వాలిటీని తగ్గించేస్తున్నాయి. మళ్ళీ చాలామందికి ఉదయం బయటకు వెళ్ళినప్పుడు లేదా ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఉన్న గాలి మార్పుని గమనించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మబ్బుల్లా కనిపించేది నిజానికి పొగమంచు కాదు, అదే కాలుష్యం. ఇది కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, ఆరోగ్య సమస్య కూడా. చిన్నపిల్లలు, వృద్ధులు ఇలా ఎంతోమందికి శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. కాబట్టి పర్యావరణాన్ని కాపాడడం అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అని కూడా చెప్పచ్చు. తర్వాత వాతావరణం గురించి మాట్లాడుకోవాలి. కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం మొత్తం మీద కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువగా ఎండలు నమోదవుతున్నాయి, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలు వస్తున్నాయి. ఒకప్పుడు సంవత్సరంలో ఏ కారణం, ఏ కాలంలో వాతావరణం ఎలా ఉండాలో అనేది మనకు ఒక అంచనా ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతుంది. ఇది ప్రకృతిలో వస్తున్న ఇన్స్టెబిలిటీ వలనే. మార్పుల యొక్క ప్రభావం కేవలం రైతులపైన ఎక్కువగా పడుతుంది. రైతు విత్తనం వేస్తున్నప్పుడు వర్షంపై ఆశపడతాడు, కానీ వర్షాలు సమయానికి రాకపోతే పంటలు దెబ్బతింటాయి. ఒకవేళ అధిక వర్షాలు కురిసినా నష్టం, తక్కువ వర్షాలు కురిసినా నష్టం. ఈ పరిస్థితుల్లో వ్యవసాయం ఎంతో సవాలుగా మారుతుంది. మనం ప్రతిరోజు తినే ఆహారం యొక్క వెనుక రైతు కష్టం ఉంటుంది. కాబట్టి పర్యావరణ పరిరక్షణ అనేది రైతుల భవిష్యత్తుతో కూడా ముడిపడి ఉన్న విషయం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
0: మరో ముఖ్యమైన విషయం జీవ వైవిధ్యం. అంటే భూమిపైన మనం ఒంటరిగా జీవించట్లేదు, మనతో పాటు లక్షలాడి జీవరాశులు ఉన్నాయి. పక్షులు, జంతువులు, చిన్న చిన్న పురుగులు, చెట్లు, మొక్కలు, అన్నీ, ప్రతిది ప్రకృతిలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ అడవులు తగ్గిపోవడం, కాలుష్యం పెరగడం వల్ల ఎన్నో జీవాలు తమ నివాసాలను కోల్పోతున్నాయి, కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. ఉదయం లేస్తే పక్షులు వినిపించకపోతే ఎలా ఉంటుంది, అడవులు లేకపోతే ఎలా ఉంటుంది? ప్రకృతిలోని అందం అనేది లేకపోతే ప్రపంచం ఎంత నిర్జీవంగా మారిపోతుందో ఊహించండి. అందుకే పర్యావరణ కాపాడడం అంటే కేవలం మన కోసం మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవి కోసం. ఈ సమస్యలన్నీ వింటుంటే కొన్నిసార్లు భయంగా అనిపించవచ్చు, కానీ మంచి విషయం ఏంటంటే ఇంకా మన చేతుల్లో అవకాశం ఉంది, ఇంకా మార్పును తీసుకురావచ్చు. ప్రకృతిని కాపాడడానికి ప్రతి ఒక్కరు తమ వంతుని బాధ్యత నిర్వహిస్తే పరిస్థితిని మెరుగుపరచవచ్చు. ఇవి ఈరోజు కబుర్లు. మరిన్ని విషయాల గురించి మాట్లాడుకోవడానికి తర్వాత యువతరంగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ కావ్యశ్రీ.
2: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవం, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

0: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు తన ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటించింది. కీలక వడ్డీ రేట్లను మార్పు లేకుండా యథాతథంగా కొనసాగించింది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈవేళ కేరళ కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాల్లో 1,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. మొదట హజీరా సందర్శించి అక్కడ కొనసాగుతున్న పారిశ్రామిక మౌలిక వసతుల ప్రాజెక్టులను సమీక్షిస్తారు. ఆ పైన మధ్యాహ్నం భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సాయంత్రం ప్రధానమంత్రి డమన్ సందర్శిస్తారు. డమన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాలకు భారీ ఉతాన్నిస్తూ 8 వరుసల వడోదరా ముంబై ఎక్స్ప్రెస్ వేలోని కీలక ప్యాకేజీలను ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఇది గుజరాత్ మహారాష్ట్రాల మధ్య రవాణా అనుసంధానాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది. గిరిజన ప్రాంతాలకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు వీలుగా 56 నెంబర్ జాతీయ రహదారిలోని కీలక విభాగాలను 4 వరుసల రహదారిగా మార్చే పనులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లినప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో నిన్న ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలాగా ప్రోత్సహించేందుకు, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించేందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు.
2: భారత సర్కార్ కి ఆయుష్ మంత్రాలయ నే యోగా 365 అభియాన్ శురూ కియా హై. మే ఇస్ వరల్డ్ యోగాసనా ఛాంపియన్షిప్ మే భాగ్ లేనే వాలే సభీ ఖిలాడియో సే భీ ఆగ్రహ కరుంగా, జబ్ ఆప్ అప్నే అప్నే దేశో మే లౌటే తో యోగ కే ఇస్ సందేశ్ కో భీ అప్నే సాథ్ లేకర్ జాయే. ఆప్ సభీ అప్నే అప్నే దేశో మే యోగా 365 కే అంబాసిడర్స్ బన్ సక్తే హై. ఆప్కా అనుభవ్ ఔర్ యోగ కే ప్రతి ఆప్కా విశ్వాస్ పూరే విశ్వ కో ఇస్ సందేశ్ సే జోడ్ సక్తా హై.
1: అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ప్రధానమంత్రి మాట్లాడారు. ఈ పోటీలో 60కి పైగా దేశాల నుంచి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఈ పోటీలు జరుగుతున్నాయి. భారత రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా, ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రెపో రేట్ను 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
3: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से LAF के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
1: స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ తన స్థూల జాతీయోత్పత్తి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుంచి 6.6% తగ్గించింది. సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ప్రపంచ సప్లై చైన్ అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరమైన వాతావరణం సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధానమైన ప్రతికూల అంశాలుగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ పేర్కొన్నారు. తన ద్రవ్యోల్బణ అంచనాను కేంద్ర బ్యాంక్ 4.6% నుంచి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితుల్లోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధనం ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలలో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ భావిస్తోంది. విదేశీ క్యాపిటల్ను ఆకర్షించారు.

చెందుకు ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలు జారీ చేయనున్నట్లు కూడా ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక సందేశం ఇస్తూ, ఏక్ పేడ్ మాకే నామ్ వంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం దాదాపు 110,000 హెక్టర్ల అటవీ ప్రాంతాన్ని పెంచడంలో గణనీయమైన తోడ్పాటందించాయని చెప్పారు. ఈరోజు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణ పరిరక్షణపై మక్కువ చూపే వారందరినీ ఆయన అభినందించారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే స్థిరమైన వృద్ధిని పెంపొందించాలనే నిబద్దతను పునరుద్ఘాటించేందుకు ఈరోజు ఉపయోగపడుతుందన్నారు. గత దశాబ్ద కాలంలో హరిత పరిధిని విస్తరించడానికి, అనేక జంతు జాతుల జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల గురించి ప్రధానమంత్రి వరుస సోషల్ మీడియా పోస్టులో వివరించారు. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే సూత్రంతో నడుస్తూ మిషన్ లైఫ్ స్ఫూర్తితో భారత్ మరింత పరిశుభ్రమైన, పచ్చని, స్థిరమైన భూగ్రహం కోసం కృషిని కొనసాగిస్తోందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. సామూహిక ప్రయత్నాలు, పటిష్టమైన విధానాలు, సైన్స్ ఆవిష్కరణలపై నమ్మకం పర్యావరణాన్ని గణనీయంగా మెరుగుపరుస్తాయో దేశ ప్రజలు ఇప్పటికే నిరూపించారని మోదీ పేర్కొన్నారు. ప్రత్యేక జంతుజాతుల పునరుద్ధరణలో సాధించిన విశేషమైన పురోగతిని వివరిస్తూ, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు, చిరుతపుల్ల పరిరక్షణ ప్రయత్నాలు, స్థిరమైన నిబద్ధత వన్యప్రాణులను, పర్యావరణ వ్యవస్థలను పునరుద్ధరించడానికి సహాయపడ్డాయని మోదీ చెప్పారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన జీవనం, జీవ వైవిధ్య రక్షణ పట్ల తమ నిబద్ధతను మరింతగా బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రకృతితో మమేకమై జీవించడాన్ని భారత నాగరికత, సంస్కృతి ఎప్పటి నుంచో తమ పౌరులకు నేర్పుతున్నాయని ఆయన అన్నారు. తమిళ సాహిత్యంలో తిరుక్కురళ్లో ఒక సందేశాన్ని ఉపరాష్ట్రపతి సందర్భంగా ఉటంకించారు. స్థిరత్వం అన్ని రకాల జీవుల పట్ల కరుణ కలిగి ఉండడం ప్రాథమిక విధి అని ఇది మన గుర్తు చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణంలో మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 12 ఏళ్లలో వన్యప్రాణుల పరిరక్షణలో భారత్ గొప్ప పురోగతిని సాధించిందన్నారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె అనామలై పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సమర్పించిన రాజీనామాను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఆమోదించారు. అనామలై ఇటీవల తన రాజీనామా లేఖను బీజేపీ అధ్యక్షుడికి సమర్పించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట ప్రగతి కోసం యోగి ఆదిత్యనాథ్ చేసిన కృషి ఎంతో గమనార్హమైందన్నారు. ముఖ్యమంత్రి ఎల్లప్పుడూ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం, సర్వతోముఖాభివృద్దిపైనే దృష్టి పెట్టారని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన రాష్ట్రపతి భవన్లో జరగనున్న 2వ పౌర పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు బహుకరిస్తారు. గత నెలలో జరిగిన మొదటి ప్రధానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ అవార్డులు అందజేశారు. ఈ ఏడాది 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులతో కలిపి మొత్తం 131 పద్మ అవార్డుల ప్రదానానికి రాష్ట్రపతి అంతకుముందు ఆమోదం తెలియజేశారు. ఇరాన్తో చర్చలు జరపడంలో అమెరికా ఇంకా నిమగ్నమై ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వతంగా నిరోధించేలాగా ఏ ఒప్పందమైనా ఉండాలని ఆయన నొక్కి చెప్పారు. అణు విస్తరణ నిరోధమే తమ ప్రభుత్వ విధానం ప్రధాన లక్ష్యమని ట్రంప్ వైట్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. భవిష్యత్తులో జరిగే ఏ ఒప్పందం ప్రకారం కూడా ఇరాన్ అణు ఆయుధాన్ని పొందేలాగా వీలు లేకుండా చూస్తామని ఆయన స్పష్టం చేశారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటాయి. రాబోయే 7 రోజుల్లో కేరళ, కర్ణాటకల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మాహే, పుదుచ్చేరి, కరైకల్లో కూడా ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పర్యటిస్తారు. భారత రిజర్వ్ బ్యాంక్ ఈరోజు ప్రకటించిన ద్రవ్య విధానంలో కీలక వడ్డీ రేట్లలో మార్పు లేకుండా యథాతథంగా కొనసాగిస్తోంది. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నారు. నైరుతి రుతుపవనాలు నిన్న కేరళ తీరం దాటడంతో ఈరోజు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: జె కిషన్ రెడ్డి అన్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూర్ ప్యాకేజీ 2, ప్యాకేజీ 3 కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం పరిశీలించారు. ప్రాజెక్టు పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి పాలమూరు ప్రాంతానికి సాగు తాగునీటి అవసరాలు తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. పనుల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడకుండా వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి వెంట రాష్ట మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఉన్నారు. కాగా ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని ఆ పార్టీ నాయకులు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమంలో భాగంగా భూమిపై జీవాన్ని కాపాడడంపై అవగాహన కల్పించడానికి 1973 నుంచి ప్రతి ఏటా జూన్ 5న దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. ఒక మొక్క నాటడం, నీటిని ఆదా చేయడం, కాలుష్యాన్ని తగ్గించడం వంటి చిన్న చిన్న చర్యలే రేపటి తరాలకు సురక్షితమైన స్వచ్ఛమైన భూమిని అందించగలవని తెలియజేశారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. ములుగు జిల్లా ఇంచెర్ల ఎకో పార్కులో జిల్లా అటవీ శాఖ నిర్వహించిన కార్యక్రమంలో గ్రామీణాభివృద్ది మంత్రి ధనసరి అనుసూయ సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ,
1: ప్రకృతిలో సమతుల్యత ఉండాలి అంటే ఖచ్చితంగా అడవుల పెంపకం అనేది అత్యంత అవసరము. ఈ రోజు మానవుడు అత్యాశకు పోయి ఎక్కడ పడితే అక్కడ అడవులు, కొండలు, గుట్టలు తవ్వేయడం తోటి వర్షాకాలం ఎండకాలంలో వస్తుంది, ఎండకాలం వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలానికి, చలికాలానికి, ఎండకాలానికి తేడా లేకుండా ప్రకృతిలో మార్పులు రావడానికి కూడా కారణము ముఖ్యంగా అడవుల విధ్వంసం. కాబట్టి అడవులను కాపాడుకోవాలన్నటువంటి లక్ష్యంతో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాన్ని మా ములుగు జిల్లాలో నిర్వహించుకోవడం చాలా సంతోషం.
0: కార్యక్రమంలో భాగంగా ఎకో పార్క్ నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి మంత్రి సీతక్క నష్టపరిహారాన్ని అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెంలో ఉన్న జిల్లా కోర్టులో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించారు. జిల్లాలోని జూలూరుపాడు మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట ఉపాధ్యకులు చిలుకూరి రమేష్ మాట్లాడుతూ,
2: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో ఈ రోజు కిసాన్ మోర్చా ధరలో మొక్కలు నాటుతున్నాం. కానీ ఈ రోజు చూస్తున్నాం మనం పర్యావరణం దెబ్బతింటాం వల్ల, ఈ రోజు అడవులు తరిగిపోవడం వల్ల మన కనీసం ఎక్కడ చూసినా కూడా రోడ్డు విస్తరణలో పోతున్నాయి ప్రజా అవసరాలు. కానీ మనం కూడా ఎక్కడ మొక్కలు ఉంచట్లేదు, ఆ మొక్కలు వేసిన మొక్కలు కూడా మనం బతికించట్లేదు. కానీ ఖచ్చితంగా ప్రతి మనిషి ఒక మొక్క నాటాలి. ఈ రోజు మన ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, మీరందరూ కూడా అసలు కూడా అమ్మ పేరు మీద మీ ఇంటిలో ఒక మొక్క నాటుకోవాలన్నారు.
0: కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు మొక్కలు నాటారు. ఆసిఫాబాద్ జిల్లాలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చెన్నూరు మున్సిఫ్ కోర్టు జడ్జి రవికుమార్ మాట్లాడుతూ,
3: ప్రతి ఒక్కరూ కూడా మన ఇళ్లలో, మన ఆఫీసులలో ఖచ్చితంగా చెట్లని నాటాలి అని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. వృక్షో రక్షతి రక్షిత, వృక్షాలని మనం రక్షిస్తే వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. ఒక చెట్టు 10 ACలతో సమానం, సైంటిఫిక్ గా కూడా ఇది ప్రూవ్ చేయబడింది. మనము డబ్బుల రూపంలో ఇచ్చేటువంటి సంపద కంటే కూడా ప్రకృతి రూపంలో ఇచ్చేటువంటి సంపద తరతరాలకు నిలుస్తుంది, మరియు ఇది చాలా గొప్ప సంపద. ఆరోగ్యమే మహాభాగ్యం.
0: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, దీనికోసం ప్రతి ఒక్కరూ ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి రావాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పర్యావరణాన్ని రక్షించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యకులు రామచందర్రావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్

0: హైదరాబాద్ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: ఈరోజు ప్రపంచ పర్యావరణ దినం నాడు భారతీయ జనతా పార్టీ తరపించి కార్యకర్తలందరూ కూడా తల్లి పేరు మీద ఒక చెట్టు నాటమని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి యొక్క ఇచ్చిన పిలుపుకు మాకేనా ఏక్ పేడ్ తల్లి పేరు మీద ఒక చెట్టు నాటారు. ఇప్పటికే దాదాపు 2014 నుంచి ఈ కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ గారు తీసుకుంటున్నారు. 260 కోట్ల చెట్లని ఇప్పటి వరకు నాటి ఈ దేశం మీద ఒక అరణ్య క్షత్రియ ఫారెస్ట్ కవర్ కింద ఈరోజు మనం పర్యావరణాన్ని మనం రక్షించుకోవాలి, చెట్టు నాటాలి.
0: పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ పిలుపు మేరకు ఈ ఉదయం ఢిల్లీలోని తన అధికార నివాసంలో మొక్క నాటారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనేది కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదని, ప్రకృతిని కాపాడుకునే ఒక మహత్తర ప్రజా ఉద్యమమని అభివర్ణించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కృష్ణకాంత్ పార్కులో జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని కోరారు. హైదరాబాద్లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే ఈ ప్రసాదం కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది ఆస్తమా రోగులు నగరానికి వస్తారు. ఈ నెల 8-9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ పంపిణీ జరుగుతుంది. దీనికోసం మత్స్యశాఖ ఇప్పటికే చేప పిల్లలను సిద్దం చేస్తుండగా జలమండలి, జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ట్రాఫిక్ వంటి వివిధ శాఖల అధికారులు సమన్వయ కమిటీగా ఏర్పడి పనులను ముమ్మరం చేశారు. రోగుల రక్షణ, భారీ రద్దీని నియంత్రించడం కోసం నాంపల్లి, అజంతాగేట్, మాలకుంట పరిసర ప్రాంతాల్లో సుమారు 600 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో వచ్చే 5 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు సంగారెడ్డి, రంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. తమ ప్రభుత్వం సృష్టించిన అత్యంత అనుకూలమైన వాతావరణం వల్ల సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ మారుతోందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. అమెరికా టెలికాం దిగ్గజం టీ మొబైల్ యుఎస్ గ్లోబల్ సొల్యూషన్స్ సంస్థకు చెందిన గ్లోబల్ టెక్నాలజీ సెంటర్ను మంత్రి శ్రీధర్బాబు నిన్న హైదరాబాద్లో ప్రారంభించారు. విభిన్న రంగాలకు చెందిన నిపుణులైన మానవ వనరులు అందుబాటులో ఉన్నందున అనేక సంస్థలు తమ నూతన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్రానికి వస్తున్నాయని శ్రీధర్బాబు వెల్లడించారు. బదిలీల్లో జీవో నెంబర్ 38 నిబంధనలు అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం విధించిన గడువుపై ప్రభుత్వం స్పందించకపోవడంతో వైద్యులు ఈరోజు ఉదయం నుంచి విధులను బహిష్కరించారు. దీంతో ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు రాష్ట వ్యాప్తంగా ఓపీ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. చికిత్స కోసం వచ్చిన వేలాది మంది రోగులు, వృద్దులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే కేవలం అత్యవసర సేవలను మాత్రమే మినహాయించినట్టు వైద్యులు ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. నాగర్ కర్నూలు జిల్లాలోని పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూల్ కాలువల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఈరోజు పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రకృతి ఒడిలో మన భవిష్యత్తు అనే అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ మైక్రోబయాలజీ డాక్టర్ సుస్మిత గారి ప్రసంగం వింటారు.
1: అందరికీ నమస్కారం. నేను డాక్టర్ బి సుస్మిత. నేను మీతో మాట్లాడుతున్నది ఒక సైన్స్ టీచర్గా మాత్రమే కాదు, ప్రకృతిని శాస్త్రీయంగా అర్థం చేసుకునే ఒక సాధారణ పరిశీలకురాలుగా మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, నిజానికి ఇది మన భవిష్యత్తును నిర్ణయించే అంశం, అదే ప్రకృతి మరియు మన జీవన సమతుల్యత. ఆరోగ్యమే మహాభాగ్యమని మనం తరచుగా అంటుంటాం కదా, కానీ ఆ ఆరోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నిస్తే సమాధానం చాలా స్పష్టంగా కనిపిస్తుంది, అదే మన ప్రకృతి. మన జీవితం మూడు ప్రధాన ఆధారాలపై నిలబడి ఉంది. మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం తీసుకునే ఆహారం, ఈ మూడు కూడా పూర్తిగా ప్రకృతిపై ఆధారపడి ఉన్నాయి కదా. అంటే ప్రకృతి మనకు ఇచ్చే అనుగ్రహాలు మాత్రమే కాదు, మన జీవనానికి అవసరమైన ప్రాథమిక ఆధారాలను కూడా ఇస్తుంది. వాస్తవానికి ప్రకృతి లేకుండా జీవితం అసాధ్యం. ఒక్క క్షణం ఊహించండి, గాలి లేకుండా శ్వాసించగలమా? నీరు లేకుండా జీవించగలమా? ఆహారం లేకుండా శరీరం కొనసాగగలదా? సమాధానం ఒక్కటే, అసాధ్యం. అంటే ప్రకృతే మనకు ఒక వరం. అందుకే ప్రకృతి కేవలం మన చుట్టూ ఉన్న నేపథ్యం కాదు, అది మన జీవితం, మన ఆరోగ్యం, మన భవిష్యత్తు. అందుకే ఈరోజు ప్రపంచం మొత్తం ఒకే గొంతుకగా చెప్తుంది, ప్రకృతిని మనం కాపాడాలి. ఈ ఆలోచన కేవలం ఒక నినాదం కాదు, ఇది ఒక అత్యవసరమైన హెచ్చరిక. ఈ సంవత్సరం 2026 ప్రపంచ పర్యావరణ దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్ అంటే ప్రకృతి నుంచి ప్రేరణ పొందుతూ వాతావరణాన్ని కాపాడుతూ భవిష్యత్తును రక్షించాలి. ఈ సందేశం మనకు గుర్తు చేస్తున్నది ఏమిటంటే, ప్రకృతి మన శత్రువు కాదు, మన జీవనానికి మూలాధారం. కానీ మన అభివృద్ధి పేరుతో మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్నాం, గాలిని కలుషితం చేస్తున్నాం, నీటిని దుర్వినియోగం చేస్తున్నాం, అడవులను నాశనం చేస్తున్నాము. ఇదే కొనసాగితే భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వబోయేది అభివృద్ధి కాదు, అస్థిరమైన భూమి మాత్రమే. కానీ మనకు కావలసింది సుస్థిరమైన అభివృద్ధి. అందుకే ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని అర్థం చేసుకుందాం. ప్రకృతిని కాపాడడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమే అని తెలుసుకుందాం. గత కొన్ని దశాబ్దాల్లో భూమి చాలా వేగంగా మారుతుంది. ఈ మార్పులు మన కంటికి కనిపిస్తున్నప్పటికీ వాటి వెనుక ఒక శాస్త్రీయ కారణాలు, మరింత లోతైన కారణాలు ఉన్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ IPCC నివేదిక వంటి అంతర్జాతీయ శాస్త్రీయ సంస్థల నివేదికలు ఏం చెబుతున్నాయంటే, భూమి సగటు ఉపరితల ఉష్ణోగ్రత పారిశ్రామిక యుగం అంటే పరిశ్రమలు అభివృద్ధి చెందిన యుగం ప్రారంభం నుండి సుమారు 1.1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుంది. అంటే భూమి మీద ఉన్న సగటు ఉపరితల ఉష్ణోగ్రత 1.1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు పెరుగుతుంది. అంటే ఇది వినడానికి చాలా చిన్న మార్పులా కనిపించినా వాతావరణ వ్యవస్థ దృష్టిలో ఇది అత్యంత కీలకమైన మార్పు. ఎందుకంటే భూమి ఉష్ణోగ్రతలో చిన్న పెరుగుదల కూడా గాలి ప్రవాహాలు, సముద్ర ప్రవాహాలు, వర్షపాత నమూనాలను పూర్తిగా మార్చేస్తాయి. అదే ప్రభావం ఇప్పుడు స్పష్టంగా మనకందరికీ కనిపిస్తుంది కదండి. మొదటగా అకాల వర్షాలు పెరుగుతాయి. రెండవది ఇప్పుడు మనం అందరం అనుభవిస్తున్న ఎండల తీవ్రత కూడా పెరుగుతుంది. మూడవది తుఫాన్లు మరింత బలపడతాయి. నాలుగవది సముద్ర మట్టం పెరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క వాతావరణ పరిస్థితులు

1.1 డిగ్రీ సెంటీగ్రేడ్ ఒక చిన్న ఉష్ణోగ్రతలో ఉన్న మార్పు వల్ల ఇన్ని రకాల మార్పుల్ని మనం ప్రకృతిలో చూడగలుగుతున్నాం. ఈ మొత్తం పరిస్థితిని శాస్త్రీయంగా మనము భూగోళ ఉష్ణతాపం పెరుగుదల అంటే గ్లోబల్ వార్మింగ్ అని పిలుస్తాము. దీనికి కారణం ఏమిటి? శాస్త్రీయంగా పరిశీలిస్తే ప్రధాన కారణం భూమి వాతావరణంలో గ్రీన్ హౌస్ వాయువుల పెరుగుదల, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ వాయువుల పెరుగుదల, ముఖ్యంగా ఫాజిల్ ఇంధనాలు అంటే మనం ఇంధనాలను దహనం చేసినప్పుడు అంటే బొగ్గు, పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాలు కాల్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వంటివి విడుదలవుతాయి. అలా వాహన కాలుష్యం పెరగడం వల్ల రవాణా వాహనాలు నిరంతరం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని అంటే గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నాయి. పరిశ్రమలు కూడా గ్రీన్ హౌస్ వాయువుల్ని విడుదల చేస్తున్నాయి. అడవులు నరికివేత ఇంకో కారణం ఏంటంటే అడవుల నరికివేత కార్బన్ డైఆక్సైడ్ని గ్రహించే సహజ వ్యవస్థ అనేది తక్కువైపోతుంది. కానీ అడవులు తగ్గిపోవడంతో ఈ సమతుల్యత అనేది దెబ్బతింటుంది. ఈ విధంగా ఇలాంటి ప్రధాన కారణాలు కలిసి భూమి సహజ వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. అంటే మనం ఇప్పుడు ఒక రకమైన పెద్ద పెను ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాము. అందుకే శాస్త్రవేత్తలు పదే పదే హెచ్చరిస్తున్నారు, భూమి వేడెక్కడం కేవలం పర్యావరణ సమస్య కాదు, ఇది భవిష్యత్తు జీవన సమస్య. ఈ పరిస్థితిని మనం అర్థం చేసుకోవడం మాత్రమే కాదు, దాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవడం ఇప్పుడు అత్యవసరం. ఇంకొక ప్రస్తావనకు వస్తే నీరు. సో నీరు కూడా ప్రకృతిలో అత్యంత కీలకమైన మరియు జీవనాధార వనరు. భూమిపై సుమారు 71% వరకు అంటే 71% వరకు నీరు ఉన్నప్పటికీ అందులో తాగడానికి, వ్యవసాయానికి, మనకు రోజువారీ అవసరాలకు ఉపయోగపడే స్వచ్ఛమైన నీరు మాత్రం చాలా చాలా పరిమితంగా ఉంటుంది. శాస్త్రీయ అంచనాల ప్రకారం ప్రపంచం మొత్తం నీటిలో కేవలం సుమారు 2.5% మాత్రమే నీరు, అది మనకు అందుబాటులో తాగడానికి అనుకూలంగా ఉన్న శాతం. అందులో ఉన్న పెద్ద భాగం అంటే మిగిలిన భాగం మొత్తం భూగర్భ జలాల్లో నిల్వ ఉండడం, హిమనదులుగా మారడం వల్ల మనకు నేరుగా అందుబాటులో ఉండదు. ఈ కారణంగా నీటి నిర్వహణ అంటే వాటర్ మేనేజ్మెంట్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి వారి నివేదికలు ఏం సూచిస్తున్నాయంటే 2050 నాటికి ప్రపంచ జనాభా పెరుగుదల, వాతావరణ మార్పులు మరియు భూగర్భ జలాల అధిక వినియోగం కారణంగా తీవ్రమైన నీటి కొరత అనేక దేశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో మనం చూస్తూనే ఉన్నాం భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్నాయని స్పష్టంగా అర్థమవుతుంది. మన సాంప్రదాయ జల సంరక్షణ వ్యవస్థలు అంటే మనం ఎప్పటినుంచో మనకు జల సంరక్షణ వ్యవస్థలు, చెరువులు, కుంటలు, కాలువలు, వర్షపు నీటి నిల్వ పద్ధతులు, ఇవన్నీ సహజంగా నీటి చక్రాన్ని సమతుల్యం చేసే సమర్థవంతమైన వ్యవస్థలు. వాటిని మనం సస్టైనబుల్ వాటర్ సిస్టమ్ అంటాం. సో మనం మన గ్రౌండ్ వాటర్ అంటే భూగర్భ జలాల పునరుత్పత్తి తగ్గిపోకుండా మనం భూమిలోకి నీరు చొచ్చుకుపోయి భూగర్భ జలాలు రీఛార్జ్ అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయ్యే విధంగా మనం కొన్ని రకాల కార్యక్రమాలని చేపట్టాలి. ప్రకృతిలో ప్రతి జీవి ఒక పెద్ద సమతుల్య వ్యవస్థలో భాగంగా పనిచేస్తుంది. దీన్ని శాస్త్రీయంగా ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటారు. అంటే తేనెటీగలు పంటల పరాగ సంపర్కానికి కీలకం. వాటి సంఖ్య తగ్గితే ఏమవుతుంది? ఆహార ఉత్పత్తి తగ్గుతుంది. అదేవిధంగా కప్పలు పురుగుల జనాభాను నియంత్రిస్తుంది. అవి లేకపోతే ఏమవుతుంది? పంట నష్టం పెరుగుతుంది. అడవులు వర్షపాతం ఏర్పడడానికి అవసరమైన తేమను నిల్వ చేస్తాయి. అడవులు తగ్గితే ఏమవుతుంది? అసమతుల్యం అవుతుంది. ఆ విధంగా ప్రతి జీవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. దీన్ని మనం ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటాము. ఈ సమతుల్యత దెబ్బతిన్నప్పుడు మొత్తం మన జీవ వ్యవస్థ ఎకోసిస్టమ్ ఏమవుతుంది? అస్థిరమవుతుంది. అందుకే మనం ఇప్పుడు ప్రకృతితో సమతుల్యత, మన భవిష్యత్తుకు భద్రతగా మనము ముందుకు నడవాలి. ఇదే సమయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న మరో అతిపెద్ద సమస్య ఏమిటంటే, అయితే శాస్త్రం సమస్యను మాత్రమే చూపించదు, అంటే దానికి తగ్గట్టుగా ఒక పరిష్కారాన్ని కూడా సూచిస్తుంది. అదే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటే పునరుత్పాదక శక్తి వనరులు. అంటే ఏంటంటే సౌరశక్తి, సోలార్ ఎనర్జీ, వాయుశక్తి, విండ్ ఎనర్జీ, జలశక్తి, హైడ్రోపవర్ వంటి శక్తి వనరులు కార్బన్ ఉద్గారాలు లేకుండా విద్యుత్ని ఉత్పత్తి చేస్తాయి. అంటే ఇవన్నిటిని కలిపి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్, పునరుత్పాదక శక్తి వనరులుగా మనం పేర్కొనవచ్చు. అంతర్జాతీయ శాస్త్రీయ అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే, ఈ స్వచ్ఛమైన మన

పునరుత్పాదక శక్తి వనరుల వినియోగం పెరిగితే గ్రీన్ హౌస్ వాయువులు, అంటే మనము వాహనాల ద్వారా వచ్చే గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి వ్యక్తి స్థాయిలో తీసుకున్న చిన్న నిర్ణయాలు కూడా పెద్ద ప్రభావాన్ని చూపగలవు. విద్యుత్ ఆదా చేయడం, నీటి వినియోగాన్ని తగ్గించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, చెట్లను పెంచడం వంటి వాటి ద్వారా భూమి ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడతాయి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా ప్రస్తావించవచ్చు. నేచర్ బేస్డ్ సొల్యూషన్స్, అంటే ప్రకృతితో ఆధారంగా తీసుకొని సమస్యలను పరిష్కరించడం, అంటే మ్యాంగ్రోవ్ అడవుల్ని వరదల్ని తగ్గిస్తాయి, చెట్లు ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి, వెట్లాండ్స్ కల్చర్ని తీసుకొస్తే వెట్లాండ్ సిస్టమ్ నీటిని శుద్ధి చేస్తాయి. ప్రకృతి మనకు సమస్య కూడా కాదు, ప్రకృతి మనకు పరిష్కారాలను కూడా చూపిస్తుంది. ఇలా మనము నేచర్ బేస్డ్ సొల్యూషన్ని, అంటే ప్రకృతి ఆధారంగా మన సమస్యల్ని పరిష్కరించుకుంటే మనం ఒక సున్నితమైన ఒక జీవ సమతుల్య వ్యవస్థలో భాగంగా పనిచేసి మనము ప్రకృతితో సమతుల్యంగా మన భవిష్యత్తుకు భద్రతగా మనం ముందుకు నడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ప్రస్తుతం చేస్తున్న కొన్ని నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ గురించి ఇన్ని చెప్పుకున్నాం కదా, ఇదే ప్రస్తావన మన భారతీయ సంస్కృతిలో ఈ విధంగా వాళ్ళు ముందే అర్థం చేసుకొని నదిని తల్లి అన్నారు, చెట్టును దేవుడుగా పూజించారు, పంచభూతాలను పవిత్రంగా చూశారు, అలాగే దీర్ఘకాలిక సమతుల్యత మనకు ఒక కొత్త భావాన్ని కలిగేటట్టుగా చేశారు. ఎందుకంటే ఇవన్నీ కూడా మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. ఈ సాంప్రదాయ దృక్పథాన్ని శాస్త్రీయ కోణంలో పరిశీలిస్తే ఎలా ఉంటుందంటే, ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే కాదు, ప్రకృతి ఆధారిత జీవ నిర్వహణ సంస్థ, అంటే నేచర్ బేస్డ్ ఎకలాజికల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని అర్థమవుతుంది. పురాణాలు మరియు వేదకాల జీవన విధానాలు ప్రకృతిని మన జీవభాగంగా చూసి మన దృష్టిని అభివృద్ధి చేశాయి. అంటే నీటి వనరుల పట్ల గౌరవము మన జీవన భాగంగా చూసి మన దృష్టిని అభివృద్ధి చేశాయి. అంతేకాకుండా పురాణాల్లో ప్రకృతిని నాశనం చేయడం పాపంగా భావించడం, దాని వెనుక ఒక శాస్త్రీయ సందేశం ఉంది అని మనకు అర్థమయ్యే విధంగా మన వనరుల వినియోగానికి కూడా ఒక సహజ పరిమిత ఉంది అని అన్ని రకాల ప్రస్తావనలు మనము పురాణాల్లో మనం గమనించవచ్చు. దీన్ని ఆధునిక పర్యావరణ శాస్త్రం, అంటే ద కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్, అంటే క్యారీయింగ్ ద కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్ అని వర్ణిస్తుంది. అంటే మనం సహజంగా పురాణాల్లో ప్రకృతిని నాశనం చేసే కొన్ని రకాల పనులని మనం ఏ విధంగా ఒక పరిమితికి మించకుండా ముందుకు వెళ్లడం ద్వారా హౌ వీఆర్ క్యారీయింగ్ ద కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్, మన భవిష్యత్తు కోసం మన సుస్థిర వ్యవస్థను ఎలా ఏర్పరచుకుంటాము అనడానికి కొన్ని పరిష్కారాలు కూడా అక్కడ మనకి దొరుకుతాయి. ఈ పరిమితిని దాటితే ఏమవుతుందంటే సమతుల్యత దెబ్బతింటుంది. అందువల్లనే మనం సాంప్రదాయ జీవన విధానం ప్రకృతిని వేరుగా కాకుండా మన జీవితంలో భాగంగా చూసే దృష్టిని అందించాలి. అదే ఆధునిక పర్యావరణ శాస్త్రం చెప్పే సస్టైనబిలిటీ ప్రిన్సిపల్, అంటే మనం తెలుసుకున్నాం కదా క్యారీయింగ్ కెపాసిటీ ఆఫ్ ఎకోసిస్టమ్, అది ఇప్పుడు ఆధునిక పర్యావరణ శాస్త్రం చెప్పే సస్టైనబుల్ ప్రిన్సిపల్గా మారింది. అంటే ప్రస్తుత అవసరాలను తీర్చుకుంటూ భవిష్యత్తు తరాలకు మన వనరులను దెబ్బతీయకుండా మనము వారి కోసం కూడా కొన్ని రకాల వనరులను, అంటే భవిష్యత్తు తరాల కోసం కూడా మనం వనరులను సంరక్షించుకోవడం అన్నమాట. అంటే దట్ ఈస్ సస్టైనబిలిటీ ప్రిన్సిపల్. కాబట్టి మన పురాతన జ్ఞానం, ఆధునిక శాస్త్రం రెండు ఒకే సత్యాన్ని విభిన్న భాషల్లో చెప్పాయి. ప్రకృతి ఒక జీవ వ్యవస్థ, దానిలో ప్రతి అంశం పరస్పరం అనుసంధానమై ఉంది. దాన్ని కాపాడడం మన జీవన కర్తవ్యం మాత్రమే కాదు, మన భవిష్యత్తుకు భద్రత కూడా. ముగింపుగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ప్రకృతిని కాపాడడం అంటే మన జీవితాన్ని కాపాడడం. ప్రకృతి లేకపోతే మనం లేము. ఈ సత్యాన్ని ఆధునిక పర్యావరణ శాస్త్రం కూడా స్పష్టంగా నిర్ధారిస్తుంది. దీనికి ఒక భూమి ఒక జీవ వ్యవస్థలాగా పనిచేస్తుంది అని చెప్పే ముఖ్యమైన శాస్త్రీయ సిద్ధాంతాల్లో గయా పరికల్పన, అంటే గయా హైపోథెసిస్, అండ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ అనే రెండు రకాల శాస్త్రీయ పరిష్కారాలు ఉన్నాయి. ఉదాహరణకు గయా పరికల్పన, భూమి ఒక స్వయం నియంత్రిత సంక్లిష్ట జీవ వ్యవస్థగా పనిచేస్తుందని ప్రతిపాదిస్తుంది. ఈ సిద్ధాంతం ప్రకారం భూమిపై ఉన్న జీవులు వాటి నిర్జీవ పరిసరాలు, అంటే వాతావరణం, నీరు, నేల పరస్పరం చర్య చేసుకుంటూ భూమిపై జీవనానికి అనుకూలమైన పరిస్థితులను నిలబెట్టుకుంటాయి మరియు అదేవిధంగా ముందుకు కొనసాగిస్తాయి కూడా. ఈ భావనను మన రసాయన

0: శాస్త్రవేత్త జేమ్స్ లీవ్లాక్ ప్రతిపాదించారు. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి కేవలం జీవులు ఉన్న గ్రహం మాత్రమే కాకుండా జీవులు ప్రకృతి వ్యవస్థలు కలిసి పనిచేసే ఒక జీవి లాంటి సమతుల్య వ్యవస్థ, అంటే ఇంటిగ్రేటెడ్ లివింగ్ సిస్టమ్ గా పరిగణించబడుతుంది. ఇందులో వాతావరణం, సముద్రం, నేల, అన్ని రకాల జీవులు కలిసి భూమి ఉష్ణోగ్రత, వాతావరణ సమతుల్యత, జీవన అనుకూలతకు నియంత్రించడంలో సహాయపడతాయి. ఇదే మనము వన్ హెల్త్ కాన్సెప్ట్ గా కూడా తీసుకొని ఇంటిగ్రేట్ అంటే దాన్ని మనం అనుసంధానం చేసుకోవచ్చు. ఇక ఆధునిక శాస్త్రంలో అంగీకరించబడిన మరో భావన ఎర్త్ సిస్టమ్ సైన్స్. ఇది భూమిని నాలుగు ప్రధాన భాగాల పరస్పర సంబంధిత వ్యవస్థగా, అంటే ఇంటర్ కనెక్టెడ్ స్పియర్స్ అని అంటారు. అంటే వాతావరణం అట్మాస్ఫియర్, జలమండలం హైడ్రోస్పియర్, భూభాగం జియోస్పియర్, జీవమండలం బయోస్పియర్. ఆ నాలుగు భాగాలు నిరంతరం పరస్పరం ప్రభావితం చేసుకుంటూ ఉంటాయి. ఉదాహరణకు వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ పెరిగితే సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి, అవి మంచు కరుగుదలకు దారితీస్తాయి, చివరికి సముద్ర మట్టం పెరుగుతుంది. ఒకదాని వెనుక ఒకటి పరస్పరంగా సంబంధిత వ్యవస్థగా పనిచేస్తాయి. అదేవిధంగా అడవులు నరికివేత వర్షపాత నమూనాలను మార్చి వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావితం చూపుతుంది. ఈ పరస్పర సంబంధాన్ని శాస్త్రం ఎర్త్ సిస్టమ్ ఇంటిగ్రేషన్స్ ఆర్ ఈ ఐదు ప్రధాన భాగాల పరస్పర సంబంధిత వ్యవస్థనే మనం ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఇంటరాక్షన్స్ గా వివరిస్తాము. అందువల్ల ఈ రెండు సిద్ధాంతాలు మనకు ఒకే సత్యాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. అంటే భూమి విడివిడిగా ఉన్న అంశాల సమాహారం కాదు, ఇది ఒక అనుసంధానిత జీవ వ్యవస్థ. ఈ వ్యవస్థలో చిన్న మార్పు కూడా పెద్ద ప్రభావాన్ని కలిగిస్తుంది. అందుకే పర్యావరణ పరిరక్షణ అనేది ఒక ఎంపిక కాదు, ఇది జీవన అవసరం మాత్రమే కాదు, భవిష్యత్తు తరాల భద్రతకు సంబంధించి మన శాస్త్రీయ బాధ్యత కూడా. అంటే వాతావరణం, నీరు, నేల, జీవులు ఆల్ ఆర్ ఇంటర్కనెక్టెడ్. ఒక భాగం దెబ్బతింటే మొత్తం వ్యవస్థ అస్థిరమవుతుంది. అందుకే పర్యావరణ పరిరక్షణ అనేది ఒక ఎంపిక కాదు, ఇది ఒక జీవన అవసరం. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం. చెట్లు నాటుదాం, నీటిని కాపాడుదాం, కాలుష్యాన్ని తగ్గిద్దాం, భూమిని ప్రేమిద్దాం. ఒక వ్యక్తి స్థాయిలో మనం చేతనైంది మనం చేయడం మూలంగా మనం కుటుంబ వ్యవస్థని, అంటే వ్యక్తి నుంచి కుటుంబం, కుటుంబం నుంచి సమాజం, అలా ప్రతి ఒక్కరు ఒక వ్యక్తి స్థాయిలోనే మార్పుని మనం తీసుకురావడం అనేది ప్రపంచ పర్యావరణ దినోత్సవం యొక్క సందేశాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్, అంటే ప్రకృతి నుంచి ప్రేరణ పొందుతూ వాతావరణాన్ని కాపాడుతూ భవిష్యత్తును రక్షించాలి. ఇలా మనం వ్యక్తి స్థాయి నుంచే సందేశాన్ని మనం గ్రహించుకొని మనం ముందుకు సాగాలి. ఎందుకంటే శాస్త్రం ఒక విషయాన్ని స్పష్టంగా చెబుతుంది, సస్టైనబిలిటీ అంటే సుస్థిర అభివృద్ధి అంటే ఒక త్యాగం కాదు, అది ఒక తెలివైన జీవన విధానం, అంటే ఇట్ ఈస్ ఒక స్మార్ట్ లివింగ్ ప్రాక్టీస్. ఎర్త్ డస్ నాట్ బిలాంగ్ టు అస్, వీ బిలాంగ్ టు ఎర్త్, అంటే భూమి మనది కాదు, మనం భూమికి చెందిన వాళ్ళం, మనం దాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అదేవిధంగా మరో శాస్త్రీయ సత్యం ఏమిటంటే ప్రకృతి సమతుల్యతలో ఉంటేనే జీవం నిలుస్తుంది. అన్ని రకాల నాచురల్ సైకిల్స్ ఆర్ ద బ్యాక్ బోన్ ఫర్ ద లైఫ్ ఆన్ ఎర్త్. వీటిలో అసమతుల్యత ఏర్పడితే వాతావరణ మార్పులు, ఆహార కొరత, జీవ వైవిధ్య నష్టం వంటి సమస్యలు పెరుగుతాయి. అందుకే మన జీవితం, మన భవిష్యత్తు, మన భూమి ఇవన్నీ ఒకే సత్యంపై ఆధారపడి ఉన్నాయి. ప్రకృతి సమతుల్యతే మన జీవన సమతుల్యత. చివరిగా ఒక మాట, ప్రకృతి ఉంటేనే మన భవిష్యత్తు ఉంటుంది, పచ్చని భూమి ఉంటేనే సురక్షిత జీవితం ఉంటుంది. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు.
1: ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ప్రకృతి ఒడిలో మన భవిష్యత్తు అనే అంశం గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ మైక్రోబయాలజీ డాక్టర్ సుస్మిత గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన

0: ఆశ్చర్యం. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పశు పోషకులు, కోళ్ల పెంపకందారులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు తగిన ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల కోళ్ల పెంపకందారులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085853. ఫోన్ నెంబర్లు మరోసారి 2324085252, మరొక నెంబర్ 2324085853. ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిలిలో. గమనిక విన్నారు.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: సంబంధిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్ర గీతం విందాం. సఖీ చిత్రం కోసం హరిహరన్ క్లింటన్ గానం చేసిన వేటూరు గీతం, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 1:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: आदाब, ये आकाशवाणी है, खबरों के साथ मैं हबीबुर रहमान. वजीर आजम नरेंद्र मोदी आज गुजरात में 18,800 करोड़ रुपए से ज्यादा की लागत वाले बहुत से तरक्याती प्रोजेक्टों को मुल्क के नाम वक्फ करेंगे और संग बुनियाद रखेंगे. मरकज ने सरकारी तमस्सुकात में असासों के फायदों पर गैर मुल्की अदारा जाती सरमायाकारों को

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: శ్రోతలకు ఒక గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారం చేస్తుంది. ఇందులో వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు, ఈ అంశం గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పశు పోషకులు, కోళ్ల పెంపకందారులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు తగిన ప్రామాణిక సమాధానాలు, సలహాలు అందజేస్తారు. ఆసక్తి గల కోళ్ల పెంపకందారులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయండి, ప్రామాణికమైన సమాధానాలు, సలహాలు పొందండి. మా ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324-0852, మరొక నెంబర్ 2324-0853. ఈ నెంబర్లకు గమనిక విన్నారు.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 3 గంటలు, వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నాగర్ కర్నూల్ జిల్లాలోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన నార్లాపూల్ కాల్వల నిర్మాణం పనుల పురోగతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేసి పాలమూరుకు సాగు తాగునీటి అవసరాలు తీర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఖండించారు. దేశం ఆర్థిక సునామీ దిశగా వెళుతోందన్న రాహుల్ వాదనలు నిరాధారమని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని విమర్శించారు. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని రాష్ట వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ప్రకృతి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న వారందరినీ ముఖ్యమంత్రి అభినందించారు. ఢిల్లీ మాదిరిగా హైదరాబాద్ నగరం కాలుష్యంతో నిండిపోకుండా ఉండాలంటే

విద్యుత్ వాహనాల వాడకాన్ని పెంచాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బదిలీల్లో జీవో నెంబర్ 38 నిబంధనలు అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ రంగ వైద్యులు ఈ ఉదయం నుంచి విధులను బహిష్కరించారు. దీంతో ఉస్మానియా, గాంధీ వంటి ప్రధాన ఆసుపత్రులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓపీ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. మృగశిర కార్తెను పురస్కరించుకుని బత్తిని కుటుంబీకులు ఉచితంగా అందించే చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 8-9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరిగే ఈ పంపిణీకి అవసరమైన చేప పిల్లలను మత్స్యశాఖ సిద్దం చేస్తోంది. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 పాలనలో తెలంగాణకు భారీగా నిధులు లభించాయని బీజేపీ రాష్ట్ర అధ్యకుడు రామచంద్రరావు అన్నారు. వైద్య, విద్య, రహదారుల రంగాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక

నిధులు లభించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. వైద్య, విద్య, రహదారుల రంగాల్లో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్టు పేర్కొన్నారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. రేపో రేటును 5.25% కొనసాగించాలని ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 35 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై తర్వాతి ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై ఈనాటి మా సాయంకాల ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఉత్తరప్రదేశ్లోని బలియాలో ఉన్న జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం భారతదేశపు 100వ రామర్స్ సైట్గా గుర్తింపు పొందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్తడి నేల పక్షిజాతుల జీవ వైవిధ్యంతో సమృద్దిగా ఉండి అనేక వలస స్థానిక పక్షులను ఆకర్షిస్తోంది. జపాన్ దేశం హిరోషిమా రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ శాసనమండలి శాసనసభలను సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రమని అన్నారు. తెలంగాణ రాష్ట రాజధాని నగరంలో అన్ని దేశాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారని, తమ బిజినెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రారంభమైంది. చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర పర్యావరణ అటవీ వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి ఈరోజు న్యూఢిల్లీలో 18 నమో ఆక్సిజన్ పార్కులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఏక్ పేడ్ మాకే నామ్ అనే దేశవ్యాప్త ప్రచార కార్యక్రమం కింద పలు పర్యావరణ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. సీబీఎస్ఈ ఫలితాల అనంతర ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ ద్వారా 12వ తరగతి విద్యార్థుల నుండి మొత్తం 70,000 పైగా దరఖాస్తులందాయి. వీటిలో మార్కుల ధృవీకరణ కోసం 7,314 దరఖాస్తులు, పునఃమూల్యాంకన కోసం 63,000 పైగా దరఖాస్తులు ఉన్నాయి. ఆర్బీఐ రేపో రేటును 5.25% యథాతథంగా ఉంచాలన్న నిర్ణయం వృద్ధిని, వ్యాపార సెంటిమెంట్లను బలోపేతం చేస్తుందని పారిశ్రామిక సంస్థ అసోచామ్ పేర్కొంది. ద్రవ్యోల్బణం లక్షిత పరిధిలో ఉండేలా చూసుకుంటూనే ఆర్థిక వృద్ధికి మద్దతిచ్చే విషయంలో ఈ నిర్ణయం ఒక సమతుల్య విధానాన్ని ప్రతిబింబిస్తుందని అసోచామ్ సెక్రటరీ జనరల్ సౌరభ్ సన్యాల్ అన్నారు. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం

వర్షం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో బుడిగ చెంగం కథ రూపుడు రూపకాంతుడు వినిపిస్తారు శ్రీ సిరిగిరి జాలయ బృందం. వినండి బుడిగ చెంగం కథ.

విష్ణు భాషర మహారాజు భార్య భద్రకాళి నాదా ప్రాణేశ్వర మనోహర ఈ ధనముండి ఏమి చెయ్య భాగ్యముండి ఏమి చెయ్య కడప్ర సంతానము లేదు నాదా రేపు లేదల్లు దసరా పండుగ వస్తే తూర్పు నుంచి చుట్టాలు వస్తారు పరమణించి ప్రాంతములు వస్తారు వాళ్ళు ధనం అడుగుతారా భాగ్యం అడుగుతారా భాగ్యం అడిగారు ధనం అడిగారు నాదా కడుపు నిందా

0: భద్రకాళి నీ సంతానం ఇస్తున్నా ఒక్క మాట ఒక్క మాట బావా నేను అడిగేదాను ఏమి మాట అంటావు స్వామి అని అడిగింది. అమ్మా భద్రకాళి నీకు ఇద్దరు కుమారులు ఇస్తున్నా గాని నువ్వు నా కాటుకు నాగముని నాగమునికి కాటుకు రావాలే సంతానం కావాలా నీ ప్రాణం ఇస్తావా సంతానం కావాలా నీకు.
1: ఇరవయ్యావా దేవుడా భగవంతుడా శంకరాణి కన్న మిక్కిలు మాకే ఉన్నది నువ్వు అన్నట్టు గనుక ఏది నాకు సంతానం కావాలే అటమంటి నా కుమారులు కావాలి గాని నువ్వు నాగ నాగపరమని కింద సాగు ప్రాణమయ్యేవంటే నా కాటుకు వస్తాను సాగా
0: దేవుడు బట్టి రామ రామ భద్రకాళి కొంగురా పుష్పమేషినాడు
2: రాఘవరామ రామ
0: భద్రకాళి ఈ ఇరువురు కుమారులు పుడతారు పెద్ద కుమారుడు రూపేశుడు చిన్న కుమారుడు రూపకాంతుడు అని పేరు పెట్టుకొని మల్ల పుష్పం అనవి ఇంటికి వచ్చినాక దేవుడు అన్నాడు వాడి గారు ఏమి తొమ్మిది గారి వరకల్లా శృంగా శృంగారము కొడుకులు పుట్టినారు సూర్యచంద్రుడికైనా వరము నాదయ్యో
2: రాఘవరామ
0: రూపుడు రూపేశుడు పుట్ట వరకల్లా రాజు పళ్ళు తెరిచినారు.

కలిగిన తపస్సు పడితే స్వామి శంకరుడు మహేశ్వరుడు. అప్పుడు పార్వతి ఏమంటుంది, నాదా ఇన్ని దేశాలు తిరిగి ఇన్ని రాజాలు తిరిగి మన గుడికి వచ్చారు నాదా, వాళ్ళ సంతానం ఇచ్చి వస్తాపా నాదా అని చెప్పి పార్వతి ఏమన్నది, బామా వాళ్ళకున్న

అందా ఈ సంతానం కూడా సభలు చేస్తుందా? సంతానం సభ వేస్తే నువ్వు అసముంటావు ఆ భద్రకాళ్ళు రమ్మను, ఆమె సంతానం ఇస్తా భద్రకాళ్ళి.

0: ఆరు మూడు ఏళ్ళు ఏడేళ్ల పిల్లవాళ్ళు 12 ఏళ్ల పిల్లవాళ్ళు అయ్యండు దేవమ్మ 12 ఏళ్ల పిల్లవాళ్ళ కాటుకు వస్తున్నది. మరి నన్నుతోనే అపదీకం ఆడొచ్చు కానీ దేవితోనే అపదీకం ఆడరాదు. నాదా ప్రాణేశ్వరా, ఒక మాట అడుగుతున్నా ఇంటావా?
1: ఏం మాట చెప్పమే?
0: ఏమి మాట అంటున్నావా?
1: అవును,
0: మన కొడుకులు పుట్టబోయి దేవుని ముగ్గులు తపస్సు పట్టినవా?
1: తపస్సు
0: పట్టినా? తపస్సు పడితే స్వామి వచ్చి ఏమన్నాడు, నీ కొడుకులు కావాలా నా కాటుకు వస్తావా అని అడిగిండు.
1: అవును,
0: అంటే నా ప్రేమ చేత నా కొడుకులే కావాలా స్వామి, నా కాటుకు వస్తాని కానీ అభిగమించిన నాదా, నన్నుతో అపదీకం ఆడొచ్చు కానీ దేవునితో అపదీకం ఆడలేము నాదా ప్రాణేశ్వర. నా

0: రామా, నువ్వు ప్రాణమొత్తం దేవునితోనే అభిమించొచ్చినవా?
1: అవును.
0: ఓ దేవుడు ఎక్కడి నుంచి వస్తాడు, స్వామి ఎక్కడి నుంచి వస్తాడు? పట్టణం చుట్టూరా హజ్జులు గుండాలు పెడతా, జమాలు కావాలొస్తా, పోలీసులు కావాలొస్తా, నీ ప్రాణం పోని.

0: దారి పెడతామన్నాడు, జమాలా కావాలనిస్తుండు, పోలీసులా కావాలనిస్తుండు, మంత్రుల కావాలనిస్తుండు.
1: అవును,
0: ఈ రాత్రి ఆడ దేవుడు వస్తాడని చెప్పానంగానే రాత్రి నిద్రపోకుండా స్వామి శివచనితే కావాలంటున్నాడు. దేవుడు శంకరుడు కళ్ళ చూసాడు, ఆడేమో భద్రకాళి కట్టన్నది, రాజుడు ఎంత మరమా చేస్తున్నాడు. అరే సుభాషణ మహారాజా, నువ్వు ఎవరనుకున్నావు రా దేవుడితో కట్టు కట్టుకుంటావా, వారిమూరు కూడా దేవుడు పట్టునట్టే మాయామయ్యాడు. భద్రకాళి ముందర తాను చీనాడు, భద్రకాలు నిలువు సంతక చేయించి సంతకాల బండ పెట్టి తాళం వేసినాడు. సుభాషణ మహారాజు ఎస్తాయి సంతకాల లోపాల దేవుడు ఉట్టినాడు. వాళ్ళు కాటు ఇచ్చిండు మాయమైపోయిండు దేవా, తెల్లవారకం లేచింది నా భార్య బతికేముంది, గండం చేయలిపోయింది అని సుభాషణ మహారాజు తాళం కాడికి వచ్చి తాళం ఉంది సంతకలు ఎవరితే ఎప్పుడు.

పెడతామన్నాడు, రాజు సుభాజల మహారాజు కొడుకులు ఏడతామన్నారు, మంత్రులు ఏడతామన్నారు, ఊళ్ళో ప్రజలందరూ వచ్చి రాజా సుభాజల మహారాజా అందరితోని కంటు కట్టుకోవచ్చు కానీ దేవునితోని కంటు కట్టుకోవద్దు నాగా స్వామి, వండిన అన్నం ఉండదు సచ్చిన పీగా ఉండదు నాయన.

తోటలా గంధం చక్క నగలు పేర్చి మా భద్రకాళికి పోయి కష్టం మీద మండ వేట అగ్గివత్వం కలిగించండి అయ్యో నజమాని అంటారా వారి గారి కష్టంగా అనుకూలింది పదో దినమున కార్యాగాతాలు వెళ్ళుతున్నది కార్యాగాతాలు వేసుకున్నారయ్యో కుల పట్టుకోని రాదు సుభాషణ రాదు పట్ట

వచ్చి నాకు ఒక ఏడేళ్ళ పిల్లవాడు అయ్యిండ్రు. ఏడేళ్ల వరగల్లరా అది ఏమంటామన్నాడు కొడుక అరుపేష అరుప కాంత మీ తల్లి మరణ అమ్మాయేనా.

0: మునుగడియాలయ్యింది అమ్మా బొగను కళావతి
1: అమ్మా.
0: ఇగో నాకు ఇరువురు కొడుకులున్నారమ్మా.
1: అవును
0: కళావతి, ఆమె భద్రకాళి కొడుకులు గారు, నీ కొడుకులు.

ఆదుకుంటే మన ముందడికి మనము ప్రభుజనం అయితే ఓ బావాలి భూమంగా అప్పటి మాటలకు గుప్పటి కట్టుకున్నట్టు అయ్యో ఇగరేమున్నది నాదా ప్రాణేశ్వర సుభాచరమ రాజా మన తమ్ములు కాదు కొడుకులతో సమానం దాదుకుంటా నీకు వచ్చినాను భయము లేదు స్వామి నాకు వచ్చినాను చింత లేదు తండ్రి ఒక సంవత్సరం రోజుల వరకల్లా నేను అమ్మాయి దగ్గర పిల్లవాళ్ళ మంచిగా చూసుకున్నది సంవత్సరం రోజుల వరకల్లా ఆలోచన చేసింది రామచంద్ర ఎన్ని రోజులు నన్ను ఆ మరమాన్న కొడుకులు వీళ్ళు నా కడ పడబడిన కొడుకులు అయితే నా కవుతురు ఈ ఎవరు పుట్టిన కొడుకులు వాళ్ళకే అవుతారు కానీ నా గారు ఈ వెళ్ళిపోయిన ఒక మంకు బట్టి విరోధం బట్టి పిలవాళ్ళు అది ఎక్కడికైనా ఎలగొట్టే దానయ్యో రామోరాముఖాలి తాను నాది ఇక రాజులుగానే ఉంది పిలవాళ్ళు ఎలగొడుతున్నాయని ఆలోచిస్తే భూగము కళావతి ఒక 7-2 ఏళ్ళు 3 ఏళ్ళు పిలవాళ్ళ దాదింది సాది ఆలోచన చేసింది ఏమని రాంగ రాంగ పిలవాళ్ళ పెద్ద జరుగుతున్నారు అయ్యో నా తాల

0: చెప్పరా అని మాట చెప్పి పిల్లవాళ్ళ దెబ్బలు కొట్టించి పిల్లవాళ్ళ హార్మోనియంబో పట్టిస్తారు.
1: రామ
0: పట్టించేదా ఓ బ్రహ్మ
1: దేవా.
0: మధ్యలో తలుచుకుంది రాజేంద్ర, రాజేంద్ర సుభాషుల మహారాజా, వీళ్ళకి నీ కొడుకులేనా?
2: కొడుకులే.
0: వామ్మో వామ్మో నీ కొడుకులు కారనుకున్నా వాయ పగవాన్లు వీళ్ళు
1: ఉన్నారయ్యో,
0: చెట్టులైనా వీళ్ళు ఉన్నారయ్యో. ఏమంటే పిలవాలి వాళ్ళు? అమ్మ అని పిలవాలి, అమ్మ అని పిలవాలి. కానీ ఏమే అని భార్యను పిలిచినట్టు నన్ను

పడికి వెళ్ళని చూసింది. ఈ ఇట్లయితే ఎట్ట కావాలిగా, ఒక మాట తలుస్తా చిన్నగా, నేను ఒక చితిని వేషం కడతా, చితిని వేషం కాదు చీరంతా దింపుకుంటా, రైకంతా దింపుకుంటా, తలగుండి రోసుకొని రాజు ముందరాను దుక్కా పాడేదాను, రాజు ఖచ్చితంగా కాంచి అని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే వరకు నీ చితిని వేషం కట్టుకున్న వరకు బామా కళావతి ఏమో ఎవరికి కొట్టింది నిన్ను, ఎవరు తిట్టిరని చెప్పా అంటాడు. అంటే నేనేమంట, నీ శిరసు బలగా నువ్వు దావా, నీ కొడుకులు వచ్చి నా కొంగుబట్టి గుంజిండ్రు, నా రైకంతా దింపిండ్రు, తను నన్ను రమ్మని రమ్మనిగా.

0: ఎవడు వాడు నా కొంగుమగానా వెంటేమున్నాదయ్యో
1: రాఘవరామయ్యడుపులైనా
0: ఎడుతున్నది ఎవడనంటే సాధు సుభాషణ మహారాజుడు ఆ బామ ఎవరు కొట్టిండ్రు
1: ఏమి చెప్తున్నా
0: బాల ప్రాణమ్మో నేను తీసేదాను నేను ఉండక బామ నీకేమి భయమే ఎవరు వాళ్ళు ఎవరు అలా పేరు చెప్పు తరు మీద కాదా తలగొట్టేదాను చెప్పేవో బామ కళావతి నాదా ప్రాణేశ్వర నాకు చెప్పాలా.

మీరింతవరకు శ్రీ సిరిగిరి జాలయ బృందం వారిచే రూపుడు రూపకాంతుడు బుడిగిజంగం కథ విన్నారు. మొదటి భాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: సురక్షిత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జన
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి ఓజీ చిత్రం కోసం శృతి రంజని పాడిన పాట, త్రిపురనేని కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యం, ఎస్ఎస్ థమన్ సంగీతం.

శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 8వ తేదీ సాయంత్రం ఇల్లువాకిలిలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతుల గురించి రాజేంద్రనగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పశు పోషకాలు కోళ్ల పెంపకం వీళ్ళందరూ అడిగే ప్రశ్నలకు సందేహాలకు అప్పటికప్పుడు సమాధానాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతులు కోళ్ల పెంపకందారులు మీ సందేహ నివృత్తి కోసం ఫోన్ చేయవలసినటువంటి మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 23240852 2324 0852, ఇంకో నెంబరు 23240853 2324 0853 నెంబర్కు డయల్ చేసి మీ సందేహాలకు నివృత్తి పొందవచ్చు. గుర్తుంటుంది కదా, ఈ సోమవారం రాత్రి 7:15 ఇల్లు వాకిలిలో చిత్రసీమ కార్యక్రమంలో మరో పాట, కుబేర చిత్రం కోసం సింధూరి వైశాల్ పాడిన పాట, నందకిషోర్ సాహిత్యం, దేవి శ్రీప్రసాద్ సంగీతం.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి 8 వసంతాలు చిత్రం కోసం కేఎస్ చిత్రపడిన పాట, వనమాలి సాహిత్యం, హేషం అబ్దుల్ వాహిబ్ సంగీతం.

చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలిలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు. అనంతరం జీవ నియంత్రణ పద్ధతులు, జీవ రసాయనాల వాడకం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. రాత్రి 8:03 అమరవాణి సంస్కృత భాషా సేవలో ఆకాశవాణి ప్రసంగం వింటారు రంగి సత్యనారాయణ గారిచే. 9:15 స్పాట్లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 మధుర గీతాలు వింటారు. 11:10 ప్రభుత్వ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై ఎన్ఎస్డి ఆకాశవాణి రూపొందించిన ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 భావనలో ఆలోచన రాయప్రోలు మన్నారు కృష్ణారావు గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం ప్రసారమవుతుంది. 6:35 పొలం పనులు, 7:00 సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ పి రమేష్. 7:15 ఉదయ తరంగిణిలో జీవిత పరమార్థం డాక్టర్ సుచరిత గారి కథానిక ప్రసారమవుతుంది. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన బాలల్లో మానసిక వ్యాధులు నివారణ చర్యల గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ గాజులపల్లి తిరుపతయ్య గారి నాదస్వర వాద్యం వింటారు. 10:09 ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం అడవి నవల రచన నేపథ్యం గురించి ప్రముఖ నవల రచయిత వసంతరావు దేశపాండే గారితో పరిచయం వింటారు. పరిచయకర్త ఊదారి నారాయణ. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 1:20

పురుషులకు వనితాలోకంలో పక్షిలేని పంజరం శ్రీమతి మంజీత్ కుమార్ గారి కథానిక వింటారు. 2:30 బాలానందంలో పొన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. సాయంకాల ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో రూపుడు రూపకాంతుడు బుడిగజంగం కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ సిరిగిరి జాలయ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. వ్యవసాయ సూచనలు 6:50. 7:15 ఇల్లువాకిల్లో పాడి పరిశ్రమ అభివృద్ధి పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి పాడి పరిశ్రమ అభివృద్ధి రిటైర్డ్ జనరల్ మేనేజర్ డాక్టర్ తోలేటి పద్మాకర్ గారితో పరిచయం వింటారు. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:50 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఇలాఖాయ్ ఖబరే ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రారంభమైంది. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన పర్యటన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ పర్యటనలో భాగంగా ఈరోజు ఉద్దండాపూర్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలో సుమారు 4,000 ఎకరాల భూసేకరణ పెండింగ్లో ఉందని, అందరూ సహకరిస్తే రాబోయే 2 ఏళ్లలో ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.
1: పాలమూరు జిల్లాలో పెండింగ్ ఉన్న ప్రతి ప్రాజెక్టు యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన నిధులను ఏర్పాటు చేసుకోవడానికి, సేకరించడానికి ఒక పక్క కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నాము. ఈ జిల్లాకు 26 లక్షల ఎకరాల నీళ్లు ఇవ్వడానికి అవసరమైన పనులను, నిధులను సంపూర్ణంగా సమకూర్చడానికి ఈ 2 రోజులు పనిచేసినాము. ఇంకొక 4,000 ఎకరాల భూమి సేకరణ చేసేది ఉంది.
0: ఈ పర్యటనలో ఆయనతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు ఉన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగం, వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్, తెలంగాణ ట్యూబర్క్యులోసిస్ అసోసియేషన్ అధ్యకులు శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. టీబీ రహిత భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు. ఈరోజు లోక్భవన్లో నిర్వహించిన టీబీ ముక్త్ భారత్ అభియాన్ సమీక్షా సమావేశంలో గవర్నర్ కార్యక్రమం అమలుపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుబట్టారు. దేశం ఆర్థిక సునామీ దిశగా వెళుతోందన్న రాహుల్ గాంధీ వాదనలు నిరాధారమని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ప్రపంచవ్యాప్త ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ స్థిరమైన వృద్ధిని కనబరుస్తోందని, బలమైన ఫారెక్స్ నిల్వలు, రికార్డు స్థాయి ఎఫ్డీఐ పెట్టుబడులు, నియంత్రణలో ఉన్న ద్రవ్యోల్బణమే దీనికి నిదర్శనమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు థ్రెడ్ పోచంపల్లి చేనేత వస్త్ర ప్రదర్శన హైదరాబాద్లోని హైటెక్స్లో ప్రారంభమైంది. చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ వరకు 3 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. జపాన్ దేశం హిరోషిమా రాష్ట్రానికి చెందిన ప్రతినిధుల బృందం ఈరోజు తెలంగాణ శాసనమండలి శాసనసభలను సందర్శించింది. ఈ సందర్భంగా తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ భారతదేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టమని తెలిపారు. తెలంగాణ రాష్ట రాజధాని నగరంలో అన్ని దేశాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారని, తమ బిజినెస్

0: కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వివరించారు. హైదరాబాద్ శివార్లోని కోహెడలో బండ్ల మార్కెట్ నిర్మాణానికి రేపు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట రైతుల అవసరాలకు అనుగుణంగా అంతర్జాతీయ సదుపాయాలతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ జలహక్కుల తీవ్ర ప్రమాదం వాటిల్లుతోందని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత ఉపనేత హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాళేశ్వరం, దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పంపులు, మోటార్లు దెబ్బతిన్నాయని, గతంలోనే తాము ఈ విషయం తెలియజేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని హరీష్ రావు ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను 2 రోజుల పాటు పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2వ రోజు నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మెరా వద్ద ఉన్న వట్టెం పంపు హౌస్ 3వ లిఫ్టును సందర్శించారు. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించారు. ప్రకృతిని కాపాడడానికి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని డేర్ పార్కులో జరిగిన కార్యక్రమంలో మొక్కలు నాటిన అనంతరం మంత్రి మాట్లాడుతూ,
1: 1500 కోట్ల ట్యాక్స్ ప్రభుత్వానికి నష్టం వచ్చినా ఢిల్లీ లాగా హైదరాబాద్ కావద్దు, ఢిల్లీ లాగా తెలంగాణ కావద్దు, మన తెలంగాణ గ్రీనరీగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి అటు వాహన కాలుష్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇవాళ మనం అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా, సోషల్ రెస్పాన్సిబిలిటీగా మొక్కలు నాటాలి.
0: అంతకుముందు సిద్దిపేట జిల్లాలోని అర్బన్ ఆక్సిజన్ పార్కులో కూడా పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. రానున్న వారం రోజుల పాటు రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే ఈరోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల కేంద్రాల పరిసరాల్లో ఆంక్షలు విధిస్తున్నట్టు పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 163ను అమలు చేస్తున్నట్టు, పరీక్షా కేంద్రాలకు 500 మీటర్ల దూరం వరకు జనం గుమిగూడకూడదని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని శ్రీరాంపూర్ జిఎం శ్రీనివాస్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
2: ఇక్కడ మొత్తంగా చూసినట్టయితే 15,000 హెక్టార్లలో సుమారు 5.5 కోట్ల మొక్కలు నాటారు. అట్లాగే శ్రీరాంపూర్ ఏరియాలో చూసినట్టయితే సుమారు 1500 హెక్టార్లలో 22 లక్షల మొక్కలు ఇప్పటి వరకు నాటారు. ఇది కంటిన్యూస్ గా కొనసాగుతూనే ఉంటుంది.
0: పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. మంచిర్యాల జిల్లా శంకర్పూర్ గ్రామంలో కోటపల్లి పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పాఠశాల బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నత ప్రమాణాలతో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సేవలను అందించేలా చర్యలు చేపట్టినట్టు బీఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ పి వెంకటేష్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. టీబీ రహిత తెలంగాణ లక్ష్య సాధనకు ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ సంస్థలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. భారత ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్

0: ఉపాంత్య స్పర్ధాయాం భారతేన పాకిస్తాన దళం 53 అంక అంతరాలేన పరాజితం. జపాన్ ఇదం అపరతః మహిళానాం అండర్ 18 ఏషియాకప్ ప్రతియోగితాయాః ఉపాంత్య స్పర్ధాయాం చీన దేశేన భారతీయ దళం పరాజితం. ఇది వార్తా.
1: ఆకాశవాణి
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు బిఈడి 2వ సంవత్సరం విద్యార్థుల కోసం సాహిత్య విద్య యొక్క నిర్వచనం అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని కల్పన ఎర్రగోకుల వివరిస్తారు.
4: ఏ రంగంలోనైనా పిల్లలు వారి బలాలు బలహీనతలతో సంబంధం లేకుండా ఒక పాఠశాలలోని విద్యార్థులందరూ పాఠశాల సముదాయంలో భాగం అవ్వడాన్నే సహిత విద్య అంటాము. అయితే ఇతర విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు సపోర్ట్ స్టాఫ్తో తాము భాగమని విద్యార్థులందరూ భావించడం ఇక్కడ ముఖ్యమైన విషయం. వైకల్యం యొక్క రకము మరియు వైకల్య తీవ్రత స్థాయికి సంబంధం లేకుండా ఏ సమస్య ఉన్నవారైనా అందరికీ విద్య అనే భావనతో సాధారణ పాఠశాలలో సాధారణ విద్యార్థులతో సమాన అవకాశాలు, హక్కులు కల్పిస్తూ విద్యను అందించుటయే సహిత విద్య. అయితే అన్ని రకాల ఆచరణలతో కూడి ఉండేదే సహిత విద్య అవుతుంది. అయితే ఇక్కడ పిల్లల గురించి లోతుగా ఆలోచించేవాడు, అందరి పిల్లలకు చేరుకునే మార్గాలను అభివృద్ధిపరచేవాడే ఆదర్శప్రాయుడు. సహిత విద్య యొక్క ప్రాముఖ్యత. సాధారణ విద్యలో విద్యార్థులందరినీ స్వాగతిస్తారు. ఎలాగనగా వారి యొక్క బలహీనత మరియు వైకల్య రకము, దాని తీవ్రతతో సంబంధం లేకుండా పిల్లలందరూ సాధారణ విద్యను అభ్యసించడానికి అనుమతిస్తారు. అయితే విద్యార్థులందర్నీ దృష్టిలో ఉంచుకొని బోధన అభ్యసనను గురించి యోచిస్తారు. ఇక్కడ పిల్లలందరూ అన్ని సబ్జెక్టులలోనూ అన్ని కృత్యాలలోనూ పాల్గొనే హక్కును కలిగి ఉంటారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు తామందరము ఒకే సముదాయానికి చెందిన వారమని భావిస్తారు. తామందరము ఆ సముదాయంలో సమాన సభ్యత్వాన్ని కలిగి ఉన్నామని భావిస్తారు. అయితే మొత్తం పిల్లలందరూ నేర్చుకోవడానికి అనువుగా పాఠశాల ఒక సముదాయంగా పనిచేస్తుంది. ఎలాగనగా సహిత విద్య యొక్క పాఠ్య ప్రణాళిక తయారీలో మరియు దానిని అమలుపరచడంలో తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుంది. పిల్లలు తమ అవసరాలను బట్టి పాఠ్య ప్రణాళికను ఎన్నుకునే స్వతంత్రం వారికి ఉంది. అయితే ఈ సహిత విద్య శిశు కేంద్రీకృతంగా ఉంటుంది. ఎలాగనగా పాఠశాల చదువు పూర్తయిన తర్వాత వివిధ రకాల జనాభాతో ఆ వ్యక్తి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకనగా ఆ వ్యక్తిని ఆ సమాజం అంగీకరించకపోతే అతడు వారితో కలిసి పనిచేయలేడు. కనుక రేపటి నిజ జీవితానికి సంబంధించిన అనుభవాలనే పిల్లవాడు పాఠశాలలో అభ్యసించడం జరుగుతుంది. దీనిలో సహిత విద్య యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. అయితే సహిత విద్య ప్రకారము దాదాపు పిల్లలందరూ సాధారణ తరగతిలోని తమ విద్యను ప్రారంభించాల్సి ఉంటుంది. తరువాత వారి అవసరాలను బట్టి పరిమితమైన పరిసరాలలో వివిధ రంగాలలో అభివృద్ధి చెందడానికి ఈ సహిత విద్య పిల్లలందరికీ తోడ్పడుతుంది. అయితే పిల్లలందరూ వారి సముదాయాల స్రవంతిలో ప్రధాన భాగము కనుక అందరూ ఒకే పాఠ్య ప్రణాళిక, బోధనా విధానాల ద్వారా లబ్ధి పొందాలనే భావన సహిత విద్యలో ఇమిడి ఉంది. సాధారణ విద్యలో వివిధ రకాల బలహీనతలు లేదా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను అంతర్భాగంగానే వారికి విద్యాబుద్ధులు నేర్పడం జరుగుతుంది. అయితే ఈ సహిత విద్య పాఠ్య ప్రణాళికలోని విభేదాలను అవగాహన చేసుకొని దానిని గౌరవించే తత్వాన్ని పిల్లల్లో అభివృద్ధి చేస్తుంది సహిత విద్య. ఈ సహిత విద్య యొక్క పాఠ్య ప్రణాళిక సమాజంలోని భిన్న సంస్కృతులను అవగాహన చేసుకొని దాని యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంది. అదేవిధంగా ఈ సహిత విద్యలో వివిధ రకాల బోధనా రీతులను, బోధనా వ్యూహాలను ఉపయోగించి విద్యార్థులు ఏ విధంగా విజయాన్ని సాధించాలి అనే పాఠ్య ప్రణాళిక యొక్క తయారీ

పెరుగుతుంది. అదేవిధంగా సహిత విద్య యొక్క పరిధిని చూసినట్లయితే, ఈ సహిత విద్య అనేది విద్యా విధానంలో వచ్చిన ఒక నూతన పోకడ. ఎందుకంటే సహిత విద్య అనగా వివక్షత లేకుండా పిల్లలందరికీ సాధారణ పాఠశాలలోనికి ఆహ్వానించి వైకల్యం యొక్క రకము మరియు ఆ వైకల్యం యొక్క తీవ్రతలకు సంబంధం లేకుండా సాధారణ ఉపాధ్యాయులు, ప్రత్యేక ఉపాధ్యాయులు మరియు రిసోర్సు టీచర్ల సహాయంతో విద్యనందించడం జరుగుతుంది. అయితే ఈ లక్ష్యాలను ఇంకా మనం గమనించినట్లయితే, వైకల్యం గల పిల్లలందరినీ సాధారణ పాఠశాలలో చేర్చడం లేదా నమోదు చేయడం అనేది ముఖ్యమైన విషయం. ఎందుకంటే సాధారణ లేదా ప్రత్యేక పాఠశాలల్లో బడి మానేసే వికలాంగ పిల్లల సంఖ్య తగ్గించడం మరియు విద్యాసేవలను విస్తృతపరచడం అనేది ఎంతో అవసరం. అయితే వికలాంగ బాలలకు ఎర్లీ ఇంటర్వెన్షన్ ఇవ్వడానికి ముందు ఈ కార్యక్రమంపై ముఖ్యంగా తల్లులకు మరియు సమాజ ఆధారిత పునరావాస కార్యక్రమాలలో పనిచేసేవారికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క అవసరాలను అంచనా వేయడం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. సాధారణ పాఠశాలలో ప్రత్యేక అవసరాలు గల బాలలకు పాఠ్య ప్రణాళికలో తగిన మార్పులు చేసి కనీస అభ్యసనా స్థాయిలను సూచించడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే వికలాంగ బాలలకు సెకండరీ విద్య అందుబాటులో ఉంచాలి అంటే మొదటగా వారి కనీస అభ్యసనా స్థాయిలను తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా ఈ ప్రత్యేక పాఠశాలలో మరియు ఏకీకృత పాఠశాలలోని మానసిక వైకల్యం గల పిల్లలకు వృత్తి శిక్షణను అందుబాటులో ఉంచాలి. సాధారణ పాఠశాలలో వికలాంగ బాలల అవసరాలను తీర్చే విధంగా మానవ వనరులను అభివృద్ధి చేయడానికి ప్రీసర్వీస్ మరియు ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకి శిక్షణ ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే వైకల్యం యొక్క తీవ్రతను తెలుసుకోవడం గాని, అంచనా వేయడం గాని, వారి యొక్క అవసరాలను తెలుసుకోవడం లేదా గమనించడం గాని ఈ శిక్షణ ద్వారా ఉపయోగపడుతుంది ఆ టీచర్లకు. కాబట్టి జాతీయ విద్యా విధానం ద్వారా వికలాంగులకు మరియు ఇతర వెనుకబడిన పిల్లలకు వృత్తి శిక్షణను అందుబాటులో ఉంచడం అనేది జరిగింది. అయితే వయోజన వికలాంగులకు కూడా వయోజన విద్య ద్వారా విద్య మరియు వృత్తి శిక్షణ సేవలను అందించడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం భారతదేశంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సహిత విద్య యొక్క ఆవశ్యకతను గమనించినట్లయితే, ఈ సహిత విద్యను అవలంబించడానికి ముఖ్యంగా రెండు ప్రధాన కారణాలున్నాయి. అవేవనగా మొదటిది సిద్ధాంతపరమైన కారణం, రెండవది సాంకేతికపరమైన కారణం. ఈ సిద్ధాంతపరంగా చూసినట్లయితే భిన్నత్వంలో ఏకత్వం సాధించడానికి సహిత విద్య అనేది తప్పనిసరి. పాఠశాలలో విద్యార్థులలో వైవిధ్యాలను గుర్తించి విభిన్న మార్గాలలో వారి వారి సామర్థ్యాలకు తగిన వేగంతో నేర్చుకోవడానికి సమాన అవకాశాన్ని కల్పించాల్సిన అవసరాన్ని గుర్తించేదే ఈ సిద్ధాంతపరమైన కారణం. అదేవిధంగా చర్చలు, సామూహిక కృత్యాలు, పరస్పర భావాలను వాళ్ళు వ్యక్తపరచుకోవడం, అలాగే సమస్యల సాధనల ద్వారా అభ్యసనమనేది మరింత సమర్థవంతంగా జరుగుతుందన్న అభిప్రాయము బలపడుతుంది ఈ సహిత విద్య ద్వారా. ఇక్కడ ఒక విద్యార్థి మరొక విద్యార్థికి అభ్యసనా సాధనంగా కూడా ఉండడం జరుగుతుంది. ఇవన్నీ సహిత విద్య పద్ధతులే కాబట్టి సహిత విద్య సిద్ధాంతాన్ని కూడా బలపరుస్తుంది. అదేవిధంగా సాలమాంక చట్రంలోని ఆర్టికల్ 3 ప్రకారము పిల్లలందర్నీ వారి యొక్క భౌతిక, ప్రజ్ఞ, ఉద్వేగ మరియు సాంఘిక, భాష మరియు ఇతర పరిస్థితులకు సంబంధం లేకుండా సాధారణ పాఠశాలలో చేర్చుకోవడం అనేది ఎంతో ఆవశ్యకం. అయితే ఈ సాలమాంక చట్రం ఆర్టికల్ 2 ప్రకారం మాత్రం సాధారణ పాఠశాలల్లో సహిత విద్య బోధన ద్వారా వివక్షత వైఖరులను సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు. ఎలాగంటే ఏకీకృత సమాజాన్ని నిర్మించడానికి ఇది తోడ్పడుతుంది. దీని ద్వారా అందరికీ విద్యను సాధించవచ్చు. అదేవిధంగా ఈ సహిత విద్య అనేది ప్రత్యేక అవసరాలు గల పిల్లల యొక్క అభ్యసన అవసరాలను ఉద్దేశించి ఎవరైతే వేరుపరచబడ్డారో అంటే ఐసోలేషన్ చేయబడ్డారో వారిని ప్రధాన స్రవంతిలోనికి అంటే జనరల్ ఎడ్యుకేషన్ సిస్టంలో చేర్చడానికి కూడా
ఇది కృషి చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ విధమైన సహిత విద్యను పాఠశాలలో అమలు పరచాలంటే ఉపాధ్యాయులకి, వృత్తిలో ఉన్నవారికైనా లేదా ఛాత్రోపాధ్యాయులకి, ప్రీ సర్వీస్ టీచర్లకైనా

0: ఏ విధంగా శిక్షణ ఇవ్వడం, ఆ శిక్షణ యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. ఉపాధ్యాయ విద్యను అభివృద్ధి చేయడం ద్వారా ఈ విద్యా వ్యవస్థను పెంపొందించవచ్చు. ఉపాధ్యాయులకు సహిత విద్యపై సిద్ధాంతపరమైన మరియు సంస్థాగతపరమైన శిక్షణ ఇవ్వడం ద్వారా శిశు కేంద్రీకృత బోధన, అభ్యసన మరియు స్నేహపూరితమైన వాతావరణాన్ని ఏర్పరచవచ్చు. అయితే ఈ ఉపాధ్యాయ శిక్షణ పూర్వ వృత్తిలో మరియు వృత్తిలో ఉన్నప్పుడు, అంటే ప్రీ సర్వీస్ మరియు ఇన్ సర్వీస్ శిక్షణ ద్వారా మనం ఇవ్వడానికి అవకాశం ఉంది. అయితే సహిత విద్యపై అవగాహనను ఏర్పరుస్తూ ఆ వృత్తి శిక్షణలో విద్యార్థుల వైవిధ్యం పట్ల గల సాంప్రదాయక వైఖరులలో మార్పులు తీసుకురావడం అనేది జరుగుతుంది. అంటే ప్రీ సర్వీస్ లేదా ఇన్ సర్వీస్లో ఉన్న టీచర్లకు పిల్లల యొక్క అవసరాలను గమనించడము, వారి యొక్క మానసిక మరియు శారీరక పరిస్థితులను తెలుసుకోవడము, అంచనా వేయడము, దానికి తగిన రీతిగా బోధనా పద్ధతులను మరియు వ్యూహాలను ఉపయోగించి వారికి బోధించడం అనే దానికి ఈ సహిత విద్య అనేది చాలా ఉపయోగపడడం జరుగుతుంది. వారిలో మూర్తిమత్వం పెంచడానికి, అలాగే సంపూర్ణంగా అభివృద్ధిపరచడానికి ఈ ఉపాధ్యాయ శిక్షణ అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇన్ సర్వీస్ శిక్షణలోకి వచ్చేసరికి సహిత విద్య పద్ధతులను, ఎందుకనగా ఇన్ సర్వీస్లో ఉపాధ్యాయులు బోధనలో కొనసాగుతూ ఉంటారు కాబట్టి ఈ సహిత విద్య పద్ధతులను అభివృద్ధి చేసే బాధ్యత వారిపైన ఉంటుంది. అలాగే ఆచరణలో కూడా ఈ ఉపాధ్యాయులకి అవగాహన ఉంటుంది కాబట్టి ఈ విషయాలపైన నిరంతర శిక్షణ ఇవ్వాలి. దీనికి తోడుగా పాఠశాలలో ఉపాధ్యాయులు మరియు నిర్వాహకుల మధ్య సహకారాన్ని కూడా ఈ సహిత విద్య అనేది ప్రోత్సహిస్తుంది. అలాగే ప్రీ సర్వీస్ శిక్షణ చూసుకున్నట్లయితే ఇది మూడు స్థాయిలలో జరుగుతుంది. అవి ఏంటనగా, ఒకటి పూర్వ ప్రాథమిక స్థాయి, రెండవది ప్రాథమిక ఉపాధ్యాయ స్థాయి, మూడవది సెకండరీ ఉపాధ్యాయ స్థాయిలలో ఈ శిక్షణను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ప్రీ సర్వీస్ మరియు ఇన్ సర్వీస్ కార్యక్రమాలలో సహిత విద్యపై పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, NCF 1988 కానీ, టీచర్ ఎడ్యుకేషన్ కరిక్యులం గైడ్లైన్స్ మరియు సిలబై కానీ, SERT 1991 కానీ, వివిధ ఫౌండేషన్ కోర్సులలో ప్రత్యేక విద్య అంశాలను థియరీలోనూ మరియు ఫీల్డ్ వర్క్లోనూ చేర్చాలని అవి సూచించడం జరిగింది. అందులో గల అంశాలను చూసినట్లయితే ప్రత్యేక అవసరాలను ముఖ్యంగా గుర్తించాలి, అంచనా వేయాలి, ఇది మొదటి అంశం. అలాగే ప్రత్యేక అవసరాలకు తగినట్లుగా పాఠ్య ప్రణాళికను సర్దుబాటు చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ప్రత్యేక సహాయక పరికరాలను కూడా అభివృద్ధి చేయాలి, అడాప్ట్ చేసుకోవాలి. అదేవిధంగా తరగతి గది యొక్క నిర్వహణలో కూడా తేడాలుండడం జరుగుతుంది. ఆ తరగతి గది నిర్వహణ మీద ముఖ్యంగా కేంద్రీకరించాలి. ఇంకొక విషయం ఏంటంటే విద్యా మనోవిజ్ఞాన శాస్త్రమును ఉపయోగించి పిల్లల యొక్క మానసిక స్థితిగతులను, అభివృద్ధిని తెలుసుకొని దానికి అనుగుణంగా బోధించడం అనేది జరుగుతుంది. అదేవిధంగా కరిక్యులం మరియు బోధనా పద్ధతులు గాని, వ్యూహాలు గాని, రీతులు గాని అంచనా వేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కరిక్యులం మరియు బోధనకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బోధన మరియు పాఠశాల ప్రాక్టీస్లు, పాఠశాలలో ఏమేం ప్రాక్టీసెస్ జరుగుతున్నాయి, తరగతి గదిలో ఏ విధంగా బోధనాభ్యసన ప్రక్రియ కొనసాగుతుంది, అనేకమైన విద్యార్థులు అనేక రకాలుగా ఉంటారు, వైయక్తిక భేదాలను కూడా దృష్టిలో ఉంచుకొని బోధనా పద్ధతులను ఉపాధ్యాయుడు ఎంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఆ బోధనా అభ్యసన పద్ధతులతో పాటు వాటికి సంబంధించిన పరికరాలను కూడా ఎంచుకోవాలి, అదేవిధంగా వ్యూహాలను కూడా మారుస్తూ బోధనా అభ్యసన యొక్క వాతావరణాన్ని మారుస్తూ వారికి బోధించడం అనేది ప్రాముఖ్యమైనది. అలాగే పాఠశాల నిర్వహణ, ఒక ప్రత్యేకమైన ప్రయోగశాల, ఒక ప్రత్యేకమైన వనరులకు సంబంధించిన రిసోర్స్ రూమ్ కూడా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. పైన చెప్పిన NCF 1988 కానీ, టీచర్ ఎడ్యుకేషన్ కరిక్యులం గైడ్లైన్స్ అండ్ సిలబై కానీ, SERT 1991 కానీ కేంద్రీకరించడం జరిగింది.
1: ఇంతవరకు మీరు సహిత విద్య యొక్క నిర్వచనం అనే పాఠం BED 2వ సంవత్సరం విద్యార్థుల కోసం కల్పన ఎర్రగోకుల వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open.

ఈ నటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 144 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1-4454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
3: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులకు వ్యవసాయ సూచనలు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వేరుశనగను పండించి వేరుశనగ నుండి నూనెనే కాకుండా అనేక రకాలైన ఉత్పత్తులను తయారు చేసి చక్కటి రెట్టింపు ఆదాయం పొందడానికి చక్కటి సూచనలు మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రపంచ నూనె గింజల ఉత్పత్తిలో భారతదేశం వాటా కేవలం 5-6%. మన దేశ నూనె గింజల దిగుబడి సరాసరి 1 హెక్టారుకు 12-15 క్వింటాలు. ప్రపంచ సగటు దిగుబడి హెక్టారుకు 20 క్వింటాలు. 2023-24 సంవత్సరంలో సుమారు 41.36 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజలను సుమారు 30.24 మిలియన్ హెక్టార్లలో సాగు చేయడం ద్వారా ఉత్పత్తి చేయడం జరిగింది. తద్వారా 9 నూనె గింజలతో పాటు పామాయిల్, కొబ్బరి నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ మొదలైనవి కలుపుకొని సుమారు 12.41 మిలియన్ మెట్రిక్ టన్నుల వంట నూనెలను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాం. భారతదేశంలో ఏటా 9.56 మిలియన్ టన్నుల వేరుశనగ ఉత్పత్తి జరుగుతుంది. సోయాబీన్ నూనె గింజల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. 2-3 స్థానాలలో వేరుశనగ, ఆవాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 0.65 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజల ఉత్పత్తి జరుగుతుంది. వీటిలో వేరుశనగ, సోయాబీన్, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు ప్రధానమైనవి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం 4 ఉన్న కుటుంబ సభ్యులు అనుకుంటే నెలకు సుమారు 3 కిలోల నుండి 4 కిలోల నూనెను వినియోగిస్తున్నారు. తద్వారా సంవత్సరానికి మన రాష్ట్ర వంటగది స్థాయిలో వినియోగిస్తున్న మొత్తం నూనె సుమారు 0.65 మిలియన్ మెట్రిక్ టన్నులు. అంతేకాకుండా ఆహార పరిశ్రమలు, హోటల్స్, క్యాటరింగ్, ఇతర సూక్ష్మ ఆహార పరిశ్రమల వినియోగం అదనంగా ఉంది. పెరుగుతున్న జనాభా, తగ్గుతున్న వ్యవసాయ భూమి, ప్రజల ఆహార అలవాట్లు మొదలైనవి వంట నూనెల వినియోగం పెరగడానికి కారణాలు. తెలంగాణ రాష్ట్రంలోని నూనె గింజల ఉత్పత్తి ఆధారంగా వేరుశనగ, వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ పైన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రాయోజిత ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఈ స్కీము 1 జిల్లా 1 ఉత్పత్తి పథకాల ద్వారా మన రాష్ట్రంలోని జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలలోని రైతులు, యువతీ యువకులు, సూక్ష్మ చిన్న ప్రాసెసింగ్ మిల్లులు నడుపుతున్న యజమానులు 1 జిల్లా 1 ఉత్పత్తిలో భాగంగా కొత్త ప్రాసెసింగ్ యూనిట్ను ఆ జిల్లాలో కేటాయించబడిన వేరుశనగ, వాటి విలువ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పినట్లయితే సుమారు 10 లక్షల క్రెడిట్ లింక్ కల్పించి 3.5 లక్షల సబ్సిడీ సదుపాయం లభిస్తుంది. మనలో చాలా మందికి ఒక అపోహ ఉంది. రిటైల్ మార్కెట్లో కిలో పల్లీలు 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. వేరుశనగలో నూనె శాతం 45-50% ఉంటుంది. అంటే 2.5 కిలోల పల్లీల నుండి నూనె తీస్తే 1 కిలో నూనె లభిస్తుంది. మరోవైపు కిలో పల్లీ నూనె ధర మార్కెట్లో 108 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంది. పల్లీల ధర, పల్లీ నూనె ధరలు పరిశీలించినట్లయితే ఇంత తక్కువ ధరకు నూనె ఎలా లభిస్తుంది? నూనెకు పెట్రో కెమికల్స్తో కల్తీ చేస్తారని అందరూ అనుకుంటారు. మార్కెట్లో లభించే వేరుశనగ నూనె ఎలాంటి కల్తీ చేయకుండా కిలో పల్లీ నూనె ధర మార్కెట్లో 180 రూపాయల నుండి 200 రూపాయల వరకు అమ్మవచ్చు. ఎందుకంటే పరిశ్రమలలో పల్లీ నూనె బిసి గ్రేడ్ పొట్టు తీసిన పల్లీల నుండి నూనె తయారు చేస్తారు. పొట్టు తీసిన పల్లీలు గ్రేడుకు కిలో రిటైల్ మార్కెట్ ధర 70-90 రూపాయల వరకు ఉంటుంది. బి అండ్ సి గ్రేడ్ పల్లీల నూనె తీయడానికి వాడతారు. తద్వారా మార్కెట్లో 180-200 రూపాయల వరకు మనకు మార్కెట్లో పల్లీ నూనె లభిస్తుంది.

ప్రసిద్ధ వేరుశనగ వాణిజ్య రకాలు కదిరి 6, కదిరి 9, అనంత, కదిరి హరితాంధ్ర, ఐసీజీవి 9114, ధరణి టీఏజీ 24, కదిరి 7, కదిరి 8, కదిరి 2, కదిరి 3, BG1, BG2, కుబేర్ GAUG1, GAUG10, PG1, T28, T64, చంద్ర, చిత్ర, కౌశల్, ప్రకాష్, అంబర్. ఇవి ప్రసిద్ధ వేరుశనగ వాణిజ్య రకాలు. వేరుశనగ పొట్టు తీసే యంత్రము గంటకు 500 కిలోల వేరుశనగ పొట్టు తీసే యంత్రాలు మార్కెట్లో లభిస్తాయి. మార్కెట్లో చాలా రకాల కంపెనీలు, వాటి సామర్థ్యం, నిర్మాణం మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న వంట నూనెల ధరలు, దేశీయ నూనె గింజల ఉత్పత్తి తగినంత లేకపోవడం వలన మార్కెట్లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దిద్దుబాటు చర్యలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నూనె గింజలు, ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా రైతులు పంట మార్పిడి చేపట్టి వేరుశనగ, సోయాబీన్, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు వంటి నూనె గింజల సాగు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వేరుశనగ వంగడాలు, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరా, క్షేత్రస్థాయిలో చీడపీడల తెగుళ్ల నియంత్రణ, పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పంట నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ నిర్వహణ ద్వారా విత్తనం నుండి వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసి ప్యాకేజింగ్ మెటీరియల్లో వినియోగదారుడికి సులభంగా వాడుకునే విధంగా ఉండి వంటగదికి వినియోగదారుడు ఆహారం తీసుకునే డైనింగ్ టేబుల్కు చేరే అంతవరకు తగిన పద్ధతులు పాటించి సరసమైన ధరలో అమ్మినట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది. ఈ వివరాలన్నీ మరింతగా సవివరంగా తెలుసుకునేందుకు మన ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు మనకు ఒక ఫోన్ నంబర్ అందుబాటులో తీసుకొచ్చారు. ఆ ఫోన్ నంబర్ ఒకసారి మీకు వినిపిస్తాను, నోట్ చేసుకోండి. వీలైతే మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. ఈ ఫోన్ నంబర్ 2 సార్లు చెప్తాను, జాగ్రత్తగా రాసుకోండి. ఫోన్ నంబర్ ముందుగా 9492828965. ఇంకోసారి ఫోన్ నంబర్ చెప్తాను, వినండి. 9492828965. ఈ ఫోన్ నంబర్కు మీరు ఫోన్ చేసి ఈ యొక్క వేరుశనగ విలువ ఆధారిత పద్ధతిలో ఉత్పత్తులను ఏ విధంగా తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఉత్పత్తి చేసి చక్కటి ఆదాయాన్ని రైతు సోదరులు పొందగలరని ఆశిద్దాం.

ఈ నటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే 8వ తేదీన సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కేంద్రమైన ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. వానాకాలం కోళ్ల పెంపకం నిర్వహణ పద్ధతులు వినండి మరోసారి. వానాకాలంలో కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతుల గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పశు పోషకులు కోళ్ల పెంపకందారులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు తగిన ప్రామాణిక సమాధానాలు అప్పటికప్పుడు తెలియజేస్తారు. ఆసక్తిగల కోళ్ల పెంపకందారులు మీ సందేహ నివృత్తికి ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 040 ఎస్టీడీ కోడ్ జత చేసి 2324085852 నెంబర్ మరోసారి 2324085252 2324085852 మరో నెంబరు 2324085853 2324085853 ఈ నెంబర్లకు ఫోన్ చేసి తగిన సలహాలు సూచనలు పొందండి. గుర్తుంటుంది కదా, ఈ సోమవారం ఇల్లు వాకిలిలో కోళ్ల పెంపకం నిర్వహణ పద్ధతుల గురించిన వివరాలు తెలుసుకునేందుకు ఇల్లు వాకిలిలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రకటన విన్నారు.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: ఇప్పుడు ఒక పాట విందాం. కింగ్డమ్ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచంద్ర స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట, కృష్ణకాంత్ రచన.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో

0: ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యం ఎంతైనా అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్ లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీ, ఈ కార్యక్రమాలు వృద్దిని వేగవంతం చేయడంతో పాటు ప్రజల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశంలోని అత్యంత శుభ్రమైన నగరాల్లో ఒకటైన సూరత్లో ఉండడం తనకు సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ప్రపంచం క్రమంగా పచ్చదనంతో కూడిన భవిష్యత్తు వైపు సాగుతోందని, ఈ మార్పులో భారత్ కూడా చురుగ్గా భాగస్వామ్యం పొందుతోందని ఆయన అన్నారు.
1: దునియా అబ్ హరిత్ యుగ్ కి తరఫ్, గ్రీన్ ఫ్యూచర్ కి తరఫ్ బహుత్ హి సావధాన్ హో చుకి హై. భారత్ భి గ్రీన్ గ్రోత్ పర్ బహుత్ అధిక కామ్ కర్ రహా హై, ఔర్ ఇస్మే భి గుజరాత్ రాజ్య హై జిస్నే ఇస్ శతాబ్దీ కే ప్రారంభ మే హి సర్కార్ మే క్లైమేట్ చేంజ్ కా అలగ్ డిపార్ట్మెంట్ బనాయా థా, ఔర్ గుజరాత్ కే చారణ్ కా గావ్ మే భారత్ కా పహలా సోలర్ పార్క్ భి బనాయా గయా థా.
0: ఈ సాయంత్రం మోదీ దామన్లో సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఈ ప్రాజెక్టుల్లో ప్రధానంగా ఆరోగ్యరంగం, విమానయాన మౌలిక సదుపాయాలకు సంబంధించినవి ఉన్నాయి. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ సవాళ్లను ఎదుర్కొనే పరిష్కారాలు స్థిరమైనవి, వ్యయపరంగా సమర్థవంతమైనవి, దీర్ఘకాలిక పర్యావరణ ప్రయోజనాలను అందించగలిగేవి సామాజిక మాధ్యమంలో చేసిన పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఆయన అధికార నివాసంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద ఒక మొక్కను నాటారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ప్రసార భారతి ముఖ్య కార్యనిర్వాహక అధికారి గౌరవ్ ద్వివేది ఈరోజు న్యూఢిల్లీలోని ఆకాశవాణి ప్రాంగణంలో ఏక్ పేడ్ మాకేనామ్ కార్యక్రమం కింద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ మురుగన్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. నీటిని సంరక్షించడం, చెట్లు నాటడం, వాటిని కాపాడడం, పరిరక్షించడం అత్యంత అవసరమని ఆయన పునరుద్ఘాటించారు.
2: మా కా నామ్ సే ఏక్ పేడ్ లగానే కే లియే మన ప్రధాన మంత్రి జీ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ అండ్ హీ కాల్ టు ద నేషన్ వరల్డ్ ఎన్వైరన్మెంటల్ డే, సో వి ఆర్ ఆల్ అబ్జర్వింగ్ దిస్ డే ఎస్ అండ్ మా కా నామ్ సే ఏక్ పేడ్ లగాయింగే.
0: భారతదేశంలో వాహనాల మార్కెట్ మే నెలలో సుమారు 4.4 లక్షల యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి గత ఏడాదితో పోలిస్తే 23% వృద్ధిని సాధించింది. ఆటోమొబైల్ రంగం పనితీరును ప్రస్తావిస్తూ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ విశేష వృద్ధి వినియోగదారుల డిమాండ్ను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు. భారత్లో తయారైన వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ దేశంలోని తయారీ రంగం అభివృద్ది చెందుతోంది అనడానికి నిదర్శనమని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్య సాధన దిశగా దేశం సాగిస్తున్న ప్రయాణాన్ని ఆవిష్కరణలు, పారిశ్రామిక స్ఫూర్తి, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు ముందుకు నడిపిస్తున్నాయని గోయల్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. గత నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగిన మొదటి పౌర పురస్కార ప్రదానోత్సవంలో రాష్ట్రపతి 66 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు అందజేశారు. ఈ సంవత్సరం రాష్ట్రపతి 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలతో సహా

0: మొత్తం 131 పద్మ పురస్కారాల ప్రదానానికి ఆమోదం తెలిపారు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ కీలక వడ్డీ రేట్లను మార్చకుండా యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని ప్రకటిస్తూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన కమిటీ ఏకగ్రీవంగా రేపో రేటును 5.25% కొనసాగించాలని నిర్ణయించిందని, అదే సమయంలో తటస్థ విధాన వైఖరిని అవలంబిస్తోందని తెలియజేశారు.
1: हमने बदलती दीर्घ आर्थिक और वित्तीय परिस्थितियों तथा भविष्य के अनुमानों की विस्तार से समीक्षा की है. इसके बाद समिति ने सर्वसम्मति से एलएएफ के अंतर्गत नीतिगत रेपो दर को 5.25% पर ही बनाए रखने का निर्णय लिया है.
0: स्टैंडिंग डिपॉजिट फैसिलिटी रेटू 5% ఉండగా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటు 5.5% కొనసాగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ జీడిపి వృద్ధి అంచనాను అంతకుముందు అంచనా వేసిన 6.9% నుండి 6.6% తగ్గించింది. అంతరాయాలు, అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలో అస్థిరత వాతావరణం, సంబంధిత ఆటంకాలను వృద్ధికి ఉన్న ప్రధాన ప్రతికూల అంశాలుగా గవర్నర్ పేర్కొన్నారు. కేంద్ర బ్యాంక్ తన ద్రవ్యాల్బడ అంచనాలను కూడా 4.6% నుండి 5.1% పెంచింది. ద్రవ్యోల్బణం నిర్దేశిత పరిమితిలోనే ఉంటుందని అంచనా వేసినప్పటికీ పెరుగుతున్న ఇంధన ధరలు, అధిక ఉత్పత్తి ఖర్చులు రాబోయే నెలల్లో ధరలపై మరింత ఒత్తిడిని పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేస్తోంది. విదేశీ మూలధనాన్ని ఆకర్షించడానికి ఆర్బీఐ 15, 30, 40 సంవత్సరాల కాల పరిమితితో ప్రభుత్వ సెక్యూరిటీలను జారీ చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో ప్రవాస భారతీయులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, ఇతర అర్హత కలిగిన విదేశీ పెట్టుబడిదారులకు ఆర్బీఐ పెట్టుబడి అవకాశాలను మరింతగా మెరుగుపరిచింది. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, నైరుతి బంగాళాఖాతంలోని మిగతా ప్రాంతాలకు కూడా నైరుతి ఋతుపవనాలు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ లో పాల్గొంటున్న క్రీడాకారులు తమ స్వదేశాలకు తిరిగి వెళ్లేప్పుడు ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపట్టిన యోగా 365 ప్రచారానికి ప్రపంచ రాయబారులుగా మారాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అహ్మదాబాద్లో జరిగిన ఈ ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో మోదీ మాట్లాడుతూ, ఏడాది పొడవునా ప్రజలు యోగాతో ముడిపడి ఉండేలా ప్రోత్సహించడానికి, సమాజాల్లో ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగా 365 ప్రచారాన్ని ప్రారంభించిందని చెప్పారు. అహ్మదాబాద్ వేదికగా మొదటి వరల్డ్ యోగాసన ఛాంపియన్షిప్ జరుగుతున్న తరుణంలో ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ పోటీల్లో 60కి పైగా దేశాల నుండి 400 కంటే ఎక్కువ మంది పోటీదారులు పాల్గొంటున్నారు. జూన్ 4 నుండి 8 వరకు జరుగుతున్న ఈ ఈవెంట్ యోగాసనాలను ఒక క్రమబద్దమైన అంతర్జాతీయ క్రీడగా అభివృద్ది చేయడానికి ఒక మైలురాయి లాంటి ప్రయత్నంగా పరిగణించబడుతోంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూరత్లో ఈరోజు రహదారులు, విద్యుత్, పారిశ్రామిక రంగాలకు సంబంధించిన 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడానికి సమిష్టి చర్యలు, ప్రజల భాగస్వామ్యము అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 23వ తేదీన జరిగే 2వ పౌర పురస్కార ప్రదానోత్సవంలో 2026 సంవత్సరానికి గాను 65 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తారు. నైరుతి ఋతుపవనాలు గోవా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి

0: ఇల్లు వాకిలి కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇల్లు వాకిల్లో ఇప్పుడు వినండి తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం.

0: శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోటముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రాజ సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో 4వ సంవత్సరం ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఈరోజు నిమ్మ మరియు బత్తాయి తోటల్లో సమగ్ర సస్య రక్షణ అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవాల్సిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెళకువలను, పంటలు చేపట్టాల్సిన సస్య రక్షణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ తోటముచ్చట్లు కార్యక్రమంలో శాస్త్రవేత్తగా డాక్టర్ చీకూరి రాజాగౌడ్ సార్, ప్రధాన శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధన స్థానం కొండమల్లపల్లి, రైతు జంట లక్ష్మిగా ప్రణీత, రాముగా శశాంక్, మరొక రైతుగా అక్షితలు పాల్గొంటున్నారు. ఏమండి, మనం నిమ్మ బత్తాయి పంటలు వేసి సంవత్సరం అవుతుంది కదా. మన నిమ్మ బత్తాయి తోటలైతే ప్రస్తుతం మంచిగా ఉన్నాయి. అయితే మొన్న మీ చెల్లి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఈ పంటలు వేస్తున్నారుగా, వాటి సాగు వివరాలు చెప్పమంది కదా. ఆ ముచ్చట గురించి ఏం చేసిండ్రు?
1: అవును లక్ష్మి, మనం ఉద్యాన పరిశోధన స్థానం కొండమల్లెపల్లి నుండి నిమ్మ బత్తాయి మొక్కలు తెచ్చి నాటాము. తోట అయితే చాలా బాగుంది. వాటి వివరాలు తెలుసుకోవడానికి మా చెల్లి ఇప్పుడు వస్తానంది.
0: అగో, మాటల్లోనే వస్తుంది. రారాణి, బాగున్నావా?
2: ఆ, బాగున్నానదినా. బాగున్నావా అన్న?
1: ఆ, బాగున్నారాణి.
0: ఇగో, ఇప్పుడే నీ గురించే మాట్లాడుతున్నాం, నిమ్మ బత్తాయి పంటల సాగు గురించి.
1: అదేనమ్మా, నీవు అడిగినావు కదా, అందుకే నిమ్మ బత్తాయి తోటల ముచ్చట్లు అన్ని వివరాలు చెప్పడానికి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి డాక్టర్ చీకూరి రాజాగౌడ్ సార్ గారు, ప్రధాన శాస్త్రవేత్త ఉద్యాన పరిశోధన స్థానం కొండమల్లపల్లి నుండి వస్తున్నాడమ్మా.
2: అవునా అన్న? తప్పకుండా అన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం.
0: అవును రాణి, మా తోటలకు కూడా ఆసారే అన్ని ఇకమతులు చెప్పిండ్లు.
1: అగో, డాక్టర్ రాజాగౌడ్ సార్ గారు కూడా వచ్చిండ్రు. నమస్కారం సార్.
3: నమస్కారం రాము.
0: రండి సారు, మాకు తోటముచ్చట్లు చెప్పడానికి వచ్చినందుకు ధన్యవాదాలు సారు.
3: ఆ, ఏం పర్వాలేదు, తప్పకుండా అన్ని సాగు పద్ధతులు చెప్తాను.
0: సారు, ఈమె మా రాణి, వీళ్ళు కూడా నిమ్మ బత్తాయి పంటలను సాగు చేస్తుందంట.
2: అవును సారు, మాకున్న పొలంలో నిమ్మ బత్తాయి సాగు చేద్దామని.
3: ఆ, ఏం పర్వాలేదు, తప్పకుండా అన్ని సాగు పద్ధతులు చెప్తాను.
1: తప్పకుండా సార్.
2: సరే సార్.
0: సారు, తెలంగాణ రాష్ట్రంలో నిమ్మ బత్తాయి ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారో చెప్తారా?
3: తప్పకుండా. తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకి నిమ్మ 8,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. అలాగే దిగుబడి చూసుకున్నట్లయితే మనకి 8 నుంచి 15 టన్నుల వరకు వస్తుంది.

0: అంతేకాకుండా బత్తాయి చూసుకున్నట్లయితే మనం 43,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దిగుబడి మనకి 13 నుంచి 15 టన్నుల వరకు వస్తుంది. అయితే ఉత్పాదకతలో మాత్రం కొంచెం మనం వెనుకబడిగా ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క సమగ్ర సంరక్షణ కానీ, సమగ్ర నీటి యాజమాన్యం కానీ, సమగ్ర ఎరువుల యాజమాన్యం కానీ చేపట్టినట్లయితే రైతులు అధిక దిగుబడులు సాధించడానికి అనుకూలంగా ఉంది.
1: సారు, ఈ మధ్య కాలంలో నిమ్మ మరియు బత్తాయి పంటల సాగు తగ్గుతుందని విన్నాను. కారణాలు వివరిస్తారా సార్?
0: అవునండి, నిమ్మ బత్తాయి సాగు మనకి గత 5 సంవత్సరాల నుంచి తగ్గుతూ వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. దీనిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పంట మీద వచ్చే తెగుళ్ళు కానీ, చీడపీడలు కానీ వచ్చి తీవ్ర నష్టాన్ని కలిగజేస్తున్నాయి. అంతేకాకుండా మనకి వాటర్ టేబుల్ పెరగడం వల్ల ఈ యొక్క అందరూ రైతులు మనకి రైతు వరికి మొగ్గు చూపుతున్నారు. అంతేకాకుండా ఈ యొక్క పామాయిల్ పంటకి ఇచ్చే ప్రోత్సాహము మనకు నిమ్మ బత్తాయికి కూడా సరిగ్గా ఇవ్వట్లేదు. అంతేకాకుండా మనకి యొక్క నల్గొండ ఏరియాలో ఈ యొక్క మనకి భూమి కింద ఈ యొక్క కాల్షియం పలకాలు అనేటివి చాలా గమనించడం జరిగింది. సో దీనివల్ల వేరు అనేది కిందికి వెళ్ళకపోవడము, అలాగే ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొక్కకి అందకపోవడం వల్ల ఈ యొక్క మొక్క అనేది, ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి అనేది కొంచెం తగ్గి ఈ యొక్క దిగుబడిలో మనకి ఈ యొక్క తగ్గుదల అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా మనకి క్వాలిటీ సీడ్లింగ్స్ అంటే నాణ్యమైన వ్యాధిరహిత మొక్కలు కూడా మనకి ఒక నల్గొండ జిల్లాలో లభ్యం అవ్వకపోవడము, అలాగే వేరే రాష్ట్రాల మీద ఆధారపడడం జరగడం వల్ల ఈ యొక్క దిగుబడి అనేది తగ్గుతూ ఉంది. అంతేకాకుండా మనకి మొక్కలో వచ్చే యొక్క మన యొక్క అంతర్ నిర్మాణంలో వచ్చేటువంటి మార్పులు కూడా, అలాగే వాతావరణంలో వచ్చే మార్పులు తగు విధంగా ఇది మారకపోవడం వల్ల కూడా మనకి యొక్క దిగుబడి అనేది తగ్గుదల ఏర్పడుతుంది.
2: సార్, నాణ్యమైన వ్యాధిరహిత నిమ్మ బత్తాయి అంటు మొక్కలు ఎక్కడ లభిస్తాయో చెప్తారా?
0: మనకి తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే మనకి వ్యాధిరహిత నాణ్యమైన మొక్కలు ఉద్యాన పరిశోధన స్థానం కొండమల్లెపల్లిలో లభిస్తున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే మనం ఈ యొక్క నాణ్యమైన మొక్కలు మనకి తిరుపతి రిసెర్చ్ స్టేషన్ నుంచి లభిస్తున్నాయి. మన కొండమల్లెపల్లి రిసెర్చ్ స్టేషన్లో నిమ్మలో 4 రకాలని మనము నాణ్యమైన రకాలని ఇవ్వగలుగుతున్నాము. దాంట్లో ముఖ్యంగా బాలాజీ రకం, తర్వాత పెట్లూరులో మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. పెట్లూరులో 1, 21, 25. బాలాజీ అనేది కాయ లావుగా ఉండి మెరుస్తూ ఉంటుంది, అలాగే దాని యొక్క రసం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి యొక్క నిల్వకాలం అనేది తక్కువగా ఉంటుంది పెట్లూరుతో పోలిస్తే. అలాగే పెట్లూరులో 1, 21, 25 రకాలు చాలా మనకి బాలాజీతో పోలిస్తే వ్యాధులను కూడా తట్టుకుంటాయి. అలానే కాయ యొక్క తొక్క అనేది కొంచెం మందంగా ఉండి నిల్వ కాలం ఎక్కువగా ఉంటుంది. సో ఈ 3 రకాల్లో మనం ఏదైనా రైతు ఇష్టంగా సాగుబడి చేసి దిగుబడిని సంపాదించవచ్చు. అండ్ బత్తాయిలో చూసుకున్నట్లయితే మనకి సాద్గుడి అనే వెరైటీ మనకి తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ సాద్గుడి చాలా ప్రాచుర్యంలో ఉంది. ఇవే కాకుండా మనకి బటావియన్ కానీ, బ్లడ్ రెడ్ కానీ, మోసంబి కానీ, తర్వాత వ్యాలెన్షియా లేట్ కానీ, సో ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. ఎన్ని రకాలు ఉన్నా గానీ మనకి మన తెలంగాణ ప్రాంతానికి మాత్రం సాద్గుడి అనే వెరైటీ చాలా ప్రాచుర్యంలో ఉంది. ఎక్కువ జ్యూస్ కంటెంట్ ఉంటుంది, వ్యాధులని తట్టుకుంటుంది, అలాగే మన నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి టెంపరేచర్స్ కూడా తట్టుకొని మనకి ఎక్కువ దిగుబడిని ఇచ్చే రకం ఈ యొక్క సాద్గుడి రకం.
2: అలాగే సార్, నిమ్మలో వచ్చే ఆకుముడత మరియు సీతాకొక చిలుక కలిగించే నష్టాన్ని తెలపండి, అట్లానే వాటిని ఎలా నివారించాలో కూడా కొంచెం చెప్తారా సార్?
0: నిమ్మ సాగులో మనకి ఆకుముడత వెజిటేటివ్ స్టేజ్ లో వచ్చి బాగా తీవ్ర నష్టాన్ని కలిగజేస్తుంది. సో సాకే దశలో ఉన్నప్పుడు ఈ యొక్క నిమ్మ ఆకుముడత పురుగు వచ్చి గుడ్లని పెడుతుంది. గుడ్ల నుంచి వచ్చిన ఆ యొక్క చిన్న పురుగులు ఆకు పై చర్మం, కింది చర్మం మధ్యలోకి వెళ్లేసి హరిత ఆకుపచ్చదనాన్ని తింటూ మొత్తం నాశనం చేస్తుంది. ఇలా నాశనం చేయడం వల్ల కిరణజన్య సంయోగక్రియ తగ్గి పంట దిగుబడిలో తగ్గుదల ఏర్పడుతుంది. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే మనకి శాకే దశలో ఉన్నప్పుడే వేప నూనె 1000 ppm 10 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయాలి. అంతేకాకుండా ప్రొఫెనోఫాస్ 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేయాలి. సో ఇలా 15 డేస్ ఇంటర్వెల్లో మనం ఒక కెమికల్ మార్చి మార్చి పిచికారీ చేయడం వల్ల ఈ యొక్క ఆకుముడతని తగ్గించవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క సీతాకొక చిలుకల బిడద కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవి కూడా మనకి ఏంటంటే ఆకుల మీద గుడ్లను పెడుతుంది. గుడ్లను పెట్టిన తర్వాత ఈ యొక్క పురుగు పెద్దగై మొత్తం ఆకులని, ఆకు ఈనల్ని మాత్రం మొత్తం తినేస్తూ ఉంటుంది. దీన్ని నివారించడానికి ఏంటంటే మనం చుట్టుపక్కల మన కరివేపాకు చెట్లు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే కరివేపాకు చెట్లు ఇది ఒక అతిథిలాగా పనిచేస్తుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే మనకి ఈ యొక్క ప్రొఫెనోపాస్ 1.5 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేయాలి, లేదా ఫినాల్పాస్ 1.5 ml 1 లీటర్ నీటి కలిపి మనం స్ప్రే చేయాలి, లేదా స్పైనోసైడ్ మనకు 0.7 ml 1 లీటర్ నీటి కలిపి మనం పిచికారీ చేయాలి. అంతేకాకుండా మనకి ఈ యొక్క ఇండాక్సా కార్బ్ 1 ml 1 లీటర్ నీటికి కలిపి మనం

0: పిచికారి చేసిన సో సమర్థవంతంగా వీటిని నివారించవచ్చు.
1: బత్తాయిలో వాడు ఎలా పెడతారు? ఎన్ని పంటలు తీస్తారు సార్?
0: అయితే మనకి తెలంగాణ రాష్ట్రంలో రైతులు వాడు పెట్టే విధానాన్ని సరిగా పాటించకపోవడం వల్ల దిగుబడి అనేది తగ్గుదల ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఫ్లవరింగ్ వచ్చే ముందు ఈ యొక్క వాడు పెట్టాలి, అంటే మనం నీటిని ఆపివేయాలి. నీటిని ఆపేసినప్పుడు మనకు ఆ ప్లాంట్ అంతర్నిర్మాణంలో ప్రెజర్ ఏర్పడి ఫ్లవర్స్ అనేటివి ఎక్కువగా వస్తాయి. సో సాధారణంగా మనం మూడు క్రాప్స్ తీయొచ్చు. ఒకటి మనకు అంబే బహారు, మృగ్ బహారు, అస్తా బహార్ అని. కానీ మన రైతులు మాత్రం ఓన్లీ రెండు క్రాప్స్ తీస్తున్నారు, అది అంబే బహారు అండ్ మృగ్ బహారు. అస్తా బహార్ తీయట్లేదు. ఒకవేళ అంబే బహార్, మృగ్ బహార్ తీసిన తర్వాత మిగతా వచ్చిన కాయలు ఇవి మనం అస్తా బహార్ అంటాము. ఈ అస్తా బహారు మనకి యొక్క మార్చి ఏప్రిల్లో మనకి పంట దిగుబడి వస్తుంది. ఒకవేళ రైతు మనకి ఈ ఫ్లవర్ రెగ్యులేషన్ పాటించి మనకి అస్తాబహార్ గనక తీసినట్లయితే టన్నుకి మనకి 40,000 నుంచి 50,000 వరకు ఈ యొక్క మే ఏప్రిల్ మాసంలో మనకి వస్తుంది.
2: సారు, మరి బత్తాయిలో వచ్చే మంగు వ్యాధిని ఎలా నివారించాలో చెప్తారా?
0: బత్తాయిలో మంగు అనేది మనకు ఒక చిన్న నల్లి వల్ల వస్తుంది, అది కంటికి కనిపించదు. సాధారణంగా మనకి యొక్క ఫ్లవరింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈ యొక్క చిన్న నల్లి పురుగులు వచ్చేసి ఆకుల మీద కానీ అలానే మన కాయల మీద కానీ వచ్చేసి రసాన్ని పీలుస్తూ ఉంటాయి. ఎక్కువ సంఖ్యలో ఉంటాయి కాబట్టి ఎక్కువ డ్యామేజ్ కనిపిస్తుంటది. సో అలా డ్యామేజ్ కనిపించినప్పుడు ఏమైందంటే ఇది రసాన్ని పీల్చడం వల్ల ఈ యొక్క ఫ్రూట్ మీద ఉన్నటువంటి శాప్ కానీ హనీ డ్యూ మీద మనకి సూటీ మోడ్ నల్లమసి తెగుళ్ళలాగా వస్తుంది. సో కాయ అంతా మొత్తం నల్లగా తయారైతుంది, అంటే మనకు ఒక బొంగు మచ్చల్లాగా వచ్చేస్తుంది. సో ఇలా మచ్చలు గమనించిన వెంటనే రైతు మనకి యొక్క మైటీసైడ్స్, ఎకారిసైడ్స్ అని మార్కెట్లో లభ్యమవుతాయి. సాధారణంగా చీప్గా లభించే మనకి ఎకారిసైడ్ వచ్చేసి సల్ఫర్, అది నీటిలో కరిగే గంధకం, 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారి చేయాలి. ఒకవేళ అలా కంట్రోల్ కాకపోతే మనము ప్రొపార్జైట్, ఓమైట్ అనే మందును 1.5 ml 1 లీటర్ నీటిని కలిపి మనం పిచికారీ చేయాలి. లేకపోతే ఫెనజాక్విన్ 1.5 ml 1 లీటర్ నీటికి, లేదా మిల్బిమెక్టిన్ 1 ml 1 లీటర్ నీటికి, లేదా జోలోన్ 1 ml 1 లీటర్ నీటికి, లేదా అబామెక్టిన్ 1 ml 1 లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసిన సో యొక్క సమర్థవంతంగా నివారించవచ్చును. అలాగే ఈ మందులు పిచికారీ సమయంలో కంపల్సరీ రైతులు 15 రోజుల వ్యవధిలో ఈ యొక్క మందులని పిచికారీ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనకి ఎక్కువ స్ప్రే చేయడం వల్ల ఆ యొక్క పురుగు నిరోధకతను పెంచుకొని పురుగు మందులు స్ప్రే చేసినా కానీ పురుగు చావకుండా ఉంటుంది.
1: అలాగే సార్, బత్తాయిలో వచ్చే వేరుకుళ్ళు తెగులును ఎలా నివారించాలో చెప్తారా?
0: బత్తాయిలో మనకి వేరుకుళ్ళు సాధారణంగా మనకి నల్గొండ జిల్లాలో కానీ మనకి మహబూబ్ నగర్ జిల్లాలో కానీ ఎక్కువగా వచ్చి తీవ్ర నష్టాన్ని కలిగజేస్తుంది. ఈ తెగులు మనకి యొక్క ఫంగస్ వల్ల వస్తుంది. సో ఒక్కసారి ఈ తెగులు అటాక్ అయితే మనకి ఇంకో చెట్టు కూడా వచ్చే ప్రమాదం ఉంది. సో ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకు నీరు వెళ్ళడము, అలాగే పనిముట్లు మనము ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి మనకి ప్రూనింగ్ చేసేటప్పుడు ఈ యొక్క పనిముట్ల వల్ల కూడా ఈ యొక్క ఈ వ్యాధి అనేది సంక్రమిస్తుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే మనకి ముందుగా గమనించిన వెంటనే ఈ యొక్క డ్రై అయినటువంటి కొమ్మల్ని కట్ చేయాలి. అలాగే మొత్తం దాన్ని ఆ చెట్టుని కూడా మొత్తం పీకేసి మొత్తం నాశనం చేయాలి. లేకపోతే ఏంటంటే ఒక చెట్టుకు వచ్చిన వ్యాధి కూడా ఇంకో చెట్టుకు కూడా వచ్చే ఆస్కారం ఉంది. అలాగే మనకు ఆ చెట్టు తీసేసిన తర్వాత కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 ml 1 లీటర్ నీటికి ప్లస్ అగ్రిమైసిన్ 1 gram 1 లీటర్ నీటికి కలిపి ఆ మొదలు మొత్తం తడిచేటట్టు చేయాలి. చేసిన తర్వాతనే దీన్ని తీసుకెళ్లి మొత్తం నాశనం చేయాలి, లేకపోతే కాలబెట్టేసేయాలి. ఎందుకంటే ఈ వ్యాధి ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి గాలి ద్వారా గానీ, నీటి ద్వారా గానీ, పనిముట్ల ద్వారా గానీ, మనుషుల ద్వారా గానీ వ్యాప్తి చెందుతుంది.
1: సార్, నిమ్మ మరియు బత్తాయి ఎక్కువ దిగుబడులు రావాలంటే ఎలాంటి సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్ధతులను చేపట్టాలి సార్?
0: నిమ్మ మరియు బత్తాయి సాగు లాభదాయకంగా ఉండాలంటే మొదటగా క్వాలిటీ సీడ్లింగ్స్ ని మనం తీసుకోవాలి. క్వాలిటీ సీడ్లింగ్స్ ఓన్లీ సర్టిఫైడ్ నర్సరీలో, దట్టు గవర్నమెంట్ నర్సరీలో మాత్రమే తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మనకి మొక్క పెట్టిన తర్వాత సమగ్ర యాజమాన్యం, నీటి యాజమాన్యం గాని, ఎరువుల యాజమాన్యం గాని, సమగ్ర సస్యరక్షణ గాని పాటించాలి. సమగ్ర ఎరువుల యాజమాన్యం వచ్చేసరికి మనము ప్లాంట్ పెట్టిన తర్వాత జూన్ జూలై మాసంలో మరియు సెప్టెంబర్ అక్టోబర్ మాసంలో, తర్వాత జనవరి ఫిబ్రవరి మాసంలో ఎరువులని నత్రజని ఎరువులు అయితే 3 దఫాలుగా వేసుకోవాలి. అలాగే ఫాస్ఫరస్ గాని మనకి పొటాష్ ఎరువులను మాత్రం స్ట్రేట్ గా డైరెక్ట్ గా వేసుకోవచ్చు. ఇవే కాకుండా మనం ఒకవేళ ఫెర్టిగేషన్ గనక పాటిస్తే, ఫెర్టిగేషన్ లో మనం కంపల్సరీ 15 డేస్ కోసారి లేకపోతే 30 డేస్ ఇంటర్వెల్ లో మాత్రం మనము నీటిలో కరిగిన ఫెర్టిలైజర్స్ మాత్రమే ఇవ్వాలి. అవి ఇచ్చిన తర్వాత మనకి ఫ్లవరింగ్ దశలో మాత్రం నీటిని ఆపడం చేయాలి. అంతేకాకుండా మనకి నీరు ఎక్కువగా ఇవ్వడం వల్ల కూడా మనకి యొక్క రూట్ రాట్ గాని, వేరుకులు తెగులు గాని, అలాగే ఫంగస్ వ్యాధులు గాని వచ్చే ఆస్కారం ఉంది. ఇది మనకి డ్రై వెదర్ ప్రిఫర్డ్ క్రాప్ కాబట్టి ఇది ఓన్లీ మనకి డైరెక్ట్ గా నీటి తడులు ఇచ్చినప్పుడు ఎవ్రీ 3 డేస్ కోసారి ఇంటర్వెల్లో మనం నీటి తడులు ఇవ్వాలి. అలాగే డ్రిప్ అయితే మాత్రం కంపల్సరీ ఎవ్రీ

0: డే 1 అవర్ మనం నీటి తడులు ఇస్తే బాగుంటుంది. అంతేకాకుండా ఈ యొక్క కలుపు యాజమాన్యం, కలుపు యాజమాన్యంలో మనం పరాక్వాటిక్ మందులు కానీ ఈ యొక్క రసాయనిక మందులు కానీ స్ప్రే చేయకూడదు. ఓన్లీ రొటవేటర్ సహాయంతో మాత్రమే మనము ఈ యొక్క కలుపులని తీయాలి. తర్వాత మనకి సమగ్ర సస్యరక్షణ, సమగ్ర సస్యరక్షణలో భాగంగా స్టార్టింగ్ నుంచి మనం వేసవి దుక్కుల నుంచి, అలాగే మనం ఈ యొక్క స్పేసింగ్ నుంచి, అలాగే మనకు స్ప్రేయింగ్స్ నుంచి ఒక కరెక్ట్ టైంలో మనం స్ప్రే చేసినట్లయితే మనం ఈ యొక్క పురుగులను కానీ అలాగే వ్యాధులను కానీ సమర్థవంతంగా నివారించవచ్చును. అయితే వీటిని రైతులు కంపల్సరీ పొలానికి ఎవ్రీ డే వెళ్ళి మనకి అబ్జర్వ్ చేసి, అంటే పురుగులు ఉన్నాయా లేకపోతే వ్యాధులు ఉన్నాయా లేకపోతే మొక్క ఏమన్నా పాడైపోతుందా, వీటిని 2 డేస్ ఇంటర్వెల్లో కంపల్సరీ గమనించి తగు చర్యలు చేపడితేనే మనం లాభదాయకంగా ఈ యొక్క పంటను సాగు చేయవచ్చు. అంతేకాకుండా మనకు స్పేసింగ్ 6x6 మనము జనరల్గా చెప్తుంటాము, 6x6 కాకుండా మనకి 5x4 మీటర్స్, 4x5 మీటర్స్ అధిక సాంద్రత కలిగిన మొక్కల్ని మనం ఒక ప్లేస్లో మనం వేసుకున్నట్లయితే, అంటే ఎకరానికి 111 మొక్కలు కాకుండా 200 మొక్కలు, 150 మొక్కలు అలా గనక మనం అధిక సాంద్రత పాటించి మనం పెంచినట్లయితే ఎక్కువ దిగుబడి మనం సాధించవచ్చు. అంతేకాకుండా ఈ యొక్క ఫెటిగేషన్ అలాగే మనకి కరెక్ట్ టైంలో స్ప్రే చేసుకున్నట్లయితే ఈ యొక్క లాభదాయకంగా మన నల్గొండ రైతులు సాగు చేయవచ్చు.
1: సారు, మరి ఈ బత్తాయి మరియు నిమ్మకాయలను ఎక్కడ అమ్మాలి? అదేవిధంగా పంట కోత అనంతరం చేపట్టాల్సిన చర్యలు వివరిస్తారా?
0: నిమ్మకాయలైతే మనము లోకల్ మార్కెట్లో మనము అమ్ముతుంటాము, హైదరాబాద్ మార్కెట్లో కానీ, అలానే మన లోకల్లో ఉన్న నల్గొండ కానీ, ఒక దేవరకొండ కానీ, మెయిన్ సూర్యపేట ఆ సిటీలలో మనకు లోకల్గా నిమ్మకాయ అమ్మొచ్చు. లేదు మనము ఎక్కువ మొత్తంలో అమ్మాలంటే హైదరాబాద్ మార్కెట్లో అమ్మొచ్చు. అలాగే బత్తాయి చూసుకున్నట్లయితే బత్తాయి మనకి ఎక్కువగా ఢిల్లీకి ఇక్కడ మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంటాము. బత్తాయి మార్కెట్ మనకు నల్గొండలో ఉంది, అలాగే హైదరాబాద్లో ఉంది. లేదంటే మనకి ఎక్కువ మార్కెట్ రావాలంటే మనకు ఢిల్లీ వెళ్ళి కూడా మనం ఈ యొక్క బత్తాయిని మనం అమ్మవచ్చు.
2: అలాగే సారు, నిమ్మ మరియు బత్తాయి సాగుకు రైతులకు వచ్చే ప్రోత్సాహ ఫలాల గురించి చెప్తారా?
0: నిమ్మ బత్తాయి సాగుకి మన తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలు ఇస్తుంది. మొదటగా చూసుకున్నట్లయితే క్వాలిటీ సీడ్లింగ్ మెటీరియల్ ప్రొడక్షన్ కి మన కొండమల్లపల్లి రిజిస్ట్రేషన్ కి 25 లక్షలకు శాంక్షన్ చేశారు. సో దానిలో భాగంగా మేము ఓన్లీ ఎస్సీ రైతులకి మేము ఫ్రీగా నిమ్మ మరియు బత్తాయి మొక్కలు ఇవ్వగలుగుతున్నాము. అంతేకాకుండా మనము ఫెటిగేషన్ సంబంధించి డ్రిప్ ఇరిగేషన్ కూడా ఒక గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. అంతేకాకుండా మనకి యొక్క 100 రోజుల కూలీ పథకంలో భాగంగా కూడా మనకి యొక్క విలేజ్ లో ఉన్న లేబర్స్ ను కూడా యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. అలాగే కలుపును నివారించడానికి మనము ఈ యొక్క రొటవేటర్ గానీ, అలాగే మనకి యొక్క ఫ్లవింగ్ ఇంప్లిమెంట్స్ కానీ యొక్క సబ్సిడీ ఇస్తుంది. అలానే మినీ ట్రాక్టర్ కూడా మనకి యొక్క గవర్నమెంట్ దాదాపు 50% సబ్సిడీ మనకి కమ్యూనిటీ పరంగా ఇస్తుంది. అంతేకాకుండా మనకి ఈ యొక్క ఫెర్టిలైజర్స్ మీద కూడా కొంచెము ఈ యొక్క జీవ సంబంధ కీటకనాశనలు కానీ, జీవ సంబంధ ఫెర్టిలైజర్స్ కూడా మనకి గవర్నమెంట్ అనేది ప్రోత్సాహకం ఇస్తుంది.
1: ఇప్పటి వరకు నిమ్మ బత్తాయి పంటల సాగులలో ఆచరించాల్సిన మెలకువలను బాగా చెప్పారు సార్. ధన్యవాదాలు.
2: ధన్యవాదాలు సారు.
3: ధన్యవాదాలు సార్.
2: ఇప్పటి వరకు తోటముచ్చట్లు కార్యక్రమంలో నిమ్మ మరియు బత్తాయి తోటల్లో సమగ్ర సస్య రక్షణ అనే అంశం గురించి చర్చించాం. మరలా మరొక అంశంతో తిరిగి మళ్ళీ వచ్చే శుక్రవారం కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.
4: ఔషధ పంటల కృషిలో సాగిపో అభివృద్ధిలో పండ్ల తోటల సాగుతో రైతన్నాను.
5: తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇల్లువాకిలిలో కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
6: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
9: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
10: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
8: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
9: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
8: కానీ సన్నీ

0: మీ కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇల్లు వాకిల్లులో ఇప్పుడు వినండి, జీవ నియంత్రణ పద్ధతులు, జీవ రసాయన వాడకం గురించి సిరిసిల్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సతీష్ గారి ప్రసంగం.
4: అన్నదాతలకు నమస్కారం. పురుగులను పూర్తిగా చంపడం కాదు, ప్రకృతి సహాయంతో నియంత్రించడం నిజమైన వ్యవసాయం. నా పేరు డాక్టర్ సతీష్, అసిస్టెంట్ ప్రొఫెసర్, కీటక శాస్త్రవేత్త, బీజేఆర్ అగ్రికల్చరల్ కాలేజ్, సిరిసిల్ల. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల వాడకంలో రైతాంగం గమనించాల్సిన అంశాలు. ఈ రోజుల్లో రసాయన మందులు ఎక్కువగా వాడడం వల్ల పురుగులు మందులకు అలవాటు పడుతున్నాయి, మంచి పురుగులు కూడా నశిస్తున్నాయి, భూమి ఆరోగ్యం దెబ్బతింటుంది, రైతులకు కూడా ఖర్చులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం జీవ నియంత్రణ పద్ధతులు. అసలు జీవ నియంత్రణ పద్ధతులు అంటే ఏంటి? మనం జీవ నియంత్రణ పద్ధతులు అంటే సహజ శత్రువులను ఉపయోగించి పురుగులను నియంత్రించడం. దీనివల్ల దీని ప్రాముఖ్యత ఏంటి అంటే పర్యావరణానికి హానికరం కాదు, మన ఆరోగ్యానికి కూడా సురక్షితంగా ఉంటుంది, మరియు మంచి పురుగులను కాపాడుతుంది, ఖర్చును తగ్గిస్తుంది రైతాంగానికి. కాబట్టి ఈ రోజుల్లో వ్యవసాయ రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల దృష్ట్యా ఈ మధ్య కాలంలో రైతు సోదరులు సేంద్రీయ వ్యవసాయంపు మొగ్గు చూపడం జరుగుతున్నది. అనాదిగా వాడుతున్న రసాయనిక పురుగు మందుల వలన రైతాంగం ఆశించిన ఫలితాలు లేకపోవటం, వాటి వాడకం వల్ల కలిగే దుష్ఫలితాల మీద రైతుల్లో పెరిగిన అవగాహన, మరియు పురుగు మందుల అవశేషాలు లేని ఆరు తక్కువ ఉన్న ఉత్పత్తులను మంచి ధర లభించడం, రైతు సోదరులకు జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల వాడకం వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి. కాబట్టి జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాలపైన వ్యవసాయదారులకు మంచి నమ్మకం ఉన్నప్పటికీ వాటి లభ్యత మరియు నాణ్యతాపరమైన సమస్యలు రైతులను వాటికి దూరంగా ఉంచుతున్నాయి. వీటికి గాను రసాయనిక పురుగు మందులను దీటైన ప్రత్యామ్నాయంగా జీవ నియంత్రణ పద్ధతులను మరియు జీవరసాయనాలను వాడాలనుకున్నప్పటికీ మార్కెట్లో రసాయనిక పురుగు మందులు దొరికినంత సులభంగా జీవరసాయనాలు లభ్యం కావటం లేనన్నది మేజర్గా రైతాంగానికి ఒక ముఖ్య సమస్య. దీనితో పాటు మరోవైపు రైతాంగానికి జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల మీద పెరుగుతున్న ఆసక్తిని ఆసరాగా చేసుకుని చాలా బయో ఉత్పత్తులు అనబడే బూటకప్పు పేర్లతో నాణ్యత లేని నిషేధించబడ్డ పదార్థాలను మోసపూరితంగా రైతులకు అంటగట్టడం రెండో అతిపెద్ద సమస్య. కాబట్టి రైతాంగాలు జీవ నియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయన వాడకంలో ఎదురయ్యే లభ్యపరమైన సమస్యలు, వాటికి సమాధానాల గురించి తెలుసుకోవాలి. ఫస్ట్, ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి. ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ట్రైకోకార్డ్ రూపంలో రైతులు వాడదలసినది. అండ్ మార్కెట్లో సమయానుసారంగా లభ్యత ఒక ప్రధాన మేజర్గా లభ్యతాపరమైన సమస్యలు ఏంటి అని అంటే, ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి చూసినట్లయితే ఈ ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవి ట్రైకోకార్డ్ల రూపంలో రైతులు వాడుకోదలసిన మార్కెట్లో వాటి సమయానుసార లభ్యత ఒక ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే దీని తక్కువ నిల్వ శక్తి ఉన్న ట్రైకోకార్డ్లను మార్కెట్ వారు అందుబాటులోకి తేవ వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యకు సమాధానంగా తెలంగాణ వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు పనిచేస్తున్నాయి. కాబట్టి రైతులందరూ వీటిని వాటి మదర్ కల్చర్ గానీ, లేదు అంటే ట్రైకోగ్రామా గుడ్డు పరాన్నజీవిని గానీ, ఏవైతే జీవ నియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయో వాటి దగ్గర నుండి తీసుకొచ్చుకోవచ్చు. అలానే ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ కూడా ఈ కేంద్రాల్లో లభిస్తాయి. మార్కెట్ నుండి రైతు సోదరులు జీవ రసాయనాలను కొనుగోలు చేసే సమయంలో పాటించవలసిన మెలకువలు అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మేజర్గా మనకేంటంటే ఈ జీవ నియంత్రణ పద్ధతుల్లో మనకి మేజర్గా గుర్తుంచుకోవాల్సిన చాలా జాగ్రత్తలు ఉంటాయి. ఎందుకు అంటే వీటి జీవితకాలం అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి రైతు సోదరులు అందరూ కూడా కంపల్సరీ మీరు కొన్ని పద్ధతులు మెలకువలు పాటించాలి. అందులో ఏంటి అంటే, ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రెక్క జాతి పురుగులను నియంత్రించే బివేరియా బ్యాసియానా, వేరును ఆశించే పురుగులను నిరోధించే మెటారేజియం, రసం పీల్చే పురుగులను ఆశించే వర్టిసీలియం, వివిధ తెగుళ్లను నివారించే అజాడిరక్తిన్ వంటి జీవరసాయనాలు ఈ మధ్య కాలంలో రసాయనిక పురుగు మందులతో సమానంగా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ తరహా జీవరసాయనాలన్నీ కూడా భారత పురుగు మందుల చట్టంలోకే వస్తాయన్న వాస్తవాన్ని రైతులు గమనించాలి. కాబట్టి రైతులు జీవరసాయనాల కొనుగోలు సమయంలో జాగ్రత్తలు పాటించినట్లయితే భవిష్యత్తులో నాణ్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతాంగాలు అసలు మరి ఏమేమి విషయాలను గుర్తుంచుకోవాలి, కొనుగోలు సమయంలో రైతులు గమనించవలసిన విషయాలు. కొనుగోలు చేసే జీవరసాయనం ప్యాకెట్ ఆర్ బాటిల్ పైన ప్రభుత్వం జారీ చేసిన సంఖ్య మరియు తయారీ లైసెన్స్ ముద్రించబడి ఉన్న విషయాన్ని ధృవీకరించుకోవాలి.

ఫాస్ట్గా మనం ఏంటి అని అంటే ఏదైనా బాటిల్ని తీసుకున్నప్పుడు కంపల్సరీ దానిపైన ఒక అంక ఇస్తాడు, ఒక సంఖ్య. ఆ సంఖ్య ఉందా లేదా అని చూసుకోవాలి. తర్వాత ఆ లైసెన్స్, అంటే లైసెన్స్ కు సంబంధించినది కూడా ముద్రించే విషయాన్ని ప్యాకెట్ పైన కానీ బాటిల్ పైన కానీ ఉన్నదా లేదా చూసుకోవాలి. తర్వాత జీవ రసాయనాన్ని తయారు చేసిన తేదీ మరియు దానిపైన క్షమతలలో తేడా రాకుండా ఎప్పటి వరకు వాడుకోవచ్చు అనే తెలిపే తేదీలను తప్పనిసరిగా పరీక్షించుకొని కొనుగోలు చేసుకోవాలి. కంపల్సరీ తేదీ అంటే మనం జీవ నియంత్రణాల్లో మేజర్ గా ప్రాబ్లం ఏంటి అని అంటే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉండవు, కాబట్టి కంపల్సరీ మనం కొనుగోలు చేసే సమయంలో కంపల్సరీగా మనము వాటిలో తేదీ ఉందా లేదా అనేది చూసుకొని తీసుకోవాలి. కొనుగోలు సమయంలో సరైన రసీదును పొంది దానిపై అమ్మిన వారి సంతకం ఉన్నదా లేదా అని గమనించుకోవాలి. ఇది మాత్రం అందరూ రైతాంగం కంపల్సరీ గుర్తుంచుకోవాలి. కంపల్సరీ రసీదు తీసుకున్నప్పుడు మాత్రం మనము వాటిపైన రసీదు పైన వారి సైన్ ఉందా లేదా దానిపైన డేట్ ఉందా తేదీ ఉందా లేదా అనేది గమనించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ సరైన వివరాలు లేని లేదు అంటే రసీదు ఇవ్వని నకిలీ జీవరసాయనాలను కొనకూడదు మరియు వాడకూడదు. ఎందుకు అంటే జీవరసాయనాలు అనేవి అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండవు, నెక్స్ట్ తర్వాత అవి పనిచేయాలి అంటే స్పెసిఫిక్ గా ఉండాలి, వాటికి కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకున్న తర్వాతనే మనం జీవరసాయన మందులను వాడతాం. కాబట్టి ఇవన్నీ తేదీ గాని వాటికి ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని చూసుకొని తర్వాతనే తీసుకోవాలి. ఈ అన్ని కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ కూడా రైతాంగం గమనించుకోవాలి. నెక్స్ట్ వీటితో పాటు కొనుగోలుతో పాటు ఇంకా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే భద్రపరచుకోవడం మరియు వాడకం విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రసాయన మందులలాగా వీటిని వాడుకో రాదు, మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. జీవ నియంత్రణ పద్ధతులు, జీవ నియంత్రణ రసాయనాలను వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటి అనేది మనం చూద్దాము. ఫస్ట్ గా జీవరసాయనాలను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశాల్లో గాని, తేమ లేక నీరు ఉన్న ప్రదేశాల్లో గాని ఉంచకూడదు. డైరెక్ట్ గా మనకి ఏంటంటే ఎండ తగిలే ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఉంచకూడదు. ఎందుకంటే ఇందులో ఉండేవి సూక్ష్మజీవులన్నీ కూడా చనిపోతాయి. మనకి డైరెక్ట్ గా ఎండ పడింది అనుకోండి, డైరెక్ట్ గా అవేంటి అని అంటే వాటిపైన ప్రభావం చూపి చనిపోతాయి. కాబట్టి ఎప్పుడు కూడా వాటిని డైరెక్ట్ గా ఎండ తగిలే ప్రదేశాల్లో గాని, లేదు అంటే నీరు ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కానీ, తేమ అంటారు, తేమ గాని నీరు ఉన్న ప్రదేశాల్లో కానీ ఉంచకూడదు. వీలైనంత వరకు ప్యాకింగ్ ని వాడుకునే సమయంలోనే తీయాలి. ఎప్పుడైనా కానీ మీరు ఎప్పుడైనా ఇప్పుడు ప్యాక్ ఓపెన్ చేస్తున్నారు అని అంటే మనం వాడాలి అనుకున్నప్పుడే మనం ఆ ప్యాకెట్ ని బయటకు తీయాలి. లేదు అంటే ఓపెన్ చేసి అలానే ఉంచొద్దు, తెరిచి మాత్రం ఉంచకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పీవీ ఉదాహరణగా తీసుకున్నట్లే, ఎన్పీవీ వైరస్ ద్రావణాన్ని వీలైనంత వరకు సాయంత్రపు వేళల్లో పిచికారీ చేసుకోవాలి. మళ్ళీ జీవ నియంత్రణ పద్ధతులు, నార్మల్ గా రసాయనిక పురుగు మందులను వాడేటప్పుడు రైతాంగం ఎప్పుడు కూడా సమయాన్ని ఎప్పుడు చూడరు, కానీ మనం జీవ నియంత్రణ రసాయనాలను వాడేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీరు ఉదయం గాని సాయంత్రం వేళల్లో గాని మనం వాటిని వాడుకోవాలి. ఎందుకు అంటే ఇందులో ఉండే సూక్ష్మజీవులు ఎండకి తగిలినప్పుడు చనిపోతాయి. కాబట్టి సాయంత్రం వేళల్లో మీరు ఎప్పుడైతే మందు పిచికారీ చేసుకున్నారనుకోండి, జీవ నియంత్రణ రసాయనాలను పిచికారీ చేసుకున్నారనుకోండి, అవి ఎక్కువగా పురుగుల పైన ప్రభావాన్ని చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సాయంత్రం వేళల్లోనే మీరు పిచికారీ చేసుకునేటట్లు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ జీవ రసాయనాలను రసాయనిక పురుగు మందులు మరియు తెగుళ్ల మందులతో కలిపి పిచికారీ చేయకూడదు. ఇది అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రైతాంగం ఎప్పుడు కూడా ఈ జీవ నియంత్రణ రసాయనాలు ఏవైతే ఉన్నాయో వాటిని రసాయన పురుగు మందులతో కలిపి పిచికారీ చేయదు. అంటే ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది, మంచిగా చనిపోతాయి అనుకుని ఏం చేస్తారంటే రసాయన పురుగు మందులతో పాటు జీవ నియంత్రణ రసాయనాలను కూడా వాటితో కలిపి పిచికారీ చేస్తుంటారు రైతులు. కానీ ఇందులో ఉండే సూక్ష్మజీవులు చనిపోతాయి కాబట్టి, అంటే ఎప్పుడైతే మనకి ఈ రసాయనాలతో అంటే హానికరమైన రసాయనంతో కలిసినప్పుడు అవి చనిపోతాయి కాబట్టి వీటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతాంగం పిచికారీ చేసేటప్పుడు సపరేట్ గా పిచికారీ చేసుకోవాలి.

0: ఆకాశవాణి పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంశం గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం మాధవనేని రఘునందన్ రావు గారు. వికసిత్ భారత్ కార్యక్రమానికి స్వాగతం. మీరు వృత్తిరీత్యా

0: న్యాయవాది, సెంట్రల్ యూనివర్సిటీలో మానవ హక్కుల్లో పీజీ డిప్లొమా చేశారు, ప్రముఖ పత్రికలో న్యూస్ కాంట్రిబ్యూటర్గా పనిచేశారు. మాధవనేని రఘునందన్ రావు గారు, ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అంటే ఏమిటి, వాటి వివరాలు తెలియజేయండి.
1: సో చాలామంది, చాలా రాజకీయ పార్టీలు ఈ దేశంలో ప్రజలకి అన్ని ఉచితాలు ఇచ్చి ప్రజల్ని సోమరిపోతులుగా చేయాలని ట్రై చేస్తున్నటువంటి తరుణంలో ఈ దేశ అవసరాలు, భవిష్యత్ అవసరాలని దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి గారు ప్రతి ఇండ్లు తనకు తనకు కావాల్సినంత విద్యుత్ని ఎలా ఉపయోగం చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి అనేటువంటి అంశానికి సంబంధించి ప్రారంభించినటువంటి పథకం పేరే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన. సో భారత ప్రభుత్వం దీన్ని ప్రారంభించడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని, లేకపోతే ఈ షాప్ అయితే ఫ్రీ వస్తుంది, ఆ కులం వాళ్ళకి అయితే ఫ్రీ ఇస్తామని ఇట్లా కొన్ని ఉచిత పథకాలని ప్రవేశపెట్టినారు. దాని బదులు పిల్లలకి ఉచితాలని అలవాటు చేసే బదులు, ఉదాహరణకు ఒక చిన్న సామెత, నేను టీచర్గా పనిచేసినప్పుడు చెప్పేవాడిని, పేరెంట్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి చేపలు బాగా వండి దాన్ని ఒలిసి ములు లేకుండా అన్నీ చేసి తిను తిను బిడ్డ అని పెట్టడం నేర్పిస్తూ ఉన్నారు. రేపు పొరపాటున పేరెంట్స్కి ఏమైనా అయింది అనుకోండి, ఆ పిల్లడికి చేప ఎట్లా పట్టాలి, చేప ఎట్లా ఒలవాలనేది తెలియదు. కాబట్టి మేము అట్లా కాకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికసిత భారత్ 2047 లక్ష్యంలో భాగంగా ప్రతి ఇల్లు తన ఇంటిపైన ఉన్నటువంటి ఆర్సీసీ స్లాబ్ పైన కానీ, లేదా పెంకుటిల్లు అయితే ఇంటి అనుకున్నటువంటి ఓపెన్ స్పేస్లో కానీ సోలార్ పల్కల్ని బిగించుకొని ఆ ఇంటి అవసరాలు తీర్చుకునేటందుకు సుమారు 300 యూనిట్ల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసుకోవడానికి ఒక ప్రోగ్రామ్ని ప్రారంభించడం, దీన్ని జనాలలోకి తీసుకెళ్తా ఉన్నాం. చాలా వరకు పల్లెటూర్లలో ప్రజలు ముందుకొస్తూ ఉన్నారు. 1 కిలోవాట్ వరకు అయితే సుమారు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వరకు అయితే 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వరకు అయితే మాక్సిమంగా 78,000 రూపాయలని సబ్సిడీ ఇస్తున్నారు. ఇవన్నీ కూడా బ్యాంకులు ప్రోగ్రామింగ్ చేసి బ్యాంకు లోన్ రూపం లోపల కూడా ఇస్తూ ఉంది. కాబట్టి ఎవరో 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇచ్చే బదులు మనము ప్రకృతి నుంచి వస్తున్నటువంటి రెన్యూవబుల్ ఎనర్జీని మనం ఎనర్జీగా మార్చుకొని వాడుకోవడం వల్ల రేపు పొల్యూషన్ తగ్గుతుంది. హైడ్రో ఎలక్ట్రిసిటీ కానీ ఇప్పుడు బొగ్గు గనులు పెట్టి సింగరేణి పేరిట ఓపెన్ కాస్ట్ మైనింగ్ పేరు మీద కిలోమీటర్లు తవ్వి బొగ్గు తీసి ఆ బొగ్గులోంచి కరెంటు తయారు చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ప్రకృతికి పర్యావరణానికి నష్టం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మీరు ఏం చేయకుండ్రి, మీరు 1 కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు లేదా 10 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, ఇంటిపైన మీ ఇంటి అవసరాలకు సరిపడేన్ని సోలార్ విద్యుత్ పలకల్ని బిగించుకుంటే మీరు వద్దన్నా, మీకు కష్టమున్నా ఇష్టమున్నా పొద్దున 6 గంటలకు వస్తాడు సూర్య భగవానుడు, రాత్రి 6 ఇంటి దాకా ఉంటాడు. ఆయన ఇచ్చే ఎనర్జీని మనం కరెంటు రూపంలోకి మార్చుకుంటే మీ ఇంటికి 300 రూపాయలు సరిపోతుంది. మీరు 100 యూనిట్లే వాడుకున్నారనుకోండి, మిగతా 200 యూనిట్లు మీకు ప్రభుత్వం డబ్బులు కట్టించి తీసుకుంటుంది. కాబట్టి యుల్ గట్ ఇన్కమ్ వన్ యాంగిల్, ద అదర్ యాంగిల్ యు ఆర్ హెల్పింగ్ ద పొల్యూషన్ లేకుండా ఈ దేశాన్ని కాపాడడానికి ఉపయోగపడతారు. కాబట్టి ఒక మంచి పథకం, ఆశించినంత వేగంగా పోతలేదు, బట్ పల్లెటూర్లలో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తూ ఉంది. మొన్న ప్రధానమంత్రి గారు సికింద్రాబాద్కి వచ్చి సభలో చెప్పినట్టు పొదుపు వైపు మనం ఎందుకు పోవాలి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ప్రపంచంలోని అనేక దేశాలు కుప్పకూలిపోతా ఉంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఇంత 150 కోట్ల మంది ప్రజలుండి కూడా నిలబడగలుగుతూ ఉంది. పెట్రోల్ డీజిల్ మన దగ్గర లేకపోయినప్పటికీ వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఒక్క మాట సోలార్ కార్ల వైపు లేదా ఎలక్ట్రిక్ కార్ల వైపు మనం మూవ్ కావాలని నరేంద్ర మోడీ గారు ఒక థాట్ ప్రాసెస్ని దేశ ప్రజల ముందు ఉంచితే ఈరోజు ఇంటికి ఒక ఎలక్ట్రిక్ కార్ వచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. 2026 డిసెంబర్ 31 వరకు నేను ఓపెన్గా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నా, ప్రతి ఇంట్లో ఒక ఎలక్ట్రికల్ వాహనం వచ్చేటువంటి పరిస్థితికి ప్రజలు మారుతా ఉన్నారు. కరోనా వస్తే భారతదేశం వాళ్ళు ఎట్లా బతుకుతారు, వీళ్ళకి ఏం తెలియదు అన్న కాడి నుంచి అరే మేమే అన్ని చేసుకోగలుగుతాం, మేమే నిలబడగలుగుతాం, మేమే ప్రపంచానికి మార్గదర్శనం చేస్తామని చెప్పి పోవడానికి సూర్యఘర్ ముఫ్తి బిజిలీ యోజన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. మోడీ గారు ఏదైనా చేస్తే దాన్ని ముందు చూపుతో చేస్తారు, ఆలోచించి చేస్తారు. పర్యావరణ హితం ఉంది, దానివల్ల బొగ్గు బావుల తవ్వకం తగ్గుతుంది, ఓపెన్ మైనింగ్ తగ్గుతుంది, రకరకాలైనటువంటి అంశాల పట్ల మనకు లాభం జరుగుతుందని ఆలోచించారు. కాబట్టి ప్రజలు ఈ పథకం లోపల కొంత తమ ఇంట్లోంచి పెట్టుకొని ఈ పథకం వైపు ప్రజలు మూవ్ అవుతా ఉన్నారు.
0: ఎంపీ గారు, ఈ యోజన ఎప్పుడు ప్రారంభించారు?
1: 2024 ఫిబ్రవరి లోపల నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించినారు. 2027 వరకు 1 కోటి గృహాల మీద ఈ సోలార్ పలకలు పెట్టి వాళ్ళంతల వాళ్ళే కరెంటు ఉత్పత్తి చేసేటువంటి దిశగా ప్రజల్ని మార్చాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో వారి పథకాన్ని ప్రారంభించడం జరిగింది. మోడీ గారు ఎంత గొప్పగా అయితే ఈ స్కీమ్ గురించి ఆలోచించినారు, ఎంత గొప్పగా అయితే డిజైన్ చేసినారో అంతే గొప్పగా ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ వస్తూ ఉంది.
0: ఈ యోజన ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది?
1: రిన్యూవబుల్ ఎనర్జీ అని, మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని, పునరుత్పాదక శక్తి అని. మనం ఇంతకుముందు నీళ్ళ నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, బొగ్గు నుంచి కరెంటు తయారు చేసేవాళ్ళం, కానీ ఇప్పుడు విండ్, మామూలుగా గాలిలోంచి విద్యుత్ని తయారు చేసుకోవడానికి ఎట్లా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అదే రకంగా సోలార్ నుంచి ఎట్లా తయారు చేసుకోవాలి, దీస్ ఆర్ కాల్డ్ రిన్యూవబుల్ ఎనర్జీస్. ఒక రూపంలో ఉన్నటువంటి శక్తిని ఇంకొక రూపంలోకి మార్చి దాన్ని కరెంటుగా మార్చుకొని మన నిత్యావసరాలకి మార్చుకుంటా ఉన్నాం. దీనివల్ల ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ జరగకుండా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో దీన్ని

0: తయారు చేస్తా ఉన్నారు. దీన్ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీ అని ఒక కొత్త శాఖను పెట్టి వారి ద్వారా దీన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు.
1: ప్రధానమంత్రి సూర్యాఘర్ ముఫ్తీ బిజిలీ యోజన యొక్క మొత్తం ఖర్చు ఎంతండి?
0: సుమారు బడ్జెట్ లోపల కేటాయించింది 75,000 కోట్ల రూపాయలని మొన్న బడ్జెట్ లోపల భారత ప్రభుత్వం కేటాయించింది. అంటే మీరు ఆలోచించాలి, దాదాపు 1/4 ఆఫ్ ద అమౌంట్ ని, బడ్జెట్ అమౌంట్ లోపల 1/4 ఆఫ్ ద అమౌంట్ ని మినిస్ట్రీ ఆఫ్ రిన్యూవబుల్ ఎనర్జీకి మంజూరు చేసింది భారత ప్రభుత్వం. అంటేనే భవిష్యత్తులో భారతదేశ ప్రజల అవసరాలని దృష్టిలో ఉంచుకొని ఏసీ లేని ఇల్లు లేకుండా మారుతుంది, కరెంట్ లేకపోతే ఒక నిమిషం బతకలేనటువంటి పరిస్థితుల్లోకి వస్తా ఉన్నాం. కాబట్టి ఈ నీళ్లు బొగ్గు ఇవి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది ఉపయోగించుకుంటూనే ఆల్టర్నేట్ రెమెడీ వైపు ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటే రోజు దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నీ ఆగిపోయి లేదా బొగ్గు నిల్వలు దొరకలేనటువంటి దుస్థితి వచ్చిన రోజు అయ్యో కరెంట్ ఎట్లా అని ప్రజలు బాధపడకుండా ఉండడానికి రిన్యూవబుల్ ఎనర్జీ కింద విండ్ నుంచి కరెంటును ఉత్పత్తి చేయడం, సోలార్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం, మీరేసిన ఆర్సీసీ స్లాబ్ మీద మీరు సోలార్ పల్కలు పెట్టుకుంటున్నారు, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ రాంగ్. కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టిన ఆయనే 5 లక్షలు ఖర్చు పెట్టుకుని సోలార్ ప్లేట్లు పెట్టుకోలేడా? తనే ఉల్టా ఇంట్లో కూర్చొని ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే 2,000 పెన్షన్, 1,000 రూపాయల పెన్షన్ కంటే ఇంటెనక పెరడు ఉంది అనుకోండి, ఒక 5 కిలోవాట్ల కరెంటును ఉత్పత్తి చేసిన అనుకోండి, ఎవ్రీ మంత్ యూ విల్ గెట్ రెగ్యులర్ ఇన్కమ్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ హౌ వీ షుడ్ మోల్డ్ ద పీపుల్. ప్రజల లోపల మార్పు, ప్రజల ఆలోచన విధానం లోపల మార్పు రావాలనే ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి పథకం సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఫ్రీ ఇచ్చి 200 యూనిట్లు ఫ్రీ ఇచ్చి ఓట్ల కోసం అడుగుతలేం మేము. ఇది పర్యావరణ హితం, దేశ హితం, ఆ కుటుంబ హితాన్ని కోరుకొని తీసుకొచ్చినటువంటి పథకం కాబట్టి ప్రజలు వాలంటరీగా ఈ పథకం లోపల ముందుకొచ్చి జాయిన్ అవుతా ఉన్నారు.
1: ఎంపీ గారు, లాభాలపై సబ్సిడీ ఎంత ఇస్తున్నారు?
0: సి, ఇన్స్టాలేషన్ అప్పుడు మేము ఇస్తుంది 1 కిలోవాట్కి 30,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, ఇందాకే చెప్పినట్టు. 2 కిలోవాట్లు అయితే 60,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. మాక్సిమం గా ఒక కుటుంబం 3 పెట్టినా 4 కిలోవాట్లు పెట్టుకున్నా భారత ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ పర్ హౌస్, ఒక హౌస్ హోల్డ్ కి 78,000 రూపాయలని సబ్సిడీ రూపంలో ప్రస్తుతం ఈ పథకం కింద ఇస్తా ఉన్నాం. ప్రజలు ముందుకొచ్చి ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ ఆదరించి ముందుకు పోతే అవసరాలని బట్టి, ఆ రోజున్న పరిస్థితులను బట్టి అవసరమైతే సబ్సిడీని పెంచడానికి కూడా భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
1: ఈ పథకం యొక్క వర్ధమాన ప్రయోజనాలు ఏమిటి?
0: సరే, నేను ఇందాకే చెప్పినాను, నేను 200 యూనిట్లు హెయిర్ కటింగ్ సెలూన్కు ఫ్రీగా ఇస్తా, నేను 200 యూనిట్లు డ్రై క్లీనింగ్ షాప్కు ఫ్రీ ఇస్తా అని ఓట్లు అడుక్కునే స్థితిలోంచి ప్రజలని సెల్ఫ్ సస్టైనబిలిటీ వైపు మీ కాళ్ళ మీద మీరే నిలబడి, ఎవరో నాకు భిక్ష ఇచ్చేదేంది, నా ఇంటి మీద నేను 4 సోలార్ పల్కలు పెట్టుకుని నేను 300 యూనిట్ల వరకు కరెంటుని తయారు చేసుకుంటే వాళ్ళు ఇచ్చే 200 యూనిట్లు నాకెందుకు అని సెల్ఫ్ సస్టైనబిలిటీ ఆత్మ గౌరవంతో బతకడానికి ఒక కుటుంబానికి అవసరమైనటువంటి ఒక వేని చూపించడంతో పాటు మీకు కరెంటు బిల్ కట్టాల్సిన అవసరం ఉండదు, పర్యావరణ హితం ఉంటుంది. బేసికల్గా కావాల్సింది భారతదేశానికి టెంపరేచర్ ఇప్పుడు 46, 48, 50కి వస్తుంది అని చెప్తా ఉన్నాం. ఇదంతా ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తూ ఉంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇది కొత్త మార్గం అవుతుంది. అటువైపు ప్రజలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం.
1: ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజనకు ఎవరు అర్హులు?
0: సి, అందరూ అర్హులు. ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు దానికి అర్హుడు. ఎందుకని చెప్తానో, భారతీయుడు అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దానికి అర్హుడు. పక్క దేశంకి వెళ్ళి ఇల్లీగల్గా ఇమిగ్రెంట్ అయ్యి ఇప్పుడే ఏదో దొంగ రేషన్ కార్డు తీసుకుని ఇది చేసుకుంటామంటే కుదరదు. దానికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేకపోతే ఇంటి వెనకాల ఇంత ఓపెన్ స్థలం ఉండాలి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా కన్సిడర్ చేస్తాం. ఇది పూర్తిగా ఈ దేశం కోసం 2047 వికసిత భారత్ అనే లక్ష్యంలో భాగంగా ఎవరు కరెంట్ ఇచ్చినా, ఎవరు పెట్రోల్ ఇచ్చినా, ఎవరు డీజిల్ ఇచ్చకున్నా ఈ దేశంలో మేము మా కాళ్ళ మీద మేమే నిలబెడతామనేటువంటి ఒక గొప్ప స్థాయికి దేశ ప్రజలు మౌల్డ్ అవడానికి ఒక మంచి సువర్ణ అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఎక్కువ కిలోవాట్లు ఉత్పత్తి చేసి భారత ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేస్తే మీకు నెలవారీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఇంట్లో కూర్చొని ఎండకు పోకుండానే మీరు ఇంట్లో పైసలు సంపాదించుకోవడానికి అవకాశం.
1: ఈ పథకానికి ఎలా అప్లై చేయాలి?
0: సి, జాతీయ పోర్టల్, దీనికి ఒక పోర్టల్ ఉంది సార్. ఏ స్టేట్ కా స్టేట్ ఒక డిస్కమ్ ఏర్పాటు చేస్తున్నారు. దాని ద్వారా మీరు ఎక్కడికక్కడ అప్లికేషన్స్ని ఆన్లైన్లో పెట్టొచ్చు, లేదా మీ పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి మేము మా ఇంటి మీద సోలార్ పల్కలు పెట్టుకోవాలనుకుంటున్నాం ఏం చేయాలంటే గ్రామ పంచాయతీలో ఉండే పంచాయతీ సెక్రటరీ కూడా దీన్ని గైడ్ చేస్తాడు. అట్లా ఖచ్చితంగా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే లోకల్గా ఉండేటువంటి బ్యాంకులు కూడా వచ్చి సబ్సిడీ ఇచ్చి వాళ్ళు కూడా దరఖాస్తు మమ్మల్ని నింపిపోవడానికి అని చెప్పి ముందుకు వస్తా ఉన్నాం.
1: ప్రస్తుతం ఈ పథకం కింద ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి?
0: దాదాపు 1.5 కోట్ల మంది ఇప్పటికే దీన్ని ఈ పథకం కింద రిజిస్ట్రేషన్ జరిగినాయి. ఇంకా వీఆర్ ఎంకరేజింగ్, నేను ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయినా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, గ్రామాల లోపల ఉండేటువంటి పబ్లిక్ని అందరినీ ఇచ్చేస్తా ఉన్నాం. 26.38 లక్షల అప్లికేషన్లు నేషనల్ పోర్టల్ కింద ఎన్రోల్ అయి ఉన్నాయి ఇప్పటివరకు.
1: మాధవనేని రఘునందన్ రావు గారు, సూర్యమిత్ర శిక్షణ అంటే ఏమిటి?
0: అంటే ఇప్పుడు సోలార్ కరెంట్ ఎట్లొస్తుంది అంటే ఆ సోలార్ ప్యానల్ని ఫిట్ చేయాలి. సోలార్ ప్యానల్ని తయారు చేయడం ఒక ఎత్తు, తీసుకొచ్చి బిల్డింగ్ మీద ఫిట్ చేయడం ఒక ఎత్తు, దానికి ఏమైనా మెయింటెనెన్స్ ఉంటుందా, దాన్ని ఎట్లా వాడుకోవాలి అనేది ఇంకొకటి. వీటికి అన్నిటికీ ట్రైనింగ్ ఇవ్వడం కోసం అని చెప్పి ఈ సోలార్ ప్యానల్స్ ఇన్స్టాల్ చేయడానికి స్కిల్ ఇండియా కింద కొత్తగా కార్మికులని తయారు చేస్తా ఉన్నారు. వాళ్ళకే సూర్యమిత్య శిక్షణ పేరిట వాళ్ళకి ఇచ్చేస్తా ఉన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకం లోపల యువకులు నిరుద్యోగులు వచ్చి ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటారు.

0: దేశంలో పెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు సుమారు 30,000 మంది నిరుద్యోగులకి సోలార్ ప్యానెల్స్ని తయారు, బిగింపు, ఇంట్లలో దాన్ని ఎట్లా వాడటం నేర్పించాలనే దానికోసం అని చెప్పి దాదాపు 30,000 మందికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపుగా అడుగులు పడ్డాయి.
1: ఈ యోజన యొక్క ప్రధాన ఉద్దేశాలు ఏమిటి?
0: అంటే ఇంటికి వచ్చేటువంటి కరెంటు బిల్ని తగ్గించడం, ఎన్విరాన్మెంట్ని కాపాడడం, సూర్యుడి నుంచి ఫ్రీగా వస్తున్నటువంటి సూర్యకిరణాలని ఒడిసిపట్టి వాతావరణం లోపల పెరుగుతున్నటువంటి అల్ట్రావైలెట్ రేస్ని తగ్గించి సోలార్ ద్వారా విద్యుత్ రెన్యూవబుల్ ఎనర్జీని ఉత్పత్తి చేయడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
1: మెదక్ పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవనేని రఘునందన్ రావు గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: నమస్కారం.
2: ఇంతవరకు మీరు పీఎం సూయఘర్ ముఫ్తి బిజిల్ యోజన గురించి మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కాన్రాతి. ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి లలిత కళల నిలయం సంగీత సాహిత్యాలను సామాన్య జనబాహుళ్యంలోకి తీసుకువచ్చిన అద్భుత ప్రసార సాధనం ఆకాశవాణి. ఎందరెందరో ఔత్సాహిక కళాకారుల్ని ఆకాశవాణి ప్రోత్సహించి సంగీతాభిమానులు మెచ్చేలా, సంగీత ప్రపంచంలో శిఖర సమానులైన కళాకారులుగా వెలిగేలా చేయూతనిచ్చింది మన ఆకాశవాణి.
4: వినండి ఈ సోమవారం ఉదయం 9:30 ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం.
5: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
6: సుప్రభాత వేళ భక్తిభావం.
7: కర్షక జనావళికి తారక మంత్రం.
6: మహిళా లోకానికి ప్రియనేస్తం.
7: యువజనులకై ఉత్తుంగ తరంగం.
6: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం కొంతకాలం
7: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
6: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
8: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
7: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
8: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
6: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
7: అన్నీ తానై,
6: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
7: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
6: ఆకాశవాణి
7: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: ఆకాశవాణి లలిత కళల నిలయం సంగీత సాహిత్యాలను సామాన్య జనబాహుళ్యంలోకి తీసుకువచ్చిన అద్భుత ప్రసార సాధనం ఆకాశవాణి. ఎందరెందరో ఔత్సాహిక కళాకారుల్ని ఆకాశవాణి ప్రోత్సహించి సంగీతాభిమానులు మెచ్చేలా, సంగీత ప్రపంచంలో శిఖర సమానులైన కళాకారులుగా వెలిగేలా చేయూతనిచ్చింది మన ఆకాశవాణి.
4: వినండి ఈ సోమవారం ఉదయం 9:30 ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:00 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు గుజరాత్లోని సూరత్లో పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించారు. 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన ఈ ప్రాజెక్టులు

సూరత్లోని రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలను కవర్ చేస్తాయి. పాలమూరు జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయడమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఈరోజు అన్నారు. యువతను మాదక ద్రవ్యాల బారిన పడకుండా కాపాడడానికి ప్రభుత్వము, విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసికట్టుగా పనిచేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్టస్థాయి డ్రగ్ అబ్యూజ్ అవేర్నెస్ వర్క్షాప్లో పిలుపునిచ్చారు. పేదల జీవనోపాధికి ఏమాత్రము ఇబ్బంది లేకుండా నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని క్యూర్ పరిధిలో పేదలు నివాసముంటున్న ప్రాంతాలకు సమీపంలోనే 100 ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లు నిర్మించబోతున్నట్టు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ, అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో స్పోర్ట్స్ ప్యాకెడ్ సహకారంతో నిర్వహిస్తున్న యంగ్ తెలంగాణ ఫుట్బాల్ లీగ్ 2026-27 హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఈరోజు ప్రారంభమైంది. 2047 నాటికి అభివృద్ది చెందిన భారతదేశాన్ని నిర్మించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనిచేస్తున్నారని ఈరోజు త్రిపురలోని భారత్ బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న లంకమురా బోర్డర్ అవుట్పోస్ట్ వద్ద జరిగిన ప్రహరీ సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అండమాన్ దీవుల తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీవిజయపురం 3 వద్ద సహజ వాయువును కనుగొన్నట్టు పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ పురి ఈరోజు ప్రకటించారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఆహ్వానం మేరకు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ 3 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈరోజు న్యూఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వరుసగా 2వ ద్రవ్య విధాన సమీక్షలోనూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. ఈరోజు ద్విమాస ద్రవ్య విధానాన్ని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. హాకీలో జపాన్లోని కకామిగాహరాలో ఈరోజు జరిగిన పురుషుల అండర్ 18 ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో భారత్ పాకిస్తాన్ను 5-3 తేడాతో ఓడించి ఆతిథ్య జపాన్తో టైటిల్ పోరుకు సిద్దమైంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి అమరవాణి కార్యక్రమంలో సంస్కృత భాషా సేవలో ఆకాశవాణి శ్రీ రంగి సత్యనారాయణ గారి సంస్కృత ప్రసంగం వింటారు.
1: ఆకాశవాణి అనే పదమే ఒక రమణీయమైన పదం. అది సంస్కృత పదం. ఆకాశవాణి గత 90 సంవత్సరాలుగా అనేక సంస్కృత కార్యక్రమాలను ప్రసారం చేసింది, చేస్తున్నది. ప్రపంచంలోని అనేక భాషల్లో సంస్కృత పద సామ్యం ఉన్నదనుట నిర్వివాదాంశం. ఇక భారతీయ భాషలకు జనని సంస్కృత భాష అనే కదా. భోజమహారాజు కాలంలో ఈ భాష దేవభాషగా, జనసామాన్య భాషగా రాణించిందనేది మనం విన్నమాటే. మన ఆకాశవాణి ధ్యేయవాక్యం కూడా సంస్కృతంలోనే ప్రకాశిస్తోంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ, అంటే అందరి హితం కోసం, అందరి సుఖం కోసం. ఈ ఆదర్శవాక్యాన్ని సార్థకం చేస్తూ మన సంస్కృత కార్యక్రమాలన్నీ జనహితాన్ని, జనసుఖాన్ని కాంక్షించేవిగా ఉంటూ ఉన్నాయి. ఈ వాక్యం ప్రసిద్ధ బౌద్ధ గ్రంథం త్రిపిటకలోని వినయపిటకం అనే నుండి గ్రహించబడింది. ఇలానే దూరదర్శన్ వారి ఆదర్శవాక్యం సత్యం శివం సుందరం, భారత లోక్సభ వారి ధ్యేయవాక్యం ధర్మచక్ర ప్రవర్తనాయ, భారత సర్వోచ్చ న్యాయాలయ ధ్యేయవాక్యం యతో ధర్మ తతో జయ. ఈ విధంగా సంస్కృత భాష ప్రభుత్వ సంస్థల చిహ్నాలపై ఉండి ధ్యేయవాక్యాలుగా ఉండడం ఆ భాషకు మనమందరం ఇస్తున్న గౌరవం. భారతీయ సంవిధానం 8వ సూచి 344/1, 351 అనుచ్ఛేదం ప్రకారం రాజ్యాంగం గుర్తించిన 18 భాషలలో దేవభాష అయిన సంస్కృత

వినడానికి స్థానం ఉన్నది. ఇదే కాక సాహిత్య అకాడమీ ద్వారా మాన్యతనందుకున్న ఆధునిక భారతీయ భాషల్లో 22, వాటిల్లో కూడా సంస్కృత భాష తగిన గుర్తింపుతో గౌరవించబడుతోంది. కారణం, ఇది గీర్వాణి అంటే దేవభాష, ఇలానే బ్రాహ్మీ, భారతి, గైర్వాణి, సురభారతి, అమరవాణి, సురవాణి, దేవవాణి, భాష, గీహి, వాక్, వాణి, సరస్వతి, అమరభాష వంటి అనేక పేర్లతో అలరారుతోంది ఈ జనభాష.

ఈహి, వాక్, వాణి, సరస్వతి, అమరభాష వంటి అనేక పేర్లతో అలరారుతోంది ఈ జనభాష. సంస్కృత భాష అత్యంత సరళమైన మరియు సరసమైన భాష. ఈ భాషలో పదాల చివరి ప్రత్యయాలలో స్వ ప్రత్యయాన్ని సామీప్యత, ఏకరూపత కారణంగా ఇది నేడు విశ్వమంతా ప్రియభాషగా అభ్యసించబడుతోంది. సంస్కృత భాష విశ్వంలో 17 విశ్వవిద్యాలయాల్లో ఇప్పుడు అభ్యసించబడుతోంది. సంస్కృత భారతి వాళ్ల శ్రమతో, అలాగే భారత ప్రభుత్వ ప్రోత్సాహంతో అనేక దేశాల్లో సంస్కృత భాష చాలా ప్రియంగా అభ్యసించబడుతోంది. అకారాంత పదాలు పుల్లింగంలో, చతుర్థిలో రామాయ, కృష్ణాయ, గోవిందాయ, ప్రకాశాయ, ముకుందాయ, అశోకాయ ఇట్లా సామీప్యం ఉండడం వల్ల, అలాగే ఇకారాంత పుల్లింగ పదాలు కూడా చతుర్థి విభక్తిలో హరయే, కవయే, పతయే, మునయే, అగ్నయే, ఋషయేలాగా ఒకేలాగా ఉంటాయి. ఇలా ఉండడం వలన, సారూప్యత వల్ల ఈ శబ్దాలు నేర్చుకోవడం చాలా సరళంగా, సులువుగా ఉంటాయి. అలాగే వర్తమాన కాల క్రియాపదాలు కూడా చూడండి, ఖాదతి, పిబతి, చలతి, హసతి, ధావతి, వదతి ఇలాంటి అన్నీ ఒకేలాగా కనిపించేసరికి క్రియాపదాలు నేర్చుకునడానికి కూడా చాలా సులువుగా ఉంటాయి. అందుకే ఒక కవివరేణ్యుడు ఈ భాషను కీర్తిస్తూ ఇలా వ్రాశాడు. ఆ గీతం ఏంటంటే, భారతీయ ఏకతా సాధకం సంస్కృతం, భారతీయత్వ సంపాదకం సంస్కృతం, జ్ఞానపుంజ ప్రభా దర్శకం సంస్కృతం, సర్వదానంద సందోహదం సంస్కృతం, సర్వ మస్తిష్క సంస్కారకం సంస్కృతం, సర్వవాణీ పరిష్కారకం సంస్కృతం, సత్పథ ప్రేరణాదాయకం సంస్కృతం, సద్గుణ గ్రామ సంధాయకం సంస్కృతం, విశ్వబంధుత్వ విస్తారకం సంస్కృతం, సర్వభూతైకతాకారకం సంస్కృతం, సర్వతః శాంతి సంస్థాపకం సంస్కృతం, పంచశీల ప్రతిష్టాపకం సంస్కృతం, త్యాగ సంతోష సేవావ్రతం సంస్కృతం, విశ్వకల్యాణ నిష్ఠాయుతం సంస్కృతం, జ్ఞాన విజ్ఞాన సమ్మేళనం సంస్కృతం, భుక్తిముక్తి ద్వయోద్వాలనం సంస్కృతం, ధర్మకామార్థ మోక్షప్రదం సంస్కృతం, ఐహికాముష్మిక ఉత్కర్షదం సంస్కృతం, కర్మదం జ్ఞానదం భక్తిదం సంస్కృతం, సత్యనిష్టం శివం సుందరం సంస్కృతం, సోహమస్మీతి నిశ్చాయకం సంస్కృతం, త్వం తదేవేతి సంగాయకం సంస్కృతం, ఏకమేవా ద్వితీయం బోధకం సంస్కృతం, సర్వదా సత్య సంశోధకం సంస్కృతం, శబ్దలాలిత్య లీలావనం సంస్కృతం, చారు మాధుర్య ధారాగృహం సంస్కృతం, విశ్వచేతశ్చమత్కారకం సంస్కృతం, పూర్వజానాం యశస్మారకం సంస్కృతం అంటూ ఈ సంస్కృత భాష ఔన్నత్యాన్ని సార్వభౌమ ప్రచార కార్యాలయం వాళ్ళు కీర్తిస్తూ ఉంటారు. ఇక ఇలా సరళమైన పదాలు పుంఖానుపుంఖాలుగా పేర్చుటకు అనువైన భాష ఏదైనా ఉంటే అది కేవలం మన దేవభాష అయిన సంస్కృతమే. వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు, చతుర్దశ విద్యలు, శతక సాహిత్యం, స్తోత్ర సాహిత్యం, వేదాంగాలు, వైద్యం, గణితం, విజ్ఞాన శాస్త్రం మొదలైనవెన్నో ఈ భాషలోనే ఉన్నాయి. వేదాలలో గల స్తుతి మంత్రాలు, యజ్ఞయాగాది క్రతువులు, ఆరోగ్య సూత్రాలు సంగీతమయమై ఋగ్యజు సామాధర్మణాలు మానవాళికి సన్మార్గాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్నాయి. భగవాన్ వేదవ్యాసుల వారు వ్రాసిన మత్స్య మార్కండేయ భవిష్య భాగవతాది 18 పురాణాలు, అలాగే ఉపపురాణాలు వేదోపబృంహితాలై వెలుగు చూపిస్తూ ఉన్నాయి. భారత రామాయణాది ఇతిహాసాలు పూర్వచరిత్ర స్మారకాలుగా ఉపకరిస్తున్నాయి. మనకున్న 108 ఉపనిషత్తుల్లో ముఖ్యమైన 10 ఉపనిషత్తులకు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు భాష్యం రాసి మానవాళికి కాఠిన్యాన్ని నివారించారు. అవి ఈశకేన కఠప్రశ్న ముండ మాండూక్య తిత్తిరి, ఐతరేయంచ ఛాందోగ్యం బృహదారణ్యకం దశ అని ముఖ్య ఉపనిషత్తులు. 4 వేదాలు, 6 వేదాంగాలు, మీమాంస, న్యాయము, పురాణము, ధర్మశాస్త్రము అనేవే చతుర్దశ విద్యలు. ఇక శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, జ్యోతిషం, నిరుక్తం, కల్పమనే 6 వేదాంగాలు ఇవన్నీ కూడా సరళ సంస్కృతమయ్యాలే. పాణినీయ శిక్ష మార్గనిర్దేశం చేస్తుంది. నేడు వ్యాకరణానికి ప్రసిద్ధమైనది పాణిని వ్రాసిన అష్టాధ్యాయి అనే సూత్రగ్రంథమే. వేలాదిగా గల ఛందోరీతులతో అలరారేదే ఛందశాస్త్రం. జ్యోతిషం సిద్ధాంత భాగం, ముహూర్త భాగం, అలాగే ఫలిత భాగం అని 3 భాగాలుగా ఉంటుంది. ఇవే కాక మానవులకు జరిపించే 16 సంస్కారాలు సంస్కృత భాషలోనే ఉన్నాయి. మన ఆకాశవాణిలో సమయానుసారంగా వీటన్నిటి గురించి వింటూనే ఉంటాం. నేడు సంస్కృత భాషాధ్యయనానికి అనేక మాధ్యమాలున్నాయి. కానీ 40 సంవత్సరాలు వెనక్కి చూస్తే ఆకాశవాణి సంస్కృత పాఠమే శ్రావ్యంగా వినిపిస్తూ ఉంటుంది. నేటికి ఆ సంస్కృత పాఠం మనం వింటూనే ఉన్నాం. అప్పట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేసిన సంస్కృత పాఠం చాలా బాగుండేది. ఇప్పుడు ఉన్నట్లుగానే స్వర్గీయ కేశవపంతుల నరసింహశాస్త్రి గారు ఎంతో శ్రద్ధగా సంస్కృత పాఠం
శ్రోతలకు బోధించేవారు.

వారి బోధనా పటిమ శ్లాఘనీయం. ఒక సుభాషిత శ్లోకమో కావ్యాలలోని ప్రసిద్ధ శ్లోకమో శుద్ధ ఉచ్చారణతో చదివించేవారు. ఆ పాఠం వింటే వ్యాకరణాంశాలు, సంధులు, సమాసాలు, భావం, తాత్పర్యం, విశేషార్థాలు ఇలా సాగేది వారి బోధన. ఆకాశవాణి సౌజన్యం కొనియాడదగింది. శాస్త్రిగారి పాఠారంభానికి ముందు ఒక చక్కని సంస్కృత శ్లోకాన్ని రికార్డుగా వేసేవారు.

భూషణం. మానవులు ధరించే కంఠహారాలు, బాజుబందులు, కంకణాలు, స్నానాదులు, పువ్వులు, ముంగురులు, ఈ అలంకారాలు ఏవీ కూడా అందాన్ని ఇవ్వవు. మానవుల నిజమైన ఆభరణం అంటే మంచి మాట. మాట తీరు బాగుంటే ఈ అలంకారాలెందుకు పనికిరావు అంటాడు ఆ కవి. నిజంగా వాగ్భూషణమే మనిషికి అందాన్నిస్తుంది. ఇలా మంచి మంచి సుభాషితాలు ప్రసారమయ్యేవి. శాస్త్రి గారి తర్వాత స్వర్గీయ శ్రీమాన్ మరింగటి శ్రీరంగాచార్యుల వారు కూడా ఈ కార్యక్రమం నడిపించారు. ఇంకెందరో సంస్కృత పండితులు, వేద పండితులు తమ పాండిత్యంతో కార్యక్రమానికి వన్నెనాపాదించారు. సంగచ్ఛధ్వం సంవదధ్వం సంవో మనాంసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే అనే ప్రసిద్ధ శ్లోకాన్ని సం అనే ఉపసర్గపూర్వక గమ్ ధాతువు తీసుకొని చక్కగా వివరించేవారు. మనమంతా కలిసి నడుద్దాం, సంవదధ్వం మనమంతా కలిసి ఒకే మాట మాట్లాడదాం, సంవో మనాంసి జానతాం మనం ఒకరం ఇంకొకరిని అర్థం చేసుకుందాం, దేవాభాగం యథాపూర్వే సంజానానా ఉపాసతే పూర్వం దేవతలు మానవులు కలిసి రాక్షస దాడిని ఎదుర్కొనేవారు, ఆ విధంగా మనం కూడా కలిసి జీవిద్దాం, సమానీవ ఆకూతి మన మాట ఒకటిగా ఉండాలి, సమానో హృదయానివహ మన హృదయం ఒకే విషయాన్ని ఆలోచించాలి, ఇలాగా అందరం కలిసి ఉండాలనే విశ్వజనీన భావనను ఈ భాష బోధిస్తూ ఉంటుంది. అలాంటిదే ఇంకో కార్యక్రమం జ్యోతిపథం. ఈ 5 నిమిషాల కార్యక్రమం శని మంగళవారాల్లో ప్రసారమయ్యేది. సంస్కృత శ్లోకాన్ని నీతిబోధకంగా బోధించేవారు. అది ఒక శ్లోకాన్ని ఎంచుకొని ఖ్యాత పండితులు దానికి వివరణ ఇచ్చేవారు. ఎన్నో నీతులు, సుభాషితాలు మనకు నిత్య జీవితంలో అలవర్చుకోవడానికి పనికివచ్చే విషయాలు ఉండేవి, ఉంటున్నాయి. ఇంకెన్నో సంస్కృత కార్యక్రమాలు విలక్షణంగా ప్రసారం చేస్తూ ఆకాశవాణికి తెలుగు లేదన్నట్లుండేది. సుప్రసిద్ధ నదులైనటువంటి గంగా, యమున, సరస్వతి, గోదావరి, కృష్ణ, ప్రాణహిత వంటి పుణ్యనదుల పుష్కరాల సమయంలో ఆ నదుల వైశిష్ట్యాన్ని వివిధ ప్రాచీన కవుల శ్లోకాలు, పురాణ వచనాలు జోడించి చక్కని ప్రవచనాలు ప్రసారమవుతూ ఉన్నాయి. తెలుగు సంస్కృత సంగమంగా ఉంటాయి ఈ కార్యక్రమాలు. మరో అద్భుత కార్యక్రమం అమరవాణి. ఇది అచ్చమైన సంస్కృత కార్యక్రమం. సుప్రసిద్ధ సంస్కృత కవి పండితులు ఒక సాహిత్యక అంశాన్ని గ్రహించి సంస్కృత భాషలో వివరిస్తూ ఉన్నారు. ఇది 15 నిమిషాల ప్రసారమయ్యేటువంటి చక్కని కార్యక్రమం. ఎందరో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ విద్యార్థులకు భాషపై సాధికారతను సాధించేందుకు దోహదపడుతుంది ఈ కార్యక్రమం. అమరవాణి విని భాషపై పట్టు సాధించిన వారు ఎందరో నేటికీ ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం 2000 సంవత్సరాన్ని సంస్కృత సంవత్సరంగా ప్రకటించినప్పుడు సమస్యాపూరణాలు, ప్రహేళికలు, చిత్రశ్లోకాలు, సంస్కృత ప్రసంగాలు, శ్లోక పఠనాలు, సంస్కృత కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు ఎన్నో ఆకాశవాణి సౌజన్యంతో నిర్వహించబడ్డాయి. 2021లో స్వర్గీయ అయాచితం నటేశ్వర శర్మ గారు రచించిన ఏకశిలా నగర వైభవ రూపకం, రుద్రసేనాని, జాయపసేనాని, అట్లే బ్రహ్మశ్రీ డాక్టర్ వేదాంతం కుమారస్వామి గారు రచించి అనేక పాత్రలతో గాత్రయోజనతో ప్రసారం చేయించిన వంశకర్త యయాతి అనే సంస్కృత నాటకం, ఇలాంటివెన్నో ఖ్యాత సంస్కృత కవులు వ్రాసిన రూపకాలు ఆకాశవాణి ద్వారా ప్రసారమయ్యాయి, అవుతూ ఉన్నాయి కూడా. సంస్కృత భారతి భారత ప్రభుత్వం వారి ప్రోత్సాహంతో దేశ విదేశాలలో సంస్కృత వైభవం మరింతగా పెరిగేట్లుగా కృషి చేస్తోంది అనడంలో సందేహం లేదు. ఇక ఇంకొక మంచి ప్రసారం వేద పఠనం. ఇప్పటికి కూడా అనూచానంగా, అనుసూయంగా నడుస్తున్న కార్యక్రమం వేద పఠనం. ఉదయాన్నే వేదభాగం 5 నిమిషాలు వింటే ఎంతో చక్కగా ఉంటుంది, శ్రవణానందకరంగా ఉంటుంది. ఈ కార్యక్రమానికి ఎన్నాళ్ళో శ్రీమాన్ కొడిశెర్ల పాండురంగాచార్య స్వామివారు, అలాగే స్వర్గీయ మార్చాల బాలకృష్ణ శాస్త్రి గారు గాత్రమిచ్చారు. వారిది కంచుకంఠం. ఆ వేదఘోష ఆ పరిసరాలను పవిత్రీకరిస్తుందని భావించేవారు. వైదిక సంస్కృత అనువాకాలకు సరళమైన తెలుగు వ్యాఖ్యానం కూడా ఇచ్చేవారు. అలా వేదము, సంస్కృతం

0: నేటికి మన ఆకాశవాణి ద్వారా వినే భాగ్యం శ్రోతలకు కలుగుతుందనటలో అతిశయోక్తి లేదు. ఇక సంస్కృత వార్తా ప్రసారం ఎంతో మన్నన పొందిన కార్యక్రమం. నేటికి రోజు 5 నిమిషాలు సంస్కృత వార్తా ప్రసారం భాషాభివర్ధనిగా కొనసాగుతోంది. ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక బలదేవానంద సాగర లేదా ప్రవాచిక మంగళా కౌఠేకర వంటి ధ్వని కర్ణపేయంగా తాకుతూ ఉంటుంది. ఇలా అనేక సంస్కృత కార్యక్రమాలను శ్రోతలకు అందిస్తున్న ఆకాశవాణికి నిజంగా ధన్యవాదాలు తెలపాల్సిందే. ఈ విధంగా నిర్విఘ్నంగా సంస్కృత భాష పోషణలో ఆకాశవాణి పాత్ర మరపురానిది. అందుకే ఆకాశవాణి ధ్యేయవాక్యం బహుజన హితాయ బహుజన సుఖాయ అనేది సార్థకమైందనటలో సందేహం లేదు. ఇక సంస్కృత భాషలో ఇన్నిన్ని పేర్లు గుర్తుంచుకునే సందర్భంలో ఒక చక్కని ప్రక్రియ ఉంటుంది. ఏదైనా కొన్ని ఎక్కువగా ఉన్న వాటిని గుర్తుంచుకోవాలంటే దానికి ఒక కోడింగ్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు 18 పురాణాల పేర్లు మనకు గుర్తుండాలంటే చాలా కష్టం. ఈ సంస్కృత భాషలో దాన్ని ఏం చేస్తారంటే మద్వయం భద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ అనే ఒక శ్లోకం ఉంది. ఈ ఒక శ్లోకం గనక 32 అక్షరాల అనుష్ఠుప్ శ్లోకాన్ని గుర్తుపెట్టుకుంటే చక్కగా మనకు ఆ 18 పురాణాలు కూడా చెప్పగలుగుతాం పుస్తకం లేకుండా చూడకుండా. అలాగే మనకు ఈశాన్య రాష్ట్రాలైనటువంటి 7 సిస్టర్స్ ఉన్నాయి కదండి, సప్తభగినీ క్షేత్రాలు అంటారు, అస్సాం మణిపూర్ మొదలైనటువంటివి. అలాంటి ఆ రాష్ట్రాలను 7 రాష్ట్రాలను గుర్తుపెట్టుకోవడం కొంచెం పిల్లలకు కష్టం. అలాంటప్పుడు మన వాళ్ళు ఎలాంటి సౌవిధ్యాన్ని కల్పించారంటే అద్వయం మత్రయం చైవ నత్రియుక్తం తథాద్వయం సప్తరాజ్య సమూహోయం భగినీ సప్తకం మతం. ఆతో 2 రాష్ట్రాలు అస్సాం అరుణాచల్ ప్రదేశ్, మత్రయం చైవ మాతో 3 ప్రదేశాలు మణిపూర్ మిజోరం మేఘాలయ, నా త్రియుక్తం నాతో నాగాలాండ్ త్రీతో త్రిపుర. ఇలా సప్తరాజ్య సమూహోయం భగినీ సప్తకం మతం, ఇది సప్తరాజ్యాల సమూహం భగినీ సప్తకం 7 సిస్టర్స్ అని అంటూ ఉంటారు. అలాగే అంగాని వేదాస్ చత్వారః మీమాంసా న్యాయ విస్తర పురాణం ధర్మశాస్త్రంచ విద్యా ఏతాహ చతుర్దశ అంటూ 14 విద్యలు గుర్తుపెట్టుకోవడానికి కూడా అద్భుతమైన చిన్న చిన్న శ్లోకాలలో మన వాళ్ళు మనకు ఒక సౌకర్యాన్ని కల్పించారు. ఈ విధంగా చక్కగా బహుజన హితం కోసం బహుజన సుఖం కోసం పాటుపడుతున్న ఆకాశవాణిలో ఇలాంటి సంస్కృత కార్యక్రమాలు మరెన్నో రావాలని, ఈ సంస్కృత భాష వ్యాప్తి ఇంకా జగద్విఖ్యాతం కావాలని ఇప్పుడున్న 17 విశ్వవిద్యాలయాలే కాకుండా వేలాదిగా విశ్వవిద్యాలయ సంస్కృత భాషను జనభాషగా భోజన కాలంలో ఉన్న జనభాషలాగా మళ్ళీ ఈ భాషను మనం గుర్తిస్తామని చెప్పి ఆశిస్తూ ఆదర్శవంతంగా సార్థకం చేస్తున్న ఈ సూక్తిని మరొకసారి చెప్పుకుందాం. బహుజన హితాయ బహుజన సుఖాయ. జయతు సంస్కృతం, జయతు భారతం.
1: మీరింతవరకు సంస్కృత భాషా సేవలో ఆకాశవాణి శ్రీ రంగి సత్యనారాయణ గారి ప్రసంగం విన్నారు. ఈనాటి అమరవాణి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
3: ఆకాశవాణి లలిత కళల నిలయం సంగీత సాహిత్యాలను సామాన్య జన బాహుళ్యంలోకి తీసుకువచ్చిన అద్భుత ప్రసార సాధనం ఆకాశవాణి. ఎందరెందరో ఔత్సాహిక కళాకారుల్ని ఆకాశవాణిని ప్రోత్సహించి సంగీతాభిమానులు మెచ్చేలా, సంగీత ప్రపంచంలో శిఖర సమానులైన కళాకారులుగా వెలిగేలా చేయూతనిచ్చింది మన ఆకాశవాణి.
4: వినండి ఈ సోమవారం ఉదయం 9:30 ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా ఆజాద్ చిత్రం కోసం హరిహరన్ మహాలక్ష్మి పాడిన పాట వేటూరి, సాహిత్యం మణిశర్మ సంగీతం.

0: తురి సాహిత్యం ఎంఎం కీరవాణి సంగీతం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: వివిధ సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1444 ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
5: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం,

0: చిత్రసీమ సినీ గీతాలు విన్నారు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఆకాశవాణి లలిత కళల నిలయం సంగీత సాహిత్యాలను సామాన్య జనబాహుళ్యంలోకి తీసుకువచ్చిన అద్భుత ప్రసార సాధనం ఆకాశవాణి. ఎందరెందరో ఔత్సాహిక కళాకారుల్ని ఆకాశవాణి ప్రోత్సహించి సంగీతాభిమానులు మెచ్చేలా, సంగీత ప్రపంచంలో శిఖర సమానులైన కళాకారులుగా వెలిగేలా చేయూతనిచ్చింది మన ఆకాశవాణి.
0: వినండి ఈ సోమవారం ఉదయం 9:30 ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:45. మరి కాసేపట్లో సమాచార సంధ్య, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్యా కే సాత్ మై ముకేష్ కుమార్. प्रधानमंत्री नरेंद्र मोदी ने सूरत और दमण में कई विकास परियोजनाओं का शुभारंभ किया. प्रधानमंत्री ने ऊर्जा क्षेत्र में आत्मनिर्भरता पर बल दिया. कहा, भारत आर्थिक विकास और पर्यावरण संरक्षण के बीच संतुलन बनाकर हरित भविष्य की ओर अग्रसर. वित्त वर्ष 2025-26 में भारत की सकल घरेलू उत्पाद वृद्धि दर 7.7% रहने का अनुमान. गृह मंत्री अमित शाह ने कहा, स्मार्ट बॉर्डर परियोजना लागू किए जाने के अंतिम चरण में संवेदनशील सीमावर्ती क्षेत्रों में अगले वर्ष इसे प्रायोगिक आधार पर शुरू किया जाएगा. दक्षिण पश्चिम

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అలనాటి మధుర గీతాలు వింటున్నారు. ముందుగా వినండి నీడలేని ఆడది చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పి సుశీల ఆలపించిన గీతం, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, సత్యం సంగీతం.

0: పూజ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట విన్నారు. దాశరథి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఆకాశవాణి లలిత కళల నిలయం సంగీత సాహిత్యాలను సామాన్య జన బాహుళ్యంలోకి తీసుకువచ్చిన అద్భుత ప్రసార సాధనం ఆకాశవాణి. ఎందరెందరో ఔత్సాహిక కళాకారుల్ని ఆకాశవాణి ప్రోత్సహించి సంగీతాభిమానులు మెచ్చేలా, సంగీత ప్రపంచంలో శిఖర సమానులైన కళాకారులుగా వెలిగేలా చేయూతనిచ్చింది మన ఆకాశవాణి.
0: వినండి ఈ సోమవారం ఉదయం 9:30 ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం. మధుర గీతాలు కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి ముత్యాల ముగ్గు చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం, గుంటూరు శేషేంద్ర శర్మ రచన, కెవి మహాదేవన్ సంగీతం.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి యశోద కృష్ణ చిత్రం కోసం పి సుశీల బి వసంత పాడిన పాట, సి నారాయణరెడ్డి సాహిత్యం, సాలూరి రాజేశ్వరరావు సంగీతం.

అందాలు విందు చేసే అతిలోక సుందరి కావాలి. ఈ నిశ్రాలో ఖుషి చేసే రమణీమణి రావాలి.

పురలోకపు చిన్నదాన, నీ జాతికి వావి వరసలు లేవు, వయసు వలపు అసలే లేవు.

మగువ, నీ యవ్వన కాలమే తక్కువ, నువ్వు తీర్చలేవు నా మక్కువ.

0: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
1: ఆకాశవాణి లలిత కళల నిలయం సంగీత సాహిత్యాలను సామాన్య జన బాహుళ్యంలోకి తీసుకువచ్చిన అద్భుత ప్రసార సాధనం ఆకాశవాణి. ఎందరెందరో ఔత్సాహిక కళాకారుల్ని ఆకాశవాణి ప్రోత్సహించి సంగీతాభిమానులు మెచ్చేలా, సంగీత ప్రపంచంలో శిఖర సమానులైన కళాకారులుగా వెలిగేలా చేయూతనిచ్చింది మన ఆకాశవాణి.
2: వినండి ఈ సోమవారం ఉదయం 9:30 ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం అలనాటి మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఇద్దరూ ఇద్దరే చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం, డాక్టర్ సి నారాయణ రెడ్డి సాహిత్యం, చక్రవర్తి సంగీతం.

0: డాక్టర్ చక్రవర్తి చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన గీతం విన్నారు. శ్రీశ్రీ సాహిత్యం అందించారు. సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందజేశారు.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
0: అలనాటి మధుర గీతాలు వింటున్నారు. మరొక గీతం శ్రీశ్రీ సాలూరి రాజేశ్వరరావు కాంబినేషన్లో వచ్చిన మధుర గీతం విందాం. ఘంటసాల పి సుశీల ఆలపించారు. బొబ్బిలి యుద్ధం చిత్రం కోసం

ఇది ప్రస్తావన. ఇక మేము ప్రదర్శించబోయే సీతారావణ సంవాదం అనే సంగీత రూపకం యొక్క

లేలగా పది తలలుగా బుడమీపై తెలుగులీరేగా లేలగా పది తలలుగా బుడమీపై తెలుగులీరేగా వేగా దేవేగా దేవేగా దేవేగా అదిగో రావణ

అశోకవనమ్మున శోకవదనయ్యున్న సీతమ్మ వారిని గాంచి ఏమంటున్నాడయ్యా అంటే,

0: వీటూరి సాహిత్యం ఎస్పి కోదండపాని సంగీతం.
1: ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా హైదరాబాద్ కేంద్రం నిర్వహిస్తున్న గగన విజయం విశేష అష్టావధానం కార్యక్రమం 7వ తారీఖు ఆదివారం ఉదయం 9:30 నాంపల్లి డాక్టర్ సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందు జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం.
2: ఆకాశవాణి లలిత కళల నిలయం సంగీత సాహిత్యాలను సామాన్య జనబాహుజ్యంలోకి తీసుకువచ్చిన అద్భుత ప్రసార సాధనం ఆకాశవాణి. ఎందరెందరో ఔత్సాహిక కళాకారుల్ని ఆకాశవాణి ప్రోత్సహించి సంగీతాభిమానులు మెచ్చేలా, సంగీత ప్రపంచంలో శిఖర సమానులైన కళాకారులుగా వెలిగేలా చేయూతనిచ్చింది మన ఆకాశవాణి.
3: వినండి ఈ సోమవారం ఉదయం 9:30 ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి సార్వజనీన సంగీత సౌరభం.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి జీవన జ్యోతి చిత్రం కోసం పి సుశీల ఆలపించిన గీతం, సీనారాయణ రెడ్డి సాహిత్యం, కెవి మహాదేవన్ సంగీతం.

మధుర గీతంలో చివరి గీతం వినండి. మూగ మనసుల చిత్రం కోసం పి. సుశీల ఆలపించిన ఆత్రేయ గీతం, కెవి మహాదేవన్ సంగీతం.

0: innovations done for the startups. That was the third component of the scheme. We were encouraging them for filing intellectual property rights. That was the fourth component of the scheme. We were pushing them towards greening and sustainable manufacturing, which was another component of the scheme. So we have now added AI also to that, so that MSMEs are not left behind in this new technology.
1: Bharat Kheda ji, thank you so much for being with us. We have unfortunately run out of time, but the discussion can be endless. That is the scope of the micro, small and medium enterprises. Thank you so much for being with us.
0: Thank you.
2: In the special series, 12 Years of the Modi Government, you are listening to an exclusive interview with Bharat Kheda, Secretary, Ministry of Micro, Small and Medium Enterprises, on major reforms and initiatives for the growth and empowerment of MSMEs. Interviewer was Arjun J. Chaudhary. This program was produced and presented by the New Services Division of Akashvani.
3: विशेष श्रृंखला मोदी सरकार के 12 साल के अंतर्गत अभी आप सुन रहे थे सूक्ष्म लघु और मध्यम उद्यम मंत्रालय के सचिव भरत खेड़ा के साथ विशेष साक्षात्कार कर रहे थे अर्जुन जी चौधरी। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया। इसे आप हमारे मोबाइल ऐप न्यूज ऑन AIR और यूट्यूब चैनल न्यूज ऑन AIR ऑफिशियल पर भी सुन सकते हैं।
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. రేపటి ప్రసార విశేషాలు. రేపుదయం 6:10 భావనలో ఆలోచన గురించి రాయప్రోలు మన్నారు కృష్ణారావు గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజనిలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనులు. 7:00 సిద్దిపేట జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ పి రమేష్. 7:15 ఉదయ తరంగిణిలో జీవిత పరమార్థం డాక్టర్ సుచరిత గారి కథానిక వింటారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన బాలల్లో మానసిక వ్యాధులు నివారణ చర్యలు అంశం గురించి డాక్టర్ మధుసూదన్ జోషి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబ శివరావు కాన్రాతి. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ గాజులపల్లి తిరుపతయ్య గారి నాదస్వర వాద్యం వింటారు. 10:00 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. 11:03 ఈ వారం అతిథి నేపథ్య గాయకులు సంగీత దర్శకులు నటులు వ్యాఖ్యాత పద్మవిభూషణ్ శ్రీ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ డివి మోహన కృష్ణ. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో పక్షి లేని పంజరం శ్రీమతి మంజిత్ కుమార్ గారి కథానిక వింటారు. 2:30 బాలానందం పొన్నాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. ఇక సాయంకాల ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో రూపుడు రూపకాంతుడు బుడుగజంగం కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ సిరిగిరి జలయ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలు. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలిలో పాడి పరిశ్రమ అభివృద్ధి పశుగ్రాసాల ప్రాముఖ్యత గురించి పాడి పరిశ్రమ అభివృద్ధి రిటైర్డ్ జనరల్ మేనేజర్ హైదరాబాద్ డాక్టర్ తోలేటి పద్మాకర్ గారితో పరిచయం వింటారు. 8:03 ఇంగ్లీష్ టాక్స్. 9:15 స్పాట్లైట్ ఢిల్లీ నుండి. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ నుండి. 10:00 జాతీయ సంగీత కార్యక్రమంలో హరికృష్ణ గరుడే గారి ఖ్యాయల్ గాత్ర సంగీతం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 11:10 ప్రభుత్వ 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ అంశాలపై NSD ఆకాశవాణి రూపొందించిన ప్రత్యేక ధారావాహిక ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి రేపటి ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:48. ఈనాటి ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 400